శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ బై ఎనలాగ్ ప్రసారాలతో పాటు డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెర్ట్స్ పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 18వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూన్ నెల 8వ తేదీ సోమవారం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సూక్తి సుద వింటారు.
1: ధర్మో రక్షతి రక్షితః అని ఆర్యోక్తి. ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. మానవాళినంతటినీ ధర్మబద్ధంగా నడిపించగలిగిన శక్తి కలిగినది ఈ ఆర్షవాక్యం. ప్రతి మనిషి విధిగా ఆచరించవలసినదే ధర్మం, అంటే విధ్యుక్త ధర్మం అన్నమాట. ధ్రియతే ఇది ధర్మః అని వ్యుత్పత్తి. మానవుని చేత ధరించబడి శాస్త్రం చెప్పిన విధిని నిర్వహించటమే ధర్మం. ధర్మం చేయడం అనే మాటలు బిచ్చం వేయడం అనే సంకుచితార్థంలో వాడుతున్నప్పటికీ ధర్మం అనే పదం అర్థం ఎంతో విశాలమైనది. చిత్తశుద్ధితో చదువు చెప్పడం ఉపాధ్యాయుని ధర్మం, ఇంటి బాధ్యతలను నెరవేర్చడం గృహస్థు ధర్మం, మోసం చేయకుండా వస్తువులను గాని సేవలను గాని వినియోగదారునికి అందించడం వ్యాపారి ధర్మం, పండించడం కర్షకుని ధర్మం, ఇచ్చిన బాధ్యతలను సమయానికి పూర్తి చేయడం ఉద్యోగి ధర్మం, తమ బిడ్డలను విద్యావంతులుగా చేయటం తల్లిదండ్రుల ధర్మం, శ్రద్ధగా చదువుకోవడం విద్యార్థుల ధర్మం. కనుక ఎవరి బాధ్యతలను వారు త్రికరణశుద్ధిగా నిర్వహించడమే అసలైన ధర్మం అని గ్రహించవచ్చు. అట్లా అని సమాజానికి హాని కలిగించే దొంగతనం వంటి పనులు ధర్మబద్ధమైనవి కావని గమనించాలి. రామో విగ్రహవాన్ ధర్మః, సాధుః సత్యపరాక్రమః, రాజా సర్వస్య లోకస్య దేవానామివ వాసవః అని శ్రీరాముణ్ణి కీర్తించారు వాల్మీకి మహర్షి. అంటే రాముడు మూర్తీభవించిన ధర్మం. ఆయన సాధుస్వభావుడు, సత్యపరాక్రముడు, దేవతలకు దేవేంద్రునిలాగా లోకమంతటికీ ఆయన ప్రభువు అని భావం. ధర్మరక్షణ కోసమే జీవితాన్ని అంకితం చేసినవాడు శ్రీరాముడు. ప్రజాక్షేమం కోసం రాజు ఆచరించవలసిన ధర్మమే రామరాజ్యం. ప్రజాక్షేమం కోరి ప్రజాసేవ చేయడానికి స్నేహాన్ని, దయాగుణాన్ని, చివరికి ప్రాణప్రదమైన నా సీతను సైతం విడిచిపెట్టడానికి వెనుకాడను, అందుకు ఏమాత్రం బాధపడను అని ప్రకటించడమే కాక స్వయంగా ఆచరించి చూపినవాడు శ్రీరాముడు. ధర్మం, అర్థం, కామం, మోక్షం అనే చతుర్విధ పురుషార్థాలు ప్రతి మనిషి సాధించవలసినవి. వీటిలోని అర్థం, కామం అనే లక్ష్యాలు ధర్మబద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే మోక్షం సాధ్యమవుతుంది. ధర్మజ్ఞులైన పురుషులు ధర్మువునకు బాధసేయు ధర్మువునైనన్ ధర్మముగా మది తలపరు, ధర్మువు సర్వంబునకు హితంబుగ వలయున్ అంటూ ధర్మజ్ఞులైన వారు సర్వహితమైన కార్యాలను మాత్రమే ధర్మబద్ధమైనవిగా అంగీకరిస్తారని ఎర్రన వర్ణించారు. తిక్కన ఉద్యోగపర్వంలో సారపు ధర్మమున్ విమల సత్యము పాపముచేత బొంకుచే పారము పొందలేక చెడబారినదైన వ్యవస్థ దక్షులెవ్వారులుపేక్షసేసిరది వారలచేటకుగాని ధర్మనిస్తారకమయ్యు సత్యశుభదాయకమయ్యును దైవముండెడిన్ అంటూ ధర్మాన్ని ఆచరించనివారికి కలిగే అనర్థాలను వివరించారు. ఉరుకుల పరుగుల ఆధునిక జీవితాలలో అసంతృప్తి, అభద్రతా భావనల వల్ల కలుగుతున్న అత్యాశ, దురాశల వంటి అవలక్షణాల కారణంగా కొందరు నేల విడిచి సాము చందంగా తమ ధర్మాలను ఆచరించలేక మానసిక ప్రశాంతతకు దూరం కావడం గమనించవచ్చు. సంఘజీవి అయిన మానవుడు తాను అనుభవించగా మిగిలిన సంపదను అవసరమైన వారికి అందజేయడమే ధర్మం. ధర్మాచరణం ప్రతి మనిషి అలవరించుకున్నప్పుడు మాత్రమే సమాజంలో ధనిక పేద అంతరాలు అంతరిస్తాయి. స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః అని గీతాచార్యుడు బోధించినట్లు అందని అందలాల కోసం అర్రులు చాచకుండా అందరూ తమ విధ్యుక్త ధర్మాన్ని త్రికరణశుద్ధితో బాధ్యతతో నెరవేరిస్తే దీక్షా దక్షతలతో తాము ఆశించిన లక్ష్యాలను చేరుకోవడం అంత కష్టం కాబోదు.
0: సూక్తి సుధ విన్నారు. సమర్పణ డాక్టర్ కానుకొల్లి బాలకృష్ణ.

వ్యవసాయంలో పచ్చిరొట్ట ఎరువుల ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందాం. గత కొన్ని సంవత్సరాలుగా రైతు సోదరులు రసాయన ఎరువులు అధికంగా వాడడం వల్ల నేలలోని సారం తగ్గి దిగుబడులు గణనీయంగా క్షీణిస్తున్నాయి. అంతేకాకుండా భూభౌతిక రూపాన్ని కోల్పోతోంది. రసాయన ఎరువుల వాడకం వల్ల పెట్టుబడి కూడా ఎక్కువవుతోంది. ఈ సమస్యలను అధిగమించడానికి ప్రత్యామ్నాయంగా పచ్చిరొట్ట ఎరువులని ఋతుపవనాల ఆరంభంలోనే వేసుకొని భూసారాన్ని పెంచుకొని పంట దిగుబడిని పెంచుకోవచ్చు. వర్షాకాలంలో భూమి కోతకు గురి కాకుండా కూడా చూసుకోవచ్చు. అంతేకాకుండా భూమిలో తేమ శాతాన్ని, పోషకాల శాతాన్ని పెంచుకోవచ్చు. కాబట్టి పచ్చిరొట్ట ఎరువుల ప్రాముఖ్యతను తెలుసుకొని రైతు సోదరులు కూడా ఈ పచ్చిరొట్ట ఎరువులను సాగు చేయాల్సిన అవసరం ఉంది. పోషక విలువలు సమృద్ధిగా, సమతుల్యత కలిగిన రసభరిత పచ్చని మొక్కలు వాటి ఆకులను భూమికి రెండు విధాలుగా అందించవచ్చు. ఒకటి పచ్చిరొట్ట ఎరువులు, రెండు పచ్చి ఆకు ఎరువులు. పొలంలో పంట లేనప్పుడు లేదా రెండు పంటల మధ్యకాల వ్యవధిలో తక్కువ కాలంలో ఎక్కువ రొట్టెనిచ్చే మొక్కల్ని పెంచి వాటిని నేలలో కలయదున్నడం ద్వారా నేలకు పోషకాల్ని అందించవచ్చు. పచ్చిరొట్ట పెరలకు ఉండాల్సిన లక్షణాల్ని మనం తెలుసుకుందాం. తక్కువ రోజుల్లో బాగా పెరిగి ఎక్కువ పచ్చిరొట్టనిచ్చే విధంగా ఉండాలి. అన్ని రకాల నేలల్లోనూ పెరగాలి. పచ్చిరొట్టెలో పీచు శాతం తక్కువగా ఉండి ఎక్కువ ఆకులు కలిగి రసభరితంగా ఉండాలి. నేలలో కలయదున్నప్పుడు త్వరగా కుళ్ళి భూమిలో కలిసే విధంగా ఉండాలి. పచ్చిరొట్ట పంటల వేర్లు భూమిలో లోతుకుపోయేలా ఉండాలి. త్వరగా పెరిగి కలుపు పెరుగుదలను అరికట్టేదిగా ఉండాలి. పప్పుజాతికి చెందిన పచ్చిరొట్ట అయితే గనక గాలిలోని నత్రజనిని సేకరించి భూసారాన్ని పెంచుతుంది. ఇక పచ్చిరొట్ట ఎరువులకు వాడే మొక్కల్ని గనక మనం చూసినట్టయితే జనుము, జీలుగ, సీమజీలుగ, పిల్లిపెసర, నీలి, వెంపలి. పచ్చిరొట్ట ఎరువుల వల్ల లాభాల్ని గనక మనం చూసినట్టయితే నేల భౌతిక స్థితి మెరుగుపడి భూమి గుల్లగా మారి నేలలోకి నీరు ఇంకే గుణం పెరుగుతుంది. నేలలో సేంద్రియ పదార్థం వేయడం వల్ల సూక్ష్మజీవులు వృద్ధి చెంది జీవ రసాయనిక చర్యల వల్ల నేల సారం పెరగడమే కాకుండా నేల సంపూర్ణ ఆరోగ్యాన్ని సంతరించుకొని ఉత్పాదకత సామర్థ్యాన్ని పెంచుకుంటుంది. నేలలో క్లిష్ట రూపంలో ఉన్న అనేక పోషకాలను లభ్య రూపంలోకి మారుస్తాయి. భూమిలో రసాయనిక ఎరువులు వేసినప్పుడు వాటి లభ్యత పెరగడానికి హరిత ఎరువులుగా ఉపయోగపడతాయి. కలుపు మొక్కలు పెరగకుండా నివారించవచ్చు. జీలుగ, సీమజీలుగ ఇలాంటి పేర్లు వేసినప్పుడు వాటి వేర్లు ఎక్కువ లోతుకు వెళ్లడం వల్ల భూమి లోపలి పొరల్లో నిక్షిప్తమై ఉన్న అనేక పోషకాలను బయటికి తెచ్చి లభ్య రూపంలోకి పంటలకు అందిస్తాయి. పప్పుజాతి హరిత పంటల వల్ల రైజోబియం అనే బ్యాక్టీరియా గాలిలో నత్రజనిని వేర్ల బుడిపల్లో ఎకరానికి 25 నుండి 50 కిలోల వరకు అందిస్తాయి. చౌడు భూముల పునరుద్ధరణకి ఈ పచ్చిరొట్ట పైర్లు ఉపయోగపడతాయి. భాస్వరం, గంధకం లాంటి పోషకాల లభ్యత గణనీయంగా ఉంటుంది. సూక్ష్మ పోషకాలను పంట మొక్కలకు అందేలా చేస్తాయి. పచ్చిరొట్ట పైర్లు ఎరువులుగానే కాకుండా పశువుల మేతగా కూడా ఉపయోగపడతాయి. ఉదాహరణకి జనుము, పిల్లిపెసర మొదలైనవి. పచ్చిరొట్ట ఎరువుల సాగులో అవరోధాల్ని గనక మనం చూసినట్టయితే పచ్చిరొట్ట ఎరువు వేసిన తర్వాత నేలలో వేసి కలయదున్నడానికి సుమారుగా 60 రోజుల వ్యవధి ఉండాలి. దీనివల్ల పంటల ప్రణాళిక వేసుకోవడం ఇబ్బందికరంగా ఉంటుంది. ఏపుగా పెరిగి ఎక్కువ పచ్చిరొట్టని ఇవ్వాలంటే తేమ అవసరమవుతుంది. అన్ని ప్రాంతాల్లోనూ నీటి లభ్యత ఉండదు కాబట్టి అటువంటి ప్రాంతాల్లో పచ్చిరొట్ట పంటల సాగు కష్టంగా ఉంటుంది. పశుగ్రాస లక్షణాలు ఉన్న పచ్చిరొట్ట ఎరువులకి పశువుల బెడద ఎక్కువగా ఉంటుంది. అలాగే వీటిని ఆశించే చీడపీడలు ఆ తర్వాత సాగు చేసే పంటకి నష్టం కలిగించే అవకాశం ఉంటుంది. పచ్చిరొట్ట విత్తనాల గిరాకీ ఎప్పుడూ ఒకేలా ఉండదు. అందువల్ల వ్యాపారులు వీటిని అందుబాటులో ఉంచడానికి ఇష్టపడరు. ఇంకా పచ్చిరొట్ట ఎరువుల సాగులో మనం పాటించాల్సిన మెళకువల విషయానికి వచ్చినట్టయితే ప్రధాన పంట కోయగానే నేలలో మిగిలిన తేమను సద్వినియోగపరచుకొని పచ్చిరొట్ట ఎరువులు విత్తుకోవాలి. అంటే వరి కోసే ముందే జనుము లేదా పిల్లిపెసర లాంటి విత్తనాల్ని చల్లి అప్పుడు వరి కోస్తారు. తేమ చాలని ప్రాంతాల్లో వేసవిలో దుక్కిదున్ని తొలకరి వర్షాలు పడగానే విత్తుకోవాలి. నీటి వసతి గల ప్రాంతాల్లో వేసవిలో సాగు చేయడం లాభదాయకంగా ఉంటుంది. వరి, చెరకు పంటల సరళిలో రెండు పంటల మధ్య కాల వ్యవధిలో విత్తుకొని కలయదున్నచ్చు. పసుపు, కంది, చెరకు ఇలాంటి పంటల వరుసల మధ్య పచ్చిరొట్ట పెంచి పూత సమయంలో కలయదున్నచ్చు. పచ్చిరొట్ట ఎరువులు పూత దశకు రాగానే నేలలో కలయదున్నితే అధిక పరిమాణంలో నేలకి పోషకాలు అందుతాయి.
ఇక పచ్చి ఆకు ఎరువుల విషయానికి వచ్చినట్టయితే, చెట్ల ఆకులను వేరే ప్రాంతాల నుండి తీసుకువచ్చి నేలపై పరిచి కలయిదున్నే ప్రక్రియని హరిత ఆకు ఎరువు అని అంటారు. వర్షాధార ప్రాంతాల్లో పచ్చిరొట్ట పంటల్ని వేయడానికి వీలులేని ప్రాంతాల్లో త్వరితగతిలో పెరిగే వృక్షాలు గట్ల మీద వేసుకుని వాటి లేత కొమ్మల్ని ఆకుల్ని తీసుకొచ్చి ప్రధాన పంట విత్తడానికి 15 నుండి 20 రోజుల ముందుగా వేసి కలయిదున్నచ్చు. వీటి వల్ల ప్రయోజనాల్ని గనక మనం చూసినట్టయితే, పంట యాజమాన్య పద్ధతుల గురించి శ్రద్ధ చూపాల్సిన అవసరం లేదు, చీడపీడల బెడదుండదు, అలాగే ఈ ఆకులు అనేవి అన్ని కాలాల్లోనూ లభ్యమవుతాయి. పచ్చిరొట్ట ఆకుల ఎరువుల వాడకంలోని అవరోధాల్ని గనక మనం చూసినట్టయితే, అన్ని ప్రాంతాల్లోనూ ఈ విధంగా చేయడం సాధ్యం కాదు. పొలం గట్ల మీద చెట్లను పెంచితే దాని నీడ వేరు ప్రభావం పంట ఎదుగుదల దిగుబడి మీద ప్రభావాన్ని చూపిస్తుంది. ఆకులు లేత కొమ్మలు దొరికే ప్రాంతం నుండి పొలానికి తీసుకురావడం ఖర్చుతో కూడిన పని, కావలసినంత రొట్టె కూడా లభ్యం కాదు. అనుకున్న మొక్కల రొట్టె లభ్యం కాకపోవచ్చు, అంటే మనకి నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. ఇక పచ్చి ఆకు ఎరువులనిచ్చే వృక్షజాతుల్ని కనుక మనం చూసినట్టయితే, గ్లైరిసీడియా, కానుగ, సుబాబుల్, జిల్లేడు, వేప, అజొల్లా. పచ్చిరొట్ట ఆకుల ఎరువుని వాడే పద్ధతిని కనుక మనం చూసినట్టయితే, పచ్చిరొట్ట ఎరువులు లేదా పచ్చి ఆకు ఎరువులు ప్రధాన పంట విత్తడానికి 15 నుండి 20 రోజుల ముందే నేలలో కలయిదున్నాలి. కలయిదున్నే సమయంలో నేలలో తగినంత తేమ ఉండాలి. కలయిదున్నేటప్పుడు తగినంత సూపర్ ఫాస్ఫేట్ నేల మీద వెదజల్లితే కుళ్ళిపోయే ప్రక్రియ వేగమవుతుంది. ఆకులు లేత కొమ్మలు కలయిదున్నాలి. ముదురు కాండాలు దున్నినట్టయితే చివకడం ఆలస్యమవుతుంది. పత్తిలో కలుపు నివారణ, అంతర కృషి గురించి బాపట్ల రైతు శిక్షణ కేంద్రం వ్యవసాయ ఉపసంచలకులు తెలియజేస్తున్నారు. విత్తే ముందే ఫ్లూక్లోరాలిన్ ఎకరానికి లీటర్ చొప్పున పిచికారీ చేసి భూమిలో కలయిదున్నాలి. లేదా పెండి మిథలిన్ ఎకరానికి 1.5 లీటర్లు లేదా అలాక్లోర్ 2 లీటర్లు విత్తిన వెంటనే కానీ మరుసటి రోజున కానీ పిచికారీ చేయాలి. విత్తిన 25 నుండి 30 రోజులప్పుడు అంతర కృషి చేయడానికి అవకాశం లేనప్పుడు గడ్డిజాతి మొక్కల నివారణకి ఎకరానికి 400 మిల్లీలీటర్ల క్వైజులోపాపీథైల్ 200 లీటర్ల నీళ్లలో కలిపి పిచికారీ చేసుకోవాలి. పెడల్పాటి ఆకుల నివారణకి ఎకరానికి 250 మిల్లీలీటర్ల పైరి థయోబ్యాక్ సోడియంను 200 లీటర్ల నీళ్లలో కలిపి పిచికారీ చేయాలి. ఖరీఫ్లో వర్షాలు ఎక్కువగా ఉండి అంతర కృషి కుదరనప్పుడు ఎకరానికి 1 లీటర్ పారాక్వాట్ లేదా 2 లీటర్ల గ్లైఫోసెట్ మందుని 2 కిలోల యూరియా లేదా అమ్మోనియం సల్ఫేట్తో 200 లీటర్ల నీళ్లలో కలిపి పత్తి మీద పడకుండా వరుసల మధ్య కలుపు మీద మాత్రమే పడే విధంగా పిచికారీ చేసుకోవాలి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వహించే మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. తెలంగాణలో మూసీనది రెండో దశ ప్రక్షాళన పనులకు వచ్చే 100 రోజుల్లో కార్యాచరణ ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో విద్యా ప్రమాణాల మెరుగుదలకు రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతం గ్రామంలో నిర్వహించే మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. ఈ సందర్బంగా రైతులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేసి వారితో సమావేశం కానున్నారు. అనంతరం ప్రజావేదిక సభలో పాల్గొని ప్రసంగిస్తారు. టీడీపీ శ్రేణులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్బంగా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. తెలంగాణలో మూసీనది రెండో దశ ప్రక్షాళన పనులకు వచ్చే 100 రోజుల్లో కార్యాచరణ ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని ఉప్పల్ భగాయత్ ప్రాంతంలో మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ భవనంతో పాటు పలు అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి నిన్న దృశ్య మాధ్యమం విధానంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, నాగోల్ నుంచి గౌరెల్లి వరకు రెండో దశ మూసీనది ప్రక్షాళన పనులను ప్రారంభిస్తామని తెలిపారు. భూసేకరణతో పాటు ఇతర అభివృద్ది కార్యక్రమాల అమలుకు స్థానిక ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. మూసీనది ఒడ్డున నివసించే పేదలకు కొత్త ఇళ్లు అందించడంతో పాటు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పరిశ్రమలు, రైల్వేలు, జాతీయ రహదారులు, పర్యాటక రంగాల అభివృద్ది ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో అనేక సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు అమలయ్యాయని అన్నారు. రాష్ట్రంలో 69 లక్షల మందికి ముద్ర రుణాలు అందాయని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
1: నరేంద్ర మోడీ గారు రాజ్యాంగం స్వీకరించి 12 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని సమర్థాన్ని గుర్తుపరచుకోవడం ద్వారా ఇటువంటి సాహసమైనటువంటి చర్యల ద్వారా ఇవాళ భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ప్రపంచంలో ఏ విషయాన్ని జరిగినా తనవైనటువంటి స్వాగతం లభించేటువంటి పరిస్థితి మనందరూ కూడా చూస్తున్నాం. వాస్తవం
0: తపాలా శాఖ ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలకు రుణాల సదుపాయం కల్పించే అంశంపై కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తామని ఆంధ్రప్రదేశ్ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస తెలిపారు. విజయనగరం జిల్లా గజపతి నగరంలో తపాలా శాఖ నిర్వహించిన సబ్ డివిజనల్ లెవెల్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025-26 కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వ్యక్తులు, సంస్థలకు అవార్డులు అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, తపాలా శాఖ సేవల్లో గజపతి నగరం ప్రతిభ చాటడం గర్వకారణమని తెలిపారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా కీలకమని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా కృష్ణాజిల్లా మచిలీపట్నం మంగినపూడి బీచ్లో జరిగిన సామూహిక యోగా కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ యోగాను దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు. యోగా వల్ల ఏకాగ్రత పెరగడంతో పాటు ఒత్తిడి తగ్గి శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని మంత్రి తెలుపుతూ,
2: అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 2014 నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ రోజున ప్రపంచ వ్యాప్తంగా యోగా డేగా మనం చేసుకున్న ఆ రోజు నుంచి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ 15 రోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో ఈ రోజు మంగినపూడి బీచ్ లో కార్యక్రమాన్ని చేయడం జరిగింది. పెద్ద ఎత్తున మహిళలు, యువత వాళ్ళు ఈ యోగాలో పాల్గొనడం చాలా శుభారంభం. మన కాన్సన్ట్రేషన్ పెరగాలన్నా, మన శారీరం అరిసిపోకుండా ఉండాలన్నా, స్ట్రెస్ తగ్గాలన్నా ఈ యోగా చాలా ఉపయోగపడుతుంది. ఇది ఎందుకంటే ఇది భారతీయ సంస్కృతిలో ఒక భాగం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
3: 12 సంవత్సరాల ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన ప్రగతిపై
4: ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్ శ్రీ లంకా దినకర్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
5: అమరావతికి సంబంధించినటువంటి ఒక చట్టబద్ధతకి సంబంధించి స్పష్టమైనటువంటి వైఖరిని ఏదైతే సెక్షన్ 5 సెక్షన్ 6 లో ఏబి రియాగ్నేషన్ యాక్ట్ లో ఎక్కడెక్కడ అమెండ్మెంట్స్ కావాలో అమెండ్మెంట్స్ చేయటం, అమరావతిని స్పష్టంగా రాజధానిగా గుర్తించేటటువంటి విధంగా.
4: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్ యువతకు ప్రపంచస్థాయి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రష్యా పర్యటన చేపట్టినట్లు రాష్ట విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. రష్యా పర్యటనలో భాగంగా మాస్కోలోని భారత రాయబార కార్యాలయంలో ప్రవాస భారతీయులతో మంత్రి నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ దేశంలో వేగంగా అభివృద్ది చెందుతున్న రాష్టాల్లో ఒకటిగా నిలుస్తోందని పేర్కొన్నారు. పెట్టుబడుల ఆకర్షణ, పరిశ్రమల స్థాపన, ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో విద్యా ప్రమాణాల మెరుగుదలకు రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులోని జూనియర్ కళాశాలలో శిక్షణ పొందుతున్న నూతన ఉపాధ్యాయులతో ఆమె నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
6: మన దగ్గర ఉన్న విజ్ఞానాన్ని 10 మందికి పంచే ఒక మంచి తత్వములే టీచర్. ఏదైతే 22 సంవత్సరాల్లో ఉద్యోగం వచ్చిందాన్ని ఖచ్చితంగా టీచర్లు అయ్యి ఉంటారు. ఎందుకంటే మిగిలిన ఎవరు కూడా ఇంజనీరింగ్ చేసో ఎంబీబీఎస్ చేసో డిగ్రీ చేసో చేయాలి అంటారు. ఇంటర్ అయిన తర్వాత ఒకవేళ టీటీసీ చేసి ఉద్యోగం వచ్చేస్తే 11 ఏళ్ళకే వచ్చేస్తారు నాకు తెలిసి.
0: తెలంగాణలోని హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఉబ్బసం రోగులకు ఇచ్చే చేపమందు పంపిణీ కార్యక్రమం ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు ఏర్పాట్లను తెలంగాణ రాష్ట మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఈసారి మృగశిర కార్తే రాత్రి 9 గంటలకు ప్రారంభమవుతున్నందున అదే సమయంలో చేపమందు పంపిణీ మొదలవుతుందని, రేపు రాత్రి వరకు కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతుందని చెప్పారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై సమాచారాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరవేయడంలో కార్యకర్తలు చురుకుగా వ్యవహరించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు సూచించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో నిర్వహించిన సోషల్ మీడియా సమావేశంలో నిన్న ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సోషల్ మీడియా ప్రజలతో అనుసంధానానికి సమర్థవంతమైన వేదికగా మారిందన్నారు. ప్రజా సమస్యలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు సామాజిక మాధ్యమాలను సమర్థవంతంగా వినియోగించాలని కార్యకర్తలకు సూచించారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లో రానున్న 2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు, పలు ప్రాంతాల్లో వడగాల్పుల ప్రభావం ఉండే అవకాశముందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ద్రోణి ప్రభావంతో అల్లూరి సీతారామరాజు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందన్నారు. ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అలాగే మరికొన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయని తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వహించే మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. తెలంగాణలో మూసీ నది 2వ దశ ప్రక్షాళన పనులకు వచ్చే 100 రోజుల్లో కార్యాచరణ ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో విద్యా ప్రమాణాల మెరుగుదలకు

0: భవేయుః. విశ్వస్య బృహత్తమ సార్వజనిక విత్త పోషిత స్వాస్థ్య ఆశ్వస్తి యోజన ఆయుష్మాన్ భారత ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనాయాః కార్యాన్వయన రాజ్యేషు పశ్చిమ బంగాల రాజ్యం 37వ రాజ్యం భవిష్యతి. రాజ్యే ABPM జయ ఇత్యస్య కార్యాన్వయనార్థం అద్య రాష్ట్రీయ స్వాస్థ్య ప్రాధికరణం పశ్చిమ బంగాల సర్వకారశ్చ సహమతిపత్రే హస్తాక్షరం కరిష్యతః. నవదిల్ల్యాం కేంద్రీయ స్వాస్థ్య పరివార కళ్యాణ మంత్రిణః జేపీ నడ్డాయాః తథా పశ్చిమ బంగస్య ముఖ్యమంత్రిణః శుభేందు అధికారిణః ఉపస్థితౌ MOU ఇత్యస్య హస్తాక్షరం భవిష్యతి. భారతస్య పూర్వోత్తర రాజ్యైః సహ సహకారం సుదృఢం కర్తుం ద్విదివసీయ యాత్రయై యూరోపీయ సంఘస్య ఉచ్చస్తరీయ ప్రతినిధిమండలం అద్య అసమరాజ్యస్య గువాహాటీ నగరం ఆగమిష్యతి. యూరోపీయ సంఘస్య మతానుసారం చర్చాః తేషు విషయేషు కేంద్రితాః భవిష్యంతి యత్ర యూరోప్ దేశస్య తథా పూర్వోత్తరస్య చ సమానహితాని సంతి. కేంద్రీయ గృహమంత్రి అమిత షాహ శ్వః నవదిల్ల్యాం భూపత్తన ప్రబంధన వ్యవస్థాయాః ఉద్ఘాటనం కరిష్యతి. గృహమంత్రాలయేన ఉక్తం యత్ LPMS ఇత్యస్య ఆరంభః భారతస్య ఆధునిక తంత్రజ్ఞాన సక్షమ సీమా ప్రబంధన వ్యవస్థాయాః కృతే మహత్వపూర్ణం సోపానం భవిష్యతి. భారతీయ మల్ల క్రీడకాః హ్యః మంగోలియాయాం ఓపెన్ క్రీడాయాం భారతస్య కృతే ద్వే స్వర్ణపదకే ద్వే కాంస్య పదకే చ విజితవంతః ఇతి వార్తాః.
1: ప్రసార విశేషాలు వింటారు. ఉదయం 7:15 ఉదయరేఖలు శీర్షికన భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ వింటారు. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం వినియోగ దర్శినిలో జీవిత బీమా వివిధ మార్గాలు ప్రయోజనాల గురించి డాక్టర్ కలవకొలను శ్రీపతి గారి ప్రసంగం వింటారు. అనంతరం కొల్లేటి జాడలు ధారావాహిక వింటారు, రచన శ్రీ అక్కినేని కుటుంబరావు, నిర్వహణ శ్రీమతి ముంజులూరి కృష్ణకుమారి, నిర్మాణ సహకారం శ్రీ అబ్దుల్ కుద్దూస్, శ్రీ ఆళ్ల యోగానందేశ్వర రెడ్డి. కార్యక్రమంలో చివరిగా లలిత గీతాలు వింటారు. 8:35 చిత్రగీతాలు, 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ అంపోలు మురళీకృష్ణ గారి వయోలిన్ నాదం వింటారు. 9:30 నమస్తే అమరావతి, 10:00 RNU ప్రత్యేక కార్యక్రమం వింటారు. అనంతరం రావోయి అతిథి శీర్షికన చిత్రగీతాలు వింటారు. 10:30 అంతర్జాతీయ సముద్ర దినోత్సవం సందర్భంగా సముద్ర జలాలు పరిరక్షణ ఆవశ్యకత గురించి శ్రీ ఈదర శ్రీనివాస్ రెడ్డి గారి ప్రసంగం వింటారు. 11:00 గుర్తు చేసుకుందాం. 11:30 చిత్రగీతాలు, 12:10 లాహిరి లాహిరిలో శీర్షికన చిత్రగీతాలు వింటారు. 12:40 కార్మికుల కార్యక్రమంలో స్వర్ణకారుల సాధక బాధకాలు పరిష్కారాల గురించి శ్రీ కర్రి వేణుమాధవ్ గారితో పరిచయం వింటారు. అనంతరం అన్వేషి కథానికి వింటారు. సమర్పణ శ్రీ పోతునూరి రవిప్రసాద్. 1:10 చిత్రగీతాలు, 1:30 వనితావాణి కార్యక్రమంలో పుట్టగొడుగుల పెంపకం గురించి శ్రీమతి వి పద్మావతి గారితో పరిచయం వింటారు. అనంతరం లలిత గీతాలు విశేషాలు వింటారు. 2:30 లలిత గీతాలు, 3:00 NCERT ప్రాయోజిత కార్యక్రమం వింటారు. అనంతరం టీన్ టైం వింటారు. 4:00 యువలయ, 4:30 7వ తరగతి విద్యార్థులకు హమ్ నన్హే బచ్చే హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయులు శ్రీ టి జయరాం, విద్యార్థి బి ప్రణవాక్షర. 4:45 రంగస్థలి కార్యక్రమంలో సిబి చక్రవర్తి నాటకంలో సౌదామిని పాత్ర వింటారు. నిర్వహణ శ్రీ కొనికపోగుల సుందరరావు, హార్మోనియం శ్రీ మోదుగుల శ్రీనివాసరావు. 5:00 చిత్రగీతాలు, 5:30 యువవాణి వింటారు. 6:30 పల్లెసీమల్లో ఆహారపు అలవాట్లు మార్పులు మన జీవితం

0: జీవన శైలిపై ప్రభావం అనే అంశం గురించి డాక్టర్ బి జాన్సీ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం జానపద గీతం వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 ప్రసార విశేషాలు వింటారు. 7:15 వ్యవసాయ పాఠశాలలో ఖరీఫ్ అపరాల సాగులో మెళకువలు, నిర్వహణ గుంటూరు ప్రాంతీయ లామ్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ రెడ్డి. 7:45 వికసిత భారత్, 8:00 యశోధర నాటిక వింటారు. రచన శ్రీ పి హృదయరాజ్, నిర్వహణ శ్రీ అబ్దుల్ కుద్దూస్. 8:15 90 వసంతాలు ఆకాశవాణి పూర్తి చేసుకున్న సందర్భంగా రైతుల సంక్షేమం ఆకాశవాణి, రైతులు వ్యవసాయ అధికారులు అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం వింటారు. 8:40 దేశభక్తి గీతం వింటారు. 8:45 ప్రైమరీ ఛానల్ ప్రోగ్రామ్స్ వింటారు. 11:48 ఆకాశవాణి ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు వింటారు. మీరు ఇంతవరకు ప్రసార విశేషాలు విన్నారు.
1: శబ్ద తరంగాలపై పయనం, ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
0: 102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రజల భాగస్వామ్యం, ఆవిష్కరణలు, సామూహిక సంకల్పం ద్వారానే వికసిత్ భారత్ 2047 స్వప్నం సాకారమవుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనను పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అమలు చేయనుంది. ఈ నెల 21న నిర్వహించనున్న నీట్ యూజీ 2026 పునః పరీక్షకు సంబంధించిన పరీక్ష రాసే నగరాన్ని తెలియజేసే పత్రాన్ని ఎన్టీఏ విడుదల చేసింది. కర్ణాటక, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రజల భాగస్వామ్యం, ఆవిష్కరణలు, సామూహిక సంకల్పం ద్వారానే వికసిత్ భారత్ 2047 స్వప్నం సాకారమవుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక సదస్సులో మాట్లాడుతూ ఆయన, అభివృద్ది ఫలాలు సమాజంలోని ప్రతి వర్గానికి అందేలా చూడాలంటే వ్యవస్థాపకత, దేశ నిర్మాణం పరస్పరం పనిచేయాలని చెప్పారు. భారత్ అభివృద్ది చెందిన దేశంగా మారే పథంలో అందరినీ కలుపుకుపోయే సామాజిక బాధ్యత, క్రియాశీలక ప్రజా భాగస్వామ్యం మార్గదర్శకాలుగా ఉండాలని స్పీకర్ అన్నారు. భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువత పాత్రను ప్రముఖంగా ప్రస్తావిస్తూ, విద్యావంతులు, నైపుణ్యం కలిగిన, సాంకేతికంగా సాధికారత సాధించిన యువతే వికసిత్ భారత్ 2047కు మూల స్తంభాలన్నారు. భారత్ను ప్రపంచ అగ్రగామిగా నిలిపేందుకు ఆవిష్కరణలు, కృత్రిమ మేధస్సు, అభివృద్ది చెందుతున్న సరికొత్త సాంకేతికతలను అవలంబించాలని యువతకు పిలుపునిచ్చారు. భవిష్యత్తులో యువత ఉద్యోగాలు కోరుకునేవారిగా కాకుండా ఉద్యోగాలు సృష్టించేవారిగా మారాలని కోరారు. ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అమలు చేయనుంది. ఈ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయడం కోసం నేషనల్ హెల్త్ అథారిటీ, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేస్తాయి. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సమక్షంలో న్యూఢిల్లీలో ఈ ఒప్పందం జరగనుంది. దేశవ్యాప్తంగా ఉన్న పౌరులందరికీ సమానమైన, సులభంగా అందుబాటులో ఉండే వైద్య సేవలను అందించే క్రమంలో ఈ పరిణామం ఒక కీలక మైలురాయిగా నిలవనుంది. పశ్చిమ బెంగాల్లో ఆయుష్మాన్ భారత్ అమలు ద్వారా రాష్ట్రంలోని లక్షలాది మంది అర్హులైన లబ్దిదారులకు వైద్య ఖర్చుల నుండి ఆర్థిక రక్షణ లభించడంతో పాటుగా దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఈ ఆరోగ్య ప్రయోజనాలను పొందేందుకు వీలవుతుంది. అలాగే నాణ్యమైన, అందుబాటులో ఉండే వైద్య సేవలను పొందడం ద్వారా ఇది రాష్ట్ర ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పరిశుభ్రమైన, సురక్షితమైన ప్రజా పారిశుద్ధ్య సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఉత్తర ముంబైలోని దహేసర్లో ప్రజా సౌకర్యాల కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ, మెట్రో స్టేషన్ సమీపాల్లో శౌచాలయాలు, పురుషులు, మహిళలకు ప్రత్యేక విభాగాలు, సీసీటీవీ నిఘా, దివ్యాంగుల కోసం ప్రత్యేక వసతులు ఉంటాయని చెప్పారు. మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాపై తరచుగా ఆపరేషన్లు నిర్వహించాలని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు దోహదపడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. త్రిపుర సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి బీఎస్ఎఫ్ త్రిపుర ఫ్రాంటియర్ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశానికి అధ్యక్షత వహిస్తూ మంత్రి, అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి జరిగే ఆర్థిక లావాదేవీలు, భవనాల నిర్మాణం, ఆస్తుల అమ్మకాలు, కొనుగోళ్లపై మరింత కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గత 5 ఏళ్ల భూమి రికార్డులను పరిశీలించాలని కూడా హోంమంత్రి ఆదేశించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఈ నెల 21న నిర్వహించనున్న నీట్ యూజీ 2026 పునః పరీక్షకు సంబంధించిన పరీక్ష రాసే నగరాన్ని తెలియజేసే పత్రాన్ని విడుదల చేసింది. దేశంలోని 551 నగరాల్లో, విదేశాల్లోని 14 నగరాల్లో మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5:15 వరకు ఆఫ్లైన్ పద్ధతిలో ఈ పునః పరీక్ష జరగనుంది. అయితే ఈ ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ అనేది హాల్ టికెట్ కాదని, అభ్యర్థులకు తమ పరీక్షా కేంద్రం ఏ నగరంలో ఉందో ముందుగా తెలియజేయడానికి మాత్రమే దీనిని జారీ చేస్తున్నామని ఎన్టీఏ స్పష్టం చేసింది. పరీక్షకు, అడ్మిట్ కార్డు విడుదలకు సంబంధించిన తాజా ప్రకటనల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లను చూస్తూ అప్డేట్గా ఉండాలని ఏజెన్సీ కోరింది. వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ ఏడాది 3 జరిగిన నీట్ యూజీ పరీక్షను పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో 12 ఎన్టీఏ రద్దు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ వ్యవహారాన్ని సిబిఐ దర్యాప్తు చేస్తోంది. భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం సుమారు 900 కోట్ల అమెరికా డాలర్లు విలువ కలిగి ఉందని, ఇది వచ్చే 7-8 సంవత్సరాల్లో సుమారు 45 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. విలేకరులతో మాట్లాడుతూ ఆయన, స్టార్టప్ రంగం 2014లో సుమారు 400 స్టార్టప్స్ నుంచి ప్రస్తుతం 2.3 లక్షలకు పైగా విస్తరించిందని, ఇవి దాదాపు 25 లక్షల ఉద్యోగాలు సృష్టించాయని పేర్కొన్నారు. భారత్ చంద్రుడి దక్షిణ ధృవానికి సమీపంలో విజయవంతంగా ల్యాండింగ్ చేయడం ప్రజల్లో అంతరిక్ష శాస్త్రంపై ఆసక్తిని పెంచిందని, అలాగే గత మిషన్లు చంద్రుడిపై నీటి అణువుల ఉనికిని నిర్ధారించాయని చెప్పారు. ప్రభుత్వ దీర్ఘకాల లక్ష్యం కేవలం ఆర్థిక వృద్ధి మాత్రమే కాకుండా 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం లక్ష్యాన్ని సాధించడానికి సహకరించేటువంటి ఒక శక్తివంతమైన సమాజాన్ని నిర్మించడమని మంత్రి అన్నారు. నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, అసోం, అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలకు నైరుతి ఋతుపవనాలు విస్తరించాయి. ఈరోజు కర్ణాటక, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో అక్కడక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 3-4 రోజుల్లో హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, గిల్గిత్, బల్తిస్తాన్, ముజఫరాబాద్, ఉత్తరాఖండ్లలో అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని కూడా ఐఎండీ పేర్కొంది. టెన్నిస్లో జర్మనీకి చెందిన అలెగ్జాండర్ ఇటలీకి చెందిన ఫ్లావియో కొబల్లీని ఓడించి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ను కైవసం చేసుకున్నాడు. అలెగ్జాండర్ 6-1, 4-6, 6-4, 6-7, 6-1 తేడాతో విజయం సాధించాడు. 1937లో హెన్నర్ హెంకెల్ తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన మొదటి జర్మన్ ఆటగాడిగా అలెగ్జాండర్ నిలిచాడు. అంతేకాకుండా 1996లో బోరిస్ బెకర్ ఆస్ట్రేలియన్ ఓపెన్ సాధించిన తర్వాత ఒక గ్రాండ్ స్లామ్ టైటిల్ను గెలుచుకున్న తొలి జర్మన్ వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు గణనీయంగా పెరుగుతున్నప్పటికీ దేశంలోని ప్రజలు ప్రపంచంలోని ఇతర దేశాల కంటే తక్కువ ధరలకే వంట గ్యాస్ను పొందుతున్నారని ప్రభుత్వం తెలిపింది. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా వంటి అభివృద్ది చెందిన దేశాల ధరలతో పోలిస్తే భారత్లో వంట గ్యాస్ ధర తక్కువేనని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్దిదారునికి ఏటా 4 రీఫిళ్లపై 300 రూపాయల ప్రత్యక్ష సబ్సిడీ లభిస్తోందని, దీనివల్ల వారు 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్కు 642 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. హార్మోజ్ జలసంధిలో ఏర్పడిన అంతరాయాల కారణంగా గల్ఫ్ దేశాల నుండి సరఫరా తగ్గడంతో ఈ ఏడాది ఫిబ్రవరి, జూన్ మధ్యలో ఎల్పీజీకి ప్రామాణికమైన సౌదీ సిపి దాదాపు 46% పెరిగిందని, దీనివల్ల 14.2 కిలోల సిలిండర్ సరఫరా వ్యయం 1600 రూపాయలకు పైగా చేరిందని, దీంతో ఈ ధరల పెంపు జరిగిందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రజల భాగస్వామ్యం, ఆవిష్కరణలు, సామూహిక సంకల్పం ద్వారానే వికసిత్ భారత్ 2047 స్వప్నం సాకారమవుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనను పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అమలు చేయనుంది. ఈ నెల 21న నిర్వహించనున్న నీట్ యూజీ 2026 పునః పరీక్షకు సంబంధించిన పరీక్ష రాసే నగరాన్ని తెలియజేసే పత్రాన్ని ఎన్టీఏ విడుదల చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: 102.2 MHz వై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు.

0: భగవద్గీతా పారాయణం. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము, 35వ శ్లోకం.

యయా ఏ ధృతిచేత దుర్మేధాః. సాధకుడు దుష్టబుద్ధి కలవాడై స్వప్నం, నిద్రను, భయం, ఇష్టమైనవి దూరమైపోతాయనే భయాన్ని, శోకం, ఇష్టమైనవి దూరమైనందువల్ల కలిగే సంతాపాన్ని, విషాదం, ఇంద్రియ దౌర్బల్యాన్ని, ఏవచ మరియు మదం, ఇంద్రియ సుఖానుభవం వల్ల కలిగే మత్తును న విముంచతి, ఇవి తనకు కర్తవ్యాలని భావించి వదిలిపెట్టకుండా పట్టుకుంటాడో, సా ధృతి, అట్టి ధృతి, తామసీమత, తమోగుణ ప్రధానమైనదని చెప్పబడినది.

అర్జున, కొందరి ధృతిచేత వారి బుద్ధి కలుషితమైపోతుంది. అందువల్ల వారు అతి నిద్రను, భయాన్ని, సంతాపాన్ని, ఇంద్రియాల అలసటను, విషయభోగాల మత్తును తమ నిత్య కర్తవ్యాలుగా భావించి వాటిని వదిలిపెట్టకుండా పట్టుకుని ఉంటారు. అలా చేయించేదే తామస ధృతి.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: ఉదయరేఖల్లో ఇప్పుడు వినండి.
1: వినియోగదర్శిని కార్యక్రమంలో జీవిత భీమా వివిధ మార్గాలు ప్రయోజనాలు అనే అంశం గురించి డాక్టర్ కల్లవకొలను శ్రీపతి గారి ప్రసంగం వింటారు.
2: పుట్టుక మన చేతుల్లో లేదు, మరణము మన చేతుల్లో లేదు అని పెద్దలు చెబుతుంటారు. మనిషి జీవితం నీటిమూట లాంటిది. రేపు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. మనం మన కుటుంబంతో ఆనందంగా ఉన్నప్పుడు, అన్నీ సవ్యంగా సాగిపోతున్నప్పుడు భవిష్యత్తు గురించి పెద్దగా దిగులుండదు. కానీ ఇంటికి పెద్ద దిక్కుగా ఉండి కుటుంబాన్ని పోషించే వ్యక్తికి అనుకోకుండా ఏదైనా జరిగి శాశ్వతంగా దూరమైతే ఆ కుటుంబ పరిస్థితి ఏమిటి? ఆత్మీయుడిని కోల్పోయిన మానసిక క్షోభ ఒకవైపు, రేపటి నుంచి ఇల్లు ఎలా గడవాలి, పిల్లల చదువులు ఎలా, అప్పులు ఎలా తీర్చాలి అనే ఆర్థిక భయం మరొకవైపు ఆ కుటుంబాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. ఇలాంటి కష్టకాలంలో ఆ కుటుంబానికి ఒక పెద్ద దిక్కులా నిలబడి వారి భవిష్యత్తుకు ఆర్థిక భరోసాను ఇచ్చే అత్యుత్తమ సాధనమే జీవిత భీమా. ఈనాటి వినియోగదర్శన కార్యక్రమంలో జీవిత భీమా ఆవశ్యకత, అందులోని రకాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు మరియు చాలామందికి తెలియని కొన్ని ఉచిత జీవిత భీమా సదుపాయాల గురించి సవివరంగా తెలుసుకుందాం. సాధారణంగా జీవిత భీమా అనగానే చాలామందికి వచ్చే మొదటి సందేహం, దీనివల్ల నాకేంటి లాభం, నేను చనిపోతేనే కదా డబ్బులు వచ్చేది అని. శ్రోతలారా, జీవిత భీమా అంటే మన ప్రాణానికి వెలకట్టడం కాదు, మనపై ఆధారపడిన మన కుటుంబ సభ్యుల పట్ల మనం చూపే ప్రేమకు బాధ్యతకు అది ఒక నిదర్శనం. మనం ఉన్నప్పుడు మన వాళ్ళని ఎంత బాగా చూసుకున్నామో, మనం లేనప్పుడు కూడా వాళ్ళు ఎవరి ముందు చేయి చాచకుండా వాళ్ళ జీవన ప్రమాణాలు పడిపోకుండా కాపాడే ఒక ఆర్థిక రక్షణ కవచం జీవిత భీమా. జీవిత భీమాలో ప్రధానంగా కొన్ని రకాలుంటాయి. అందులో మొదటిది మరియు అత్యంత ముఖ్యమైనది టర్మ్ ఇన్సూరెన్స్. ఇది స్వచ్ఛమైన జీవిత భీమా. ఇందులో మనం కట్టే ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది, కానీ కవరేజ్ అనగా భీమా మొత్తం చాలా ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు 30 ఏళ్ల వయసున్న వ్యక్తి నెలకు 1000 రూపాయలు చెల్లిస్తే 1 కోటి రూపాయల జీవిత భీమా వస్తుంది. అయితే చాలామంది టర్మ్ ఇన్సూరెన్స్లో మనం బతికి ఉంటే చివరిలో పైసా కూడా వెనక్కి రాదు కదా, అది నష్టమే కదా అనుకుంటారు. కానీ ఆలోచించండి, మనం బైక్కో కారుకో ప్రతి ఏడాది 1000 ఇన్సూరెన్స్ కడుతున్నాం. ఏడాది తిరిగేసరికి యాక్సిడెంట్ అవ్వకపోతే ఆ కట్టిన డబ్బులు తిరిగి రానందుకు మనం బాధపడతామా? అమ్మయ్యా, ఈ ఏడాది ఎలాంటి ప్రమాదం జరగలేదని సంతోషిస్తాం. మన ప్రాణానికి సంబంధించిన టర్మ్ ఇన్సూరెన్స్ కూడా అంతే. ఇది పెట్టుబడి కాదు, కేవలం రక్షణ మాత్రమే. ప్రతి కుటుంబ యజమాని ఖచ్చితంగా తీసుకోవాల్సిన తొలి భీమా ఈ టర్మ్ ఇన్సూరెన్సే. ఇక రెండవ రకం ఎండోమెంట్ లేదా మనీ బ్యాక్ పాలసీలు. ఇందులో కొంత రక్షణ మరికొంత పొదుపు కలగలిపి ఉంటాయి. మనం కట్టే ప్రీమియంలో కొంత శాతం భీమాకు పోగా మిగిలినది పెట్టుబడిగా మారి పాలసీ గడువు ముగిశాక వడ్డీ లేదా బోనస్తో సహా వెనక్కి వస్తుంది. పిల్లల పెళ్లిళ్ళు, ఉన్నత చదువుల కోసం ముందు చూపుతో పొదుపు చేయాలనుకునే వారికి ఇవి బాగా ఉపయోగపడతాయి. ఈ జీవిత భీమా రంగంలో సామాన్యులకు, నిరుపేదలకు అండగా నిలవాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన పథకాలను తీసుకువచ్చింది. అందులో అత్యంత ప్రజాదరణ పొందినది ప్రధానమంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన. 18 నుండి 50 సంవత్సరాల వయసున్న ప్రతి ఒక్కరూ దీనికి అర్హులే. దీనికి సంవత్సరానికి మనం కట్టాల్సిన ప్రీమియం కేవలం 436 రూపాయలు మాత్రమే, అంటే రోజుకు రూపాయింబావు కన్నా తక్కువే. అనుకోని కారణాల వల్ల పాలసీదారు మరణిస్తే కుటుంబానికి 2 లక్షల రూపాయలు జీవిత భీమా అందుతుంది. బ్యాంకు ఖాతా ఉన్న ప్రతి ఒక్కరూ తమ బ్యాంకును సంప్రదించి ఈ పథకంలో సులభంగా చేరవచ్చు. అలాగే గ్రామీణ ప్రజల కోసం తక్కువ ప్రీమియంతో ఎక్కువ బోనస్ అందించే పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ మరియు గ్రామీణ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ లాంటి అద్భుతమైన పథకాలను భారత తపాలా శాఖ ఏళ్ల తరబడి ఎంతో నమ్మకంగా అందిస్తోంది. శ్రోతలారా, ఇప్పుడు మనం ఒక అత్యంత కీలకమైన కానీ చాలామందికి అస్సలు తెలియని కొన్ని ఉచిత జీవిత భీమా సదుపాయాల గురించి మాట్లాడుకుందాం. అవును, మీరు విన్నది నిజమే. మనం రూపాయి ప్రీమియం కట్టకపోయినా మనకు తెలియకుండానే మనకు కొన్ని లక్షల జీవిత భీమా కవరేజ్ ఉంటుంది. అవేంటో జాగ్రత్తగా వినండి. మొదటిది ఈపీఎఫ్ఓ వారి ఈడీఎల్ఐ పథకం. ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తూ జీతంలోంచి పీఎఫ్ కట్ అవుతున్న ప్రతి ఉద్యోగికి ఈ సదుపాయం ఉంటుంది. ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ఈడీఎల్ఐ అనే ఈ పథకం కింద ఉద్యోగంలో ఉండగా ఏ కారణం చేతైనా ఉద్యోగి మరణిస్తే వారి పీఎఫ్ ఖాతాలో ఉన్న డబ్బుతో పాటుగా అదనంగా గరిష్టంగా 7 లక్షల రూపాయల వరకు ఉచిత జీవిత భీమా వారి కుటుంబానికి అందుతుంది. దీనికోసం ఉద్యోగి తన జేబులోంచి 1 రూపాయి కూడా ప్రీమియం కట్టాల్సిన పనిలేదు, యాజమాన్యమే ఈ ప్రీమియం చెల్లిస్తుంది. కానీ అవగాహన లేక చాలామంది ఉద్యోగుల కుటుంబాలు ఈ 7 లక్షల రూపాయలను క్లెయిమ్ చేసుకోవడం లేదు. రెండవది రూపే డెబిట్ కార్డులు మరియు జన్ధన్ ఖాతాలు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద ఖాతాలు తెరిచిన వారికి, అలాగే బ్యాంకుల్లో రూపే ప్లాటినం లేదా సెలెక్ట్ డెబిట్ కార్డులు వాడుతున్న వారికి ఆ కార్డుతో పాటే ఉచితంగా జీవిత భీమా మరియు వ్యక్తిగత ప్రమాద భీమా 2 లక్షల నుంచి 10 లక్షల వరకు లభిస్తుంది. అయితే ఇందులో ఒక చిన్న నిబంధన ఉంటుంది. ప్రమాదం జరగడానికి ముందు 45 లేదా 90 రోజుల్లో ఆ కార్డును ఉపయోగించి కనీసం ఒక్కసారైనా ఏటీఎంలో డబ్బులు తీయడమో లేదా ఏదైనా షాప్లో స్వైప్ చేయడమో జరిగి ఉండాలి. అలాగే గ్యాస్ సిలిండర్ కనెక్షన్ తీసుకున్న ప్రతి వినియోగదారుడికి ఆ కనెక్షన్తో పాటే ఉచిత ప్రమాద భీమా ఉంటుంది. సిలిండర్ పేలి ఏదైనా ప్రమాదం జరిగితే గ్యాస్ కంపెనీలు నష్టపరిహారంతో పాటు జీవిత భీమా కూడా చెల్లిస్తాయి. అలాగే మీరు తీసుకునే హోమ్ లోన్ లేదా కార్ లోన్తో పాటుగా ఇన్సూరెన్స్ ఇస్తారు. మనకు ఏదైనా జరిగితే ఆ అప్పుల భారం మన కుటుంబం మీద పడకుండా ఆ భీమాయే రుణాన్ని తీర్చేస్తుంది. ఇవన్నీ సామాన్యులకు ఎక్కువగా తెలియని కానీ ఎంతో ఉపయోగపడే ఆర్థిక రక్షణ మార్గాలు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న జీవిత భీమా విషయంలో వినియోగదారులుగా మనం కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి. మొదటిది, పాలసీ తీసుకునేటప్పుడు ఫామ్లో వివరాలు స్వయంగా చదివి నింపండి. మీ వయసు, చేసే వృత్తి, మీకుండే అలవాట్లు, ఉదాహరణకు ధూమపానం, మద్యపానం లాంటివి ఉంటే అలాంటివి, అలాగే మీకు అంతకుముందు ఉన్న ఆరోగ్య సమస్యల గురించి ఏమాత్రం దాచకుండా నిజాలు చెప్పాలి. అబద్ధాలు చెప్పి పాలసీ తీసుకుంటే రేపు క్లెయిమ్ సమయంలో ఇన్వెస్టిగేషన్లో ఆ విషయం బయటపడితే బీమా సంస్థ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా క్లెయిమ్ను తిరస్కరిస్తుంది. రెండవ అతి ముఖ్యమైన విషయం నామినీ వివరాలు అప్డేట్ చేయడం. మీరు బీమా తీసుకున్నది మీ తదనంతరం మీ కుటుంబానికి ఆ డబ్బు అందాలనే ఉద్దేశంతోనే కదా. కాబట్టి నామినీ పేరు, మీతో వారికి ఉన్న సంబంధం స్పష్టంగా రాయాలి. ఒకవేళ పెళ్లి కాకముందు పాలసీ తీసుకొని తల్లిదండ్రులు నామినీగా పెట్టి ఉంటే పెళ్ళైన తర్వాత మీ జీవిత భాగస్వామి పేరును కూడా నామినీగా మార్చడం లేదా చేర్చడం మర్చిపోకండి. అలాగే మీ పాలసీ బాండ్ను జాగ్రత్తగా దాచుకోవడమే కాకుండా మీరు ఎన్ని పాలసీలు తీసుకున్నారు, వాటి వివరాలు ఏమిటి అనేది కూడా మీ ఇంట్లో వాళ్లకు, ముఖ్యంగా మీ జీవిత భాగస్వామికి తప్పనిసరిగా తెలియజేయండి. మీరు ఎంతో ప్రేమతో తీసుకున్న బీమా వివరాలు వాళ్ళకి తెలియకపోతే ఆ బీమా ఉండి కూడా ప్రయోజనం శూన్యం. అలాగే ప్రతి సంవత్సరం గడువు తేదీలోపు ప్రీమియం చెల్లించడం మరొకండి. శ్రోతలారా, దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్నారు పెద్దలు. మన చేతుల్లో బలం, సంపాదించే వయసు ఉన్నప్పుడే మన కుటుంబ భవిష్యత్తుకు ఒక భద్రతను ఏర్పాటు చేయడం మన బాధ్యత. కేవలం పన్ను మినహాయింపుల కోసమో లేదా తెలిసిన వారి కోసమో అడిగారనో కాకుండా మీ ఆదాయం మీ కుటుంబ అవసరాలకు సరిపడా సరైన జీవిత బీమాను ఎంచుకోండి.
1: ఇంతవరకు మీరు వినియోగదర్శిని కార్యక్రమంలో జీవిత బీమా వివిధ మార్గాలు ప్రయోజనాలు అనే అంశం గురించి డాక్టర్ కలవకులను శ్రీపతి గారి ప్రసంగం విన్నారు.
0: ఉదయరేకుల కార్యక్రమంలో తర్వాత వినండి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. 5 పదుల కాలం నాటి కొల్లేటి ప్రజల జీవన పరిణామ శబ్ద చిత్ర మాలిక కొల్లేటి జాడలు ధారావాహిక 10వ భాగం. రచన శ్రీ అక్కినేని కుటుంబరావు, నిర్వహణ శ్రీమతి ముంజులూరి కృష్ణకుమారి, నిర్మాణ సహకారం శ్రీ అబ్దుల్ ఖుద్దూస్, శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి. కొల్లేటి జాడలు ధారావాహిక 10వ భాగం.

Thank you.

0: రే 3 గంటలాట, 7 గంటలాట, 10 గంటలాట, పండగ కదా, అర్ధరాత్రి 1 గంట ఆట కూడా ఉందంట, అది చూసేద్దాం.
1: సరే అలాగే చూద్దాం.
2: నువ్వే రైట్ రా,
3: 4 గంటలు బానే ఉంది
1: మన అదృష్టం.
4: ఏంట్రా ఇక్కడున్నావు?
5: అడ్చూడు, మంచినీటి చెరులో నీళ్లు అడగంటాయి. రేవు దగ్గర నుంచి లోపలికి ఎన్ని రాళ్లు నడవడానికి వేసినా నీళ్లు అందడంలా.
4: పసలు కూడా తేలుతున్నాయి.
5: ఏంటి బావా, ఎక్కడి నుంచి వస్తున్నావు?
4: మొన్న మన యలవర్తి వెంకటేశ్వరరావు వచ్చి దున్నపోతుల బేరం కోసం నన్ను గుడ్లవల్లేరు తీసుకెళ్లాడుగా, వీటిని తోలుకొస్తున్నా.
5: ఆడేడి, నువ్వు ఒక్కడమే తోలుకొస్తున్నావా?
4: ఆడికి ఉన్నట్టుండి కడుపులో నొప్పి వచ్చిందిరా, నడిచే పరిస్థితి లేదు, గుడివాడ హాస్పిటల్లో చూపించుకురమ్మని.
5: ఓ తెలిసిందిలే, ఆడి కడుపులో నొప్పి వస్తే ఆడి దున్నపోతులను నువ్వు తోలుకొచ్చావు అంతేగా.
4: మరేం చేయాలిరా?
5: నువ్వు మారో బావా, అప్పుడు భూషణం గాడు ఆడి తోడలుడి తమ్ముడికి కాళ్ళిరిగాయంటే పడ్డం తోలుకొచ్చావు. ఇలా ఎవడో ఒకడు నిన్ను ఆ గుడ్లవల్లేరు సంతకు తీసుకెళ్తాడు, పశువుల్ని కొంటాడు, ఆడు చక్కా వస్తాడు, నువ్వు ఆడిని తోలుకొస్తావు. ఏంటి బావా, దేనికైనా ఓ ఇది ఉండాలి.
4: ఇప్పుడే వస్తా.
5: ఈయనేంటో ఈయన పనులేంటో, ఛా, ఈ రోజుల్లో మంచితనం పనికొస్తుందా? అంతా ఈయన వాడుకునేవాళ్లే. గొడ్లను కొంటామంటారు, పిలిచిందే తడుగా ఈయన వెళ్ళిపోతాడు, కొన్నాడు వాళ్ళ తోలుకు రాకుండా రంగయ్య బావకు అప్పగెత్తాడు. ఏదో సాకు, వాళ్ళు తెలివి మీరి ఏదో చెప్తే ఈయన నమ్ముతాడు, ఇక ఈయన మారడు. అంతా తెలిసినా మళ్ళీ ఇంకోడు. రంగయ్య బావా, నీ మంచితనానికి దండం పెట్టాలో బాధపడాలో.
1: ఏంట్రా గోళ?
6: మరి వానలు లేవు కదండి, పంటకాలకి నీరు రాలేదండి. పూలపర్రు, కొవ్వాడ, చింతపాడు ఈ ఊర్లకి తప్పదండి, పంటకాలం చివరి ఉన్నాం. మరి జనానికి తాగే నీరు కరువైంది కదండి.
1: ఒరే, అదంతా అందరికి తెలుసు కదరా, ఇప్పుడు ఈ గోళేంటి?
6: కప్పలకి పెళ్లి అండి.
1: కప్పలకు పెళ్లి చేస్తే వర్షాలు పడతాయా?
6: నిజమే అండి, అప్పుడెప్పుడో సానా కాలం కిందట అస్సలు చుక్క వాన పడలేదటండి. అప్పుడు మా ఊళ్ళు కప్పలకి పెళ్లి చేస్తే వాన పడతాదని బ్రహ్మాండంగా కప్పలకి పెళ్లి చేశారండి. వెంటనే వాన దుక్కులు దుక్కులుగా పడిందంటే. మరి
1: అయితే వానలు పడిన చోట్ల కప్పలకు పెళ్లి చేస్తే చాలరా, వానలు పడతాయా?
6: అలా అడిగితే నేనేం చెప్పనండి, అది నమ్మకం, ఏది కాదనలేం కదండి, వాన పడితే మంచిదే కదండి.
1: సర్లేరా, వాళ్ళ గొడవ వాళ్ళది, ఏది ఏమైనా నువ్వన్నట్టు వానలు పడితే మంచిదే. మరి
7: హలో గంగమ్మ తల్లే,
8: కరుణించు తల్లే,
7: నీకు పసుపు కుంకాలాడతాం తల్లే,
8: నీకు సారీ శరగడతాం తల్లే.
7: హలో గంగమ్మ తల్లే,
8: మా అమ్మ మమ్మ కాసుకో తల్లే,
7: సొక్క నీరు లేక జనం అల్లాడుతున్నారు తల్లే,
8: గొంతుకలు ఎండుతున్నాయి తల్లే,
7: ఊరూరంతా నీటి కోసం కోటి బాధలు పడుతున్నారు తల్లో.
8: తల్లో నీకు ఏటలేస్తాం,
7: నీకు కోళ్లు కోస్తాం
8: తల్లే. మా అమ్మ కరుణించమ్మ,
7: మా గంగమ్మ కరుణించు తల్లే.
9: సీనగా అలా పోదన్నా, ఇది భలే ఉంది. అలా ఎవరికో పూనకం వచ్చిందంట, పూనకం అంటే అలా మీదికి దేవుడు వస్తాడు, మనకి కనబడతాడా ఏమో. దేవుడు ఎలా ఉంటాడురా? నేను చూడలే, అలా మీద ఉంటాడురా, పద చూద్దాం.
7: అమ్మా చెప్పు తల్లే,
8: మా మీద బామ్మెందుకమ్మా,
7: నీకేం కావాలి తల్లే?
8: అమ్మా చెప్పమ్మా, గంగమ్మ తల్లే.
7: అమ్మా చెప్పమ్మా.
10: ఒరే, నా జాతర సరిపెన్నాళ్ళయిందిరా?
7: 4 ఏళ్ళమ్మా.
10: 4 ఏళ్ళు జాతర లేకుండా వదిలేస్తారా?
8: లేదమ్మా లేదు, మొలకలు వచ్చి పంటలు పోయాయి తల్లే.
10: మొలకలు వస్తే నన్ను మరుస్తారా?
7: లేదమ్మా, జబ్బులతో అల్లాడినావు తల్లి.
10: నా కోపం చూశారుగా, ఇకనైనా ఏటా జాతర జరిగేనా?
8: తల్లే కోపం వద్దు తల్లే,
7: ఏటా జాతర దొరుకుతాం,
8: ఏట్లేస్తాం తల్లే,
7: కోడను బలిస్తాం తల్లే. శాంతించు,
8: మా అమ్మ కరుణించు తల్లే.
7: తల్లే శాంతించు తల్లే.
9: ఆ మాట్లాడా దేవుడా? గంగమ్మ తల్లి, గంగమ్మ అమ్మా. ఒరే పొట్టాడా, అమ్మ అయితే పిల్లల మీద కోపం ఎందుకు వస్తుందిరా? మరి జాతర మానేశారుగా. జాతర అంటే ఇదే, ఆమె కోసం ఏటలు కోళ్ళు కొయ్యడాలు. అమ్మ అందరికీ అమ్మాయి కదా, మరి మా అమ్మ జీవహింస చేయకూడదు, నీసు తినకూడదు, దేవుడు మెచ్చడంటుంది.
11: అలా అంటదా ఏమో
9: అమ్మ? అమ్మ రక్తం తాగుతుందా?
0: మేకల్ని కోళ్ళని తింటుందా?
9: ఏమోరా నాకేం తెలుసు,
0: నాకేం నచ్చలే, పోదాం పద.
2: అది జూను 2వ వారం. వర్షాలు లేవు, మంచినీటి చెరువు దాదాపు ఎండిపోయింది. కప్పలకి పెళ్లి చేసినా, గంగమ్మ జాతర జరిపినా, బుడబుక్కల వాళ్లని పిలిపించి అంబ పలుకు జగదంబ పలుకు అంటూ చెప్పించినా వర్షాలు పడలేదు. అసలు కాలువలో ఎందాక నీళ్లొచ్చాయి, ఎప్పటికీ ఆ గ్రామాలకి నీళ్లు లభిస్తాయి? అదే అందరిలో ఆలోచన. తాగే నీటి కోసం, పంట కాలువలో నీరు రావడం కోసం తాపత్రయం. అదొక ఆరాటం, ఆ పైన పోరాటం, నీటి కోసం యుద్ధం. తరువాయి భాగంలో కొల్లేటి జాడలు.

0: ఆకాశవాణి ప్రజెంట్స్ మార్నింగ్ న్యూస్. గుడ్ మార్నింగ్, ఐఎమ్ అనుజ కుమార్. ద హెడ్లైన్స్. West Bengal set to become the 36th state and union territory to implement Ayushman Bharat Pradhan Mantri Jan Arogya Yojana. National Testing Agency releases exam city intimation slip for NEET UG 2026 re-examination scheduled to be held on 21st of June. Lok Sabha Speaker Om Birla to inaugurate Commonwealth Parliamentary Association India Region Zone 2 conference in Chandigarh today. New Delhi says Indonesia is a key pillar of India's Act East policy. Iran fires waves of missiles at Israel for first time since April ceasefire. And in tennis, Germany's Alexander Zverev secures his maiden Grand Slam title with 5-set victory over Italy's Flavio Cobolli in French Open final. And now the news in detail. West Bengal is set to become the 36th state and union territory to implement Ayushman Bharat Pradhan Mantri Jan Arogya Yojana, or Ayushman Bharat PMJ, which is the world's largest publicly funded health assurance scheme. National Health Authority and the Government of West Bengal will sign a memorandum of understanding today for the implementation of Ayushman Bharat PMJ in the state. Our correspondent has filed this report.
1: Today in Delhi, a memorandum of understanding will be signed with the central government's National Health Authority to this effect in presence of Chief Minister Shubhendu Adhikari and Union Health Minister J.P. Nadda. With today's move signing, West Bengal will become the last state to join the Ayushman Bharat Pradhan Mantri Jan Arogya Yojana among 36 states and union territories. Although the central government launched the Ayushman Bharat project in 2018, the Trinamool Congress government did not implement it in the state. During the election campaigning, the BJP had promised that after coming to power, the people of the state would receive the benefits of this scheme. After taking oath as Chief Minister, Shubhendu Adhikari announced that the 6 crore people who were receiving benefits under the state's Shastha Sathi project would now be brought under the central Ayushman Bharat scheme. In addition, new applications can also be submitted for the project.
2: Shundipan Dashgupta, Akashbani News, Kolkata.
0: The National Testing Agency, NTA, has released the exam city intimation slip for the NEET UG 2026 re-examination scheduled to be held on the 21st of this month. Our correspondent reports that registered candidates can now check their allotted exam city by logging in to the official website using their application number and password.
3: According to the public notice issued by the agency, the re-examination will be conducted in pen and paper mode from 2 p.m. to 5:15 p.m. across 551 cities in India and 14 cities abroad. The NTA clarified that the exam city intimation slip is not the admit card and is being issued solely to inform candidates about the city where their examination center will be located. The agency further urged candidates to stay updated through its official websites for the latest announcement regarding the examination and admit card release. The NEET UG for admissions into medical courses took place on May 3 this year, but were cancelled by the NTA on May 12 amid allegations of paper leak. The CBI is currently investigating this matter and a retest is scheduled for June 21. Aman Yadav, Akashvani News, Delhi.
0: Lok Sabha Speaker Om Birla will inaugurate the 3-day Zone 2 conference of the Commonwealth Parliamentary Association CPA India Region in Chandigarh today. More from our correspondent.
4: Arrival of presiding officers and legislators across the country has started for the CPA conference for the Northern Zone 2 of the Indian region, which is being hosted by the Haryana Assembly. The conference will be inaugurated by Lok Sabha Speaker Om Birla at 3 p.m. Prior to it, he will be accorded a guard of honor at the ceremonial gate, after which Shri Om Birla and other dignitaries will address the inaugural session. After the inaugural session, a culture evening program will be organized at Tagore, where a special theatrical performance based on the values of Indian constitution and democratic traditions will be presented. During the 3-day conference, deliberations will be held on significant topics like role of legislatures in the nation building, Viksit Bharat 2047, artificial intelligence and making democratic institutions more effective. Ashwini Kumar Sharma, Akashvani News, Chandigarh.
0: Akashvani is celebrating its 90 years today. This day, on 8th of June 1936, the Indian State Broadcasting Service was renamed All India Radio. This Red Letter Day marks a special moment in the cultural information and broadcasting history of the country, where a voice was born that would echo through generations. Post-independence, All India Radio expanded rapidly, adopting the name Akashvani in 1956. Today, Akashvani operates 591 stations, reaching 98% of India's population, broadcasting in 23 languages and 146 dialects. Akashvani's External Services Division broadcasts to over 100 countries, projecting India's voice globally and connecting with the diaspora. Living up to its noble ideals of Bahujan Hitai, Bahujan Sukhai, the New Services Division or NSD of All India Radio strives to provide news and views to every dweller in this vast country in varied terrains, 24/7, in all major languages and dialects, while adhering to highest professional ethics and standards in radio broadcasting. This is Akashvani giving you the news. For quick news updates around the clock, follow us on X handle at AIR News Alerts. And for details of these stories and more, log on to our website www.newsonair.gov.in and download the News on AIR app. India has undergone a remarkable transformation driven by the principles of Sabka Saath, Sabka Vikas, Sabka Vishwas and Sabka Prayas under the visionary leadership of Prime Minister Narendra Modi in the last 12 years. During this period, the Modi government carried out many flagship initiatives for the welfare and empowerment of the poor, farmers, women and youth. Akashvani News brings you a special feature on the government's efforts over the last 12 years across key sectors. Today, we focus on the measures taken by the government towards environmental protection. A report.
5: Over the last 12 years, India has achieved a sustained environmental transformation through deliberate policy action and consistent implementation. The country has expanded forest and tree cover, restored wetlands, mangroves and coastal ecosystems, and advanced river rejuvenation through the Namami Gange program. To reduce pollution and restore the ecological health of the river Ganga and its tributaries, the Namami Gange program was launched in 2014. A total of 524 projects have been sanctioned, out of which 355 projects have been completed till February this year. Talking to Akashvani News, Saurabh Gupta said that due to this program, significant improvement to the cleanliness of Ganga is visible.
6: Namami Gange karyakram ke tahat.
7: As per the Namami Gange program, Ganga River has taken care of and it is being rehabilitated. In this program, water management, treatment of river banks, determination of this flow, rural cleanliness, irrigation, distribution and public participation are included. Because of these measures, Ganga River has become more cleaner and the flow of river has also increased.
5: The Green India Mission, launched in 2015, is a flagship initiative dedicated to forest and ecosystem restoration. India's forest and tree cover stands at 8.27 lakh square kilometer, accounting for over 25% of the country's geographical area. India has achieved a significant milestone in global forest statistics by advancing to the 9th position worldwide in terms of total forest area. Talking to Akashvani News, Ashok Bhardwaj of Haryana said that he participated in Bhiwani district implantation drive under this campaign.
8: Prime Minister Narendra Modi launched Ek Ped Ma Ke Naam campaign on World Environment Day on 5th of June in 2024. Under this campaign, he urged people to plant more trees. We also participated in this campaign and planted trees on the Haryana-Rajasthan border. We also appealed to people to plant trees with us.
5: Climate change, resource pressures and environmental degradation intensify globally, India has adopted a balanced approach that combines conservation, sustainability and development. Anand Kumar for Akashvani News, Delhi.
0: The Ministry of External Affairs, MEA, has said Indonesia is a key pillar of India's Act East policy, as Indonesian Foreign Minister Sugiono held talks with External Affairs Minister S. Jaishankar in New Delhi. Rooted in deep civilizational linkages, the India-Indonesia Comprehensive Strategic Partnership continues to grow from strength to strength across established and new areas of cooperation, MEA said. The two ministers also co-chaired the 8th India-Indonesia Joint Commission meeting yesterday. According to the MEA, the two leaders reviewed the full spectrum of bilateral relations under the India-Indonesia Comprehensive Strategic Partnership. Iran launched waves of missiles at Israel last night, marking its first such attack since the 8th of April ceasefire, according to Israel Defense Forces. Iran's state broadcaster also confirmed the missile attacks. Our West Asia correspondent has filed this report.
9: Tehran framed the operation as a calibrated act of deterrence. The Qatam al-Anbiya Central Headquarters, the command center of Iran's armed forces, had warned that any strike on the Lebanese capital would cross a red line. By targeting a specific military installation rather than population centers, Iranian military leadership signaled it wanted to impose a cost on Israel without collapsing the ongoing negotiations towards a lasting regional peace agreement. The strikes also carried a broader message towards Washington. Iranian officials, including the Parliament Speaker, had expressed deep frustration over the U.S. ongoing naval blockade restricting the maritime transit through the Strait of Hormuz, and alleged that Washington effectively authorized Israel's latest actions in Lebanon. This is Vinod Kumar for Akashvani News from Dubai.
0: In Philippines, a powerful earthquake of magnitude 7.8 on the Richter scale shook the Mindanao region in southern Philippines early this morning, with a tsunami likely on some regional coasts. Power outages were reported and people were urged to go to higher ground. No further information on damage or casualties was immediately available. The Pacific Tsunami Warning Center said tsunami waves up to 3 meters are possible on some coasts of the Philippines. On to sports. In tennis, Germany's Alexander Zverev clinched his maiden Grand Slam title, defeating Italy's Flavio Cobolli in a thrilling 5-set final to win the French Open crown at Roland Garros. The world number 3 prevailed 6-1, 4-6, 6-4, 6-7, 6-1 in a 4-hour and 20-minute contest on the court Philippe Chatrier. The victory ended Zverev's long wait for a major title after runners-up finishes at the US Open in 2020, the French Open in 2024, and the Australian Open in 2025. The 29-year-old became the first German man to win the French Open since Henner Henkel in 1937. In our bilingual live phone-in program Public Speak tonight at 9:30 p.m., we will bring an insightful discussion on Khet Bachao Abhiyan, restricting fertilizer use and promoting soil health, with Dr. J.P.S. Dabas, former principal scientist, ICAR, Indian Agricultural Research Institute. During the program, listeners can ask questions on the subject. To participate, simply dial the telephone numbers 011-2371-7106 and 011-2331-4444 from 9:30 p.m. onwards tonight. And now for a look at today's newspapers, it's over to Renu Kataria.
10: Thank you, Anuja. Top front page headline in the Statesman writes, Nepal signals pragmatic reset in ties with India during foreign minister's visit, backing bilateral route on border issue. Ministry of Home Affairs approves deployment of 670 companies of CAPFs, marking one of the largest ever multi-layered security arrangements for Amarnath Yatra, reports the Asian Age. An editorial in Hindustan Times states how SAARC offers India what other forums cannot. It empowers Delhi amidst global turmoil with no guarantee needed from any external actor in setting the terms of the organization. In an extraordinary arrangement, NEET paper setters to be in lockdown till re-exam, no phone, net, team housed at secret location, says the Times of India. The Economic Times states, Leh Old Town to get heritage makeover to enhance infrastructure and improved public amenities. The Indian Express quoting, the government says, despite second price revision of LPG gas cylinder since crisis in West Asia, oil marketing companies are still losing 700 rupees. And finally, in a historic first for Punjab, celebrated music composer and singer A.R. Rahman delivered a live performance at the Attari border on Sunday, paying tribute to the border security force through a stirring rendition of his patriotic song, Jai Ho, notes the Tribune. And with that, it's back to you, Anuja.
0: Thank you, Renu. And now before we end the bulletin, the headlines once again. West Bengal set to become 36th state or union territory to implement Ayushman Bharat Pradhan Mantri Jan Arogya Yojana. National Testing Agency releases exam city intimation slip for NEET UG 2026 re-examination scheduled to be held on the 21st of June. Lok Sabha Speaker Om Birla to inaugurate Commonwealth Parliamentary Association India Region Zone 2 conference in Chandigarh today. New Delhi says Indonesia is a key pillar of India's Act East policy. Iran fires waves of missiles at Israel for first time since April ceasefire. And in tennis, Germany's Alexander Zverev secures his maiden Grand Slam title. And with that, we end the morning news. Have
11: Akashwani se pesh hai khabarnama.
12: ఆకాశవాణి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖ వింటారు. జుడిషియల్ వ్యవస్థలు బార్ అసోసియేషన్ సమన్వయంతో వ్యవహరించి కక్షిదారులకు సత్వర న్యాయం అందించడమే పరమావధిగా పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ పిలుపునిచ్చారు. అమలాపురంలోని కోర్టు భవన సముదాయంలో నూతనంగా నిర్మించిన 14వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు 2వ అదనపు సివిల్ జడ్జి మ్యాజిస్ట్రేట్ కోర్టులను ఆయన ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిర్వహించే లోకాదలతులను కక్షిదారులు సద్వినియోగం చేసుకునేలా న్యాయవాదులు ప్రోత్సహించాలని, తద్వారా పెండింగ్ కేసుల సంఖ్యను తగ్గించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తి జస్టిస్ ఆర్ రఘునందన్ రావు, జస్టిస్ బివిఎల్ఎన్ చక్రవర్తి, జస్టిస్ న్యాయపతి విజయ్, జస్టిస్ సుమతి జగడం తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పాడి పరిశ్రమను లాభసాటిగా మార్చేందుకు పశుసంవర్ధక శాఖ సిబ్బంది, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు పాటుపడాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ సూచించారు. అమలాపురం కలెక్టరేట్లో పశుసంవర్ధక సహకార శాఖల సిబ్బందితో సమావేశం నిర్వహించి కోనసీమ పశుదానా విక్రయాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో పాడి పరిశ్రమను మరింత బలోపేతం చేసేందుకు పశువులకు అత్యంత పోషక విలువలు కలిగిన దానాను తక్కువ ధరకే రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ సూచించారు. పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ది లక్ష్యంగా పర్యావరణ హితమైన ఉచిత విద్యుత్తును అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్యకర్ అమల్లోకి తెచ్చిందని, ఎస్సీ ఎస్టీలకు తొలిదశలో ప్రాధాన్యత ఇచ్చి ఉచితంగా యూనిట్లు నెలకొల్పాలని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఏపీఈపీడీసీఎల్ ఇంజనీర్లను ఆదేశించారు. అమలాపురం కలెక్టరేట్లో పీఎం సూర్యఘర్పై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ కాలనీలలో అర్హులను గుర్తించి పీఎం సూర్యఘర్ ద్వారా సబ్సిడీపై సోలార్ యూనిట్లను స్థాపించాలన్నారు. పేదల పక్షపాతి మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా పసలపూడి బైపాస్ జంక్షన్ కొత్తూరులో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి మంత్రి వాసంశెట్టి సుభాష్తో పాటు కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులు అర్పించారు. పూలమాలలు వేసి ఎన్టీఆర్ సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ, ఎన్టీఆర్ కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదని, తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా భావించి సమాజంలోని అణగారిన వర్గాలకు అండగా నిలిచిన మహోన్నత వ్యక్తిత్వం ఎన్టీఆర్దని కొనియాడారు. యుద్ద వాతావరణ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వినియోగదారుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని కృత్రిమ కొరత సృష్టించకుండా నిత్యవసర వస్తువులు సవరించిన ఆర్డర్ ప్రకారం తినదగిన నూనె శుద్ధి యూనిట్లు తప్పనిసరిగా నమోదు చేసుకుని జిల్లా పౌరసరఫరాల అధికారి అడప ఉదయభాస్కర్ యూనిట్ల యాజమాన్యాలకు సూచించారు. నిత్యవసర వస్తువుల చట్టం 1955 నిబంధనల ప్రకారం నిత్యవసర సరుకుల అక్రమ నిల్వలు, కృత్రిమ కొరత మరియు అధిక ధరలకు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. నిర్దేశిత యంత్రాంగాల ద్వారా నిత్యవసర వస్తువుల ధరలను నిరంతరం నిశితంగా పర్యవేక్షిస్తామన్నారు. స్పిరులినా ఫార్మింగ్ ద్వారా జిల్లాలో ఆక్వా, పాడి పరిశ్రమ, సేంద్రియ వ్యవసాయంలో జీవామృతం తయారీ ద్వారా మెరుగైన ఉత్పాదకత పెంపుదలకు వినియోగించేలా యోచన చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు. అమలాపురంలోని కలెక్టరేట్లో వ్యవసాయ, మత్స్య, పశుసంవర్ధనల విభాగాల అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, స్పిరులినా ఫార్మింగ్ ఉత్పత్తులను శాస్త్రీయంగా ల్యాబుకు పంపి పోషక విలువలను నిర్ధారించాలని మత్స్యశాఖ ఏడీని ఆదేశించారు. ప్రకృతి రమణీయతకు పచ్చదనానికి నిలయమైన జిల్లాను సంపూర్ణ ప్లాస్టిక్ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పిలుపునిచ్చారు. అమలాపురం రైతు బజారు వద్ద స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో అమలాపురం శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావుతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా గత 16 నెలలుగా ప్రతీ నెల 3వ శనివారం ప్రభుత్వం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు. ఇప్పటి వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో జూలై నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన కేవీఎస్ఎన్ మూర్తి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ కేంద్రం. చిత్రగీతాలు వింటారు.
13: మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు 0గా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబూ, దాని పేరే పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్ 0గా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యాఘర్ .gov.in.

బహుజన హితాయ, బహుజన సుఖాయ. మన ఆకాశవాణి ఒక స్వరం, 90 ఏళ్ల ప్రయాణం, కోట్ల హృదయాల అనుబంధం. మన ఆకాశవాణి వార్తల్లో నిజం, సమాచారంలో విశ్వాసం, సంగీతంలో మాధుర్యం, పాటల్లో పరిమళం, కళాకారుల్లో ఆత్మవిశ్వాసం, సంస్కృతిలో భారతీయత. మన ఆకాశవాణి మన జ్ఞాపకం, మన గర్వం, మన భావోద్వేగం, మన ఆకాశవాణి. సగర్వంగా, ఘనంగా 90 వసంతాల విజయోత్సాహంతో, 100 వసంతాల మహోత్సవాల వైపు అప్రతిహతంగా కొనసాగుతున్న స్వర ప్రస్థానం మన ఆకాశవాణి.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: చిత్రగీతాల్లో ముందుగా వినబోతున్న పాట ఆ ఒక్కటే అడక్కు. చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

0: శ్రీ చైతన్య విద్యా సంస్థలే
1: గుర్తుకొస్తున్నాయి. ఆకాశవాణికి 90 వసంతాలట, నానమ్మకి కూడా 90 వసంతాలు. ఆకాశవాణి ఆవిర్భావం రోజే నానమ్మ పుట్టిందట, అందుకే వాణి అని పేరు పెట్టారు. నానమ్మంటే నాకిష్టం, ఆమెకి రేడియో ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం. ఈ మధ్య చూపు మందగిస్తోంది, లేటెస్ట్ రేడియో సెట్ ఇద్దామని ఆలోచన. మళ్లీ అలనాటి మధుర జ్ఞాపకాలతో కాలం సాగుతుంది కదా. నానమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది, నా కుటుంబం ఇంత ఆనందంగా ఉండటానికి సాధనాలు లేని రోజుల్లో ఆకాశవాణి రేడియో కార్యక్రమాలే అట. మీ తాతయ్య వ్యవసాయంలో అవార్డులు సాధించినా, అత్త హిందీ పండిటైనా, మీ నాన్నకి సంస్కృతం నేర్చుకోవాలన్న మక్కువ కలిగినా, చిన్నాన్న కళాకారుడైనా, ఆఖరికి నువ్వు కూడా ఉద్యోగ వార్తలు వినే కదా ఉద్యోగం సాధించావు అంటుంది. నిజమే కదా. అందుకే నానమ్మ దగ్గరికెళ్ళి గిఫ్ట్గా రేడియో ఇచ్చి ఆకాశవాణి 90 వసంతాల స్వరసంధ్య కార్యక్రమానికి తీసుకెళ్తాను.
2: The Indian Navy invites online applications from unmarried male and female candidates for 10+2 BTech cadet entry scheme, permanent commission. Last date for submission is 18 June 2026. For more details visit www.joinindiannavy.gov.in. The Indian Navy, combat ready, cohesive, Atmanirbhar, safeguarding seas for a viksit samriddh Bharat. Join Indian Navy.
3: ఆఖరి పోరాటం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, లతా మంగేష్కర్ పాడిన పాట, గీతరచన వేటూరి

0: నవపదులు నిండి నూతన సబుగులతో నిత్యోత్సాహంతో ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ మునుపటి కళలను పరిచయం చేస్తూ
1: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు, 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
0: మన ఆకాశవాణి
1: భరతావనికే
0: ప్రసారవాణి. పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది,
1: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా 100 వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.

102.5 MHz ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. చిత్రగీతాల్లో వినబోతున్న పాట ఆలాపన. చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట. గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి.

మీరు విన్న పాట అన్వేషణ. చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట, గీతరచన వేటూరి. మీరు ఇంతవరకు చిత్రగీతాలు విన్నారు. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ అంపోలు మురళి గారి వయోలిన్ నాదం వింటారు. ముందుగా వినబోతున్న కీర్తన రామబాణ త్రాణ, సావేరి రాగం ఆదితాళం, శ్రీ త్యాగరాజస్వామి కీర్తన.

కర్ణాటక సంగీత కార్యక్రమంలో తర్వాత వినబోతున్న కీర్తన స్మరవారం. బాహుదారి రాగం, ఆదితాళం, సదాశివ బ్రహ్మేంద్ర రచన.

మీరింతవరకు శ్రీ అంపోలు మురళీ గారి వయోలిన్ నాదం విన్నారు. 102.2 MHz పై ఆకాశవాణి FM వింటున్నారు. నమస్తే అమరావతి శీర్షికన చిత్రగీతాలు వింటారు. వినబోతున్న పాట ఆరాధన. చిత్రానికి SP బాలసుబ్రహ్మణ్యం, S. జానకి పాడిన పాట, గీతరచన ఆత్రేయ, సంగీతం ఇళయరాజా.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: బాబు, నిన్న నా మేనల్లుడి ఇంటికి వెళ్ళి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా రెండు రెండు ఫ్రిడ్జులు. అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంతొచ్చిందో తెలుసా? 0. నేను అడిగితే మేనల్లుడు అన్నాడు,
2: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
1: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేను అనుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్య ఘర్ .gov.in.
0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
3: ఆత్మబంధువు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట, గీత రచన ఆత్రేయ.

102.2 MHz ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. నమస్తే. అమరావతిలో వినబోతున్న పాట అభిలాష చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట, గీత రచన వేటూరి.

నమస్తే. అమరావతిలో చివరిగా వింటున్న పాట ఏప్రిల్ 1 విడుదల చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. గీత రచన సిరివెన్నెల.

0: ఆకాశవాణి
1: 12 సంవత్సరాల ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన ప్రగతిపై ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. అతిథి శ్రీ లంకా దినకర్ గారు, 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి. పరిచయం చేస్తూ ఉన్నవారు రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో దేశ అభివృద్ధి, సుపరిపాలన, మౌలిక వసతుల కల్పన, సంక్షేమం మరియు ఆత్మనిర్భరత దిశగా పలు కీలక కార్యక్రమాలను అమలు చేస్తూ ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం అందించిన సహకారం, పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధాని అభివృద్ధి, దక్షిణ కోస్తా రైల్వే జోన్, పారిశ్రామిక పెట్టుబడులు, యువతకు ఉపాధి అవకాశాలు, అలాగే వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో రాష్ట్ర పాత్ర వంటి అంశాలపై ఈరోజు మనకు పూర్తి సమాచారం అందించేందుకు ఈరోజు మనతో పాటు 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి శ్రీ లంకా దినకర్ గారు. సార్తో మనం మాట్లాడి పూర్తి సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం. సార్
2: నమస్కారం అండి.
1: సార్, కార్యక్రమంలో ముందుగా ఎన్డీఏ ప్రభుత్వం 12 ఇయర్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా దేశం సాధించిన అభివృద్ధిని మీరు ఎలా విశ్లేషిస్తారు?
2: ముఖ్యంగా ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు 2014లో మొట్టమొదటిసారిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం వారు తీసుకున్నటువంటి కార్యక్రమాలు, నేటికి 12 సంవత్సరాలు పూర్తయినటువంటి నేపథ్యంలో 3 సార్లు వరుసగా విజయాలను సాధించడమే కాదు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి కావలసినటువంటి నిధులు 2014-19 మధ్యన ముందు 2500 కోట్ల రూపాయలు ఏదైతే అమరావతి, అమరావతి చుట్టూతో ఉన్నటువంటి విజయవాడ, గుంటూరు నగరాలకు అభివృద్ధి కూడా కలిపి నిధులు సమకూర్చడం జరిగింది. అలాగే అమరావతి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు దాదాపు 30,000 కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి ఆ ప్రాజెక్ట్ ని 2014-19 మధ్యలోనే ఆమోదించడం జరిగింది. హెరిటేజ్ సిటీగా, స్మార్ట్ సిటీగా అమరావతిని తీర్చిదిద్దేటటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. వివిధ రకాల ప్రతిష్టాత్మక సంస్థలు, దాదాపు 50కి పైగా ప్రతిష్టాత్మక సంస్థల్ని అమరావతిలో నిర్మించేదానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఈ అంశాలన్నీ ఒకవైపు, అలాగే మూలధన పన్ను క్యాపిటల్ గెయిన్ నుంచి అక్కడ భూములు ఇచ్చినటువంటి రైతులకి ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది. అయితే 1924 తర్వాత జరిగినటువంటి వివిధ రకాలైనటువంటి పరిపాలనాపరమైనటువంటి మార్పుల వల్ల అమరావతి కొంత వెనుకబడింది. మళ్ళీ 2024లో డబుల్ ఇంజన్ సర్కార్, కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో ముఖ్యంగా అమరావతికి సంబంధించి ఏ సంస్థలు అయితే ఆగిపోయినవో 2019-24 మధ్య ఆ సంస్థలన్నీ కూడా పునఃప్రారంభం అయ్యేటటువంటి విధంగా, అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించి ఇంకా విస్తృతంగా, గతంలో కన్నా విస్తృతంగా దాన్ని పూర్తి చేసేటటువంటి విధంగా, రైల్వే కనెక్టివిటీకి కావాల్సినటువంటి ప్రాజెక్ట్ని అమరావతికి 2500 కోట్ల రూపాయల వరకు వ్యయంతో దాన్ని చేసేటటువంటి పరిస్థితి, అదేవిధంగా 15,000 కోట్ల రూపాయలు అదనంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు వివిధ రకాల పద్ధతులతోటి ఈ అమరావతికి సహాయాన్ని అందించడానికి ముందుకు రావటము, వివిధ రకాల ప్రాజెక్టులు నిర్మాణానికి కావలసినటువంటి సహాయ సహకారాలు అమరావతిలో ఇవ్వటం, ఇవన్నీ రాజధానికి సంబంధించినటువంటి అంశం. మరొకవైపు పోలవరానికి సంబంధించి ఏదైతే సెక్షన్ 90 ఏపీ రియాగ్నేషన్ యాక్ట్లో తెలిపినటువంటి విధంగా జాతీయ ప్రాజెక్టు గుర్తించడం, దానికి కావలసినటువంటి నిధులు పూర్తి అయ్యేటువంటి ముందు మొదటి దశకి సంబంధించి ఏదైతే 45.72 మీటర్ల ఎత్తు వరకు కూడా ఆ యొక్క ప్రాజెక్ట్ని పూర్తి చేయాల్సినటువంటి దానికి సంబంధించి మొదటి దశలో పూర్తి చేసేటటువంటి కార్యాచరణని రాబోయే 1 సంవత్సరం లోపల అది పూర్తి అయ్యేటటువంటి కావాల్సినటువంటి నిధులు ఇవ్వటం, దాదాపు 22,000-23,000 కోట్ల రూపాయల వరకు ఇప్పటి వరకు నిధులు ఇవ్వటం జరిగింది. ఇంకా మిగతా నిధులు కూడా ఏదైతే కార్యాచరణ జరిగే విధంగా అక్కడ ఏ విధంగా అయితే ప్రోగ్రెస్ ఉందో దానికి అనుగుణంగా నిధులు ఇచ్చేటటువంటి విధంగా కార్యాచరణతోటి ముందుకు వెళ్తా ఉన్నాం. R&R ప్యాకేజీకి సంబంధించినటువంటి దానిలో కూడా దశల వారీగా అక్కడ అవసరాన్ని బట్టి ఆ నిధులు కూడా విధులు చేస్తా ఉన్నాం. మరొక వంక ఏదైతే ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మించేటటువంటి దాన్ని పూర్తి చేయటం, రేపు జులైలో ప్రధానమంత్రి గారు వస్తున్నారు, దాన్ని ఇనాగ్రేట్ చేయటం, దాని చుట్టూతో వివిధ రకాల పరిశ్రమలు, అదేవిధంగా పర్యాటకంగా అభివృద్ధి చెందేటటువంటి తీర ప్రాంత అభివృద్ధికి ఉపయోగపడేటటువంటి విధంగా విశాఖపట్నం చుట్టూతా కూడా విశాఖ ఇండస్ట్రియల్ కారిడర్ రీజన్ కింద ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందో కేంద్ర ప్రభుత్వం సహాయంతో అది పూర్తి అవటం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఇప్పుడు డాటా సెంటర్, గూగుల్కి సంబంధించినటువంటి డాటా సెంటర్ రావటం, రిలయన్స్ డాటా సెంటర్ వచ్చేటటువంటి పరిస్థితి, కాగ్నిజెంట్ వంటి సంస్థలు, అలాగే మిట్టాల్ లాంటి స్టీల్ ప్లాంట్లు అక్కడికి రావటం, ఇలా వరుసగా మనం క్రమానుగతంగా చూసుకున్నట్లయితే ఒకవైపు అమరావతి, మరొకవైపు పోలవరం, ఇంకొకవైపు ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి అభివృద్ధిని ఒకవైపు చేస్తూనే ఆ కార్యాచరణని కొనసాగించేటటువంటి

0: విధంగా రాయలసీమలో ముఖ్యంగా కూడా ఏదైతే ఓర్వకల్లు సంబంధించినటువంటి పారిశ్రామిక వాడకిని గాని, అలాగే మరొకటి ఓర్వకల్తో పాటు కడప జిల్లాకి సంబంధించినటువంటి పారిశ్రామిక వేడ అయితే రెండు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి, దాంతో పాటు డ్రోన్ సిటీగా కర్నూలుకి దగ్గరలో ఓర్వకల్ దగ్గరలో కూడా ఒక కార్యాచరణ తీసుకుని ముందుకు వెళ్లేటటువంటి పరిస్థితి. అదేవిధంగా వివిధ రకాల కేంద్ర సంస్థలు ఏ అయితే ఉన్నాయో ఆ సంస్థలన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయన్నీ కూడా పూర్తి అయ్యేటటువంటి పరిస్థితి. రైల్వే గానీ నేషనల్ హైవేస్ కి సంబంధించి కానీ, ముఖ్యంగా విశాఖపట్నం రాయపూర్ నేషనల్ హైవే పూర్తి కాబోయేటటువంటి విధంగా కార్యాచరణ తీసుకుని ముందుకు వెళ్ళటం జరుగుతూ ఉంది. అలాగే సూరత్ నుంచి చెన్నై వరకు వెళ్లేటటువంటి ఎక్స్ప్రెస్ వే కూడా అతి ఎక్కువగా 320 నుంచి 350 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్ పరిధిలో కనెక్టివిటీ రావటం. అదేవిధంగా వివిధ రకాల సీ పోర్ట్స్ కి సంబంధించి రామాయపట్నం పోర్టు, రామాయపట్నం చుట్టూతా కూడా బీపీసీఎల్ సంబంధించినటువంటి పరిశ్రమలు దాదాపు 60,000 నుంచి 70,000 కోట్ల రూపాయల పెట్టుబడులతోటి రావటము, అదేవిధంగా ఇండోసెల్ లాంటి పరిశ్రమలు అక్కడ రావటం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా 2024 తర్వాత ఒక్క విశాఖపట్నం కేంద్రంగా 2,25,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రాజెక్టులకి శంకుస్థాపన చేయటం, గ్రీన్ ఎనర్జీకి సంబంధించి ఇట్లా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి గత 12 సంవత్సరాలుగా సహాయ సహకారాలు రాష్ట్ర ప్రభుత్వానికి అందుతా ఉన్నాయి. ముఖ్యంగా గడిచిన 2 సంవత్సరాలు చాలా వేగంగా వార్తా పత్రికా మాధ్యమాల్లో కూడా చూసాం, భారతదేశంలోనే అతి ఎక్కువగా కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు నిర్వహిస్తున్నటువంటి రాష్ట్రంగా 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉందంటే, ఇవాళ జనాభా ప్రాతిపదిక మీద చూసినట్లయితే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర ఉన్నాయి. జనాభా ప్రాతిపదిక మీద చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానం వచ్చేటటువంటి పరిస్థితి. ఇంత ప్రత్యేక శ్రద్ధతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, అది కూడా సర్వతోముఖ అభివృద్ధి, ఒకసారి మీరు చూసినట్లయితే కొన్ని ప్రాంతాలకు పరిమితం కాకుండా అమరావతి పోలవరంతో పాటు ఉత్తరాంధ్ర, రాయలసీమ, అలాగే ప్రకాశం నెల్లూరు జిల్లా, అలాగే తిరుపతి చిత్తూరు జిల్లాల దగ్గర అట్లా సమగ్ర అభివృద్ధి, సమ్మిళిత అభివృద్ధి వైపు అన్ని రంగాల్లో ఏ ఏ ప్రాంతాల్లో ఏ అంశాల్లో అభివృద్ధి చెందాలో ఆ కార్యాచరణతో ముందుకు వెళ్లేటటువంటి విధంగా ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారు ఏ అంశాలు అయితే వారి దృష్టికి ప్రధానమంత్రి గారి దృష్టికి అవన్నీ కూడా శీఘ్రంగా ఇక్కడ పూర్తయ్యేటటువంటి విధంగా కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్ళటం. అలాగే ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్గా వెనకబడినటువంటి ప్రాంతాలు మొత్తం దేశంలో 112 కేటాయిస్తే అందులో ఆంధ్రప్రదేశ్లో 3, ముఖ్యంగా కడప జిల్లా కానీ, అలాగే ఎస్ఆర్ జిల్లా కానీ, పార్వతీపురం కానీ. అలాగే పీఎం ధనధాన్య కృషి యోజన కింద 100 జిల్లాలని దేశవ్యాప్తంగా గుర్తిస్తే అందులో ఆంధ్రప్రదేశ్లో 4 జిల్లాలు, ఒకటి అన్నమయ్య జిల్లా, సత్యసాయి జిల్లా, అనంతపురం జిల్లా, ఎస్ఆర్ జిల్లా. అలాగే పీఎం జన్మన్ ఎక్కడైతే అటవీ ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రాంతాల అభివృద్ధి కోసము కార్యాచరణ తీసుకునేటటువంటి రోడ్డు కనెక్టివిటీ, అదేవిధంగా హౌసెస్ కన్స్ట్రక్షన్ కానీ, జలజీవన్ కింద వారికి కావాల్సినటువంటి వాటర్, డ్రింకింగ్ వాటర్ ఇచ్చేటటువంటి దానికి కానీ, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి అవకాశాలకి, ఇట్లాగా దాదాపు ఒక 12 రకాల విద్య వైద్యానికి సంబంధించిన అంశంలో పీఎం జన్మన్ ద్వారా ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో చేస్తున్నటువంటి అభివృద్ధి. ఏఎస్ఆర్ జిల్లాని తీసుకున్నట్టయితే పీఎం జన్మన్ కింద 600 కిలోమీటర్ల వరకు ఇప్పుడు మనం అక్కడ రహదారులు వేస్తూ ఉన్నాం, ఇప్పటికే 100 కిలోమీటర్లు పూర్తయినటువంటి పరిస్థితి. ఆ జిల్లాలోనే 28,000 గృహాలు పీఎం జన్మన్ కింద ఇవ్వటం జరిగింది, దాదాపు ఒక 6,000 గృహాలు పూర్తి చేశాం, రాబోయే డిసెంబర్ నాటికి పూర్తి అయ్యేటటువంటి మిగతాకి పూర్తి అయ్యేటటువంటి కార్యాచరణ. ఇట్లా సమగ్ర అభివృద్ధి వైపు ఆంధ్రప్రదేశ్కి కావలసినటువంటి కార్యాచరణని కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో గడిచిన 12 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడతా ఉంది.
1: సార్, మనం చూస్తే కనుక సార్, అంటే కేంద్ర రాష్ట్ర సమన్వయం వల్ల ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల అమలులో అంటే ఎలాంటి మార్పులు వచ్చాయని చెప్పి మనం చూడవచ్చు సార్?
0: ముఖ్యంగా మార్పులు అనేటటువంటి దానికి నేను పెద్ద పెద్ద పట్టణాల గురించి చెప్పేదానికి, పట్టణాల్లో మార్పు అనేటటువంటి ఒక సమయం నుంచి మరొక సమయానికి చాలా స్పష్టంగా కనబడుతుంది. పీఎం జన్మన్కి సంబంధించి నేను క్షేత్రస్థాయిలో పరిశీలన కోసము 24 ఏప్రిల్ 2025 అరకుకి వెళ్ళటం జరిగింది ఏఎస్ఆర్ జిల్లాకి. అక్కడ కొన్ని ప్రాంతాలని, ఎక్కడైతే మారుమూల ప్రాంతాల్లో పీఎం జన్మన్ ఏ విధంగా అక్కడ అమలవుతుంది అనే దాని మీద క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి వెళ్ళినప్పుడు, ఎక్కడైతే నేను అనంతగిరి అనేటటువంటి మండలంలో పైనంపాడు అనేటటువంటి గ్రామం దగ్గర నుంచి కాకరపాడు అనేటువంటి గ్రామం 3.5 కిలోమీటర్లు వెళ్ళాలంటే అవి కూడా జీప్స్ లేకపోతే బొలేరో లాంటి వాహనాల్లో మాత్రమే వెళ్ళేటటువంటి పరిస్థితి. దాదాపు 30 నుంచి 35 నిమిషాలు 3.5 కిలోమీటర్లు వెళ్ళినటువంటి స్థితిలో అక్కడికి వెళ్ళిన తర్వాత 36 గృహాలు అక్కడ కాకరపాడులో పీఎం జన్మన్ కింద అక్కడ ఉన్నటువంటి గిరిజనులకి కేటాయించిన నేపథ్యంలో నేనే గత సంవత్సరం వెళ్ళినప్పుడు చూసినప్పటికి అన్ని కూడా ఫౌండేషన్ లెవెల్లో ఉన్నటువంటి పరిస్థితి, ఈ రహదారి లేదు. దీనికి సంబంధించి అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ గారికి, అధికారుల దృష్టికి ఆ రహదారిని 3.5 కిలోమీటర్ వేయాలి, పీఎం జన్మన్ కింద వేయవచ్చు, దాని మీద సంబంధించినటువంటి లేఖ రాయటం జరిగింది. అలాగే ఈ గృహాన్ని పూర్తి చేసిన తర్వాత ప్రాంతం ఆ కాకరపాడు అనేటటువంటిది పర్యాటకంగా ఆకర్షించేటటువంటి అద్భుత ప్రాంతంగా నాకు కనపడింది. దానికి సంబంధించిన హోమ్ స్టేస్ కింద పిఎం జన్మన్కి సంబంధించిన ఇల్లు పూర్తయితే వినియోగించవచ్చు అని చెప్పిన అనంతరం నేను ఒక సంవత్సరం అయిన తర్వాత మొన్న ఈ మధ్య ఒక అదే ప్రాంతానికి వెళ్ళటం జరిగింది. వెళ్ళినప్పుడు అధికారుల దగ్గర నుంచి నేను తెలుసుకున్నటువంటి సమాచారం 3.5 కిలోమీటర్ ఏదైతే రహదారి ఉందో పిఎం జన్మన్ కింద కేటాయించటము, దానికి టెండర్ ప్రక్రియ వరకు రావటం, దానికి కావాల్సిన అటవీ శాఖల అనుమతులు కూడా తెచ్చుకోవటము, రేపు 31 మార్చి 2027 నాటికి పూర్తి చేస్తున్నాం అనేటటువంటి ఒక నివేదిక పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి పరిస్థితి. అలాగే గృహాలకి సంబంధించి ఒక సంవత్సరంలో 36 గృహాల్లో ఆ కాకరపాడు అనేటువంటి గ్రామంలో ఒక 18 గృహాలు దాదాపు పూర్తి అయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. 2-3 నెలల్లో అవి పూర్తి అయ్యే పరిస్థితి కనపడతా ఉంది. 36 గృహాలు కూడా డిసెంబర్ నాటికి పూర్తి అవుతాయని అంటే ఒక రకమైనటువంటి ఒక ట్రాన్స్ఫర్మేషన్. నేను ఉదాహరణకి ఒక మారుమూల ప్రాంతంలో అన్కనెక్టెడ్ హ్యాబిటేషన్లో జరుగుతున్నటువంటి కార్యాచరణను ఒక ఉదాహరణగా చెప్పదలిచాను. అదేవిధంగా ఏఎస్ఆర్ జిల్లా చుట్టూతా అడవి తల్లి బాట కింద పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు వారు చొరవ తీసుకొని నిర్మించినటువంటి ఉపాధి హామీ నిధులతో తీసుకున్నటువంటి కన్వర్జెన్స్ తోటి చేసినటువంటి కార్యాచరణ వల్ల గతంలో ఎవరు ఊహించలేనటువంటి ప్రాంతాలకి కూడా రహదారుల కనెక్టివిటీ అనుసంధానం కావటం వల్ల అక్కడ ఉండేటువంటి ప్రజల యొక్క ఇబ్బందులు ఏదైనా వాళ్ళ పిల్లలు స్కూల్స్కి రావాలన్నా హాస్పిటల్స్కి వెళ్ళాలన్నా, గతంలో గర్భిణీ స్త్రీలు ఒక ప్రాంతం నుంచి వారు ప్రసవానికి హాస్పిటల్కి రావాలన్నా రాలేనటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ప్రతి గ్రామాన్ని కూడా రోడ్లతో అనుసంధానం చేసి వేగంగా వారికి సంబంధించినటువంటి రవాణా సదుపాయాలు కలిగేటటువంటి విధంగా చేయటము, దానివల్ల ఎకానమీ కూడా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఉద్యోగ ఉపాధి అవకాశాలకి వాళ్ళు ఎక్కడికైనా బయట ప్రాంతాలకు వెళ్లాలన్నా కానీ వాళ్ళకి అవకాశం కలుగుతూ ఉంది. వాళ్ళకి నివాస యోగ్యమైనటువంటి గృహాలు, అలాగే సురక్షిత తాగునీరు జలజీవన మిషన్. నేను ఇంకోటి ఈ కాకరపాడు అనేటువంటి గ్రామంలో ఇప్పటికి ఈ గృహాలు నిర్మాణం జరుగుతున్న క్రమంలోనే చూస్తే సోలార్కి సంబంధించినటువంటి ప్యానల్స్ ఇప్పటికే చాలా చోట్ల బిగించి వాళ్ళకి డిజిటల్ కనెక్టివిటీ కింద వాళ్ళకి సెల్ ఫోన్స్ కి సంబంధించినటువంటి సిగ్నల్స్ వచ్చేటటువంటి విధంగా కావాల్సినటువంటి టవర్స్ నిర్మాణాలు ఇవన్నీ చూసినప్పుడు స్పష్టంగా ఒక మార్పు దిశగా ఈ దేశంలో స్పష్టంగా ప్రధానమంత్రి నరేంద్ర, ముఖ్యంగా అత్యంత మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి మార్పు. నేను ఉదాహరణ ఎందుకు తీసుకున్నానంటే కన్వీనియంట్ గా మనం ఎవరో అడిగినా కానీ పట్టణాల్లోనో లేకపోతే ఎక్కడైనా మంచి కార్యాచరణ జరిగిన దగ్గర చూసుకొని దాని గురించి గొప్పగా మెప్పుగా చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. కాబట్టి అంత్యోదయ స్ఫూర్తి, ఎక్కడైతే చిట్ట చివరి వ్యక్తికి, చిట్ట చివరి ప్రాంతము, అభివృద్ధికి నోచుకొని ప్రాంతము, సంక్షేమ ఫలాలు అందనటువంటి వ్యక్తికి అందేటటువంటి విధంగా చేసేటటువంటి ప్రయత్నం ఏదైనా ఉందో అది స్పష్టంగా కనబడతా ఉంది. ప్రజల్లో చాలా స్పష్టమైనటువంటి మార్పు. అలాగే లఖ్పతి దీదీస్ లక్షాధికారులు, దేశం మొత్తం మీద కూడా 3 కోట్ల మంది మహిళల్ని లఖ్పతి దీదీలుగా ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వివిధ రకాల స్కీమ్స్, ఏదైతే కేంద్ర ప్రాయత పథకాలు, రాష్ట్ర పథకాల యొక్క సమ్మిళితతోటి కన్వర్జెన్స్ ద్వారా లఖ్పతి దీదీలు 3 కోట్ల మంది దేశవ్యాప్తంగా అయితే ఒక ఆంధ్రప్రదేశ్లో 17.5 లక్షల మంది లఖ్పతి దీదీలు ఇవాళ ఆవిర్భవించడం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవాళ కనపడతా ఉన్నాయి. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కి సంబంధించినటువంటి దానిలో అత్యధిక డిజిటల్ ట్రాన్సాక్షన్ మారుమూల పల్లె ప్రాంతం, ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అటవీ ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రాంతాలతో సహా మహిళలు కూడా ఆ డిజిటల్ మాధ్యమం ద్వారా ఆ ట్రాన్సాక్షన్స్ చేయటం ఏదైతే ఉందో స్పష్టమైనటువంటి మార్పు ఉంది. అయితే ఇంకా ఇవాళ గతంలో ఎన్నో దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోకుండా ఆగిపోయినటువంటి పరిస్థితుల్లో ఈ 12 సంవత్సరాల్లో ఒక రకమైనటువంటి మార్పు, ముఖ్యంగా మహిళ సాధికారిత, మహిళల ఆత్మగౌరవం అనేటటువంటి ఉద్దేశంతో ఒకవైపు ఆర్థిక స్వావలంబన దిశగా లఖ్పతి దీదీలు తీసుకున్నారు. దానికి ముందు 2014లో అధికారంలోకి రాగా దాదాపు 12.5 కోట్ల మరుగుదొడ్లు ఇప్పటి వరకు నిర్మించడం జరిగింది. మహిళలకి సంబంధించిన ఆత్మగౌరవంగా ప్రతిగ్గా నిలిచినటువంటి పరిస్థితి, అంతకు ముందు ఉండేటటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, మహిళలు గ్రామాల్లో కానీ పట్టణాల్లో శివాల్లో ఉండేటటువంటి మహిళలు ఎంత ఇబ్బంది పడతా ఉండేటటువంటి బహిర్భూమికి సంబంధించి ఉన్నటువంటి వారి మల విసర్జనకి సంబంధించి ఇటువంటి అంశాల్లో కొంచెం మనం మాట్లాడుకోవాలన్నా కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండే పరిస్థితి నుంచి ఈ రోజు ఏ విధమైన 100% ODF వైపు సాధించినటువంటి దృష్టి ఏదైతే ఉందో స్పష్టంగా మహిళలకు కూడా ఒకవైపు గౌరవాన్ని కాపాడుతూ ఆర్థిక సాధికారత లభించేటటువంటి చూస్తూ రాజకీయంగా కూడా మహిళలకి వారికి 1/3 వంతు రిజర్వేషన్ ఇవ్వాలి, నారీ శక్తిని చాటాలని ఒక ప్రయత్నం చేశారు. సరే విపక్షాలు కలిసి రాడు, మళ్ళీ వదిలే సమస్య లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోనే మహిళా రాజకీయ సాధికారతను కూడా సాధించేటటువంటి దిశగానే అడుగులు పడతాయి. ఈ 12 సంవత్సరాల్లో మహిళలకి సంబంధించి అత్యద్భుతమైనటువంటి కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తా జరిగింది. అలాగే డ్రోన్ దీదీల కార్యక్రమం తీసుకున్నాము. చాలా చక్కగా మహిళలు డ్రోన్ దీదీలుగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నుంచి వచ్చి చక్కటి ప్రతిభని వాళ్ళు ప్రదర్శిస్తున్నారు. ఇంకా విస్తృతంగా పెంచాల్సినటువంటి అవసరం ఉంది.
1: సార్, రీసెంట్ డెవలప్మెంట్స్ గురించి కూడా మనం మాట్లాడితే సార్, మనకి సౌత్ కోస్ట్ రైల్వేస్ అని కూడా రావడం జరిగింది సార్. సో దీని వల్ల మనకి ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయంటారు సార్?
0: ముఖ్యంగా దశాబ్దాల ఉత్తరాంధ్ర వాసుల కళ, విశాఖపట్నం

0: అసలు కళ,
1: ఆంధ్రప్రదేశ్ కళ, ప్రత్యేక రైల్వే జోన్, ముఖ్యంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఏదైతే ఉందో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వాస్తవ రూపం దాల్చడం, రేపు 1వ తారీఖు నుంచి అది కార్యాచరణలోకి రావటం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఉన్నటువంటి అంశంలో ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేయాలి. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దాని స్థలానికి సంబంధించి 2024 మధ్య జరిగిన చాచారాన్ని పక్కకి నెట్టి అందులో ఉన్నటువంటి లోటుపాటుని సర్ది ఆ భూమి తొందరగా వచ్చేటటువంటి విధంగా చేయటం, ఆ నిర్మాణాలు పూర్తి చేసుకునేటటువంటి విధంగా ఈరోజు మన సొంత రైల్వే జోన్ నిర్వహించుకునేటటువంటి దిశగా కార్యాచరణ పట్టడం వల్ల ముఖ్యంగా మన ప్రాంతానికి సంబంధించినటువంటి రైల్వే ఉద్యోగాలకి సంబంధించి ఒక ఈ జోన్ కి సంబంధించినటువంటి అవకాశాలు యువతకి ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా దాదాపు 100కి పైగా కొత్త రైల్వేలు విశాఖపట్నం నుంచి వివిధ ప్రాంతాలకి ప్రారంభమయ్యేటటువంటి అవకాశం స్పష్టంగా కనబడుతుంది. తద్వారా ఇవాళ విశాఖపట్నము సంబంధించి 100 రైళ్లు ఇక్కడ నుంచి ప్రారంభమవుతున్నాయి అనంటే, ఒకవైపు ఇందాక నేను చెప్పినటువంటి భోగాపురం విమానాశ్రయం కానీ, ఇవాళ వచ్చేటటువంటి కొత్త నౌకాశ్రయాలు కూడా ఏవైతే ఉన్నాయో, నక్కపల్లి కానీ, భావనంపాడు, వీటన్నింటికి సంబంధించి కానీ, ఇక్కడ వచ్చేటటువంటి పరిశ్రమలకి సంబంధించిన కార్గోకి సంబంధించినటువంటి సప్లై కానీ, ఇక్కడికి వచ్చేటటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఇక్కడికి వచ్చే వైజాగ్కి వచ్చేటటువంటి వివిధ రకాల ఈ కంపెనీలు మొత్తం పెట్టుబడులు వచ్చిన తర్వాత ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం వచ్చేటటువంటి వారికి కావాల్సినటువంటి ప్యాసింజర్కి సంబంధించినటువంటి సౌకర్యాలకు కానీ అన్నిటికీ కూడా గతంలో ఈ జోన్ ఎక్కడో ఉండటం వల్ల వారి దగ్గర నుంచి ఇవన్నీ అనుమతులు వచ్చి ఈ సేవలు అందాలంటే చాలా ఆలస్యమయ్యాయి. ఇవాళ సింగిల్ స్ట్రోక్గా విశాఖపట్నం నుంచి ఈ సేవలన్నీ కూడా సరైనటువంటి సమయంలో సకాలంలో అందేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒకవైపు ఉత్తరాంధ్ర, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు, కార్గో సర్వీస్ వస్తు రవాణాకి సంబంధించి ఇప్పుడు వైజాగ్ ఏదైతే ఉందో, భారతదేశానికి పశ్చిమాన బాంబే ఉంటే తూర్పున ఇవాళ వైజాగ్ అనేటటువంటి పరిస్థితి వస్తూ ఉందో, ఇక్కడ ఉత్పత్తి అయ్యేటటువంటి అన్ని రకాల ఉత్పత్తులకు సంబంధించిన రవాణాకి మంచి సౌకర్యవంతంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అద్భుతమైనటువంటి ప్రగతి ఏదైతే మనం సాధించబోతున్నామో ఉత్తరాంధ్ర నుంచి, ముఖ్యంగా ఏదైతే విశాఖ ఎకనమిక్ రీజన్ కారిడర్ రీజన్ $1 trillion ఎకానమీని లక్ష్యంగా పెట్టుకుని వెళ్తా ఉన్నామో, దానికి కావలసినటువంటి సేవలన్నీ కూడా వేగంగా అందించేటువంటి అవకాశం కూడా స్పష్టంగా ఉంది.
2: సార్, ఈ యొక్క రైల్వే జోనే కాదు, మనం చూస్తే కనుక మన రాష్ట్రంలో ఇప్పటికే అనేక జాతీయ రహదారులు కానివ్వండి, రైల్వేలు కానివ్వండి, పోర్టులు కానివ్వండి, మీరు చెప్పినట్టు సో ఈ యొక్క అభివృద్ధి అనేది చాలా బాగా చాలా వేగంగా జరుగుతుంది సార్ మనకి ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో. సార్, మరి ఈ యొక్క పాత్రను మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు సార్, ముఖ్యంగా ఈ రహదారులు రైల్వేలకు సంబంధించి, పోర్టుల నిర్మాణానికి సంబంధించి?
1: ఏ రవాణా అయినా కూడా రవాణాకి సంబంధించి రోడ్డు రవాణా, రైలు రవాణా, జల రవాణా, వాయు రవాణా, ఈ 4 అంశాలు చాలా కీలకం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రోడ్డు కనెక్టివిటీ అనేటటువంటిది చాలా స్పష్టంగా స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి 2014 వరకు ఎంతైతే ఉందో, దాదాపు 3,500 నుంచి 4,000 కిలోమీటర్ల మధ్యలో ఉండేది. ఇవాళ దాదాపు డబుల్, దాదాపు 8,000 కిలోమీటర్లు దాటి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. దేశ యావరేజ్ కూడా అంతే, 45,000 కిలోమీటర్లు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి 2014 వరకు ఉండి దాదాపు 90,000 కిలోమీటర్ల నిడివిని పెంచుకోవటం జరిగింది. కొత్త మార్గాలు వేయటం కానీ, ఉన్న వాటిని ఎక్స్టెన్షన్ చేయటం కానీ, 2 వరుసల రహదారుల్ని 4 చేయటం కానీ, 4ని 6 చేయటం కానీ, ఈ విధంగా వివిధ రకాల కార్యాచరణ ద్వారా. తద్వారా ఏమైందంటే రోడ్డు కనెక్టివిటీ అనేటటువంటిది చాలా విస్తృతంగా వేగంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి, అలాగే దేశంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలకి అనుసంధానం చేయటంలో చాలా చక్కనటువంటి పాత్ర. ఇందాక నేను చెప్పినటువంటి విధంగా విశాఖపట్నం రాయపూర్కి సంబంధించినటువంటి దారి కానీ, అదేవిధంగా సూరత్ నుంచి చెన్నై రహదారి కానీ, సూరత్ నుంచి చెన్నై రహదారిని కరెక్ట్ గా అనుసంధానం చేసి చూసినట్లయితే చెన్నై నుంచి ఢిల్లీకి, ఢిల్లీ టు బాంబే రహదారికి మధ్యలో అనుసంధానం కాబడుతుంది. అంటే చెన్నై నుంచి ఢిల్లీ వరకు ఒక ఎక్స్ప్రెస్ కారిడార్ మనకి ఉత్తర దక్షిణ భారతదేశాన్ని అనుసంధానం చేసేటటువంటిది. అందులో 320 నుంచి 350 కిలోమీటర్ల నిడివి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి పరిస్థితి. దాదాపు ఒక 750 నుంచి 800 కిలోమీటర్లు విశాఖపట్నం నుంచి రాయపూర్కి వెళ్తున్నటువంటి రహదారి, ఆ రాయపూర్ నుంచి మళ్ళీ మధ్యప్రదేశ్కి, ఇతర ప్రాంతాలకి, రాజస్థాన్కి, అలాగే మళ్ళీ ముంబైకి కనెక్ట్ అయ్యేటటువంటి, అంటే విశాఖపట్నం నుంచి ముంబైకి కనెక్ట్ అయ్యేటటువంటి రహదారికి అనుసంధానం చేసేటటువంటి ఒక అవకాశం కలగటము, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి, వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి రవాణాలను, అనేక రహదారుల్ని నేషనల్ హైవేగా గుర్తింపు తెచ్చి అభివృద్ధి చేసేటటువంటి లేకపోతే కార్యాచరణ తీసుకోవటం. అలాగే ఏదైతే చెన్నై విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అయితే ఉందో, కోస్టల్ కారిడార్, ముఖ్యంగా ఒంగోలు నుంచి నక్కపల్లి వరకు, ఇప్పుడు కత్తిపూడి వరకు ఉన్నటువంటి రోడ్డుని దాన్ని విస్తరించడం జరిగింది. దాన్ని ఇంకా పెంచేటటువంటి అవకాశం ఉంది. కోస్టల్ కారిడార్ ని దానికి అనుసంధానం చేయడం ద్వారా రవాణా, సముద్ర రవాణాని రైలు రవాణాకి అనుసంధానం చేసుకోవటానికి, అలాగే వాయు రవాణానికి అనుసంధానం చేయడానికి, రైలుకి కనెక్టివిటీ చేయడానికి, అన్నిటికీ కూడా ఉపయోగపడేటటువంటి విధంగా ఈ వస్తు రవాణాకి కానీ ప్రయాణికులకి సేవలు అందించడానికి కానీ చాలా ఉపయుక్తంగా ఉండే విధంగా రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచడం కనబడతా ఉంది. ఒక్కసారి రైల్వేకి సంబంధించిన బడ్జెట్ ని కూడా మీరు చూసుకున్నట్టయితే 2004 నుంచి 2014 మధ్య 600 కోట్ల చిల్లర వరకు మాత్రమే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి బడ్జెట్ ఉండేది. ఇవాళ దానికి 10 రెట్లు, దాదాపు 7,000 కోట్ల రూపాయల వరకు రైల్వేకి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి ఇవాళ బడ్జెట్ వస్తున్నటువంటి పరిస్థితి సగటున. అంటే ఎంత విస్తృతంగా మనము అభివృద్ధి చేసుకుంటా పోతాం. అలాగే రోడ్డుకి సంబంధించి కూడా చాలా వేగంగా వివిధ రకాల గతిశక్తి యోజన కింద నిర్మించుకుంటున్నాము, భారతమాల ప్రాజెక్టు కింద తీసుకుంటున్నాము, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, కోస్టల్ కారిడార్ కింద నిర్మించుకుంటున్నాము. వీటన్నింటినీ అనుసంధానం చేసుకునేటటువంటి విధంగా ఒక మంచి బృహత్తరకరమైనటువంటి పారిశ్రామిక వృద్ధికి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాల కల్పనకి అడుగులు వేగంగా వేయగలుగుతా ఉన్నాం.
2: సార్, మనం ఇంతవరకు అనేక అంశాల గురించి మాట్లాడుకున్నాం సార్. ఇప్పుడు యువత గురించి మనం మాట్లాడితే కనుక, అంటే యువతకు ఉపాధి కల్పనకి సంబంధించి కానివ్వండి, అవకాశాల కల్పన, నైపుణ్యాభివృద్ధికి సంబంధించి, అదేవిధంగా స్వయం ఉపాధి, సో వీటికి సంబంధించి మనకి ఎన్డీఏ ప్రభుత్వం ఈ 12 ఏళ్లలో ఎటువంటి కార్యక్రమం,
1: ముఖ్యంగా యువతకి సంబంధించి వివిధ రంగాల్లో, ముందు విద్య, అలాగే ఖేలో ఇండియా ద్వారా స్పోర్ట్స్ కి సంబంధించి కానీ, అలాగే నైపుణ్య వృద్ధి ద్వారా, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా, విద్యలో వాళ్ళకి కావాల్సిన నైపుణ్యతను పెంచడము, అలాగే స్టార్టప్స్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్టాండప్ ఇండియా వంటి కార్యాచరణ ద్వారా ఎంటర్ప్రీనియర్స్ చేసేటటువంటి విధంగా వారికి కావాల్సినటువంటి కార్యాచరణ ఇవ్వటము, ముఖ్యంగా యువతకి సంబంధించి ఈ దేశంలో ఉన్నటువంటి యువత, ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పం 2047 నాటికి వికసిత భారత్ కావాలనేటువంటిది, నేడు 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉన్నటువంటి యువతే రేపు 2047 నాటికి మరొక 25 సంవత్సరాలకి ఈ దేశాన్ని వికసిత భారత్ కి తీర్చిదిద్దేటటువంటి రసాదాలు వీరు కాబట్టి, వీరికి సంబంధించినటువంటి అంశంలో స్పష్టమైనటువంటి దృష్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సాధించడం జరిగింది. యువతకి సంబంధించినటువంటి, ముఖ్యంగా విద్యకి సంబంధించినటువంటి అంశంలో, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఏ విధంగా రీసెర్చ్ కి కావాల్సినటువంటి కార్యాచరణ, పరిశోధనలకి గతంలో మనకు వెనకబడి ఉండేవాళ్ళ వివిధ దేశాలతో పోల్చినట్టు, పరిశోధనలో ముందుండేటటువంటి విధంగా కావాల్సినటువంటి కార్యాచరణ తీసుకోవడం, దానికి కావాల్సిన నైపుణ్య శిక్షణని విద్య సమయం నుంచి, చదువుకునే సమయం నుంచి ఏ విధంగా అందించాలనేటటువంటి విధంగా కావాల్సినటువంటి కార్యాచరణ తీసుకోవటం, విద్య అభ్యసిస్తున్నటువంటి సమయంలోనే ఒక పారిశ్రామికవేత్తగా ఎదుగుదల చేయగలిగేటటువంటి ఆలోచనని, వాళ్ళ సృజాత్మకతని సృష్టించేటటువంటి ప్రయత్నం చేయటం, దాని ద్వారానే స్టార్టప్ ఇండియాకి సంబంధించినటువంటి కార్యాచరణలో అవకాశాలు కల్పించేటటువంటి విధంగా ప్రయత్నం చేయటం, ముఖ్యంగా కూడా ఉద్యోగ కల్పన సృష్టికర్తలుగా యువతని తీర్చిదిద్దాలనేటటువంటి ధ్యేయంతో ముందుకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వెళ్తా ఉన్నారు. ఒకసారి మనం క్రీడల్లో కూడా చూసినట్లయితే, అంతకు ముందు ఉండేటటువంటి యువతకి సంబంధించినటువంటి పార్టిసిపేషన్ గానీ, సాధించినటువంటి విజయాలు గానీ, ఈ రోజు పార్టిసిపేషన్ గానీ సాధిస్తున్నటువంటి విజయాలు గానీ, గతంలో ఒక క్రికెట్ చుట్టూతో మాత్రమే మనము పరిబింబించేటటువంటి పరిస్థితి నుంచి ఇవాళ అన్ని రకాల స్పోర్ట్స్ కి సంబంధించిన అన్ని రకాల అంశాల్లో కూడా అత్యున్నతమైనటువంటి ప్రతిభని చూపించేటటువంటి విధంగా కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తా ఉన్నాము. ముఖ్యంగా ఏదైతే వివిధ పారిశ్రామిక దిగ్గజాలు ఉన్నాయో ఆ దిగ్గజాల దగ్గర నైపుణ్య శిక్షణ కలిగేటటువంటి విధంగా అప్రెంటిషిప్ కి సంబంధించినటువంటి కార్యక్రమాలు కొన్ని తీసుకొని వాటి ద్వారా వాళ్ళకి కావాల్సినటువంటి జ్ఞాన సంపత్తి పెరిగేటటువంటి విధంగా యువకులకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ 10 మందిని నిలబెట్టేటటువంటి విధంగా తీసుకునేటటువంటి కార్యక్రమాలు, అదేవిధంగా పిఎం ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కానీ, ఎంఎస్ఎంఈస్ కి సంబంధించి కానీ, అదేవిధంగా ఏదైతే వివిధ రకాల సేవా సంస్థలకి సంబంధించి, పర్యాటక రంగానికి సంబంధించినటువంటి అంశాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనకు అత్యంత అనుకూలమైనటువంటి వాతావరణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నిర్ణయాలు ఈరోజు ఉన్నాయని స్పష్టంగా, యువతకి సంబంధించినటువంటి అంశంలో వారిని ఉద్యోగ ఉపాధి అవకాశ కల్పనే కాదు, భవిష్యత్తులో అత్యుత్తమమైనటువంటి నాణ్యమైనటువంటి మానవ వనరులుగా తీర్చిదిద్దేటటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్తాం జరుగుతూ ఉంది.
2: సరే, ఇప్పుడు మనం చూస్తే కనుక మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అమరావతి ఏకైక రాజధాని అని చెప్పి మనకి ఆ అంశానికి సంబంధించి చట్టబద్ధత కూడా లభించిన తర్వాత మనం చూస్తే కనుక కేంద్ర ప్రభుత్వం నుంచి మన రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా అమరావతి నిర్మాణంలో ఒక సహాయం ఏ విధంగా ఉందంటారు సార్?
1: ఇప్పుడు చట్టబద్ధ గతంలో రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులు మార్చేటటువంటి విధంగా, ప్రజల్ని ఇబ్బంది పెట్టేటటువంటి వచ్చేటటువంటి పెట్టుబడిదారులని ఇబ్బంది కలిగేటటువంటి విధంగా, వాళ్లలో ఒక నమ్మకం లేకుండా ఉండేటటువంటి విధంగా, కేవలం రాజకీయ అవకాశం అవకాశాల కోసం చేసేటటువంటి బెదిరింపులకి చెక్ పెట్టాలనేటటువంటి నిర్దేశంతో ఇవాళ అమరావతికి సంబంధించినటువంటి ఒక చట్టబద్ధతకి సంబంధించి స్పష్టమైనటువంటి వైఖరిని ఏదైతే సెక్షన్ 5 సెక్షన్ 6 లో ఏబి రియాగ్నేషన్ యాక్ట్ లో ఎక్కడెక్కడ ఆ యొక్క అమెండ్మెంట్స్ కావాలో అమెండ్మెంట్స్ చేయటం, అమరావతిని స్పష్టంగా రాజధానిగా గుర్తించేటటువంటి విధంగా, అలాగే భారతదేశానికి సంబంధించినటువంటి మ్యాపింగ్ సిస్టమ్ కి సంబంధించి కూడా ఏదైతే ఉందో సర్వేయర్ ఆఫ్ ఇండియా వారికి సంబంధించి వాటిలో కూడా కావలసినటువంటి మార్పులు చేర్పులు చేయటము, స్పష్టంగా అమరావతి రాజధాని అనేటటువంటి ఒక రకమైనటువంటి నమ్మకాన్ని భరోసాని కలిగించడానికి కావలసిన చట్టబద్ధత చేయటం జరిగింది. అన్ని పార్టీలు కూడా సహకరించినాయి. ప్రతి ఒక్క పార్టీ సహకరించిన తర్వాత విష ప్రచారం చేసేటటువంటి వారికి ఏ రకమైనటువంటి అవకాశం కలుగుతుంది, రేపు దాన్ని నేను మళ్ళీ వచ్చి అలా మారుస్తాం ఇలా మారుస్తాం అని ఎవరన్నా తప్పుదోవ పట్టిస్తే అది వాస్తవం కాదు అనేటువంటిది ప్రజలకు కూడా ఇవాళ అర్థమైపోయింది.
2: సరే, మరి వికసిత్ భారత్ 2047 ఈ లక్ష్య సాధనలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క పాత్ర ఎలా ఉండబోతుంది?
1: వికసిత్ భారత్ అనేటటువంటిది 2 రకాల అంశాలు ఉన్నాయి. దానికి అంతర్లీనంగా మరొక అంశం ఉంది. ప్రతి ఒక్కరూ వికసిత్ భారత్ అనగానే ఆర్థిక పరమైన అంశానికి ముడిబట్టి $35 trillion ఎకానమీగా విశ్వగురువుగా భారతదేశాన్ని నిలబెట్టడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పం అనేటటువంటిది అంశం ఒక అంశము వాస్తవమైతే, అందులో ఆంధ్రప్రదేశ్ యొక్క భాగస్వామ్యం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర సాధన ద్వారా 15% సగటున ఏదైతే వృద్ధి రేటు నమోదు చేస్తూ $2.40 trillion ఆర్థిక వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్ నుంచి భాగస్వామ్యం అవుతాం వికసిత భారత్లోనే ఒక స్ఫూర్తిని చాటుతా ఉన్నారు. ఇది ఆర్థిక పరమైనటువంటి అంశాలకైతే, వికసిత భారత్ అనేది కేవలం ఆర్థిక పరమైన అంశాలకే ముడిపడింది కాదు, మానవ వనరుల అభివృద్ధికి సంబంధించినటువంటిది, అదేవిధంగా భౌగోళికంగా వివిధ ప్రాంతాల వెనుకబడతనం ఏదైతే ఉందో అవన్నీ కూడా అభివృద్ధిలో అట్టడుగు స్థానంలో ఉన్నటువంటి ప్రాంతాలను కూడా ముందుకు తీసుకొచ్చేటటువంటి మిగతా ప్రాంతాలకి సమానంగా అభివృద్ధి చేసేటటువంటి విధంగా చేయటం అనేటటువంటిది వికసిత భారత్. అంటే కేవలం ఆర్థికపరమైన అంశాలే కాదు, వ్యక్తులకి సంబంధించినటువంటి అంశమే కాదు, భౌగోళిక పరమైనటువంటి వెనుకబాటుతనాన్ని కూడా పారద్రోల దేశంలో అత్యున్నత స్థానంలో నిలిచేటటువంటి ప్రయత్నం చేయాలన్ని ప్రాంతాలని అనేటటువంటి అంశం ఏదైతే ఉందో అది వికసిత భారత్ని ప్రస్ఫుటంగా మనకి ప్రతిబింబిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనేక సందర్భాల్లో చెప్తా ఉంటారు, ప్రతి అంశంలో చివరికి పర్యావరణాన్ని కాపాడుకోవడం కూడా వికసిత భారత్లో ఒక భాగస్వామ్యం. కేవలం ఆర్థిక పరమైనటువంటి అంశాలే కాదు, సామాజిక పరమైనటువంటి అంశాలు, ప్రకృతి సంబంధించినటువంటి అంశాల్లో, పర్యావరణం సంబంధించిన అంశంలో సమతుల్యత సాధించటము, అదేవిధంగా మానవ వనరుల అభివృద్ధి, వివిధ ప్రాంతాల సమృద్ధి, అన్ని రకాల అంశాల సమ్మిళిత అభివృద్ధితో కూడుకున్నటువంటి అభివృద్ధి చెందినటువంటి దేశమే వికసిత భారత్ అనేటటువంటి సంకల్పం ప్రధానమంత్రి గారు చాటుతా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కూడా మనం చూస్తున్నాం, $2.40 trillion స్వర్ణాంధ్రలో వికసిత భారత్ లో భాగస్వామ్యం చేయాలనేటటువంటి తపన ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వ్యక్తపరుస్తున్నారు, ఇవాళ వస్తున్నటువంటి పెట్టుబడులు మొత్తం కూడా ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో అమరావతి గానీ, మరొక వైపు ఉత్తరాంధ్ర గానీ, రాయలసీమ గానీ, అదేవిధంగా పోలవరం ద్వారా నదులు అనుసంధానం, నల్లమల సాగర్ కి అనుసంధానం చేద్దాం అనుకున్న మొదటి దశ, తద్వారా వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి వృద్ధి గానీ, అన్ని రకాల అంశాల్లో కూడా అభివృద్ధి సాధించేటటువంటి దిశగా విశ్వగురువుగా భారతదేశాన్ని నిలిపేటటువంటి సంకల్పం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైందో అది వికసిత భారత్ గా ఆవిష్కృతము అయ్యేదానికి ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ దీని ఈ అంశంలో ఒక అడుగు ముందుంది, ఎందుకంటే ప్రధానమంత్రి గారు వికసిత భారత్ అని చెప్పిన తర్వాత మొట్టమొదటి విజన్ ని ఒక రాష్ట్రానికి తీసుకుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, స్వర్ణాంధ్ర విజన్ ని డాక్యుమెంట్ ని కూడా వారు రిలీజ్ చేశారు. కాబట్టి స్వర్ణాంధ్ర సాధన ద్వారా వికసిత భారత్ సాధ్యం, ఈ జిల్లాలు వికసిత జిల్లాలు అయినప్పుడే స్వర్ణాంధ్ర సాధ్యం అనేటటువంటి ఒక విధానంతో ఆంధ్రప్రదేశ్ లో మేము పనిచేస్తూ ముందుకు వెళ్తా ఉన్నాం.
2: సార్, ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని 12 ఇయర్స్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ కి సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలతో మీరు పంచుకున్నందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్.
1: ధన్యవాదాలు.
2: ఇంతవరకు 12 సంవత్సరాల ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన ప్రగతిపై ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. అతిథి శ్రీ లంకా దినకర్ గారు, 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి. పరిచయం చేసిన వారు రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
0: వన్ 2.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు.

0: మరికొద్ది క్షణాల్లో అంతర్జాతీయ సముద్ర దినోత్సవం సందర్భంగా సముద్ర జలాలు పరిరక్షణ ఆవశ్యకత గురించి శ్రీ ఈదర శ్రీనివాసరెడ్డి గారి ప్రసంగం వింటారు.
1: యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితి 2002 జూన్ 8వ తారీఖుని ప్రతి ఏడాది కూడా అంతర్జాతీయ సముద్ర దినోత్సవం కింద జరుపుకుందామని ప్రకటించిన 16 సంవత్సరాల తర్వాత అధికారికంగా 2008 నుంచి ఈ అంతర్జాతీయ సముద్ర దినోత్సవాన్ని జరుపుకోవటం మొదలుపెట్టింది. ప్రతి ఏడాది కూడా ఒక ముఖ్యమైన అంశంతో సదస్సులు, వర్క్షాపులు, సెమినార్లు యువతని సమాహితం చేయటం ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం. 2010 ఓషన్స్ ఫర్ లైఫ్, జీవానికి సముద్రాలు అనే అంశంతో ముందుకొచ్చింది ఐక్యరాజ్య సమితి. అలాగే 2015 హెల్దీ ఓషన్స్, ఆరోగ్యకరమైన సముద్ర జలాలు అనే ఒక అంశంతో సదస్సు నిర్వహించడం జరిగింది. 2018 ప్రివెంట్ ప్లాస్టిక్ పొల్యూషన్ అండ్ ఎంకరేజ్ హెల్తీ ఓషన్, ప్లాస్టిక్ చెత్తాచెదారాన్ని మనం తగ్గించుకుని సముద్ర జలాల యొక్క ఆరోగ్యాన్ని పెంపొందించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అసలు ఈ సముద్రాలు, వాటి పుట్టుక గురించి ఆలోచిస్తే రకరకాల కథనాలు, రకరకాల కథలు, మన పురాణాల్లో కూడా రకరకాల కథలు చెప్పటం వాటిని వినటం జరిగింది. కానీ శాస్త్రీయంగా గనక చూసినట్లయితే గ్రహ శకలాలు ఒకదానికొకటి ఢీకొనటం వల్ల ఈ సముద్రాలు పుట్టుక ఏర్పడింది. అదే క్రమంలో మన భూమిని కొన్ని గ్రహ శకలాలు ఢీకొనటం వల్ల భూమిపై ఉన్న కొండలు, పర్వతాలు, ఎడార్లని ఈ గ్రహ శకలాలు ఢీకొని వాటి నుంచి వెలువడిన వాయువులు, ధూళి, దుమ్ము వంటి వాటి వల్ల ఈ భూమిపైన వాతావరణంతో కలిసి ఈ సముద్రాలు ఏర్పడినట్టు మనకి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మొత్తం మీద ఈ భూమిపైన ఉన్న వాటిని 5 మహాసముద్రాల కింద విభజించడం జరిగింది. అట్లాంటిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం, అంటార్కిటిక్ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం మరియు ఇండియన్ మహాసముద్రం. సముద్రంలో ఎన్నో వింతలు, ఎన్నో రహస్యాలు ఉన్నప్పటికీ మానవుడు ఈనాటి వరకు కేవలం 5% వింతలు మాత్రమే తెలుసుకోగలిగాడు. సముద్రం ఒక పెద్ద మ్యూజియం. ఈ భూఖండం మీద ఉన్న మ్యూజియాలన్నింటిలో కూడా అతిపెద్ద మ్యూజియం సముద్రం. తనలో పెద్ద పెద్ద పర్వతాలు, అగ్ని పర్వతాలు, వేడినీటి బుగ్గలు, రకరకాల జీవాల్ని తన కడుపులో ఇముడ్చుకుంది. సముద్రం లోపల ఉన్న వేడినీటి బుగ్గలు యొక్క ఉష్ణోగ్రత 3600 డిగ్రీల సెల్సియస్ అంటే నమ్ముద్ది కాదు. ఎన్నో జలజీవాలు ఉన్న ఈ సముద్రంలో ఎన్నో రకాల షార్క్ చేపలను కూడా మనం చూడగలుగుతాం. అయితే సముద్రంలో ఇవాళ ఉన్న పొల్యూషన్ కారణంగా 99% ఈ షార్క్ చేపలు మరణించడం జరిగి కేవలం 1% షార్క్ జాతులు మాత్రమే మనం చూడగలుగుతున్నాం. అలాగే భూమి మీద అతిపెద్ద పర్వత పంక్తులను మనం చూడగలుగుతున్నాం. కానీ మనకందరికీ తెలియని విషయం ఏంటంటే సముద్రం అడుగున అంతకంటే పొడవైన పర్వత పంక్తులు ఉన్నాయనేది నిజం. అట్లాంటిక్ పసిఫిక్ మహాసముద్రాల కింద 52,000 కిలోమీటర్ల పొడవున మిడ్ ఓషన్ రేజ్ పర్వత పంక్తులు నెలకొని ఉన్నాయి. ఆస్ట్రేలియా సముద్ర తీరాల్లో ఈ పసిఫిక్ ఓషన్ దగ్గర గ్రేట్ బ్యారియర్ రీఫ్ అనే ఒక ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన కొరల్ దీవులు 2575 కిలోమీటర్ల మేర ఆవరించి ఉన్నాయి. ఇటువంటి అద్భుతమైన మహాసముద్రాలకు, మనిషి జీవానికి మూలమైన ఈ నీటిని కలిగి ఉన్న మహాసముద్రాలకు మొట్టమొదటి శత్రువు ఎవరు అంటే మనిషి అనే విషయాన్ని మనం గనక వింటే ఆశ్చర్యం కలగం. ఈనాడు మనిషి చేసే పనులకి, తన యొక్క అజ్ఞానానికి సముద్రం బలైపోతుంది. మనం విరివిగా వాడుతున్న ప్లాస్టిక్ వస్తువుల వల్ల, చెత్తాచెదారం వల్ల, ఈ చెత్తాచెదారం, ప్లాస్టిక్ వస్తువులు అన్నీ కూడా సముద్రంలోకి చేరుకుని సముద్రం ఒక మురికి కూపంగా మారిపోతుంది. మనిషి యొక్క ఆనందాలు, మనిషి యొక్క సుఖాలకి సముద్రం బలైపోతుంది. సముద్ర తీరాలకుండా నడుచుకుంటూ వెళుతూ ఈ మనుషులు పారవేసే ప్లాస్టిక్ బాటిళ్లు, ప్లాస్టిక్ వస్తువులు, చెత్తాచెదారాలన్నీ కూడా సముద్రాన్ని ఒక మురికి కూపంగా తయారు చేస్తుంది. చేపలు పట్టడం కూడా ఒక రకంగా సముద్రం కడుపు కోత గురవుతుంది. ఒక సమయము, ఒక వేళాపాడ అంటూ లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు వ్యాపారం కోసం, డబ్బు కోసం విపరీతమైన చేపల వేటలు చేయటం వల్ల కూడా సముద్రంలో ఉన్న జంతు జీవాలన్నీ కూడా క్రమేణీ నశిస్తున్నాయి. ముఖ్యంగా ఈనాడు ఈ సముద్ర జలాలన్నీ కూడా ఎదుర్కొన్న పెద్ద సమస్య ఏమిటంటే ప్లాస్టిక్. ఈ సముద్ర జలాల్లో ఉన్న వస్తువుల సంఖ్య ఎంత అంటే 5.25 లక్షల కోట్ల ప్లాస్టిక్ వస్తువులు నేడు సముద్ర గర్భంలో ఉన్నాయంటే ఆశ్చర్యకరం మారదు. వీటి యొక్క మొత్తం బరువు 28 కోట్ల టన్నులు. ఈ మధ్య పసిఫిక్ మహాసముద్రంలో మరియానా ట్రెంచ్ అనే ప్రదేశంలో శాస్త్రవేత్తలు 36,000 అడుగుల లోతులో ప్లాస్టిక్ వస్తువులు కనుగొన్నారు. అక్కడ 3,000 పైబడి ప్లాస్టిక్ వస్తువులు 30 సంవత్సరాల నుంచి పోగుబడి ఉన్నాయంటే మానవుడు ఈ మహాసముద్రాలకు ఎంత హాని చేస్తున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. దర్శకుడు జేమ్స్ కామరూన్ ఈ ప్రదేశాన్ని సందర్శించి కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. ఆయన మాట్లాడుతూ, మానవుడు మహాసముద్రాలని తన టాయిలెట్లుగా వాడుకుంటున్నాడు అని వ్యాఖ్యానించాడంటే మనం సముద్ర జలాలని ఎంత చక్కగా పరిరక్షిస్తామో అర్థం చేసుకోవచ్చు. గ్రేట్ బ్యారియర్ రీఫ్ అనే ఒక ప్రకృతి సిద్ధమైన ద్వీపం ఈనాడు 93% మనకు కనపడకుండా పోతుంది. భూమి నుంచి సముద్ర లోపలికి 3,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాయింట్ నీమో అనేది కూడా ఈరోజు ప్లాస్టిక్ భూతం కోరల్లో పడి నలిగిపోతుంది. ఇటువంటి చెత్తా చెదారం ప్లాస్టిక్ వస్తువులు పేరుకుపోయి గ్రేట్ పసిఫిక్ గార్బేజ్ ప్యాచ్ అనే ఒక చోట ఈ మొత్తం కూడా ఒక చిన్న ద్వీపంలాగా ఏర్పడి ఈ ద్వీపం ఈ ప్లాస్టిక్ గార్బేజ్ ప్లాస్టిక్ చెత్తా చెదారాలకు బరువు 80,000 టన్నులు ఉంది. ఈ చిన్న ద్వీపం లాంటిది 7,00,000 చదరపు కిలోమీటర్లు హవాయి కాలిఫోర్నియా సముద్ర తీరాల మధ్యన ఏర్పడి ఉంది. గాలాపగోస్ అనే ద్వీపాలు వైవిధ్యమైన జలచరాలకు జీవాలకు ఇది నెలవు. కానీ నేడు ఇటువంటి దీవుల్లో వైవిధ్యమైన జలచరాలన్నీ కూడా క్రమేణా నశించిపోతున్నాయి. మనం పారేసే ప్లాస్టిక్ వస్తువుల్ని చూసి అవి చిన్న చిన్న ఆహార పదార్థాలను కొన్ని భ్రమపడి తాబేళ్లు అందులో చిక్కుకుని మరణిస్తున్నాయి. ఒకటి కాదు రెండు కాదు కొన్ని కోట్ల తాబేళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఈ రోజున సముద్ర జలజీవాలన్నీ కూడా విషపూరితమైపోతున్నాయి. ఆ విషపూరితమైపోవడానికి కారణం మానవ తప్పిదమే. కొంతకాలానికి సముద్రాలన్నీ కూడా విషపు కుండలుగా మారిపోతాయేమోనని ఆందోళన చెందుతున్నారు. మనం భూమి మీద మండించే శిలాజాల వల్ల కేవలం గాలి మాత్రమే విషపూరితమవుతుంది అనుకుంటున్నాం. కానీ ఇందులో నుంచి వచ్చే కార్బన్ పదార్థాలు ఇతరత్ర విషపూరితమైన గాలుల వల్ల 25% సముద్రాలు వీటిని పీల్చుకుని సముద్రాలు విషపూరితంగా మారిపోతున్నాయి. వాటిల్లో ఒక ఆమ్లజనితం పెరిగిపోతుంది. ఇది గనక ఇదే విధంగా జరిగితే కొన్నాళ్లకి సముద్రాలన్నీ కూడా ఉప్పుగానే కాదు చివరికి ఆసిడ్లుగా కూడా మారిపోయి మనిషి యొక్క గొంతును చీల్చివారేస్తాయంటే సందేహం లేదు. చిన్న చిన్న జీవాలు నాచు బ్యాక్టీరియా అమీబా వంటివి ఈ ఆమ్లజనిత గుణాల కారణంగా చచ్చిపోయి చేపలు నత్తలు పీతలు వంటి వాటికి ఆహారం కూడా దొరకని పరిస్థితి ఏర్పడిపోయి చివరికి అన్ని జలజీవాలు అన్ని జలచరాలు కూడా మృత్యువాత పడుతున్నాయి. ఇదే పరిస్థితులు గనక కొనసాగితే ముందు ముందు భవిష్యత్తులో మనకు సముద్రం అనేది కనరాకుండా పోతుంది. సముద్రం మొత్తం విషతుల్యంగా మారిపోతుంది. సుమారు 1.9 మిలియన్ చదరపు కిలోమీటర్లు మన్సు ఖండాల నుంచి అలాస్కా దగ్గర ఉన్న మన్సు పలకలు మన్సు పర్వతాలు మన్సు ప్రదేశాలు కరిగిపోవటం వల్ల కూడా పసిఫిక్ మహాసముద్రం రోజు రోజుకి పెరిగిపోతుంది. సుమారుగా ప్రతి సంవత్సరం 49 బిలియన్ టన్నులు మన్సు కరిగి ఈ మహాసముద్రాల గుండా ప్రవహిస్తోంది. ఇదే పరిస్థితి మనకి హిందూకుష్ కారాకోరం హిమాలయన్ పర్వత శ్రేణుల్లో కూడా జరుగుతోంది. ఈ పర్వశ్రేణి గుండా ప్రవహించే నదులు పశ్చిమ దిశగా తూర్పు దిశగా 2,000 కిలోమీటర్ల వరకు ప్రయాణించి మహాసముద్రాల గుండా కలిసిపోతున్నాయి. ఈ నదులే ఆసియా దేశంలోని ప్రజలకు జవజీవాలు ప్రాణదాతలు. 2003-2009 సంవత్సరం మధ్యలో ఉష్ణోగ్రతలు పెరగటం వల్ల ఈ మంచు ఖండాలు మంచు పర్వతాలు కరిగిపోయి నదులన్నీ ఉప్పొంగిపోయి విపరీతమైన వరదలు వచ్చి ఈ నదుల పక్కన ఉన్న పట్టణాలను ముంచేసినాయి. 5 సంవత్సరాల వెనకాల పాకిస్తాన్లో ఇటువంటి సంఘటన జరిగి ఈ నదులు కరగటం వల్ల దానికి తోడు విపరీతమైన వర్షాలు కురవటం వల్ల 5 వారాల పాటు పాకిస్తాన్ భూభాగంలో 5వ వంతు కనపడకుండా పోయిందంటే ఎటువంటి ప్రమాదం ముంచి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. తుఫాన్ అనేది ఒకప్పుడు ఎప్పుడో ఒకసారి వచ్చేది. కానీ ఈరోజు ప్రపంచంలో ప్రతి చోట ఎక్కడో అక్కడ మనం ప్రతి ఏడాది తుఫాన్లు వస్తున్నట్టు వింటూనే ఉన్నాం. ఇటువంటి తుఫాన్లు రావడానికి ముఖ్యమైన కారణం భూతాపం పెరగటమే. ఈ భూతాపం పెరగడం వల్ల ఋతువులు మారిపోతున్నాయి. 6 ఋతువులు 4 కాలాలని మనం చెప్పుకునేవాళ్ళం. కానీ ఆ ఋతువులు ఎప్పుడో ఏమిటో ఇప్పటికీ తెలియదు. ఒకప్పుడు ఋతువులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కూడా చెప్పేవాళ్ళు. కానీ ఈ రోజున ఏ ఋతువు ఎప్పుడో ఏ కాలం ఎప్పుడో కూడా చెప్పలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇటువంటి మార్పుల వల్ల అట్లాంటిక్ మహాసముద్రం యొక్క వేగం 15% తగ్గిపోయింది. అమెజాన్ నది ఎంత వేగంగా అయితే ప్రయాణిస్తుందో దానికి 10వ వేగంగా ఈ మహాసముద్రం ప్రయాణిస్తుంది. ఈ వేగం తగ్గిపోయేటప్పటికీ అట్లాంటిక్ మహాసముద్రం ఒక ముఖ్యమైన ఉపయోగం ఏంటంటే అది వేడినీటిని చల్లనీటిగా చల్లనీటిని వేడినీటిగా మారుస్తూ ఉంటుంది. దీనివల్ల ఉత్తర ధ్రువం దగ్గర దక్షిణ ధ్రువాల దగ్గర ఉన్న వేడినీళ్లు చల్లనీళ్లుగా చల్లనీళ్లు వేడినీడుగా మార్చడం వల్ల మానవాళికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ మధ్య సముద్ర తీరాల్లో ప్రభుత్వాలు టూరిస్టు హబ్లుగా టూరిస్టు కార్యక్రమాలు అలాగే టూరిస్టు ఫెస్టివల్స్ టూరిస్టు పండుగలు చేయటం వల్ల అక్కడ పెద్ద ఎత్తున జనం పోగై వాళ్ళు విసర్జించే ప్లాస్టిక్ పదార్థాలన్నీ కూడా సముద్రంలో కలిసిపోతున్నాయి. సుమారుగా 100,000 పైబడి రసాయనిక వ్యర్థాలు సముద్రంలో కలిసిపోతున్నాయి ప్రతి ఏడాది కూడా. సముద్ర తీరాల వెంటన మడఅడవులు ఎక్కువగా ఉంటాయి. ఈ మడఅడవుల ఉపయోగం ఏమిటంటే కార్బన్ డైఆక్సైడ్ని అవి తాము తీసేసుకుని విషపూరితమైన వాయువుల్ని తాము తీసుకుని ఆక్సిజన్ని బయటకు వదులుతూ ఉంటాయి. కానీ పోను ఈ మడఅడవుల యొక్క విస్తీర్ణం కూడా తగ్గిపోవడం వల్ల పూర్తిగా కార్బన్ డైఆక్సైడ్ మొత్తం సముద్రం ఉపరితలం మీదే ఏర్పడుతుంది. సుమారుగా 80% మడఅడవులు ఈనాటికే నాశనమైపోయినాయి. దీనివల్ల సముద్రంలో ఉన్న 70 రకాల వివిధమైన జలజీవాల్లో జలచరాల్లో 11 రకాల జలచరాలు ఈనాటికే నశించిపోయాయి. కాబట్టి ఇప్పటికైనా మనం కళ్ళు తెరిచి సముద్ర జలాలని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తించాలి.
0: మీరింతవరకు అంతర్జాతీయ సముద్ర దినోత్సవం సందర్భంగా సముద్ర జలాలు పరిరక్షణ ఆవశ్యకత గురించి శ్రీ ఈదర శ్రీనివాస్ రెడ్డి గారి ప్రసంగం విన్నారు. 102.2 MHz ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. రాబోయే అతిథి శీర్షికన చిత్రగీతాలు వింటారు.
2: అంజలి అంజలి అంజలి చిలికే నవ్వుల పూల
0: చెవిలి
2: అంజలి అంజలి అంజలి
0: రాజశ్రీ రాసిన పాట సంగీతం ఇళయరాజా.

1.2 మై ఎస్వై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. రాబోయి అతిథి శీర్షికన చిత్రగీతాలు వింటున్నారు. వినబోతున్న పాట అశోక చక్రవర్తి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట, గీత రచన వేటూరి.

0: ఆహా,
1: ఒక్కరికే వందనము.
0: ఊర్మిళ, ఏమిటిది?
1: పల్లవి.
0: పల్లవా, అల్లరా?
1: నా భక్తి నీకు అల్లరిగా ఉందా బావా?
0: ఇది భక్తి కాదు, పిచ్చి.
1: భక్తి ప్రేమ ఇవన్నీ పిచ్చే బావా.
0: సరేలే.
1: ఆనాడు త్యాగరాజు గారు రామభక్తితో పాడితే, ఈనాడు నేను ప్రేమ భక్తితో పాడుతున్నాను.
0: ఇదిగో
1: పాడతాను, పాడి తీరుతాను.

తర్వాత వినబోతున్న పాట ఎర్ర గులాబీ. చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట. సంగీతం ఇళయరాజా.

0: Bésame, Salina. Rosalie.
1: సరుస వయసులతో ఎడతల దరువులతో ముద్ద.

జోష్ఫుల్ గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే ధీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏదో చేయకుండా ఉంటూ ఫైనల్ గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదాన్ని చేసేయాలి అంటే సందడే సందడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతీయ సం చూయించాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరూ స్నేహమై మన ఆకాశవాణి, ఇది మనందరి మనోవాణి.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: మీరు ఇంతవరకు గుర్తు చేసుకుందాం కార్యక్రమం విన్నారు 102.2 మెగాహెర్ట్జ్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో చిత్రగీతాలు వింటారు. ముందుగా వినబోతున్న పాట ధర్మక్షేత్రం. చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. గీత రచన సిరివెన్నెల.

0: invites online applications from unmarried male and female candidates for 10+2 BTech cadet entry scheme, permanent commission. Last date for submission is 18 June 2026. For more details, visit www.joinindiannavy.gov.in. The Indian Navy, combat ready, cohesive, Atmanirbhar, safeguarding seas for a Viksit Samriddh Bharat. Join Indian Navy.
1: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి, రా రా అమ్ముడు. ఏంటి ఇట్లా వచ్చావు?
2: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
1: ఏంటో విషయం?
2: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటోంది.
1: అవునా?
2: అవును చిన్నమ్మాయి.
1: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్ముడు.
2: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
1: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వత అనుబంధం అయ్యింది మనందరికీ.
2: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
1: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
2: అవునవును.
3: గీతాంజలి చిత్రానికి చిత్ర పాడిన పాట, గీత రచన వేటూరి.

0: సుప్రభాత వేళ, శుభోదయం పలుకుతూ
1: మంగళ ధ్వనితో మేలుకొలుపుతూ
0: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ
1: సూక్తులతో సుధలు పంచుతూ
0: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ
1: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ
0: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ
1: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ
0: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ
1: ఆరోగ్య పరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ
0: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ
2: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 97 ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి మన ఆకాశవాణి.
3: నా చిన్న తమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో సున్నా మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే సున్నా కరెంటు బిల్లు ఎలా సాధ్యం? అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
4: తరం మారింది శ్రీ చైతన్య సిద్ధ.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: 90 సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయ గానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశ మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమర గాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం. మధురవాణి మీ ఆకాశవాణి.

పిల్లలు ఇల్లాలు ఎంతగా ఏడ్చారు, గుండెలు ఇన్నాళ్ళు కొండలే మోసారు.

0: మీరు ఇంతవరకు చిత్రగీతాలు విన్నారు. 102.2 MHz ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. సమయం 12 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మే సర్ ఫిరోజీ. प्रधानमंत्री नरेंद्र मोदी ने गरीबों के हित में सरकार की 12 वर्ष की विकास यात्रा को रेखांकित किया है. श्री मोदी ने आज सोशल मीडिया पोस्ट में कहा कि इस दौरान देश कई बदलावों का साक्षी बना तथा गरीब कल्याण और वंचित वर्ग इन बदलावों के केंद्र बिंदु में रहा. उन्होंने कहा कि अंत्योदय हमेशा से सरकार के लिए

0: కోకిల చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, గీత రచన వేటూరి.
1: కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల.
2: ఏయ్ ఏయ్, నీ కావాలా?

0: 300 మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థి.
3: The Indian Navy invites online applications from unmarried male and female candidates for 10+2 BTech Cadet Entry Scheme Permanent Commission. Last date for submission is 18 June 2026. For more details, visit www.joinindiannavy.gov.in. The Indian Navy. Combat ready, cohesive, Atmanirbhar. Safeguarding seas for a Viksit Samriddh Bharat. Join Indian Navy.

0: మీరు ఇంతవరకు లాహిరి లాహిర్లో కార్యక్రమం విన్నారు. 102.2 MHz ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. సమయం 12:30 వస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.
1: కేంద్రం నుండి ప్రసారం.
2: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రభుత్వం ఎల్లప్పుడూ అంత్యోదయ స్ఫూర్తితోనే పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అమలులోకి వచ్చినప్పటి నుంచి దేశంలో 4 కోట్లకు పైగా ఇళ్లను నిర్మించామని గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ తెలియజేశారు. ఆకాశవాణి ఈరోజు 90 వసంతాల వేడుకలు జరుపుకుంటోంది. కర్ణాటక, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం సాగించిన 12 ఏళ్ల ప్రయాణాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రముఖంగా ప్రస్తావించారు. భారత్ అనేక మార్పులకు సాక్ష్యంగా నిలిచిందన్నారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ అంత్యోదయ స్ఫూర్తితోనే పనిచేస్తోందని, దశాబ్దాలుగా వెనుకబడిన వారికి అభివృద్ది ఫలాలందేలా చూడడమే తమ నిరంతర ప్రయత్నమని ఆయన పేర్కొన్నారు. జనధన్ ఖాతాలు, ప్రత్యక్ష నగదు బదిలీ, స్వచ్ఛ భారత్, పీఎం ఆవాస్ యోజన

0: జలజీవన్ మిషన్, ఆయుష్మాన్ భారత్ వంటి ప్రతి పథకం ప్రజలకు అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతోనే రూపుదిద్దుకున్నాయని ప్రధానమంత్రి చెప్పారు. పేదలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించడంలో సాంకేతికత కీలక పాత్ర పోషించిందని కూడా ఆయన అన్నారు. ప్రత్యక్ష నగదు బదిలీ, డిజిటల్ ప్లాట్ఫారంల ద్వారా సహాయం నేరుగా పారదర్శకంగా ప్రజలకు చేరుతోందని తెలిపారు. ఈ కార్యక్రమాలు అవినీతిని అరికట్టాయని, సామర్థ్యాన్ని పెంపొందించాయని, పాలనపై నమ్మకాన్ని బలోపేతం చేశాయని చెప్పారు. గరీబ్ కళ్యాణ్ పథకం మానవ సాధికారతకు, వికసిత్ భారత్ కలను సాకారం చేసే దిశగా ఒక సామూహిక ఉద్యమంగా మారిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. 12 ఏళ్ల కాలంలో దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది నిరుపేద వెనుకబడిన కుటుంబాల జీవితాల్లో భద్రత, ఆత్మవిశ్వాసానికి సంబంధించిన ఒక కొత్త అధ్యాయమని నిరూపితమైందని గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన, ఉజ్వల యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్, ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన వంటి కార్యక్రమాలు కష్టకాలంలో ఉన్న కోట్లాది మంది కుటుంబాలకు ఎంతో బలాన్ని చేకూర్చాయని మంత్రి అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు దేశంలో 4 కోట్లకు పైగా ఇళ్లను నిర్మించామని గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ తెలిపారు. మరుగుదొడ్లు, ఎల్పీజీ, కుళాయి నీటి కనెక్షన్ల వంటి ప్రాథమిక సౌకర్యాలు కల్పించామని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఇది లక్షలాది కుటుంబాల జీవితాల్లో భద్రతను, కొత్త ఆశలను నింపడానికి సహాయపడిందన్నారు. గత 12 ఏళ్లలో దేశ సమగ్రాభివృద్ది కొత్త వేగాన్ని పుంజుకుందని, గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ప్రపంచానికే ఒక స్ఫూర్తిదాయకమైన ఉదాహరణగా నిలిచిందని మంత్రి చెప్పారు. ప్రజల భాగస్వామ్యం, ఆవిష్కరణలు, సామూహిక సంకల్పం ద్వారానే వికసిత్ భారత్ 2047 స్వప్నం సాకారమవుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక సదస్సులో మాట్లాడుతూ ఆయన, అభివృద్ది ఫలాలు సమాజంలోని ప్రతి వర్గానికి అందేలా చూడాలంటే వ్యవస్థాపకత, దేశ నిర్మాణం పరస్పరం కలిసి పనిచేయాలని చెప్పారు. భారత్ అభివృద్ది చెందిన దేశంగా మారే పదంలో అందరినీ కలుపుకుపోయే సామాజిక బాధ్యత, క్రియాశీలక ప్రజా భాగస్వామ్యం మార్గదర్శకాలుగా ఉండాలని స్పీకర్ అన్నారు. భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువత పాత్రను ప్రముఖంగా ప్రస్తావిస్తూ, విద్యావంతులు, నైపుణ్యం కలిగిన, సాంకేతికంగా సాధికారత సాధించిన యువతే వికసిత్ భారత్ 2047కు మూల స్తంభాలన్నారు. భారత్ను ప్రపంచ అగ్రగామిగా నిలిపేందుకు ఆవిష్కరణలు, కృత్రిమ మేధస్సు, అభివృద్ది చెందుతున్న సరికొత్త సాంకేతికతలను అవలంబించాలని యువతకు పిలుపునిచ్చారు. భవిష్యత్తులో యువత ఉద్యోగాలు కోరుకునేవారిగా కాకుండా ఉద్యోగాలు సృష్టించేవారిగా మారాలన్నారు. ఆకాశవాణి ఈరోజు 90 వసంతాల వేడుకలను జరుపుకుంటోంది. 1936 జూన్ 8వ తేదీన ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ పేరును ఆల్ ఇండియా రేడియోగా మార్చారు. దేశ సాంస్కృతిక, సమాచార, ప్రసార రంగాల చరిత్రలో ఈరోజు ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజుగా నిలిచిపోయింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆల్ ఇండియా రేడియో వేగంగా విస్తరించింది. 1956లో దీనికి ఆకాశవాణి అనే పేరు పెట్టారు. నేడు ఆకాశవాణి దేశవ్యాప్తంగా 591 స్టేషన్లను నిర్వహిస్తూ దేశ జనాభాలో 98% పైగా చేరువైంది. ఇది ప్రస్తుతం 23 భాషలు, 146 మాండలికాల్లో ప్రసారాలను అందిస్తోంది. ఆకాశవాణి విదేశీ సేవల విభాగం 100 కంటే ఎక్కువ దేశాలకు ప్రసారాలను అందిస్తూ ప్రపంచవ్యాప్తంగా భారతదేశ స్వరాన్ని వినిపిస్తోంది. విదేశాల్లోని భారతీయులతో అనుసంధానమవుతోంది. బహుజన హితాయ, బహుజన సుఖాయ అనే ఉన్నతమైన ఆదర్శాలకు అనుగుణంగా ఆల్ ఇండియా రేడియో వార్తా సేవల విభాగం రేడియో ప్రసారాల్లో అత్యున్నత వృత్తిపరమైన విలువలకు, ప్రమాణాలకు కట్టుబడి విభిన్న భౌగోళిక ప్రాంతాలు కలిగిన ఈ సువిశాల దేశంలో ప్రతి పౌరుడికి 24 గంటలు అన్ని ప్రధాన భాషలు, మాండలికాల్లో వార్తలను, విశేషాలను అందించడానికి నిత్యం కృషి చేస్తోంది. ఆకాశవాణి 90 సంవత్సరాలను పూర్తి చేసుకున్న సందర్భంగా మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు దేశం మొత్తం ఆకాశవాణితో అనుసంధానమై ఉందన్నారు. ఆకాశవాణి ద్వారా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే భావన మరింత బలోపేతం అవుతోందని మంత్రి పేర్కొన్నారు.
1: బహుత్ ఖుషీ కే సాత్ పూరే ఆకాశవాణి పరివార్ కో బధాయి దేతా హూ. 90 సాల్ ఆప్నే పూరా కియా హై. 90 సాల్ పూరా హోనే పర్ మేరే శుభకామనాయే హై. పూరా దేశ్ ఆకాశవాణి కే సాత్ జుడా హువా హై. ఆకాశవాణి కే మాధ్యమ్ సే హమారా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ రహే మేరా యే శుభకామనాయే.
0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అమలు చేయనుంది. ఈ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయడం కోసం నేషనల్ హెల్త్ అథారిటీ, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈరోజు ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేస్తాయి. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సమక్షంలో న్యూఢిల్లీలో ఈ ఒప్పందం జరగనుంది. దేశవ్యాప్తంగా ఉన్న పౌరులందరికీ సమానమైన సులభంగా అందుబాటులో ఉండే వైద్య సేవలందించే క్రమంలో ఈ పరిణామం ఒక కీలక మైలురాయిగా నిలవనుంది. పశ్చిమ బెంగాల్లో ఆయుష్మాన్ భారత్ అమలు ద్వారా రాష్ట్రంలోని లక్షలాది మంది అర్హులైన లబ్దిదారులకు వైద్య ఖర్చుల నుండి ఆర్థిక రక్షణ లభించడంతో పాటు దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఈ ఆరోగ్య ప్రయోజనాలు పొందేందుకు వీలవుతుంది. అలాగే నాణ్యమైన అందుబాటులో ఉండే వైద్య సేవలను పొందడం ద్వారా ఇది రాష్ట్ర ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది. కర్ణాటక, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, కొంకణ్, గోవా, లక్షద్వీప్, మధ్య మహారాష్ట్ర, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. మరోవైపు కోస్తా ఆంధ్రప్రదేశ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు వడగాల్పుల తీవ్రత ఉంటుందని ఆ శాఖ పేర్కొంది. దేశంలో ఋతుపవనాలు ముందుకు సాగుతుండటంతో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని, మరికొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వడగాల్పులు కొనసాగుతాయని ఐఎండీ పేర్కొంది. గుజరాత్లోని గాంధీనగర్లో రేపు ఆత్మ నిర్భర్ పంచాయతీ కార్యక్రమంపై పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఒక అవగాహన సదస్సు నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమానికి పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వివేక్ భరద్వాజ్ హాజరవుతారు. గుజరాత్లోని అర్హత కలిగిన గ్రామ పంచాయతీలు, బ్లాక్ పంచాయతీలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనుసంధానిస్తూ ఈ వర్క్షాప్ను హైబ్రిడ్ మోడ్లో నిర్వహిస్తారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రభుత్వం ఎల్లప్పుడూ అంత్యోదయ స్ఫూర్తితోనే పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అమలులోకి వచ్చినప్పటి నుండి దేశంలో 4 కోట్లకు పైగా ఇళ్లు నిర్మించామని గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ తెలియజేశారు. ఆకాశవాణి ఈరోజు 90 వసంతాల వేడుకలను జరుపుకుంటోంది. కర్ణాటక, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి 102.2 MHz ఆకాశవాణి FM వింటున్నారు.

0: ఈనాటి కార్మికుల కార్యక్రమంలో స్వర్ణకారుల సాధక బాధకాలు పరిష్కారాలు అనే అంశం మీద శ్రీ కర్రి వేణుమాధవ్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
1: ఈనాటి కార్మికుల కార్యక్రమంలో భాగంగా స్వర్ణకారుల స్థితిగతులు, వారి తీరుతెన్నుల గురించి స్వర్ణకారుల సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షులు శ్రీ కర్రి వేణుమాధవ్ గారు మన ముందున్నారు. వారిని అడిగి ఈ స్వర్ణకారుల సంక్షేమానికి వారు సంఘం నుంచి తీసుకుంటున్న విషయాలు, తరువాత ప్రభుత్వం నుంచి ఏ పథకాల ద్వారా వారు లబ్ధి పొందుతున్నారు, వారి స్థితిగతుల గురించి ఇత్యాది విషయాలన్నీ మనం వేణుమాధవ్ గారితో మాటామంతిలో భాగంగా మనం తెలుసుకుందాం. నమస్కారం వేణుమాధవ్ గారు.
2: నమస్కారం సార్.
1: అసలు మీరు స్వర్ణకారుల సంఘం పెట్టే కంటే ముందు స్వర్ణకారుల స్థితిగతుల గురించి, అంటే వారి కుటుంబ జీవన విధానం, బంగారం పని కాకుండా ఇతర పనుల్లో కూడా వారి వ్యాపారాల్లో కూడా కొన్ని కొన్ని కుటుంబాలు ఉన్నాయి కదా.
2: అవునండి.
1: ఆంధ్రప్రదేశ్లో స్వర్ణకారులు అంటే అందరూ స్వర్ణకారులుగా ఉండరు కదా, అంటే బంగారం పని మీద ఆధారపడిన కుటుంబాలు, వారికి మీరు చేస్తున్న సేవల గురించి మీ మాటల్లో.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం దాదాపు 152 స్థానిక జిల్లా సంఘాలు మొత్తం కూడా పనిచేస్తూ ఉన్నాయి. దీంట్లో 1,62,000 కుటుంబాలు, అంటే ఇంటూ 5 వేసుకుంటే దాదాపు 800,000 మంది ఆధారపడిన ఈ రంగం, మరి స్వర్ణకారులు చేసేటువంటి అనేక రకాలైన సంస్కృతి సాంప్రదాయాలకి నిలవైన భారతదేశంలో మనకు సంబంధించిన ఈ స్వర్ణ వృత్తి అనేది ఎంతో విలువగలది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము స్వర్ణకార సంఘం ఏర్పాటు చేసిన తర్వాత ఈ 2015 నుంచి ముద్రా లోన్లు ఏవైతే తీసుకుని వచ్చారో దాదాపు 65,00,000 కోట్ల రూపాయలు దీనికి ఇప్పటికే వేచించడం జరిగింది. దాంట్లో భాగంగా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మా స్వర్ణకారుల కుటుంబాల కోసం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 27 పట్టణాల్లో బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదటగా, తర్వాత ఇండియన్ బ్యాంకు ద్వారా, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ముద్రా కిషోర్ యోజన అనే పథకం ద్వారా మేము 5,000 కుటుంబాలకి 100 గ్రాములు బంగారం బిస్కెట్టు పని చేసుకోవడానికి ముడి బంగారంగా లోన్లుగా ఇప్పించడం జరిగింది. అంటే ఇది కూడా రేటు 3.5 లక్షల నుంచి 5.5 లక్షల రూపాయల లోపు ఉన్నప్పుడు ఇప్పించినటువంటి లోన్లు. వీటి వల్ల ఈ రోజున వాళ్ళ యొక్క పరిస్థితి చూసుకున్నట్లయితే 97.5% ఈఎంఐలు మంచిగా చెల్లిస్తున్నటువంటి ఏకైక సంఘం ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం.
1: అంటే ఇప్పుడు మీరు ముద్రా యోజన ద్వారా 100 గ్రాముల బిస్కెట్ బంగారం తీసుకుని ఇంటి దగ్గర నుంచే వారు నగలుగా తయారు చేసి అమ్ముకోవడం,
2: అంటే కార్పొరేట్ వ్యవస్థ పెరిగిన తర్వాత స్వర్ణకారుడికి ఎంతో కొంత ఎంటర్ప్రైజెస్గా తయారు కావడానికి కొంత పెట్టుబడి అవసరం ఉంది. ఈ పెట్టుబడి అవసరం ఉన్నట్టు దాన్ని మేము గుర్తించి దీన్ని క్షేత్రస్థాయిలో చైతన్యవంతం చేసి యూనియన్లు ఇప్పించి యూనియన్లే కట్టించే విధంగా ప్రోత్సాహం చేశాం.
1: మీది రిజిస్టర్డ్ సంఘం అండి?
2: అవునండి, మాది రిజిస్టర్డ్ సంఘం. అయితే దాదాపు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిపి రిజిస్ట్రేషన్ ఉంది.
1: వేణుమాధవ్ గారు, ఇంతకుముందు మీరు దాదాపు 5,000 మందికి ముద్రా లోన్లు ఇప్పించామన్నారు కదా, ఇప్పుడు లోన్లు ఇప్పించడంలో మీ పాత్ర ఏమిటి?
2: అంటే లోన్లు ఇప్పించడంలో పాత్ర ఏమిటంటే చైతన్యవంతం చేయడం, స్థానికంగా ఉన్న సంఘాలని ఉన్నటువంటి వాళ్ళకి చెప్పి ఆ నామ్స్ ఏదైతే బ్యాంకర్స్ నామ్స్ ఉంటాయో లోకల్కి అటాచ్మెంట్ చేసి యూనియన్ చైతన్యం చేస్తే ఆటోమేటిక్గా డెవలప్ అవుతారు. మనం చేయాల్సింది లీడర్షిప్లో ఫస్ట్ ఎవరినైనా అవేర్నెస్ చేయాలి. అవేర్నెస్ చేసి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇస్తున్నటువంటి పథకాలని వాళ్ళకి కనెక్టింగ్ చేసే క్రమంలో ట్రైనింగ్ క్లాసులు ఇవ్వాలి సంఘాలకి. అప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి బాగా ఈఎంఐలు కట్టేవాళ్ళని బ్యాంకుకి అటాచ్ చేసి బ్యాంకులో ఉన్నటువంటి నియమ నిబంధనల ప్రకారం వాళ్ళకి అటాచ్ చేయడమే యూనియన్గా నా యొక్క పాత్ర. ఈఎంఐలు కట్టించడం అన్నీ కూడా ఎవరికి వాళ్ళు దాదాపు వాళ్లే స్వతహాగా ఈఎంఐలు కట్టుకునే పరిస్థితి వచ్చింది. చైతన్యవంతమై ఉన్నారు. 3-4% ఎక్కడన్నా ఇబ్బంది ఉంటే, ఇది బంగారం అనేది మాట మీద నడిచేటువంటి వ్యాపారం కాబట్టి కొంతమంది ఫెయిల్ అవుతూ ఉంటారు దాంట్లో, ఆ ఇబ్బందులు వచ్చినప్పుడు ఇది సరైందా కాదా అనేది కూడా సంఘం యొక్క పెద్దల్ని కూర్చోబెట్టి మానిటరింగ్ చేసి ఆ మానిటరింగ్లో కూడా జెన్యూనిటీ, అంటే వాస్తవానికి దగ్గరగా సంఘాలని నడపడమే. ఇవాళ పెట్టుబడి లేకుండా వృత్తి లేదు. ఈ వృత్తిని కాపాడుకోవాలంటే పెట్టుబడిని రోజువారీ వడ్డీలు, వారాల వడ్డీలు, నెల వడ్డీలు, ఈ ఫలానా ఫలానా పేర్లతోటి మనకు వచ్చేటువంటి చేతి వృత్తిదారుల ఆదాయాన్ని తినేసేటువంటి పరిస్థితిని మాయం చేసే ప్రక్రియ ముద్రలోన్లు. వీటి ద్వారా తీసుకున్నటువంటి వాళ్ళు వాటికి వచ్చే ఆదాయాన్ని కాపాడుకోవడంలో ముందుకు వెళతారని, సక్సెస్ అవుతారని. అంటే నా ఉద్దేశం ఏంటంటే మనం లబ్ధిదారులుగా కంటే ట్యాక్స్ పేయర్లుగా మారాలంటే తప్పనిసరిగా కొన్ని ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకొని ముందుకు వెళ్ళాలనేది, అంటే లబ్ధిదారుడుగా ఉండేదానికంటే నెక్స్ట్ లెవెల్కి తప్పనిసరిగా అభివృద్ధిలోకి రావాలి. ఇతను ట్యాక్స్ కట్టే ట్యాక్స్ వల్ల ఇంకో 10 కుటుంబాలు బతికేలాగా రావాలనే దూరదృష్టితో నేను ఈ చైతన్యవంతమైన కార్యక్రమాలు కమిట్మెంట్ మీద పనిచేస్తా ఉన్నా.
1: బాగుందండి మీ ప్రయత్నం. అయితే ఇప్పుడు గత కాలంలో కానీ ఇప్పటి కాలంలో కానీ ప్రతి ఊళ్ళోనూ స్వర్ణకారుల కుటుంబం ఉంటుంది. ఆ ఊళ్ళో చిన్నపిల్లలకు చెవిదిద్దులు కుట్టించడం దగ్గర నుంచి పెళ్ళిళ్ళు కార్యక్రమాల వరకు వారు లేకుండా జరిగే కార్యక్రమాలు ఉండవు. కాలక్రమేణా ఏమైందంటే వాళ్ళు వారి వృత్తిపరంగా కానీ లేదా వారి పిల్లలు ఆ వృత్తిని వదిలేయడం వల్ల కానీ లేకపోతే వారి పిల్లలు చదువుకుని ఆ బ్యాంకుల్లో అప్రైజర్గానో లేకుంటే

0: పెద్ద పెద్ద షాపుల్లో సేల్స్ మ్యాన్గానో వెళ్ళిపోవడం జరుగుతుంది. సాంప్రదాయంగా చేస్తున్న వృత్తులు వదిలేస్తున్నారు చాలామంది. ఇప్పుడు దీన్ని ఎలా చూడాలంటారు?
1: సాంప్రదాయ వృత్తి వదిలేయడం అనేది ఆఫ్టర్ గ్లోబలైజేషన్, ప్రపంచీకరణ తర్వాత అనేక వృత్తులు మారిపోయినాయి. ఈ మారిపోయే ప్రక్రియలో చదువుకున్నంత మాత్రాన బంగారం పని మళ్ళీ చేయకూడదని ఏం లేదు. చదువుకున్న తర్వాత కూడా దీన్ని మరో స్థాయిలో పెంచుకొని ముందుకు వెళ్లే విధంగా ఏ వృత్తి అయినా సరే చూసుకోండి.
0: అవును,
1: మీకు ఉదాహరణకు చెప్తా ఉన్నా. ఇదివరకు మన చిన్నప్పుడు ఒక సోడా బండి ఉండేది. ఆ సోడా బండికి నిమ్మకాయ సోడా, సుగంధ సోడా రెండే ఆప్షన్స్. కానీ ఈ రోజున ప్రపంచీకరణ మారిన తర్వాత సోడా బండి తానంతర తాను రూపురేఖలు మార్చుకుంది. అది టూ వీలర్ బండి అయింది, దాని వెనక ఐస్ పెట్టి అయింది, ఐదు రకాల సబ్జాలు సుగంధలు అయ్యి మొత్తం 8 రకాలైనటువంటి సోడాలను అందిస్తూ దాని ఆదాయం 200 దగ్గర నుంచి రోజుకు 2000 చేరింది. అంటే ప్రపంచీకరణ మారుతున్న క్రమంలో మన వాళ్ళను కూడా మనం చైతన్యం చేసుకోవాలి. వృత్తి మానేస్తున్నారు అనే దానికంటే కూడా వృత్తిలో ఉన్నటువంటి పోటీతత్వాన్ని తట్టుకోలేక కొంతమంది వెళ్ళిపోతున్నారు, కొంతమంది ఏమో పెట్టుబడి లేక వెళ్ళిపోతూ ఉన్నారు, కొంతమంది నిరాధారణకు గురవుతున్నారు. వీటన్నిటిని కూడా మనం ఈ ప్రపంచీకరణ తర్వాత తప్పనిసరిగా మనం మార్చుకొని ముందుకు వెళితేనే సక్సెస్ ఉంటుంది. తప్పితే మహిళలు ఉన్నంతకాలం బంగారు పనికి డోకానే లేదు సొనకారులకి. ఎందుకంటే మన భారతదేశంలో ఉన్నటువంటి సాంప్రదాయం ఇప్పుడు కూడా మనం వింటా ఉన్నాం, కొంతమంది అకౌంటబిలిటీ అంటే బంగారం ఎవ్వరూ లెక్కలు చెప్పరు. ఎందుకంటే బంగారం అనేది ఆడవాళ్ల యొక్క ఆస్తి, సెక్యూరిటీ జోన్. ఇవ్వాలంటే ఉద్యోగాలు వచ్చినాయి, కానీ పెద్దలు పెట్టినటువంటి సాంప్రదాయాల ప్రకారం బంగారం అనేది ఆడపిల్ల ఆస్తి. ఆ ఆస్తులకి ఎవ్వరూ బయటకు తీసి లెక్కలు చెప్పరు ఎంత ఉన్నా సరే. అందుకని మోడల్ మారుతానే ఉంటుంది. ఈ బంగారం 3 రకాలకు పనికి వస్తూ ఉంటుంది.
0: ఇప్పుడున్న కార్పొరేట్ రంగంలో ఇప్పుడు పెద్ద పెద్ద మాల్స్ వచ్చేసినాయి కదా. ఇంతకుముందు అంటే మనకు ఆచార్య గారికి ఇస్తే ఇప్పుడు బంగారం, ఇప్పుడు ఈ రోజు ఇస్తే మనవరాలు పుట్టిందనో లేకపోతే పెళ్ళి ఉందనో లేకుంటే పాప ఫంక్షన్ ఉందనో ఇస్తే ఆచార్య గారు తీసుకొచ్చి తర్వాత మళ్ళీ కొలతలు తీసుకుని వెళ్ళి అమ్మ ఇది పాత బంగారం కొత్త బంగారం చేసాం లేకపోతే అవి చేసాం ఇవి చేసాం. ఇప్పుడున్న కార్పొరేట్ రంగంలో కొత్త కొత్త మెషినరీస్ వచ్చేసిన తర్వాత రకరకాల డిజైన్లు వచ్చిన తర్వాత ప్రారంభంలో చెప్పిన 100 బంగారం తీసుకుని వాళ్ళు ఊళ్ళో వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతున్నారా?
1: ఇంకా ఇది క్షేత్రస్థాయిలోకి ఇంకా వెళ్ళాలి. దీన్ని ఒక క్రమశిక్షణగా ఒక చైన్ సిస్టమ్గా మార్పుకు తీసుకొస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఈ రోజున ప్రతి రంగాన్ని, మా కార్మిక రంగమే సొనకారులు ఒక్కళ్ళే కాదు, ప్రతి రంగం స్ట్రీమ్లైన్ చేస్తూ ఉంది. ఇవాళ ప్రతిది కూడా ఏ రంగం ఎంత మటుకు నిజాయితీగా పనిచేస్తే మార్పులు చెంది వాళ్ళ అభివృద్ధిలోకి వస్తారనే విషయం మీద తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం మంచివైన నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ నిర్ణయాల్లో మా స్వర్ణకారులకు కూడా ఈ RBI నిబంధనలు కొన్ని కష్టతరమైన అందుట్లో పెట్టారు. వాటిని మార్పు తీసుకురావాలని చెప్పి మేము PMOకి రాయడం కూడా జరిగింది. దీనికి సంబంధించినటువంటి ప్రక్రియలు కొనసాగుతున్నాయి. అంటే 20 లక్షల రూపాయల మటుకు ఎటువంటి హామీ లేకుండా CGT MSE అనే ఒక పథకం, క్రెడిట్ గ్యారంటీ ఫండ్ అని ఒకటి కట్టి ఆ లోన్ తీసుకొని అతను డెవలప్ అవడానికి కేంద్ర ప్రభుత్వం అవకాశం ఇస్తుంది. ఈ ఇచ్చేటువంటి క్రమంలో ప్రధానమంత్రి శిశు యోజన అంటే 50,000 మటుకు ఇస్తూ ఉంది, కిషోర్ యోజన అంటే 5 లక్షల మటుకు ఇస్తూ ఉంది, తరుణ్ యోజన అంటే 10 లక్షల నుంచి 20 లక్షల మటుకు ఇస్తూ ఉంది. ఈ ఇచ్చేటి క్రమంలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఉన్నటువంటి ఒత్తిడిని తగ్గించుకొని ఈ కార్మిక వర్గానికి గనక మరింత సేవలు చేయడానికి వస్తే గనక తప్పనిసరిగా మా కార్మికులకి న్యాయం జరుగుద్ది. ఇప్పుడు చిన్న చిన్న గ్రామాల్లో మానవ సంబంధాలు ఎలా ఉంటాయంటే పక్కపక్కన ఇంటి వాళ్ళు, అన్నయ్య గారు నాకు మనవరాలు పుట్టింది మురుగులు కావాలంటే వాళ్ళ 6 గ్రాములు మురుగులు చేయాలంటే 90,000 రూపాయలు డబ్బులు కావాలి, వాళ్ళకు వచ్చేది నెలకు 30,000 శాలరీ, 15,000 ఇంటి ఖర్చులకు కావాలి అంటే నెల నెల 15,000 ఇచ్చి 6 నెలలు ఆ డబ్బులు ఇచ్చి మురుగులు ముందు చేపించుకొని వెళ్తుంటారు. అంటే ఇటువంటి పరిస్థితుల్లో సొన్నకారుడి దగ్గర కూడా ఎంతో కొంత పెట్టుబడి ఉండాలి. ఈ కార్పొరేట్ వ్యవస్థ 6 నుంచి 12% సొన్నకారుడి దగ్గర ఎటువంటిదైనా తరుగు మజూరీ సంబంధించినటువంటి అవుతాయి. కానీ కార్పొరేట్ వ్యవస్థకు మారిపోయిన తర్వాత ఆ తలతలలాడే మెరుపులు మొత్తం అన్నీ కూడా ఈ భారంగా వినియోగదారుడి మీద పడాల్సిందే. అది 12% నుంచి 22% అది కంపల్సరీ ఎల్లుద్దని, దానివల్ల వినియోగదారుడు నష్టపోతాడనే చైతన్యవంత కార్యక్రమాలు చేసి ప్రపంచీకరణ మారిన తర్వాత ఏది ఎక్కడ మనం ఆపలేము, దాన్ని టర్న్ చేసుకోవడమే. వాళ్ళకున్నటువంటి అవకాశాలని వినియోగదారుడు నష్టపోతున్నారు. మీరు ఈ కార్పొరేట్ వ్యవస్థ మీకు 100 డిజైన్లు ఒకేసారి చూపిస్తుంది కానీ మీ 100 రూపాయలను కాజేస్తుంది అనే విషయాన్ని, నిజాన్ని మనం తీసుకొని వెళ్ళి కార్మిక వర్గానికి మంచి చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వర్ణకార సంఘంలోని 8 లక్షల మంది సభ్యులు కూడా మేమందరం భావిస్తూ ఉన్నాము. దానికి తగ్గట్టుగానే మా ప్రణాళికలు మరింత అభివృద్ధికి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము.
0: వేణుమాధవ్ గారు, మీరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్వర్ణకారుల సంఘం అధ్యక్షులుగా ఉన్నారు కదా, ఇప్పుడు హాల్ మార్కు బంగారాన్ని తీసుకుంటే మళ్ళీ తిరిగి అమ్ముకుంటే ఆ రేటు వస్తుందని చెప్తున్నాం కదా. ఇప్పుడు హాల్ మార్క్ బంగారం మాల్స్లో కొంటేనే ఆ మార్క్ వేస్తారు, చిన్న చిన్న షాపుల్లో కొంటే, పల్లెటూరులో కొంటే, ఇప్పుడు మన దగ్గర ఆచార్య గారి దగ్గర చేయించుకుంటే ఈ హాల్ మార్క్ ఉండదు, తిరిగి అమ్ముకుంటే ఆ రేటు రాదనే అపోహ ఉంది, దాని గురించి చెప్పండి మీరు.
1: పాత బంగారం మంచిది అనేవాళ్ళు, అప్పుడు ఏ హాల్ మార్కులు ఉన్నాయండి? పాత బంగారం మంచిది, మా బంగారం పాత బంగారం మంచిది అనేవాళ్ళు ఇదివరకు పెద్దవాళ్ళు తీసుకొచ్చినప్పుడు. ఏ నమ్మకం మీద నడిచేదే బంగారం వ్యాపారం. హాల్ మార్క్ వచ్చిన తర్వాత సరే మంచిదే కాదనట్ల. కానీ ఈ హాల్ మార్క్ విషయంలో చిన్ని స్థాయి దగ్గర నుంచి పెద్ద స్థాయి దాకా ఈరోజు 916 హాల్ మార్క్ వేసి తీసుకొని వస్తున్నాం. అదే నేను చెప్పింది, ప్రపంచీకరణ మార్పుల తర్వాత మా రంగం ఇప్పటికీ 3 సార్లు అనేక రకాల ఇబ్బందులకు గురైంది. నోట్ల రద్దప్పుడు కానివ్వండి, కరోనా అప్పుడు కానివ్వండి. కరోనా అప్పుడైతే ప్రజలే అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి సమయంలో స్వర్ణకారు కుటుంబాలకి నేను కొంత ధైర్యం చెప్పాలని చెప్పి ఈ హాల్ మార్క్ విషయం హెచ్ఓడి అని ఇప్పుడు కొత్తగా వస్తుంది.
0: హెచ్ఓడి అంటే ఏంటండి?
1: అంటే ఇది హాల్ మార్కుకు సంబంధించినటువంటి నియమ నిబంధనలు కఠినమైనటువంటి ఒక కోడ్. ఈ కోడ్కు సంబంధించింది ఏ రోజైతే ఏ జ్యువెలరీ షాపుల్లో కొన్నారో దీనికి సంబంధించినటువంటి ఐడి వాళ్ళది. ఆ నెంబర్ కొట్టంగానే ఎక్కడ చేపించారు, ఎంతకు చేపించారు అనేది మొత్తం డీటెయిల్స్ అది వస్తూ ఉంది. దాని డేటా వస్తూ ఉంది ఎక్కడ షాపులో కొన్నదని. ఈ డేటా కూడా పక్కదారి పట్టకుండా, అంటే కొంతమంది అత్యాశ పనులు చేసేటువంటి ఒకళ్ళిద్దరు చేసేటువంటిది కూడా ఆ రంగాల్లో మీద పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి దీనిని కఠినతరం చేశారు. ఈ రోజున షోరూముల్లో కూడా ఈ హెచ్ఓడి లేకుండా అమ్మితే దానికి కఠినమైన శిక్షలేసి ఇప్పుడు దానికి సంబంధించిన బిఎస్ఐ సంబంధించినటువంటి అన్ని నిబంధనలు మార్చి ఈ రోజున ఆ షాపుల్లోకి వెళ్ళి ఇదివరకు ఎట్లా పడితే అట్లా షాపులో ఉండేది, ఇప్పుడు హెచ్ఓడి లేకుండా అమ్మితే దాని మీద కేసు, పెనాల్టీ, మళ్ళీ జైలు శిక్ష, ఈ రకమైనటువంటి కఠినమైన నిబంధనలు తీసుకొచ్చారు. కాబట్టి మేము కూడా ఏం చెప్తున్నాం అంటే ప్రశాంతంగా ఇదివరకట్లాగా టంకం అనే మిశ్రమంతో కలిపి మనం జాయింట్ చేసేవాళ్ళం. ఇది రాగి, వెండి, బంగారం 3 రకాలుగా కలిపి ఆ మిక్సింగ్ని జాయింట్ల దగ్గర మనం జాయింట్ చేసి వస్తువు తయారు చేసేవాళ్ళం. ఇవాళ కేడిఎం అనే వచ్చేసింది. ఈ కేడిఎం అనేది ఏమైందంటే బరువు ఉంటుంది కానీ అది వేడి చేసిన తర్వాత కేడిఎం ఎగిరిపోయి ఓన్లీ బంగారం మాత్రమే జాయింట్ అవుతుంది.
0: ఓకే,
1: దీనివల్ల కేడిఎంతో పనులు చేయడం వల్ల ఇదివరకు చేసిన రాగి వెండితో ఇబ్బంది ఉండేది కానీ కార్మికులకి ఈ కేడిఎం వల్ల శ్వాసకోశ సంబంధించినటువంటివి ఇబ్బందులు, క్యాన్సర్ కారకమైనటువంటి అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఈ వ్యాపారంలో పడిన వాళ్ళం ఏది కూడా మానడానికి అవకాశం లేదు. మార్పుల్ని స్వాగతిస్తూనే డెవలప్మెంట్ కోసం అడుగులు వేసుకోవాలి కాబట్టి ఎటువంటి పరిస్థితులు కూడా చిన్న ఊరి వాళ్ళు కూడా ఈ రోజున హాల్ మార్క్ వేసి మాత్రమే కస్టమర్కి ఇవ్వడం జరుగుతూ ఉంది. మేము కూడా దాన్ని స్వాగతించాం. ఇంకా మరిన్ని చిన్న చిన్న మార్పులు ఏమైనా ఉంటే మేము వాళ్ళని మాకు కావాల్సినటువంటి విధంగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చేస్తున్నాం.
0: కేడిఎం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తున్నాయి అన్నారు కదా, ఎలాంటి సమస్యలు తలెత్తున్నాయి, దానికి సంబంధించిన ఆరోగ్య భద్రతా విషయాల్లో మీ ఆర్గనైజేషన్ కానీ ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి సహాయం అందుతుంది?
1: వస్తువు తయారు చేసేటప్పుడు తప్పనిసరిగా అది ఉపయోగించవలసిందే. కానీ కొంతమందికి 45 ఏళ్ళకి, 50 ఏళ్ళకి, కొంతమందికి అయితే 35, 40 ఇలా ఈ రకమైనటువంటి కొన్ని రకాలైనటువంటి పనిని చేసే బట్టి ఇదివరకు మనం బొగ్గులు కుంపటి ఇవన్నీ ఉండే, ఇప్పుడు గ్యాస్గా మారిపోయింది అది. ఇప్పుడు వీటిల్లో ఉన్నటువంటి ఆరోగ్య సమస్యల్ని కేంద్ర కార్మిక శాఖ మంత్రి వాళ్ళు కొన్ని కొన్ని ప్రశ్నలు అడిగారు మమ్మల్ని. చేపల వేటకు వెళ్ళేవాళ్ళు సముద్ర భయం ఉంది, కళ్ళు గీత కార్మికుడికి చెట్టెక్కితే కింద పడే భయం ఉంది, గొర్రెల పెంపకందారులకు వాళ్ళకి అడవుల్లోకి వెళ్ళినప్పుడు పాములు అయి ఈ రకమైన ప్రమాదాలు ఉన్నాయి, మీకు ఏం ప్రమాదాలు ఉన్నాయి అని మమ్మల్ని అడగడం జరిగింది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం మేము స్పష్టంగా చెప్పాము, ప్రజలు అందంగా అలంకరించుకునేటువంటి ఈ నగల తయారీలో స్వర్ణ కార్మికుడి జీవితం 20-30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతూ ఉంది. అందరికంటే ముందుగానే చనిపోవాల్సిన పరిస్థితి ఈ రకమైనటువంటి శ్వాసకోశ వ్యాధులు కానీ ఈ కానీ రావడానికి మా కేడిఎం ఇటువంటి వాటి వల్ల మాకు జరుగుతూ ఉంది, మమ్మల్ని కూడా కార్మిక శాఖలో తీసుకోండి అని చెప్పి మేము ఆ రోజున అడిగితే తప్పనిసరిగా అని చెప్పి ముఖ్యమంత్రి లేఖ రాశారు. మళ్ళీ మేము ఇచ్చినటువంటి లెటర్ను ఆధారంగా జాతీయ స్థాయిలో మా అఖిల భారత స్వర్ణకార సంఘం వాళ్ళు అందరూ కూడా కలిపి కూర్చొని మాకు అనుకూలమైనటువంటి ఫలితం వచ్చింది. మమ్మల్ని కూడా కార్మిక శాఖలో జాయిన్ చేసి ఈఎస్ఐ హాస్పిటల్ చేర్చే విధంగా ఆర్టిజన్ కార్డులు ఇవ్వడం,
0: ఓకే,
1: ఆర్టిజన్ కార్డుల ద్వారా మమ్మల్ని ఐడెంటిఫై చేయడం, ఈ ఆర్టిజన్ కార్డులు ఉన్న వాళ్ళకి బ్యాంకు లోన్స్లో కూడా ప్రయారిటీ ఇవ్వడం, ఈ రకమైనటువంటి కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో కూడా ఇంకా కార్యక్రమాలు జరగాల్సినవి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ స్వర్ణకారుల డెవలప్మెంట్ కార్పొరేషన్ అనౌన్స్ చేపించారు, దానికి సంబంధించిన విధి విధానాలు మరి బోర్డు విధులు నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది, అది కూడా చాలా త్వరలో చేస్తే మాకున్నటువంటి పరిస్థితుల్లో స్వర్ణ కార్మికుడికి 100 గ్రాముల బంగారం బిస్కెట్ సొంతంగా ఉండి పని చేసుకునేటట్టు ఉంటేనే అభివృద్ధి ఉంది కానీ లేదా ఈ కార్పొరేట్ వ్యవస్థలో స్వర్ణకార కార్మికుడు విలవిల్లాడిపోతా ఉన్నాడు, ఆత్మహత్యలకు గురవుతూ ఉన్నాడు, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ముందుకెళ్తాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలు తోడుగా రాష్ట్ర ప్రభుత్వం చేసుకునే కొన్ని కార్యక్రమాలను అడాప్ట్ చేసుకొని అనుసంధానం చేసుకొని ముందుకు వెళితే మా జీవితాలు స్వర్ణకారు పేరులోనే స్వర్ణం కాదు, స్వర్ణకారు కుటుంబాల్లో కూడా స్వర్ణమై ఉంటుందని నేను ఆశిస్తా ఉన్నాను.
0: అయితే చివరిగా ఇప్పుడు స్వర్ణకారులు స్థితిగతుల గురించి మాట్లాడేటప్పుడు మాకు కూడా మేము స్వయం ప్రతిపత్తిగా మా ఎంటర్ప్రెన్యూర్గా కావాలంటే ప్రతి కుటుంబానికి 100 గ్రాములు బంగారం అన్నారు. దానికి తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఏమన్నా కాంపోజిట్ గ్రాంట్లు ఏమైనా ఉన్నాయా?
1: మేము అడుగుతున్నాం. ఇప్పుడు కొత్తగా కార్పొరేషన్ పెట్టారు కాబట్టి దానికి సంబంధించినటువంటి ఇప్పుడు మేమేం చేస్తున్నామంటే ప్రధానమంత్రి ముద్రా లోన్లో మేము 80 వయసుల మటుకు ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుంది. మాకు ఇప్పటిదాకా ఎటువంటి రాయితీలు కానీ సబ్సిడీలు కానీ లేవు. దానికోసం మేమేం చేస్తా ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని 80 వయసులు వడ్డీ చెల్లించమంటున్నాం. మాకు కూడా రావాల్సినటువంటి సంక్షేమ ఫలాలు రావాలి కదా.
0: ఇప్పుడు ఈ ముద్రా యోజన కాకుండా ఇంకా మిగతా పథకాలు ఏమి ఉన్నాయండి?
1: మిగతా పథకాలు విశ్వకర్మ కౌశల్య యోజన 18 రకాలు ఉంది. అందుట్లో 18 రకాల వృత్తులు ఉన్నాయి. 1 లక్ష రూపాయల మటుకు మాత్రమే దాని యొక్క పరిమితి. మరి 2వసారి 3 లక్షలు, ఆ తర్వాత 5 లక్షలు, అలా ఒకటో స్టెప్ పెరిగేది ఉంది కదా. తప్పితే స్వర్ణం అనేది ఈ రోజున బాగా భారీగా రేట్లు పెరిగిపోయినాయి. ఇప్పుడు 1 సంవత్సరం 2 నెలల కాలంలో 200% పెరిగిపోయింది. 65-70 వేలు ఉండాల్సినటువంటి బంగారం 170 వేలకి వెళ్ళిపోయింది. 100 గ్రాములు బంగారం బిస్కెట్ 7 లక్షలు ఉండేది, 17 లక్షలు అయిపోయింది.
0: ఇప్పుడు మీరు చెప్పినట్టు స్వయంగా ఎంటర్ప్రెన్యూర్ గా కాకుండా బ్యాంకులు అప్రైజర్ గా పెద్ద పెద్ద మాల్స్ లో సేల్స్ మ్యాన్స్ గా వెళ్ళిపోయే స్వర్ణకారులకు మీరు ఇచ్చే సలహా?
1: మీరు ఏ రంగంలో ఉన్నా సరే స్వర్ణ వృత్తి అనేది ఎప్పటికీ మంచిగా ఉండేది. గోల్డ్ అప్రైజర్లా ఉండేటువంటి వాటిల్లో కూడా కొంతమంది కొన్ని కంపెనీలు కలుస్తున్నారు, కొన్ని చోట్ల అనేక రకాలుగా ఇబ్బందులు జరుగుతున్నాయి. కానీ మా గోల్డ్ అప్రైజర్లు కూడా మేమేం చెప్తున్నాం అంటే మొన్న కరోనా అప్పుడు దాదాపు 600 మంది చనిపోయారు. ఈ 600 మంది కుటుంబాలకి కనీసం ఎక్స్గ్రేషియా కానీ వాళ్ళ తర్వాత పిల్లల ఉద్యోగ అవకాశాలు కానీ ఏమి లేకుండా బ్యాంకులు నిర్దాక్షిణ్యంగా పలకరించకుండా తీసుకెళ్ళి, అందుకని నేను ఆర్బీఐకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మాకు కనీసం 20 మంది ఒక చోట పనిచేస్తామంటే అందుట్లో ఒక్కడికే కమిషన్ బేసిక్ ఇవ్వడం, దీని గురించే మేము కేంద్ర సోషల్ జస్టిస్ మినిస్టర్ మేము సంప్రదింపులు జరిపాం. మళ్ళీ కేంద్ర
0: మంత్రిత్వం
1: సపరేట్ యూనియన్ ఉందండి. ఏ బ్యాంక్ ఆ బ్యాంక్ అప్రైజర్ ఉంది, ఆల్ బ్యాంక్ అప్రైజర్స్ ఉంది. అప్రైజర్స్ కి
0: అధవాలే గారు ఏం చెప్పారు?
1: మాతో రౌండ్ టేబుల్ కూర్చున్న తర్వాత నిర్మలా సీతారామన్ గారికి లెటర్ రాశారు, అలాగే కార్మిక శాఖ మంత్రికి సంబంధించినటువంటి వారికి కూడా లేఖ రాసి మాకు సంబంధించిన డిమాండ్ని ఆయన ఫార్వర్డ్ చేయడం జరిగింది. అది కూడా ఒకటి ముందుకు వస్తాం. అప్రైజర్లు అనేది మా స్వర్ణవృత్తి నుంచి కొంత అప్గ్రేడ్ అయ్యి వెళ్ళినటువంటి వాళ్ళు, వాళ్ళకి సరైనటువంటి సదుపాయాలు ఆదాయాలు కొంతమందికి ఉన్నా కొంతమందికి లేదు. శాశ్వతమైనటువంటి డిమాండ్ మాత్రం ఆ 20 మందితో పాటుగా ఈ అప్రైజర్కి కూడా అసిస్టెంట్ మేనేజర్ పోస్టు సంబంధించిన జీతం కానీ లేదా ఫీల్డ్ ఆఫీసర్కి సంబంధించిన జీతం కానీ
0: అలా డిమాండ్ చేస్తున్నాం. చాలా సంతోషం సార్. బంగారం రేటుతో పాటుగా బంగారు కార్మికుల జీవితాలు కూడా బంగారుమయం కావాలని ఆశిస్తాం. నమస్కారం వేణుమాధవ్ గారు.
1: థ్యాంక్ యూ సార్. నమస్కారం.
2: మీరు ఇంతవరకు స్వర్ణకారుల సాధక బాధకాలు పరిష్కారాలు అనే అంశం మీద శ్రీ కర్రి వేణుమాధవ్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. కార్యక్రమం తర్వాత అన్వేషి కథానికి వింటారు. రచన శ్రీ పోతునూరి రవిప్రసాద్.
3: మీ అన్వేష్ స్కూల్కి రాలేదు ఎందుకని? స్కూల్ నుండి వచ్చిన ఆ మెసేజ్ చూసిన ఆనంద్ వెంటనే భార్య శిల్పను కాల్ చేశాడు. ఉలిక్కిపడింది ఆమె. అదేమిటి, వెళ్ళాడు కదా అంది. ఆనంద్ ఫ్యాక్టరీకి సెలవు పెట్టి వచ్చాడు. శిల్ప కూడా పర్మిషన్ పెట్టి ఇంటికి వచ్చింది. తాళం తీసి లోపలికి వచ్చిన వాళ్లకు ఎదురుగా క్యాలెండర్కి పిన్ చేసి ఉన్న కాగితం కనిపించింది. వైట్ పేపర్ మీద రెడ్ ఇంకుతో రాసిన లెటర్ లాంటిది ఉంది. అది అన్వేష్ చేతి వ్రాతే. ఇద్దరు ఒకరినొకరు అర్థం కానట్లు అయోమయంగా చూసుకున్నారు. శిల్ప కళ్ళు అప్పటికే నీటితో నిండి విక్కేల రూపంలో బయటికి వస్తున్నాయి. ఆనంద్ ఆ కాగితాన్ని తీసుకొని నిలబడలేనట్లు సోఫాలో కూలబడ్డాడు. అతని ప్రక్కనే కూర్చొని శిల్ప కూడా ఆత్రంగా అక్షరాల వెంట దృష్టి సారించింది. డియర్ డాడీ, నేను అన్వేషిని రాస్తున్నాను, మీరు నా కోసం వెతుకుతారని తెలుసు డాడీ, అందుకే కంగారు పడకుండా ఇది రాస్తున్నాను. నేనిప్పుడు 8th క్లాస్ చదువుతున్నాను కదా, ఇంకా నాకు చదవాలని లేదు డాడీ, నాకు అసలు మన ఇంట్లోనే ఉండాలని పెంచటం లేదు, బోర్ డాడీ బోర్గా ఉంది. నేను స్కూల్ నుండి వచ్చేసరికి మీరిద్దరూ ఇంట్లో ఉండరు. తాళం తీసి డ్రెస్ మార్చుకొని డైనింగ్ టేబుల్ మీద పెట్టిన స్నాక్స్ తిని ఫ్లాస్కోలో పాలు తాగాలి, వెంటనే మ్యూజిక్ క్లాస్కి వెళ్ళాలి. నాకేమో వెళ్ళాలని ఉండదు, మమ్మీ వెళ్లాల్సిందే అంటుంది. నీవే

చేయమని రోజు చెప్పాలా అంటారు. నాకు అసలు చదువుకోవాలని లేదు, మ్యూజిక్ మీద లేదు, ఎక్సర్సైజ్ చేయాలని లేదు, నీతో మమ్మీతో మాట్లాడని కూడా లేదు. డాడీ, నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు నాన్నమ్మ చనిపోకముందు మన విలేజ్కి వెళ్ళాం కదా, గుర్తుందా? అక్కడ ఎంత బాగుంది. అక్కడ మన ఇంటి ముందు బుల్లి బుల్లి రంగుల కోడిపిల్లలు, మన ఆవుకు పుట్టిన బుజ్జాయి, అది గంతులేస్తూ నాకు అసలు అందేది కాదు డాడీ. ఇంకా తాతయ్యతో పాటు ఓ రోజు నేను కూడా మన పొలానికి వెళ్ళాను. నీకు తెలుసా డాడీ, కొంతమంది అసలు కాళ్లకు చెప్పులు లేకుండా నడుస్తున్నారు. తాతయ్యను అడిగితే చూసుకొని నడిస్తే ఏం కాదురా, అరికాలు గట్టిపడతాయి, రక్తం చక్కగా ప్రసరిస్తుంది అన్నారు. మరి మన ఇంట్లో టైల్స్ పరిచిన ఫ్లోర్ మీద కూడా మీరు నన్ను స్లిప్పర్స్ వేసుకో స్లిప్పర్స్ వేసుకో అంటారెందుకు? మన చేలో వేసిన వేరుశెనగ మొక్కలు పీకి ఒక పక్కకు తెచ్చి ఎండు తాటాకులతో మంట పెట్టారు తాతయ్య. ఆ మంట చల్లారాక తాతయ్య, పొలంలో పనిచేయటానికి వచ్చిన అంకుల్స్, పక్కనున్న మామిడి తోట తాతయ్య చుట్టూ కూర్చుని తింటూ ఉన్నారు. నన్ను తినమన్నారు. చేతికి నల్లగా అంటుతుంది తాతయ్య అన్నాను. మనం నేల తల్లి బిడ్డలంరా, మసి అంటకుండా మట్టి అంటకుండా ఎట్టా బతుకుతాం అంటూ తాతయ్య వలిచిపెట్టారు. భలే టేస్టీగా ఉన్నాయి, అవి తిన్నాక వాటర్ అన్నాను. మాతో పాటు కూర్చొని కాయలు తింటున్న మామిడి తోట తాతయ్య పక్కనున్న అంకుల్తో, రే ఇంకా మా తోటలోకెళ్ళి 4 కొబ్బరి బొండాలు తెంపుకురారా, బుడ్డోడికి దావతగా ఉందట అన్నాడు. ఆ కోకోనట్ వాటర్ తాగేసరికి స్టమక్ ఫుల్. డాడీ, నానమ్మ చనిపోయాక తాతయ్యను మన ఇంటికి తీసుకువచ్చావు కదా, అప్పుడు తాతయ్య నాకు ఎన్ని స్టోరీస్ చెప్పారో తెలుసా? మళ్ళీ తాతయ్య చిన్నప్పటివి, నీ చిన్నప్పటివి బోలుడు చెప్పారు. నీవు చిన్నప్పుడు స్కూల్ నుంచి రాగానే బుక్స్ బ్యాగ్ అక్కడే పడేసి ఆడుకోవటానికి వెళ్ళేవాడివట కదా, ఆడి ఆడి చీకటి పడ్డాక వచ్చేవాడివట. స్నానం చేసి కాసేపు చదువుకొని అన్నం తిని తాతయ్య దగ్గర పడుకునేవాడివట. అప్పుడు తాతయ్య నీకు సుమతి శతకం పద్యాలు నేర్పేవారట. నానమ్మ దగ్గర పడుకుని కథలు చెప్తుంటే వింటూ నిద్రపోయేవాడివట. డాడీ, నాకు అలా మీ దగ్గరే పడుకోవాలని ఉంటది. మీరెందుకు నన్ను ఒక్కడినే వేరే బెడ్రూమ్లో పడుకోబెడతారు? మీరు తాతయ్యను మన ఇంటికి తీసుకొచ్చాక నాకు చాలా బాగుంది డాడీ. కానీ తాతయ్య కొద్ది రోజులున్నాక మీరు మమ్మీ మాట్లాడుకోవటం నేను విన్నాను డాడీ. ఇద్దరం ఆఫీస్కి వెళతాం, బాబేమో స్కూల్కి వెళ్తాడు, ఇంట్లో ఆయన ఒక్కరూ ఏముంటారు అనుకుంటున్నారు. మీరు తాతయ్యతో చెప్పడం కూడా విన్నాను డాడీ. నాన్న, మీరు ఒక్కరు ఇంట్లో ఉండలేరు, గాని హోమ్లో అయితే మీలాంటి వాళ్ళుంటారు, మీకు బాగా కాలక్షేపంగా ఉంటుంది, సరిగా చూడని భయపడద్దు, ఉచితంగా ఉండేది కాదులే, నేను డబ్బులు కడతాను, అన్నీ అమర్చి పెడతారు అన్నారు మీరు. తాతయ్య ఏం మాట్లాడలేదు, నీ వైపు నా వైపు చూసి నీ ఇష్టంరా అన్నారు. పాపం అప్పుడు తాతయ్యను చూస్తే పిటీ అనిపించింది. ఇంట్లో ఇంకా తాతయ్య కంపెనీ ఉండదని తెలిసి ఏడుపొచ్చింది. పంపవద్దని నేనెంత ఏడ్చాను, ఆయన ఉంటే నీ చదువు సంగీతం సాగినట్టే అంది మమ్మీ. నువ్వేమో నీకు మంచి పప్పిని కొనుక్కొస్తాను, దానితో చక్కగా ఆడుకుందువు గాని అన్నావు నన్ను దగ్గర పడుకోబెట్టుకుని. మంచి కథలు కబుర్లు చెప్పే తాతయ్యను పంపేసి కుక్క పిల్లను తెస్తానన్న నీ మీదే నాకు చాలా కోపం వచ్చేసింది డాడీ. నేను వెళ్తున్నానుగా, ఫోన్లో అయితే మాట్లాడిన సేపేరా, ఉత్తరాలైతే మళ్ళీ మళ్ళీ చదువుకుంటాను, నువ్వు నాకు ఉత్తరాలు రాయినాన్నా అని తాతయ్య నాకు రాయటం నేర్పించారు. అప్పుడప్పుడు రాస్తూనే ఉన్నాను. ఇంట్లో ఉన్న నా కిడ్నీ బ్యాంకులో దాచుకున్న మనీ తీసుకున్నాను. నేను తాతయ్య దగ్గరకు వెళ్తున్నా, అడ్రస్ తెలుసు, మీతో పాటు వెళ్లేవాడిని కదా, తాతయ్యని తీసుకొని మన విలేజ్కి వెళ్ళిపోతాం. నీకు తెలుసా డాడీ, తాతయ్యకు వంట చేయటం కూడా వచ్చు, నేను నేర్చుకుంటాను, తాతయ్యకి హోమ్కి కట్టే అమౌంట్ మాకు పంపు డాడీ. నేను మన పొలంలో పేడి ఇంకా వెజిటేబుల్స్ పండించడం నేర్చుకుంటాను, తాతయ్యకు హెల్ప్ చేస్తాను, ప్లీజ్ ఓకే అనండి డాడీ, తాతయ్యను నాతో పంపేయమని హోమ్ వాళ్ళకి మీరు కాల్ చేయండి, నన్ను వెనక్కి తీసుకురావద్దు. మనం తలుపులు కిటికీలు మూసేసి ఏసీ వేసుకుని పడుకున్నప్పుడు కరెంటు పోయి రాకపోతే ఎలా ఉంటుంది? మన ఇంట్లో నాకు అసలా అలా ఉంటుంది డాడీ, నిజంగా అందుకే నాకు వెనక్కి రావాలి లేదు డాడీ, బాయ్ డాడీ. చదవటం పూర్తి చేసిన ఆనంద్ అలా స్తబ్దుగా ఉండిపోయి

0: అయ్యాడు. వెంటనే ఏదో గుర్తు వచ్చినట్లు జేబులో సెల్ ఫోన్ తీసి తండ్రి ఉన్న హోంకి కాల్ చేశాడు. తండ్రిని అడిగాడు, నాన్న అక్కడికి అన్వేష్ వచ్చాడా అని. ఇప్పుడే వచ్చాడు నాన్న. ఏంటి ఒక్కడే వచ్చాడు అడుగుతున్నారాయన. ఏం లేదులే, మిమ్మల్ని చూడటానికి కాల్ కట్ చేశాడు ఆనంద్. వాడికి ఏం తక్కువ చేశామానండి ఇలా చేశాడు, ఏడుస్తూ అంది శిల్పన. ఆలోచిస్తూ ఉండిపోయిన ఆనంద్ స్వగతంలా అన్నాడు, ఆనందించే వాటిని అందకుండా చేశాం, అక్కర్లేదన్న వాటిని ఎక్కువ చేశాం, భరించలేని ఒంటరితనాన్ని వాడికి తోడు చేశాం అన్నాడు బాధపడు. కొంతసేపు ఆగి మెల్లగా అన్నాడు, నాన్న పరిస్థితి కూడా ఇంతే అయి ఉంటుంది శిల్ప, మందబుద్ధులం. వీడేమో చెప్పగలిగాడు, ఆయనేమో చెప్పలేకపోయారు. ఆగిపోయాడు ఆనంద్. అతని నేత్రాలు నీటితో తొణుకుతుంటే గొంతు గాధికంగా వణికింది. పరిస్థితిని, భర్త మాటలను పేరుచి వేసుకుంటుంది శిల్పన. చటుక్కున లేచాడు ఆనంద్. లేచి బయలుదేరు, వెళ్ళి బాబుని నాన్నను ఇంటికి తీసుకువద్దాం అన్నాడు ఆనంద్. అలాగేనండి అంటూ లేచింది శిల్ప.
1: మీరు ఇంతవరకు అన్వేషి కథానికి విన్నారు. సమర్పణ శ్రీ పోతునూరి రవిప్రసాద్.

0: మీరు ఇంతవరకు కార్మికుల కార్యక్రమం విన్నారు. 102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు.
1: భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రెనర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి.
2: అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథ గానం వింటే కానీ నిద్ర పట్టదాయే నాకు.
3: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేదెవరు?
1: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.
4: ద వాయిస్ దట్ అవేకన్స్ ద నేషన్, ద వాయిస్ దట్ విట్నెస్డ్ అ ఫ్రీడమ్ స్ట్రగల్, ద వాయిస్ which have been touching our hearts and memories, the voice that reminds us our history, the voice connecting different languages across India, the voice preserving our arts and traditions. And this voice have been echoing through generations. This voice isn't just the waves being transmitted, but the bonds being transformed since 90 years. Come, let's celebrate 90 years of Akashvani, voice of the nation.
0: చిత్రగీతాలు వింటారు. చిత్రగీతాల్లో ముందుగా వినబోతున్న పాట ప్రేమ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. గీత రచన ఆత్రేయ.

ఒక మధురమైన స్వరం. 90 ఏళ్లుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది. అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ వడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్లుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే, మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.

ఆకాశవాణి విజయవాడ. స్టిల్ ద వాయిస్ ఆఫ్ ద నేషన్. 90 glorious years, 1936 టు 2026. ఇట్స్ ఎ సిక్సర్. ఆకాశవాణి 90 ఇయర్స్. నాట్ అవుట్, నాట్ అవుట్, నాట్ అవుట్. ఆకాశవాణి విజయవాడ. కృష్ణమ్మ సాక్షిగా. స్టిల్ బ్యాటింగ్ ఫర్ యూ ఫర్ ఎవర్.

చిత్రగీతాల్లో వినబోతున్న పాట రాక్షసుడు. చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట. గీత రచన వేటూరి.

మీరు ఇంతవరకు చిత్రగీతాలు విన్నారు. 102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. సమయం 1:20 కావస్తోంది. మరొక దీక్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోండ్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో విద్యుత్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్. యోగా సాధనతో శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని పేర్కొన్న మంత్రి కందుల దుర్గేష్. ప్రజా సమస్యల పరిష్కారం, రైతులకు సాగునీటి సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్న హోంశాఖ మంత్రి వి అనిత. పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతం గ్రామంలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి పాల్గొని మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ చర్యలు చేపడుతోందన్నారు. ఈ సర్వే నిర్వహించి నూతన పట్టా పుస్తకాలను అందజేస్తున్నామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: ఒక పక్క ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీ నాయకులు, ఒక పక్క ఎన్డీఏ కార్యకర్తలుంటే, ఇంకో పక్క మా అఫీషియల్ టీం అంతా పక్కనే ఉంది. మీకు ఎదురుగా కూర్చొని పెట్టాను. ఇద్దరిని కూడా సమాంతరంగా తీసుకుని మీ సమస్యలు పరిష్కారం చేయడానికే నేను ఇక్కడికి వచ్చాను. తప్పకుండా భవిష్యత్తులో అన్ని సమస్యలు పరిష్కారం చేయడమే కాకుండా మీ భవిష్యత్తు కూడా బాగుండే విధంగా తీర్థిద్దే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి అందరికి హామీ ఇస్తున్నా.
0: బీహార్లోని ఔరంగాబాద్ సమీపంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన కాశీ యాత్రికుల బస్సు గత రాత్రి ప్రమాదానికి గురైన ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించడం అత్యంత బాధాకరమని పేర్కొంటూ మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ప్రమాద ఘటనపై ఈరోజు అధికారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి క్షతగాత్రులకు అందుతున్న వైద్య సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. నెల్లూరు జిల్లా నుంచి 46 మంది యాత్రికులతో కాశీకి వెళ్తున్న బస్సు ఔరంగాబాద్ వద్ద మరో వాహనాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వివరించారు. ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా 15 మంది గాయపడినట్లు తెలిపారు. క్షతగాత్రులకు తక్షణ వైద్య సాయం అందేలా చర్యలు తీసుకోవాలని, బీహార్ ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని బాధితులకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో విద్యుత్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం టిట్కో కాలనీలో నూతనంగా నిర్మించిన విద్యుత్ ఉప కేంద్రాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ సబ్స్టేషన్ ప్రారంభంతో ధర్మవరం పట్టణం పరిసర ప్రాంతాలకు మరింత నాణ్యమైన అంతరాయం లేని విద్యుత్ సరఫరా అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని మంత్రి పేర్కొంటూ,
2: ఇంద్రమ్మ కాలనీ L1 L2 అదేవిధంగా రేగాటిపల్లి కాలనీలకే కాకుండా గుండవాళ్లపల్లి కాలనీ కూడా దాదాపు 7500 వినియోగదారులకి ఇవాళ 24/7 కరెంట్ అందే దిశగా ఉంది. మొత్తం 3.5 కోట్లతో ఇవాళ ఈ సబ్స్టేషన్ ను ప్రారంభించుకున్నాం. ఈ సబ్స్టేషన్ కొత్తగా వచ్చింది కాదు, చాలా సంవత్సరాల క్రితమే కేంద్ర ప్రభుత్వం హడ్కో ద్వారా దీన్ని మంజూరు చేసింది.
0: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట ప్రభుత్వం నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమాలు పలు జిల్లాలలో కొనసాగుతున్నాయి. నంద్యాల జిల్లాలోని శ్రీశైలం దేవస్థానం ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానం సిబ్బంది ప్రజలతో కలిసి జాయింట్ కలెక్టర్ యోగాసనాలు వేశారు. తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి దేవస్థానంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వెంకటేశ్వర్లు సిబ్బందితో కలిసి యోగా సాధన చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో కలెక్టర్ కార్యాలయం ఎదుట యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పి రాజబాబు యోగా సాధనలో పాల్గొని యోగాతో శారీరక మానసిక ఆరోగ్యాలు మెరుగుపడతాయని అన్నారు. యోగా సాధనతో శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడి సానుకూల జీవన విధానం అలవడుతుందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఖైదీలతో యోగా ఇతివృత్తంతో యోగాంధ్ర 2026 కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఖైదీలతో సామూహిక యోగా సాధన చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ,
3: దైనందిన జీవితంలో ఏ రకమైనటువంటి కార్యక్రమాలన్నా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మీరు ఇక్కడ ఉండవలసి వచ్చినా వీటన్నిటికీ మించి మనం ఒక క్రమశిక్షణాయుతమైనటువంటి జీవితాన్ని గడపాలంటే ఈ యోగా అనేటువంటి మాటని మనం ప్రత్యేకంగా నమ్మాలి. మీరు మేము అందరం కూడా ఒత్తిడిలో ఉండేటువంటి వాళ్ళని, ఈ ఒత్తిడిని జయించాలంటే ఎంతో కొంత మానసిక ప్రశాంతత కావాలంటే 100% మనకు ఉపయోగపడేది యోగా మాత్రమేనేటువంటి మాట మనం మాత్రమే కాదు ఇవాళ ప్రపంచం మొత్తం నమ్ముతున్నటువంటి అంశం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, రైతులకు సాగునీటి సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని రాష్ట్ర హోంశాఖ మంత్రి వి అనిత అన్నారు. అనకాపల్లి జిల్లా వేమగిరిలో 70 లక్షల నాబార్డ్ నిధులతో నిర్మించిన ధర్మవరం ఎలమంచల రహదారిని, అలాగే విశాఖ డైరీ సహకారంతో నిర్మించిన కళ్యాణ మండపాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ అభివృద్ది పనులను పూర్తి చేస్తున్నామని తెలిపారు. రైతులకు సాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఆమె పేర్కొన్నారు. రాజ్యసభ అభ్యర్థులుగా తెలుగుదేశం పార్టీకి చెందిన సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ ఈరోజు తమ నామినేషన్లు దాఖలు చేశారు. రాజధాని ప్రాంతంలోని వెంకటపాలెం టీటీడీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శాసనసభకు చేరుకున్నారు. అసెంబ్లీలో ఎన్నికల అధికారికి తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు వీరి నామినేషన్లను బలపరిచారు. వీరిలో సానా సతీష్ రెండోసారి రాజ్యసభకు ఎంపిక కానుండగా, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ తొలిసారిగా సభలో అడుగుపెట్టనున్నారు. గత 12 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం పేదల సాధికారత, సమ్మిళిత అభివృద్ది, సంక్షేమాన్ని లక్ష్యంగా అమలు చేసిన కార్యక్రమాలు కోట్లాది మంది ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకువచ్చాయని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. 12 ఏళ్ల ఎన్డీఏ పాలనపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు స్పందిస్తూ, ఆర్థిక చేయూత నుంచి ఆరోగ్య సంరక్షణ, గృహవసతి, పారిశుద్ధ్యం, విద్యుత్, ఆహార భద్రత వరకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచాయని తెలిపారు. పుంగనూరు బ్రాంచ్ కాలువ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని మాజీ పార్లమెంటు సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తలారి రంగయ్య ప్రభుత్వాన్ని కోరారు. శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలోని పుంగనూరు బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులను పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా తలారి రంగయ్య మాట్లాడుతూ, ప్రజాధనం వెచ్చిస్తున్న ప్రాజెక్టుల్లో నాణ్యతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, రైతులకు దీర్ఘకాలికంగా ఉపయోగపడే విధంగా పనులు చేపట్టాలని కోరారు. ప్రజల ప్రయోజనాల దృష్ట్యా పనులను సమర్థవంతంగా పూర్తి చేయాలని, లోపాలు ఉంటే వెంటనే సరిదిద్దాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో ఎరువుల పంపిణీని సమర్థవంతంగా నిర్వహించేందుకు రూపొందించిన రాష్ట్ర వ్యవసాయ సమాచార నిర్వహణ వ్యవస్థ APAIMS 2.0 యాప్ను సమర్థవంతంగా అమలు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ అధికారులతో మంత్రి నిన్న విజయవాడ నుంచి దృశ్య శ్రవణ మాధ్యమ విధానంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కొత్త విధానం అమలు తో కౌలు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో రైతులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో విద్యుత్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్. యోగా సాధనతో శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని పేర్కొన్న మంత్రి కందుల దుర్గేష్. ప్రజా సమస్యల పరిష్కారం, రైతులకు సాగునీటి సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్న హోంశాఖ మంత్రి వి అనిత. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
4: 102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
1: ముఖాన్ మొటిమలా
2: సై బాల్,
1: గజ్జా బబ్బలా
2: సై బాల్,
1: నడువల తామరా
2: సై బాల్,
1: వరద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.

0: శ్రీ చైతన్య విద్యా సంస్థలే.
1: ఒక మాట చెప్పన, ఇప్పుడే వేసవి మొదలయ్యింది, పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది, ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారైతే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
2: ఈనాటి వనితావాణి కార్యక్రమంలో ముందుగా వినండి.
3: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి వనితావాణి కార్యక్రమంలో పుట్టగొడుగుల పెంపకం గురించి శ్రీమతి వి పద్మావతి గారితో పరిచయ కార్యక్రమం వినండి.
4: ఈ ఆధునిక కాలంలో ప్రతి పని వేగవంతంగా చేస్తేనే కానీ మన పనులతో పాటు సమయం కూడా సద్వినియోగం చేసుకోగలం. అయితే ఈ క్రమంలో వాతావరణంతో పాటు ఈ కాలుష్య ప్రభావానికి ఎక్కువగా గురవుతున్నాం. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు తీసుకునే పరిహారాల్లో పోషకాహారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇవాళ కూడా పోషకాహారాల జాబితా తీసుకుంటే ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యం పొందుతుంది పుట్టగొడుగులు. పుట్టగొడుగుల్లో ఖనిజ లవణాలు, భాస్వరం, పొటాషియం ఇలాంటి పోషక పదార్థాలతో పాటు విటమిన్లు కూడా ఉన్నాయి. అయితే ఈరోజు ఈ పుట్టగొడుగుల పెంపకాన్ని ఉపాధి మార్గంగా ఎంచుకున్న వి పద్మావతి గారు మన ముందున్నారు. మరిన్ని విశేషాలు మాట్లాడుకుని తెలుసుకుందాం. నమస్కారం అండి పద్మావతి గారు.
5: నమస్కారం అండి.
4: మీ విద్యార్హత ఏంటండి?
5: నేను బీకాం చేశానండి.
4: బీకాం కి పుట్టగొడుగులకి అసలు ఎక్కడ సంబంధం లేదు. బీకాం చదివిన తర్వాత పుట్టగొడుగుల వ్యాపారం మొదలు పెట్టాలని ఎలా అనిపించింది?
5: నాకు మొదటి నుంచి కొంచెం ఈ పుట్టగొడుగుల పెంపకం మీద చాలా ఆసక్తి ఉందండి. నా ఆసక్తి వల్ల నేను ఈ పుట్టగొడుగుల్ని ట్రైనింగ్ చేసి ఈ పుట్టగొడుగుల పెంపకాన్ని ఒక మార్గంగా ఎంచుకున్నాను నేను.
4: అయితే ఏదైనా మనకి ఇంట్రెస్ట్ రావాలి అంటే దాని గురించి తెలిసి ఉండాలి.
5: అవునండి.
4: మీరు పుట్టగొడుగులు మీ అవగాహనకి రావడానికి ఏదో ఒక కారణం ఉంటుంది కదా?
5: ప్రస్తుతం ప్రతి వాళ్ళు ఎదుర్కొంటున్నది స్థూలకాయం అండి. ప్రతి వాళ్ళు కూడా ఈ స్థూలకాయం వల్ల ఎట్లా సన్నబడాలి, ఎట్లా స్థూలకాయం తగ్గాలి అనేది ఆలోచిస్తున్నారు. ప్రోటీన్స్, విటమిన్స్ కూడా ఎక్కువగా నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా ఈ ప్రోటీన్స్, విటమిన్స్ లోపం వల్ల చాలా అనారోగ్యమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అటువంటి దాన్ని ఫిలప్ చేయడానికి మనం ఏమైనా చేయగలుగుతామా? ఇప్పుడు ఈ పుట్టగొడుగుల్లో అనేక రకాలైన క్యాలరీస్ గాని, విటమిన్స్ గాని, కార్బోహైడ్రేట్స్ గాని పుట్టగొడుగుల్లో ఎక్కువ పోషక పదార్థాలు దొరుకుతున్నాయండి. ఇవి తినడం వల్ల వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా కొంతవరకు ఉపయోగపడే విధంగా ఉంటుంది అని చెప్పేసి నేను ఈ పుట్టగొడుగుల పెంపకాన్ని ఎంచుకోవడం జరిగిందండి. ఆహారంలో విటమిన్ల లోపం, దాన్ని కొంతవరకు మనం ఫుల్ఫిల్ చేయగలుగుతాము అనే ఉద్దేశంతోనే నేను ఈ పుట్టగొడుగుల పెంపకాన్ని ఎంచుకున్నానండి.
4: ఒక చిన్న ఆలోచనతో కెరీర్ తిరిగిందనమాట.
5: అవునండి.
4: ఇంటి దగ్గర చేయడానికి వీలవుతుందా, లేకపోతే ఎలాగా ఫామ్ చేస్తారు దీన్ని?
5: ప్రత్యేకంగా ఒక పరిశ్రమలాగా కాకుండా కుటీర పరిశ్రమగా కూడా దీన్ని పెట్టుకోవచ్చు అండి. మనం ఇంటి దగ్గరే తయారు చేసుకోవచ్చు. షెడ్లలోనే మనం పెద్ద పెద్దగా కర్మాగారాలు అక్కర్లేదండి. దీనికి ఒక 2-3 షెడ్లు ఉంటే సరిపోతుందండి. 3 రూములతో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. కాకపోతే మనం ఎక్కువ దీనికి ఏంటంటే శ్రమపడి చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. కానీ మనం ఏమాత్రం కూడా అశ్రద్ధగా ఉన్నా గానీ దీనిలో కొంతవరకు కూడాను ప్రతికూలతను ఎదుర్కోవాల్సి వస్తుంది.
4: అసలు ఎన్ని రకాలు ఉన్నాయి పుట్టగొడుగుల్లో?
5: మొత్తం 14,000 రకాల పుట్టగొడుగులు ఉన్నాయి. దానిలో కేవలం 700 వరకు మాత్రమే మనం ఆహారంగా తినగలిగే రకాలు. మిగిలినవి విషపూరితమైనవి, అవి ఆహారానికి ఉపయోగపడేవి కాదు. కానీ ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ లో ఉపయోగకరంగా ఉన్నవి, వాడుకలో ఉన్నవి కూడా 3 రకాలు ఉన్నాయండి. బటన్ మష్రూమ్స్ అంటే గుండి పుట్టగొడుగు అంటారండి, అదొకటి. 2, ఆయిస్టర్ మష్రూమ్, ఆలుచిప్ప పుట్టగొడుగు అంటారు. 3 పాల పుట్టగొడుగు.
4: మీరు వేటిని తయారు చేస్తున్నారు?
5: మేము పాల పుట్టగొడుగులను తయారు చేస్తున్నామండి.
4: ఇన్ని రకాలు ఉన్నాయి. అయితే అసలు ముందుగా ఈ పుట్టగొడుగుల వల్ల ఇందాక చెప్పుకున్నాం పోషక పదార్థాలు ఎక్కువ ఉన్నాయి, ఇంకా ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా వీటి వల్ల?
5: ఈ పుట్టగొడుగుల వల్ల పోషక పదార్థాలే కాదండి, క్యాన్సర్ ను కూడా నిరోధించే లక్షణం పుట్టగొడుగులో ఉందండి. ఆహారంలో పుట్టగొడుగులను తీసుకోవడం వల్ల కొంచెం స్థిరీకరంగా ఉంటాయి షుగర్ లెవెల్స్ కూడాను. రక్తహీనత ఉన్న వాళ్ళు, డాక్టర్స్ ఈ పుట్టగొడుగుల్ని వాళ్ళకి ఆహారంగా సూచిస్తున్నారండి. అవి ఖనిజ లవణాలని, కార్బోహైడ్రేట్స్ ని, అలాగే మనకి అరటిపండులో ఉండేసిన కార్బోహైడ్రేట్స్, అవి కూడా అంతకన్నా కూడా ఈ పుట్టగొడుగుల్లోనే ఎక్కువ ఉన్నాయండి. విటమిన్స్ గాని, ఖనిజ లవణాలు గాని, పొటాషియం గాని, అవి మనకి పుట్టగొడుగుల్లో సమృద్ధిగా లభిస్తాయి. ఇప్పుడు నాన్ వెజ్ తినని వాళ్ళకి మెయిన్ ఇవి బాగా ఉపయోగపడతాయండి.
4: అంటే వాటిలో ఉండే పోషక విలువలన్నీ
5: ఈ పుట్టగొడుగుల్లో లభిస్తాయి మనకి.
4: మీరు శిక్షణ ఎక్కడైనా తీసుకున్నారా?
5: రాజమండ్రిలో నేను శిక్షణ తీసుకున్నానండి. అక్కడ వాళ్ళు వాటి గురించి మనకి థియరిటికల్ గాను ప్రాక్టికల్ గాను కూడాను ఏ విధంగా తయారు చేయాలి, బెడ్స్ ఎలా తయారు చేయాలి, ఎట్లా ప్రిపేర్ చేయాలి అదంతా కూడా అక్కడ 2 రోజులు ట్రైనింగ్ తీసుకున్నానండి. ట్రైనింగ్ తీసుకున్నాక నేను ఈ పరిశ్రమ ప్రారంభించాను.
4: 2 రోజుల శిక్షణ సరిపోతుందండి?
5: సరిపోతుందండి. అంటే మనం తీసుకున్న ఒక పాల పుట్టగొడుగులు ఒకటే మాత్రమే కాబట్టి సరిపోతుందండి.
4: ఎలాంటి అంశాలను మీకు అవగాహన తెస్తారు ఇందులో?
5: అక్కడ పాల పుట్టగొడుగులు ఎట్లా తయారు చేయాలి, బెడ్స్ ఎలా తయారు చేయాలి, విత్తనాలను ఎలా తీసుకోవాలి. పాల పుట్టగొడుగుల్లో ముఖ్యంగా ఏంటంటే గడ్డి చాలా నాణ్యమైనది తీసుకోవాలి. అప్పుడే పంట నుంచి వచ్చిన వరిగడ్డిని ఉపయోగించకూడదు. కనీసం 2-3 నెలల తర్వాత ఆ గడ్డిని ఉపయోగించాలి. గడ్డి తీసుకునేటప్పుడే చాలా నాణ్యమైన వరిగడ్డిని తీసుకోవాలి. వాటర్ లో వానక తడవకూడదు. తడిచిన గడ్డి పాల పుట్టగొడుగులకు పనికిరాదండి. మనకు విత్తనం ఎప్పుడైతే మంచి విత్తనాన్ని ఎంచుకోగలుగుతామో అప్పుడే దిగుబడిని సమర్థవంతంగా పొందగలుగుతాము.
4: మీరు విత్తనం ఎంపిక ఎలా చేస్తారు మరి? ఈ శిక్షణలో భాగంగా తెలియజేస్తారా?
5: చెప్తారండి. విత్తనాన్ని ఎట్లా చూసుకోవాలి, ఎట్లా తీసుకోవాలి అనేది ఆ విత్తనం ఫార్మేషన్ ను బట్టి లోపల ఆ విత్తనం ఎలా ఉంది అనేది చూస్తే తెలుస్తుందండి. అది ఫార్మేషన్ అయితే కరెక్ట్ గా లోపల విత్తనం కరెక్ట్ గా ఉంటే అది మనకి దిగుబడి కరెక్ట్ గా వస్తుంది అనేది తెలుస్తుందండి. నల్లగా ఉన్నా పొడి పొడిగా ఉన్నా ఆ బ్యాగులు విత్తనం మనకి పంటకు అనుకూలమైనవి కాదండి. అటువంటి విత్తనాన్ని ఉపయోగించకూడదు. ఉపయోగించిన కరెక్ట్ గా దిగుబడిని మనం సాధించలేము.
4: ఒక విత్తనం దశ నుంచి పుట్టగొడుగు కోతకి వచ్చే వరకు ఎన్ని దశలు ఉంటాయి దీంట్లో?
5: మనకి విత్తనం దశ నుంచి కూడాను కోత దశ వరకు కూడా మొత్తం 3 దశలు ఉంటాయండి. ఫస్ట్ బెడ్డింగ్ తయారు చేయడం, తర్వాత మట్టి కేసింగ్ చేయడం, తర్వాత వాటరింగ్ చేసి విత్తనాన్ని వచ్చిన దిగుబడిని కటింగ్ చేయడం. ఈ బెడ్లను తయారు చేయడం అనేది ముందు గడ్డిని నానబెట్టడంతో స్టార్ట్ అవుతుంది. గడ్డిని మనం 2 ఇంచులు గాని 3 ఇంచులు గాని గడ్డిని కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసిన వరిగడ్డిని 2 రకాలుగా శుద్ధి చేయాలి. 1 రసాయన పద్ధతి, 2 సేంద్రియ పద్ధతి. 2 గంటల పాటు ఉడిగిన వరిగడ్డిని నీటిని వార్చి పూర్తిగా నీడలో గాని ఎండలో గాని శుభ్రమైన ప్రదేశంలో శుభ్రంగా ఆరబెట్టాలండి. తేమ గడ్డిలో ఉండాలి. ఆ గడ్డి ఆరే విధానంలోనే మనకి ఫార్మేషన్ అనేది జరుగుతుంది. అలా ఆరిన గడ్డిని మనం బెడ్లుగా తయారు చేసుకోవాలి. 12x24 గాని లేదా 14x22 ఇంచెస్ ఉన్న పాలిథిన్ కవర్లను బ్యాగ్లను తీసుకుని దానిలో 5 సెంటీమీటర్ల వరకు వరిగడ్డిని పరిచికి మందం వరకు దాని మీద మంచి మేలు రకమైన విత్తనాన్ని తీసుకోవాలండి. ఒక గుప్పెడు విత్తనాలను దాని చుట్టూ వేయాలి. పైన 5 ఇంచెస్ బెడ్ల మీద వేయాలి. గడ్డి మీద మళ్లీ ఒక 5 సెంటీమీటర్ల పొడుగు గడ్డిని వేసి మందంలో మళ్లీ ఒక గుప్పెడు విత్తనాలు. ఈ విధంగా ఒక కవర్ లో 5 నుంచి 6 వరుసల వరకు విత్తనాన్ని వేసి పైన మూతిని రబ్బర్ బ్యాండ్ తో గట్టిగా గాలి ఆడకుండా కవర్ చేసేయాలి, పెట్టేసేయాలి. ఎట్లా చేసిన ఈ బెడ్ని ఈ డార్క్ రూమ్ లో 18 నుంచి 21 రోజులు. ఈ 21 రోజుల్లో ఈ విత్తనం అనేది ఆ గడ్డికి పూర్తిగా ఫార్మేషన్ మైసీలియం అనమాట, బూజులాగా మొత్తం ఆ గడ్డికి పడుతుంది. 21 రోజుల తర్వాత ఆ బెడ్ని బయటకు తీసుకుని రావాలి. లైటింగ్ రూమ్ అంటారండి ఇంకో రూమ్. ఆ లైటింగ్ రూమ్ లో ఏంటంటే మనం బెడ్లకి కట్ చేసిన తర్వాత కేసింగ్ చేస్తాం, మట్టిని కేసింగ్ చేస్తామండి. ఆ మట్టిని కూడా 2 రకాలుగా శుద్ధి చేసుకోవాల్సి ఉంటుందండి. ఆ తర్వాత కేసింగ్ ఉపయోగించాలి. ఈ మట్టిని ఆ గడ్డి మీద పరిచి ఆ బెడ్లని లైటింగ్ రూమ్ లో పెట్టాలి. లైటింగ్ రూమ్ లో పెట్టినప్పుడు మనం ప్రతిరోజు కూడా వాటికి కనీసం 8 నుంచి 10 గంటలు లైటింగ్ ఇవ్వాలి.
4: ఏ రకంగా అందిస్తారు ఈ లైటింగ్?
5: మనం ఎలక్ట్రికల్ లైట్స్ ఏనండి, ఎలక్ట్రికల్ లైట్స్ ని యూజ్ చేసి వాటికి లైటింగ్ అందించాలి. తర్వాత ఈ డార్క్ రూమ్ లో గాని లైటింగ్ రూమ్ లో గాని మనకి ఎప్పుడు కూడా మనం టెంపరేచర్ ని హ్యూమిడిటీని మెయింటైన్ చేయాలి.
4: ఎంతలో ఉంచుకుంటారు ఆ ఉష్ణోగ్రత?
5: డార్క్ రూమ్ అవనివ్వండి, లైటింగ్ రూమ్ అవనివ్వండి, పాల పుట్టగొరువులకు వచ్చి 28 నుంచి 35 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రత ఉండొచ్చు. ఈ రెండింటి మీదే పంట యొక్క పరిస్థితి ఆధారపడి ఉంటుంది ఎప్పుడు కూడాను.
4: ఇంత ప్రాసెస్ చెప్పారు. అసలు విత్తనం దగ్గర నుంచి గడ్డి దగ్గర నుంచి ఇసుకతో సహా ఎంతో కష్టపడితే గాని మొలక అనేది రాదు.
5: అవునండి.
4: మరి ఇంత ప్రాసెస్ లో ఒక విత్తనం దగ్గర నుంచి మనకి చేతికి రావడానికి పుట్టగొడుగు ఎంత టైం పడుతుంది? మొత్తం
5: మనకి 30 నుంచి 35 రోజుల సమయం పడుతుందండి.
4: 35 రోజులు కూడా నిర్విరామంగా ప్రతి దశలోనూ అన్ని చూసుకుంటూనే ఉండాలి.
5: అవునండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ప్రతిరోజు కూడాను మనం కంటికి రెప్పలా దాన్ని కాపాడుకోవాలండి.
4: ఇన్ని రకాల ముడి పదార్థాలు కలిస్తే కానీ మనకు పుట్టగొడుగు తయారవదు. ముడి పదార్థాలను ఎక్కడి నుంచి సేకరిస్తారు?
5: ముడి పదార్థాలు అంటే విత్తనం వరకు మేము ట్రైనింగ్ తీసుకున్న చోట గాని వేరే విత్తనం తయారు చేసే చోట గాని తెచ్చుకుంటాము. మిగతావి మనం దగ్గరలో ఎక్కడైనా తెచ్చుకోవచ్చు అండి. విత్తనం మనకి ఫార్మాల్డిహైడ్ గానీ కార్బనిజం పౌడర్ గానీ ఎరువుల షాప్ లో దొరుకుతాయండి.
4: మీరు మీ షెడ్ కి ఎంత విస్తీర్ణంలో ఏర్పాటు చేసుకున్నారు?
5: 4 గదుల షెడ్ మేము చేస్తున్నామండి ఇప్పుడు ప్రస్తుతానికి. భవిష్యత్తులో ఇంకా పెంచే ఉద్దేశం ఉంది. మనం కరెక్ట్గా అంతా సవ్యంగా చేసి చాలా జాగ్రత్తగా చేస్తే గనక తప్పకుండా 5 నుంచి 6 కేజీల వరకు మనం దిగుబడిని తీయగలుగుతాము.
4: మీరు మార్కెటింగ్ ఎలా చేస్తారు మరి మీ పంటని?
5: మార్కెటింగ్ అంటే మేము మాకు చుట్టుపక్కల తెలిసిన వాళ్ళందరూ తీసుకుంటారండి. తర్వాత ఎక్కువ క్యాటరింగ్స్ వాళ్ళు ఎక్కువగా మా దగ్గర తీసుకుంటారండి.
4: మీరు స్వయంగా చేసుకుంటారా లేకపోతే మీ దగ్గర ఎవరైనా పెట్టుకుని చేయిస్తున్నారా?
5: నేను నా స్నేహితురాలు 3 కలిసి చేస్తున్నాము. ఇంకా మా కింద ఒక 2 పెట్టుకునే ఉద్దేశం ఉంది.
4: మీరు ఎంత అవుట్పుట్ తేగలుగుతున్నారు?
5: ప్రస్తుతానికైతే మంత్లీ వచ్చేసి 20,000 అట్లాగా మేము పొందగలుగుతున్నామండి.
4: ఒక్కొక్కసారి మన పెరటి తోటల్లో కూడా ఈ వర్షం చినుకులు 2-3 జల్లులు పడగానే కనిపిస్తూ ఉంటాయి పైకి మొలిచి. మరి ఆ పుట్టగొడుగులకి, ఇలా ప్రాసెస్ చేసే పుట్టగొడుగులకి తేడాలు ఏంటండి?
5: పూతికాహారాలు అంటారండి వాటిని. చెట్లు మొక్కలు వీటి నుంచి వచ్చేస్తూ ఉంటాయండి ఆ పుట్టగొడుగులు. అవి మనకి అన్ని తినడానికి యోగ్యకరమైనవి కాదు.
4: ఇప్పుడు మామూలుగా ఏ పంట వేసినా కలుపు సమస్య ఒకటి వస్తుంది, ఇంకా దానికి చీడపీడల సమస్య అని ఇలాంటివన్నీ ఆ పంట ఎదుర్కొంటూ ఉంటుంది. మరి ఇలా పుట్టగొడుగు మీరు విత్తనం స్టార్ట్ చేసే దశ నుంచి ఎన్నో కీలకమైన దశలు దాటుకుంటే గాని పుట్టగొడుగు రాదని అర్థం అయింది.
5: అవునండి.
4: మరి ఈ మధ్యలో మీరు ఈ పుట్టగొడుగులకి ఎదురయ్యే సమస్యలు ఏమన్నా?
5: అంటే మనం పుట్టగొడుగుల్లో ఏంటంటే చాలా జాగ్రత్త ఏంటంటే మెయిన్ నీట్నెస్ అండి. చుట్టుపక్కల ప్రదేశాలను ఎంతో శుభ్రంగా ఉంచగలుగుతాము. దాన్ని బట్టి మనకి చీడపీడల యొక్క సమస్య తక్కువగా ఉంటుంది. కొన్ని పరిస్థితుల్లో వాటికి కూడా వస్తాయండి. వాటిలో కంటామినేషన్ ఉంటుందండి, బ్లాక్ కంటామినేషన్, గ్రీన్ కంటామినేషన్ అని ఉంటుందండి. ఆ కంటామినేషన్ వచ్చినప్పుడు మనం బెడ్ల యొక్క పరిస్థితిని చూసుకోవాలండి. పూర్తిగా కంటామినేషన్ యొక్క పర్సంటేజ్ ఎక్కువగా ఉంటే గనక, వాటిలో ఎక్కువ శాతం వచ్చి ఉంటే గనక కంటామినేషన్, ఆ బెడ్లను అసలు పూర్తిగా తీసేయాలండి గదుల్లో నుంచి. ఆ బెడ్లను తీసేసి ఆ గదిని శుభ్రం చేసేయాలి. పూర్తిగా వచ్చేస్తే
4: విత్తనం కూడా వృధానే కదా?
5: అయిపోతుందండి, వృధా అయిపోతుంది. ఇంకా ఆ విత్తనం మనకు పనికిరాదండి.
4: ఈ మార్పుని మనం బెడ్ మీద ఎలా గమనించుకోవాలి?
5: మనం ప్రతిరోజు కూడాను ఉదయం సాయంత్రం కూడా పర్యవేక్షిస్తూ ఉండాలండి బెడ్లను. 12 గంటల తర్వాత బెడ్లకి రోజు కూడా 2 పూట్ల వాటరింగ్ చేయాలి,
4: నీటితో
5: తడిస్తూ ఉండాలి. అప్పుడు బెడ్ల మీద నుంచి ఫార్మేషన్ అనేది కరెక్ట్ గా జరుగుతుంది. క్రాప్ కరెక్ట్ గా మనకి 10 రోజుల తర్వాత నుంచి చిన్న చిన్న పొడిపిల్లగా స్టార్ట్ అవుతుందండి క్రాప్. క్రాప్ స్టార్ట్ అయిన 2-3 రోజుల్లోనే మనకి పుట్టగొడుగు తయారైపోతుంది. ఈ పుట్టగొడుగు అనేది 3 నుంచి 4 ఇంచెల వరకు పెరుగుతుందండి. అంటే ఇంకా పెరుగుతుంది. 3 నుంచి 4 ఇంచెలు ఉన్నప్పుడు మాత్రమే పుట్టగొడుగుని కోసేయాలి. 5 ఇంచెలు దాటిన తర్వాత పుట్టగొడుగుని కోస్తే మాత్రం మనకి మార్కెటింగ్ కష్టం అవుతుంది. పుట్టగొడుగులు ఎప్పుడు కూడా క్యాప్ విచ్చుకోక ముందే కోసేయాలి. వాటిని ఒక పాలిథిన్ బ్యాగ్ లో పెట్టి మూతికి రబ్బర్ బ్యాండ్ పెట్టేసి రిఫ్రిజిరేటర్ లో పెట్టుకుంటే గనక మనకి 7 రోజుల వరకు నిల్వ ఉంటాయి. వీటికి నిల్వ సామర్థ్యం ఎక్కువ అండి.
4: ఈ 7 రోజుల్లోపు మీకు మార్కెటింగ్ అవ్వకపోతే ఆ తర్వాత కృత్రిమ పద్ధతులు ఏమైనా ఉంటాయా?
5: పచ్చళ్ళు కూడా పట్టుకోవచ్చు అండి. మిగిలిపోతున్నాయని మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ పాల పుట్టగొడుగుల్ని ఆవకాయగా గానీ మాగాయగా గానీ కొంచెం ఆరబెట్టి నూనెలో ఫ్రై చేసి ఆవకాయగా మాగాయగా ఇప్పుడు నిల్వ పచ్చళ్ళుగా తయారు చేసి వాటిని మనం మార్కెట్ చేసుకోవచ్చు.
4: ఇది వరకు ఇంత డిమాండ్ లేదు.
5: అవునండి.
4: ప్రస్తుతం ప్రాచుర్యంలోకి వస్తుంది.
5: అవునండి.
4: మరి మీకు మీ వ్యాపారం ఎలా ఉంది?
5: ప్రస్తుతానికి అందరూ కూడా ఎక్కువగానే వీటి మీద శ్రద్ధ చూపిస్తున్నారండి. తీసుకునే వాళ్ళు కూడా ఎక్కువగా ఆహారం మీద శ్రద్ధ ఉన్న వాళ్ళు ఎక్కువగా ఈ పాల పుట్టగొడుగుల్ని ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడానండి పాల పుట్టగొడుగుల్ని ఎక్కువగా తీసుకుంటున్నారు. డిమాండ్ అయితే బాగానే ఉందండి. ప్రస్తుతానికి మాత్రం మార్కెట్ బాగానే మాకు తీసుకుంటున్నారు.
4: స్టార్ట్ చేసిన దగ్గర నుంచి పుట్టగొడుగు మన చేతికి రావడానికి 4 రోజుల్లోపు ఆ పంట అయిపోతుంది.
5: అవునండి.
4: ఇమీడియట్ గా మళ్ళీ స్టార్ట్ చేసేయడమేనా లేకపోతే గ్యాప్ ఏమైనా ఇస్తూ ఉంటారా మీరు?
5: లేదండి, ఇప్పుడు మనకి దీన్ని తీసుకొచ్చి డార్క్ రూమ్ నుంచి లైటింగ్ రూమ్ లో పెడతామండి. మళ్ళీ బెడ్స్ మేము డార్క్ రూమ్ లో మళ్ళీ ప్రిపేర్ చేసేసుకుంటామండి. ఏ గది ఆ గది ప్రాసెస్ జరిగిపోతూ ఉంటుందండి. ప్రాసెస్ అనేది ఎక్కడ ఆగదు. 30 రోజులకి ఇది పంట స్టార్ట్ అవుతుంది. 30 రోజుల నుంచి 60 రోజుల్లోపు ఈ పంట పూర్తి అయిపోతుంది. 30 రోజుల్లో ఈలోగా మేము మళ్ళీ డార్క్ రూమ్ లో బెడ్స్ తయారు చేసి ఫిలప్ చేసేసుకుంటాము. ఇట్లా చైన్ లింక్డ్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుందండి. వర్క్ అనేది ఎక్కడ కూడా ఆగటం అనేది
4: కంటిన్యూస్ ప్రాసెస్.
5: అవునండి.
4: మరి ఈ మధ్యలో ఎక్కడ ఇంత శ్రద్ధగా చేయాల్సిన పని ఇది. మీరు ఎంత పెట్టుబడితో స్టార్ట్ చేశారు ఈ బిజినెస్?
5: 30,000 పెట్టుబడితో మొదలు పెట్టాను నేను.
4: మీకు ఆదాయం ఎంత వస్తూ ఉంటుంది?
5: ఆదాయం అంటే మనకి ప్రస్తుతానికైతే నెలకి 20,000 అట్లా వస్తుందండి.
4: విన్నారు కదా, పుట్టగొడుగులు చూడటానికి ఎంత కోమలంగా ఉంటుందో అంత కఠినంగా ఉంటుంది తయారీ విధానం. ఎన్నో అంశాలు అవగాహన తీసుకొచ్చారు పద్మావతి గారండి. ధన్యవాదాలు.
5: నమస్కారం.
3: కార్యక్రమంలో మీరు ఇంతవరకు పుట్టగొడుగుల పెంపకం గురించి శ్రీమతి వి పద్మావతి గారితో పరిచయ కార్యక్రమం మీరింతవరకు విన్నారు.
2: వనితవాణిలో ఇప్పుడు వినండి.
3: కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వినండి.

0: కార్యక్రమంలో మీరింతవరకు లలిత గీతం విన్నారు.
1: నా పేరు డాక్టర్ ఐఎస్ చైతన్య కుమార్, అడిషనల్ ప్రొఫెసర్, ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ విభాగం, ఎయిమ్స్ మంగళగిరి అండి. రక్తదానం చేసేటప్పుడు అన్ని విషయాలు అందరూ రక్తదాతలు డాక్టర్ గారికి తెలియజేయండి. రక్తదానం చేయడం వల్ల ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. సంవత్సరంలో అట్లీస్ట్ 3 సార్లు రక్తదానం చేయండి, ఆపదలో ఉన్నవారిని కాపాడండి.
0: మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి రేపు ఉదయం 7:30 ప్రసారమయ్యే ఉదయరేఖలు కార్యక్రమంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదాన ప్రాముఖ్యత గురించి డాక్టర్ ఐఎస్ చైతన్య కుమార్ గారితో పరిచయ కార్యక్రమంలో మరిన్ని వివరాలు వినండి. కార్యక్రమంలో చివరిగా విశేషాలు వింటారు.
2: మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం అవసరం. అలాగే సరైన జీవన విధానం కూడా ఉన్నట్లయితే ఆరోగ్యంగా ఉండవచ్చు. ఈ మధ్యకాలంలో చూసినట్లయితే అనారోగ్య సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వీటి నుండి తప్పించుకోవాలంటే మంచి పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవాలి. వీటిలోకి తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు రోజువారీ ఆహారంలో వీటిని తప్పక మనం భాగం చేసుకోవాలి. వీటిలో అనేక పోషక విలువలు కలిగినటువంటి బొప్పాయి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బొప్పాయి కారికా జాతికి చెందిన వృక్షం. మెక్సికో, మధ్య అమెరికాలో ఈ బొప్పాయిని ఒకప్పుడు విరివిగా పండించేవారు. దీని పండ్లు ఆహారంగానూ వైద్యంలోనూ వాడతారు. మన దేశంలో 400 ఏళ్ల క్రితమే ఈ బొప్పాయి ప్రవేశించింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, అస్సాం, బీహార్, పంజాబ్ తదితర రాష్ట్రాలలో విరివిగా పండిస్తారు. ఒక చెట్టుకి 10 నుండి 15 కాయలు గుత్తులుగా కాస్తాయి. ఇవి ఏడాది పొడుగునా సులభంగా లభిస్తాయి. బొప్పాయి పండులో ఉన్నన్ని విటమిన్లు మరే పండులోనూ లేవంటారు వైద్యులు. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఈలు తగు మోతాదులో ఉంటాయి. అలాగే దీనిలో ఫోలేట్లు, ప్యాంథోనిక్ ఆమ్లాలు, ఖనిజాలు, ఫ్లెవనాయిడ్లు, పీచు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మామిడి పండు తర్వాత బొప్పాయిలోనే మనకు అధిక పరిమాణంలో విటమిన్ ఏ లభిస్తుంది. దీనితో పాటు విటమిన్ B1, B2, విటమిన్ B3, సి విటమిన్లు, అలాగే కాల్షియం, ఇనుము, భాస్వరం వంటి ఖనిజ లవణాలు సమృద్ధిగా లభిస్తాయి. ఇక ఈ బొప్పాయి పండులోని ఆరోగ్య ప్రయోజనాలు కనుక చూసినట్లయితే కంటికి సంబంధించిన రోగాలు రాకుండా ఈ పండులోని బీటా కెరోటిన్ తోడ్పడుతుంది. విటమిన్ ఏ దీనిలో సమృద్ధిగా ఉండటం వల్ల దృష్టి లోపాలను నివారిస్తుందని వైద్యులు తెలియజేస్తున్నారు. దీనిలో విటమిన్ బి వల్ల నోటిపూత, తెల్లమచ్చలు, పెదాల పగుళ్ళు రాకుండా ఈ పండు కాపాడుతుంది. ఇవి తగ్గుతాయి. ఆస్తమా, కీళ్ల వ్యాధులు వంటివి రాకుండా ఈ పండు నిరోధిస్తుంది. అలాగే జీర్ణ

0: జీర్ణక్రియ వేగాన్ని పెంచుతుంది, జీర్ణ సమస్యలను తొలగిస్తుంది. పులియబెట్టిన బొప్పాయి నుండి ఆయింట్మెంట్ తయారు చేస్తారు. అంతేకాకుండా గాయాల మీద, పుండ్లపైన ఈ బొప్పాయి గుజ్జుని ఉంచి కట్టుకడితే అవి త్వరగా తగ్గిపోతాయి. బొప్పాయి హిమోగ్లోబిన్ పెంచడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా పొట్ట, ప్రేగులలోని విష పదార్థాలను ఇది తొలగిస్తుంది. ఈ పండుని కనుక తీసుకుంటే శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. ముఖ్యంగా ఈ పండు మంచి ఇమ్యూనిటీ బూస్టర్ అనే చెప్పాలి. చక్కెర వ్యాధితో బాధపడేవాళ్లు కూడా మితంగా ఈ పండుని తినవచ్చు. బొప్పాయిని పండుగానే కాకుండా పచ్చిగా ఉన్నప్పుడు కూరగాను ఎక్కువగా వాడతారు. ఈశాన్య భారతంలో వంటలలో ఈ కాయను విరివిగా వాడతారు. మిగతా కూరగాయలైన సొరకాయ, బీరకాయ, వంకాయలలాగానే ఈ బొప్పాయి కాయని కూడా విరివిగా అమ్ముతారు. బొప్పాయి మంచి సౌందర్య సాధనంగా కూడా పనిచేస్తుంది. బొప్పాయిలోని గుజ్జుని మొహానికి రాయడం వల్ల మంచి మెరుపు వస్తుంది. అలాగే మొటిమలు కూడా తగ్గుతాయి. ఫేస్ ప్యాక్లలో కూడా ఈ బొప్పాయి గుజ్జుని ఎక్కువగా వాడతారు. బొప్పాయితో చేసిన ఫేస్ ప్యాక్ జిడ్డు చర్మానికి ఎంతో మంచిది. దీనిని సబ్బులు, క్రీములలో కూడా ఎక్కువగా వాడతారు. జుట్టు నారింజ, నిమ్మ, పెరుగుతో పాటు తింటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఎందుకంటే బొప్పాయిని కనుక నారింజతో పాటు తీసుకుంటే నారింజలో ఉన్నటువంటి ఆహారం అజీర్తి వంటి సమస్యలు కలగవచ్చు. అలాగే బొప్పాయిలో నిమ్మరసం కనుక చేరిస్తే రక్త సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఇక పెరుగుతో కనుక తీసుకుంటే పెరుగు చలవ చేస్తుంది, బొప్పాయి వేడి చేస్తుంది. ఈ రెండింటినీ కలిపి కనుక తీసుకుంటే జలుబు, ఒళ్ళు నొప్పుల సమస్యలు రావచ్చు. వీటితో కలిపి కాకుండా బొప్పాయినే కనుక తీసుకుంటే అజీర్ణ సమస్యలు, ఊబకాయ వంటి సమస్యలు కూడా దూరమవుతాయి.
1: మీరు ఇంతవరకు విశేషాలు విన్నారు.
2: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
2: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
3: ఆకాశవాణి
4: 90 సంవత్సరాల గౌరవప్రదమైన ప్రయాణం,
3: మన భారతదేశం విన్న తొలి స్వరం
4: ఆకాశవాణి,
3: కోట్ల హృదయాలను ఏకం చేస్తూ
4: కోట్లాది గుండెల చప్పుడుగా,
3: కేవలం ఒక ప్రసార సేవ మాత్రమే కాదు
4: సమాజ స్వరం
3: మన ఆకాశవాణి.
4: సమాచారాన్ని అందించడమే కాదు
3: భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన శక్తివంతమైన వేదిక.
4: 9 దశాబ్దాల విశ్వసనీయత,
3: 90 ఏళ్ల అనుబంధం,
4: యుద్ధాలప్పుడు ధైర్యం చెప్పింది,
3: విపత్తులప్పుడు తోడుగా నిలిచింది.
4: గ్రామం నుంచి నగరం వరకు
3: సమాచారం,
4: వినోదం,
3: విజ్ఞానాన్ని అందిస్తూ
4: సంస్కృతికి అద్దం పట్టింది.
3: మారుతున్న కాలంతో పాటు
4: సరికొత్త సాంకేతికతతో
3: మీ ముందుకు సరికొత్తగా
4: ఆకాశవాణి. వినండి,
3: ఆస్వాదించండి.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

0: 90 ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్, 90 ఇయర్స్ ఆల్ ఇండియా రేడియో, కోట్లాది మంది గుండె చప్పుడు ఆకాశవాణి.
1: ఓ ఆకాశవాణి, టైమ్లెస్ ఫ్లేమ్, ఈచ్ నోట్ యు సెండ్ స్టిల్ స్పీక్స్ అవర్ నేమ్, అండ్ ఇన్ యువర్ సాంగ్ వి హియర్ అవర్ ఓన్, అ కంట్రీస్ హార్ట్ ఇన్ ఎయిర్ వేవ్స్ సోన్.
0: మారుతున్న కాలంతో పాటు సరికొత్త సాంకేతికతతో
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఈ తరం జెన్ జీ కిడ్స్ కూడా ఆకాశవాణిని ఎంజాయ్ చేస్తున్నాం.

0: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: 90 సంవత్సరాలుగా ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో అనుభవాలు, దేశభక్తి గీతాలు, హృదయాన్ని తాకే కథలు, వ్యవసాయానికి మార్గదర్శకాలు, వైద్యుల అమూల్య సలహాలు, ప్రతి మాటలో నమ్మకం, ప్రతి స్వరంలో బాధ్యత. ఇది కేవలం ప్రసారం కాదు, మనసుల్ని కలిపే మాధుర్యం. కాలం మారినా, తరాలు మారినా ఈశ్వరం మాత్రం ఎప్పటికీ మారదు. 90 వసంతాల అజరామర ప్రయాణం మన అందరి ఆకాశ

0: कहानियाँ हम सुनते आए, देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स OTT ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: ఆకాశవాణి వ్యాస మహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీతా పారాయణం
3: 18 అధ్యాయాలు,
2: 700 శ్లోకాలు,
3: 700 రోజులు.
2: ప్రతిరోజు ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం.
3: ప్రతిరోజు భగవద్గీతలోని ఒక శ్లోకం, దాని భావం వింటారు.

0: సమస్త ధర్మముల అనగా సమస్త కర్తవ్య కర్మములను నాయందు త్యజించి నీవు కేవలము సర్వశక్తిమంతుడను సర్వాధారుడను పరమేశ్వరుడనైన నన్ను శరణు పొందుము. నేను నిన్ను సర్వపాపముల నుండి ముక్తునిగావింతును. నీవు శోకింపకుము.
1: గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్.
2: నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు.
1: పర్యవేక్షణ శ్రీ బి వెంకటేశ్వర్లు.
2: గుర్తుంచుకోండి,
1: వ్యాస మహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీత పారాయణం ప్రతిరోజు ఉదయం 7:15 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం.
2: ఉదయరేఖలు కార్యక్రమంలో
1: ఆకాశవాణి వ్యాస మహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీత పారాయణం.

0: శ్రీ చైతన్య విద్యా సంస్థలే.
1: మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబూ, దాని పేరే పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.

టీన్ టైమ్ కార్యక్రమంలో ముందుగా వినండి దశావతారం. ఈ చిత్రానికి కమల్ హాసన్, సాధనా సర్గమ్ ఆలపించిన వీటూరి గీతం, హిమేష్ రేష్మియా సంగీతం.

తిరుపతి పట భీమా ఈ చిత్రానికి విజయేష్ దాస్, కైలాష్ ఖీర్, స్వర్ణలత ఆలపించారు. ఏఎం రత్నం శివగణేష్ గీతానికి, హరీష్ జయరాజ్ సంగీతం అందించారు.

0: నా పేరు డాక్టర్ ఐఎస్ చైతన్య కుమార్, అడిషనల్ ప్రొఫెసర్, ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ విభాగం, ఎయిమ్స్ మంగళగిరి అండి. రక్తదానం చేసేటప్పుడు అన్ని విషయాలు అందరూ రక్తదాతలు డాక్టర్ గారికి తెలియజేయండి. రక్తదానం చేయడం వల్ల ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. సంవత్సరంలో అట్లీస్ట్ 3 సార్లు రక్తదానం చేయండి. ఆపదలో ఉన్నవారిని కాపాడండి.
1: మరిన్ని వివరాలు తెలుసుకోవటానికి రేపు ఉదయం 7:30 ప్రసారమయ్యే ఉదయరేఖలు కార్యక్రమంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదాన ప్రాముఖ్యత గురించి డాక్టర్ ఐఎస్ చైతన్య కుమార్ గారితో పరిచయ కార్యక్రమంలో మరిన్ని వివరాలు వినండి.

టీన్ టైం కార్యక్రమంలో శ్రోతలు సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట సందీప్ చౌత శృతి పతక్ ఆలపించారు. సందీప్ చౌత సంగీత సారథ్యంలో భాస్కర్ భట్ల రవికుమార్ గీతం, ఇది బుజ్జిగాడు చిత్రం కోసం.

0: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: శ్రోతలు టీన్ టైం కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట చింతకాయల రవి. ఈ చిత్రానికి కేకే సునిధి చౌహాన్ ఆలపించిన పాట ఇది. విశాల్ శేఖర్ సంగీత సారథ్యంలో చంద్రబోస్ రచన ఇది.

శ్రోతలు ఇంతవరకు టీన్ టైం కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. సమయం 4 గంటలైంది. యువలయ కార్యక్రమంలో మరికొన్ని సినీ గీతాలు వింటారు.

ముందుగా వినబోతున్న పాట కింగ్. ఈ చిత్రానికి లెస్లీ లేవిస్, మమతా మోహన్ దాస్ ఆలపించిన పాట ఇది. రామోజోగయ్య శాస్త్రి గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

వినుబోతున్న పాట కొత్త బంగారు లోకం. ఈ చిత్రానికి శ్వేతప్రసాద్ ఆలపించారు. సంగీతం ఎక్కిజే మేయర్, సాహిత్యం శ్రీ వెన్నెల.

0: రక్తదానం చేయండి, ప్రాణాలు కాపాడండి, మానవత్వాన్ని చాటుకోండి. మీకు అత్యవసర పరిస్థితుల్లో రక్త నిల్వలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలనుకున్నట్లయితే ఈ రక్తకోష్ యాప్ ని గానీ వెబ్సైట్ లో గానీ సంప్రదించగలరు, చూడగలరు.
1: మరిన్ని వివరాలు తెలుసుకోవటానికి ఈ నెల 9వ తేదీ అనగా రేపు ఉదయం 7:30 ప్రసారమయ్యే ఉదయరేఖలు కార్యక్రమంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదాన ప్రాముఖ్యత గురించి డాక్టర్ ఐఎస్ చైతన్య కుమార్ గారితో పరిచయ కార్యక్రమంలో మరిన్ని వివరాలు వినండి.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. సినీ గీతాలు వింటున్నారు యువలయ కార్యక్రమంలో. వినబోతున్న పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుజాత ఆలపించారు. చంద్రబోస్ గీతానికి సంగీతం మణిశర్మ. ఒక్క మగాడు చిత్రం కోసం

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. సినీ గీతాలు వింటున్నారు. యువలయ కార్యక్రమంలో వినబోతున్న పాట ఒంటరి. ఈ చిత్రానికి ఎస్పి చరణ్ కల్పన ఆలపించారు. రామజోగయ్య శాస్త్రి గీతానికి సంగీతం మణిశర్మ.

వినుబుతున్న పాట పరుగు. ఈ చిత్రానికి రాహుల్ నంబియారు ఆలపించారు. అనంత శ్రీరామ రచన, సంగీతం మణిశర్మ.

తెలుగు సాహితీ మణితీపాలు. తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. సమయం 4:30 కావస్తోంది. ప్రకటించిన కార్యక్రమం మరికొద్దిసేపట్లో వింటారు.

0: ఆకాశవాణి హిందీ పాఠం హమ్ నన్హే బచ్చే 7వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయులు శ్రీ టి జయరాం, విద్యార్థిని బి ప్రణవాక్షర. వినండి 7వ తరగతికి హిందీ పాఠం హమ్ నన్హే బచ్చే.
1: నమస్తే అధ్యాపక్ జీ.
2: ఆశీష్ బైటో. హమారే దేశ్ కా నామ్ క్యా హై?
1: హమారా దేశ్ కా నామ్ భారత్ దేశ్ హై.
2: భారత్ దేశ్ కి ఉత్తరీ సీమా పర్ క్యా హై?
1: భారత్ దేశ్ కి ఉత్తరీ సీమా పర్ హిమాలయ పర్వత్ హై.
2: హిమాలయ పర్వత్ కి రక్షా సీమా ప్రాంత మే కౌన్ కర్తా హై?
1: హిమాలయ పర్వత్ కి రక్షా సీమా ప్రాంత మే సైనిక్ కర్తే హై.
2: సైనికో కా కార్య కైసా హోతా హై?
1: సైనికో కా కార్య బడా హోతా హై.
2: సైనికో కే కార్య కి తులనా మే అప్నా కార్య కైసా హోతా హై?
1: సైనికో కే కార్య కి తులనా హై అప్నా కార్య చోటా హోతా హై.
2: చోటా శబ్ద కా పర్యాయ శబ్ద క్యా హై?
1: చోటా శబ్ద కా పర్యాయవాచి శబ్ద నన్హా హై.
2: సహీ ఉత్తర్. ఆజ్ హమారా పాఠ హమ్ నన్హే బచ్చే కా హై. హమ్ నన్హే నన్హే బచ్చే హై, నాదాన్ ఉమర్ కే బచ్చే హై, పర్ అప్

భారత్ కీ ధ్వజ ఫహరాయేంగే హమ్ నన్హే నన్హే బచ్చే హై నాదాన్ ఉమర్ కే బచ్చే హై. తుమ్ భీ ఏక్ బార్ గావో.

కరాయంగే అప్నా పత్ కభీ నా జోడెంగే అప్నా ప్రణ కభీ నా తోడెంగే హిమ్మత్ సే నాతా జోడెంగే హమ్ ఇమగిరి పర్ చ

0: हम वैसे कभी ना डोलेंगे, अपनी ताकत को तोलेंगे, जननी की जय जय बोलेंगे, अपना सिर बैठ चढ़ाएंगे, भारत की ध्वजा पहराएंगे।
1: बच्चे अपने को नन्हे और नादान कहते हैं, अपने दुन पे सच्चे मानते हैं, वे भारत माता की जय जय नाद करते हैं, अपना तिरंगा झंडा सदा फहराने की इच्छा प्रकट करते हैं। పిల్లలు ఏమంటున్నారంటే, మేము చిన్నవాళ్ళము మరియు ఏమీ తెలియని వారము, మా కోరికకు మాత్రం మేమే నిజమైన వారసులం అంటున్నారు. భారతమాత జయ జయ నినాదం చేస్తూ ఉంటామంటున్నారు. ఈ దేశపు జెండాను ఎల్లప్పుడూ ఎగరవేయాలని కోరుకుంటున్నారు. హా సహీ కహే హో వే జిస్ రాస్తే పర్ జా రహే హై వహ్ కిత్నా భీ కష్ట క్యూ నా హో उससे मोड़ने की बात नहीं सोचते हैं, की गई कसम से विचलित नहीं होंगे भी कहते हैं, भारत देश का तिरंगा ध्वज सदा पहराना चाहते हैं। पिल्ललु वारु एंचुकुन्ना दारी एंत कष्टमैना वेनुकु चूडमंटुन्नारु, चेसिन प्रतिज्ञनु एप्पटिकी विडवमंटुन्नारु, धैर्यंगा ई चल्लनि हिमालय पर्वतं एक्कि త్రివర్ణ పతాకాన్ని సదా ఎగరవేస్తామంటున్నారు. ఏ వయసే కభీ నహీ డరేంగే భీ కహతే హై, సాథీ సాథ్ సదా అప్నీ తాకత్ కీ తోల్ నిరంతర్ కర్తే రహేంగే కహతే హై, భారత్ మాతా కీ జయ నినాద్ హమేషా కర్తే హీ రహేంగే, ఇస్కే లియే సిర్ భేంట్ చడానే కే భీ తయార్ హోంగే కహతే హై. వారు ఇంకా ఏమంటున్నారంటే, మాకు భయానికి భయం లేదంటున్నారు. అంతేగాక ఎల్లప్పుడూ వారి శక్తిని బేరూజు వేసుకుంటున్నామంటున్నారు. భారతమాత జయ నినాదము సదా చేస్తూ ఉంటామని చెప్పుకుంటున్నారు. దీనికే వారు తమ ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధమంటున్నారు.
0: ఇస్ కవితాకో కిన్హోనే లిఖియే అధ్యాపక్ జీ?
1: యహ కవిత శ్రీ సోహన్ లాల్ ద్వివేదీ కే ద్వారా లిఖీ గయీ హై. ఏ హిందీ సాహిత్య కే ప్రసిద్ధ కవి హై. ఇన్కా జన్మ సన్ 1906 మే హువా. ఇన్కా సంపర్క్ పండిత మదన మోహన్ మాలవీయాజీ సే హువా. ఇన్కే వ్యక్తిగత జీవన్ సే ప్రభావిత్ హుయే తే. ఉన్సే ప్రేరణా పాకర్ రాష్ట్రీయ భావన తదా జనతా కీ చేతన కర్నే వాలీ కవితాయే లిఖి, జిన్మే రాష్ట్రీయ భావన కూట్ కూట్ కర్ బరీ హుయీ. ఇస్ కవిత సోహన్ లాల్ ద్వివేదీ గారు రచించారు. ఈయన హిందీ సాహిత్యములకు చెందిన ప్రసిద్ధ కవులు. వీరి జననము 1906లో జరిగింది. ఈయనకి పండిత మదన్ మోహన్ మాలవీయ గారితో వ్యక్తిగత పరిచయం ఉండేది. ఈ ప్రేరణతో దేశభక్తి మరియు జనతైచన్య కవితలు వ్రాసేవారు. వాటిలో దేశభక్తి భావన మెండుగా ఉండేది. బచ్చే కైసే హై?
0: బచ్చే నన్హే ఔర్ నాదాన్ హే.
1: బచ్చోం కా దున్ కైసా హై?
0: బచ్చోం కా దున్ సచ్చా రహా హే.
1: బచ్చే కిస్ చీజ్ సే ముహ్ మోడ్నా నహీ చాతే హై?
0: బచ్చే అప్నే సే కీ గహీ కసమ్ సే ముహ్ మోడ్నా నహీ చాహతా హే.
1: హిమాలయ పహాడ్ పర్ కిస్ దేశ్ కా జెండా ఫహరానా చాతే హై?
0: హిమాలయ పర్ భారత్ దేశ్ కా తిరంగా జెండా ఫహరానా చాహతా హే.
1: ఇస్ కవిత కే బారే మే కుచ్ వాక్య అప్నీ ఓర్ సే కహో.
0: కవి కహతే హే కి బచ్చే చోటే హే నాదాన్ హే, కమ్ ఉమ్ర కే హే సదా సచ్ బోల్తే హే, భారత్ మాతా కి జై కి కామనా కర్తే హే, భారత్ దేశ్ కా జెండా సదా హిమగిరి శిఖర్ పర్ ఫహరానా చాహతే హే.
1: ఠీక్ తరహ ప్రస్తుతీకరణ కియా హై తుమ్నే. ఇస్ కవిత కి రచనా किसने की?
0: इस कविता की रचना श्री सोहन लाल द्विवेदी ने की.
1: श्री सोहन लाल द्विवेदी किस भाषा के कवि थे?
0: श्री सोहन लाल द्विवेदी हिंदी भाषा की कवि थे.
1: इनकी रचनाओं में कौन कौन सी बातें भरी थी?
0: इनकी रचनाओं में राष्ट्रीय भावना और जनता की चेतना रूपी भावनाओं एम कूट कूट कर भरी थी.
1: అచ్చీ తరహ ప్రశ్నకే ఉత్తర దియే హో. कुछ कठिन शब्द अपनी कॉपी में लिख ले।
0: जी हाँ।
1: नादान एमी तेलियनी।
0: నాదాన్ ఏమీ తెలియని.
1: ప్రణ్ శపదము.
0: ప్రణ్ శపదము.
1: సచ్చా నిజముగా.
0: సచ్చా నిజముగా.
1: షహీద్ దేశభక్తుడు.
0: షహీద్ దేశభక్తుడు.
1: యహ షహీద్ శబ్ద కా అర్థ హై దేశ్ కే లియే జో ప్రాణ్ అర్పణ్ కర్తా హో. జైసే కి దేశ్ కి స్వతంత్రతా కే లియే చంద్రశేఖర్ ఆజాద్ షహీద్ హుయే తే. ఇసీ తరహ అల్లూరి సీతారామ రాజు అంగ్రేజో కి సేనా కే సాథ్ లడ్తే లడ్తే షహీద్ హుయే తే.
0: జీ హా లిఖ్ లియా.
1: ఖూబ్. కుచ్ విలోమ్ శబ్ద జానే.
0: జీ హా.
1: నన్హా బడా.
0: నన్హా బడా.
1: జై పరాజయ.
0: జై పరాజయ.
1: కుచ్ వాక్య ప్రయోగ్ భీ సీఖ్ లే.
0: జీ హా.
1: నాదాన్ ఏమీ తెలియని.
0: నాదాన్ ఏమీ తెలియని.
1: కభీ కభీ బచ్చే అప్నే నాదాన్ సే గలత్ కార్య కర్తే హై. పిల్లలు అప్పుడప్పుడు తెలియని తనము వలన తప్పులు చేస్తారని అర్థం. దున్ కోరిక. బచ్చే అప్నే దున్కే సచ్చే హై. పిల్లలు వారి కోరికకు నిజమైన వారసులు. నాతా సంబంధము. అప్నే మాతృభూమి సే సదా హం నాతా జోడ్ రక్నా హై. ఎల్లప్పుడూ మనము మన మాతృభూమితో సంబంధము కలిగి ఉండాలి. హిమగిరి హిమాలయ పర్వతము. భారత్ కి ఉత్తరీ సీమా పర్ హిమగిరి హై. భారతదేశానికి ఉత్తర సరిహద్దులో హిమాలయ పర్వతం ఉంది. ఇసీకే జైసే కుచ్ అప్ని ఓర్ సే కహో.
0: జీ హా. నన్హా చిన్నది. యహ నన్హా మేజ్ హే. హిమ్మత్ ధైర్యము. మే కభీ భీ అప్నా హిమ్మత్ నహీ గర్నా హే. ఉమర్ వయసు. చోటీ ఉమర్ మే హమ్ ఖూబ్ ఖేల్తే హే తే. తిరంగా మూడు రంగులైన భారతదేశ్ కి ధ్వజ తిరంగా హే. తాకత్ బలము. బచ్చే అప్ని తాకత్ తోల్తే ఆగే బద్నా చాహతే హే. మోడ్నా వెనుకకు తిరుగుట. హమ్ అప్నే వాదే సే కభీ భీ నహీ మోడ్నా హే.
1: ఠీక్ సే అప్నే వాక్య ప్రయోగ్ కియే హో. व्याकरणांश के रूप में भविष्यत काल के बारे में जाने. इस कविता में गाएंगे पहराएंगे छोड़ेंगे जोड़ेंगे बोलेंगे इन शब्दों को व्याकरण की दृष्टि से क्या कहते हैं.
0: व्याकरण की दृष्टि से इन्हें क्रियाएं कहते हैं.
1: इनको भविष्यत काल की क्रियाएं कहते हैं. भविष्यत काल माने क्रिया का कार्य होने की रीति को बताना है. गाएंगे पहराएंगे जोड़ेंगे ई क्रिया रूपमलो भविष्यत कालमनकु चेंदनवि. भविष्यत कालप क्रिया जरगबो पनि ओक रीति तेलियजेस्तुंदि. इसलिए क्रिया के धातु के साथ क्रम में एगा एंगे एगी और एंगी जैसे स्वर जोड़ना पड़ता है. अंदुवन्न क्रिया धातु को క్రమముగా ఏగా ఏంగే ఏగి ఔర్ ఏంగి అనే స్వరములు కలుపుట జరుగుతుంది. జైసే కి శేఖర్ కల్ యహా ఆయేగా. శేఖర్ ఔర్ సోహన్ కల్ కేనే జాయేంగే. తుమ్ కల్ పరీక్ష లికోగే. ఆప్ పర్సోమ్ సర్కస్ దేఖేంగే. వహ్ రేడియో సునేగా. యహ్ మిఠాయి బనాయేగా. ఇది కర్త మై స్త్రీలింగ్ కే రూప్ మే ఏక్ వచన కే రూప్ మే మాననీ హై తో తబ్ క్రియా కి రచన అలగ్ హోతీ హై. జైసే కి మై కల్ పాఠ్ పడుంగీ. మై అను కర్త స్త్రీలింగముగా ఏకవచనముగా వచ్చినప్పుడు ఇలా చెప్పాలి లేక వ్రాసుకోవాలి. సరేనా?
0: జీ హా. ఒకవేళ స్త్రీలింగ బహువచనముగా తుమ్ రాయవలసి వస్తే ఎలాగండి?
1: సహీ ప్రశ్న కియా హై. ఎది తుమ్ శబ్ద స్త్రీలింగ బహువచన హోతో అప్పుడు ఎలా అంటే తుమ్ రోజ్ పాఠ పడోగీ, తుమ్ కహానీ లికోగీ, తుమ్ మందిర్ జావోగీ ఈ విధముగా వ్రాసుకోవాలి లేక చెప్పాలి. తెలిసిందా? నీవు కొన్ని చెప్పు.
0: మై రోజ్ స్కూల్ జావుంగా. మై రోజ్ స్కూల్ జావుంగి. తుమ్ పుస్తక్ లికోగే.

0: తుమ్ పుస్తక్ లికోగి, ఈ విధముగా కదండి.
1: అచ్చి తర సమ్జే హో, ఆజ్ కా పాఠ యహీ సమాప్త్ హోతా హై.
0: ధన్యవాద్ అధ్యాపక్ జీ.
1: మంగళాశీష్ ప్రణవాక్షర.
2: మీరింతవరకు హమ్ ననహే బచ్చే 7వ తరగతికి హిందీ పాఠం విన్నారు. ఉపాధ్యాయులు శ్రీ టి జయరాం, విద్యార్థిని బి ప్రణవాక్షరా.

0: రంగస్థలి. ఈనాటి రంగస్థలి కార్యక్రమంలో సిబి చక్రవర్తి నాటకం నుండి సౌదామిని పాత్ర పద్యాలు వింటారు. నిర్వహణ శ్రీ కొనికపోగుల సుందర్రావు. హార్మోనియం శ్రీ మోదుగుల శ్రీనివాసరావు.
1: పరమేశ్వర, నీ లీలను వర్ణింపగలవారెవ్వరు? 14 భువనములను సృష్టించుటే కాక ఏ లోకమునకు ఆలోక ప్రత్యేకతను నిర్ణయించి సృష్టి క్రమమునకు భంగము వాటిల్లనియక కొనసాగించుటే కాక గూటిలోని పెట్టకు, రాతిలోని కప్పకు, గోతిలోని నక్కకు, గుహలోని పులికి ఆహారమును అందించుచు పోషించు నీ లీలలు నేమని వర్ణింపగలను, ఎన్నని పాడగలను? లోక కళ్యాణ రూపుడవు నీవు, లోకములన్నిటినీ నీ గర్భమున ఇముడించుకున్న దామోదరుడవు.

ప్రభు, దైవదర్శన భాగ్యం వలన ఆత్మకేదయో నూతనత్వము పడుముతున్నట్లు తోచుచుండును. కావునని ఏదో ఇంత అనుభూతి అలముకొనుచుండును. క్రియాదక్షతలోనే సృష్టి రహస్యం ఇవిడి ఉన్నదని, క్రియారహితుడు జీవన్మృతుడే, కార్యసాధనయే మానవ ధర్మము, కార్యసాధనకు మానవయత్నము ఇమిడి అన్నది. అప్పుడు దానితో దైవయత్నము చేరి అలోన్ముఖమగును. ప్రభు, పురుషయత్నముండిననే దైవయత్నము సిద్ధించుచుండును.

సామాన్యులకిట్టి ఆత్మము కాకన కలుగున సర్వభౌమ వేదాంత విషయమున స్త్రీల పక్షమున మీ అభిప్రాయం ఎట్టుదో ఎరింగితురా. అవును ప్రభు, మానవులద్దరూ అందునో మహిళలు పరమశివునికి ఎంతో రుణపడి ఉండేది. ప్రభు, చిరకాలమైత్రి వదిలించుకున్నను బాధ్యతలు వదలక యోగ్యులైన వారిని అలయింపక మాన అవి మిమ్మట్లు బాధించుచుండవచ్చు. అందులకై మీరేమీ కొందవలదు. మహాపాగా అది అంతే, క్రియాదక్షులు చేయుచున్న పనులను విరమించుకున్నప్పుడు

ఎట్టి భావనలకు భవితవ్యములకు సంబంధమేమీ ఉండదు. అకారణముగా నౌకలు చెందుచు కలత చెందకుడు. అట్టనుకుంటేది కాని పరిపాలనా సౌలభ్యమును మీ పుత్రులు చూడగలరు. ప్రభు, వృషదర్ప సువీరులు మీ నందనులు, నీటి కోవిదులు కారా? మీ ప్రతిబింబములు మద్రికేయులు మాన్యులు కారా? ప్రజారంజముక పాలిప్ప

మహాభాగా, అన్యను క్రమముగా జరిగిపోగలవు. మీ బుద్ధిని కర్తవ్యము నుండి గణితము కానివ్వకుడు. యజ్ఞ దీక్షాదక్షులై క్రియాసాధనకు కంకణముధారులై సాగిరండు. తల్లి గంగాభవాని, పాతాళ గంగా, అరహర మహాదేవ శంభో, విపు భయంకర శుభంకర, నమో నమ.

సర్వశక్తిగల మహాదేవ శంభో శంకర రిపు భయంకర శుభంకర నమో నమః తల్లి గంగా భవాని. పరమేశ్వర ఏమిటి బాధలు స్వామి, హతవిధి ఏమిటి స్వామి?

శ్రోతలు, ఇంతవరకు రంగస్థలి కార్యక్రమంలో శిబి చక్రవర్తి నాటకం నుండి సౌదామిని పాత్ర పద్యాలు విన్నారు. నిర్వహణ శ్రీ కొనికపోగుల సుందర్రావు, హార్మోనియం శ్రీ మోదుగుల శ్రీనివాసరావు. మీరు వింటున్నారు ఆకాశవాణి FM 102.2. ఇప్పుడు కొన్ని సినీ గీతాలు వింటారు.

శ్రోతలు సినీ గీతాలు వింటారు. ముందుగా వినండి, రంజిత్ కల్పన ఆలపించిన రామజోగేశాస్త్రి గీతం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, చిత్రం రెడీ.

తిరువతి పేట కార్తీక్ కాలపించారు. సిరివెన్నెల గీతం ఇది, సంగీతం కమలాకర్, వాన చిత్రం కోసం.

0: The Indian Navy invites online applications from unmarried male and female candidates for 10+2 BTech Cadet Entry Scheme Permanent Commission. Last date for submission is 18 June 2026. For more details, visit www.joinindiannavy.gov.in. The Indian Navy. Combat ready, cohesive, Atmanirbhar. Safeguarding seas for a Viksit Samriddh Bharat. Join Indian Navy.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట గీతా మాధుర్య ఆలపించారు. సంగీతం శేఖర్ చంద్ర, భాస్కర్ భట్ల, రవికుమార్ గీతం. ఇది చిత్రం నచ్చావులే.

తిరువతి పాట ఆరియా 2. ఈ చిత్రం నుంచి బాబాసాగర్ రీటా ఆలపించారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: ఎన్సీఆర్టి విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
3: తరువాతి పాట రాజ్. ఈ చిత్రానికి శ్రీకృష్ణ సునీత ఆలపించిన పాట ఇది. సంగీతం కోటి.

శ్రోతలు సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట సెవెంత్ సెన్స్ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించారు. భువనచంద్ర గీతం ఇది. హరీష్ జయరాజ్ సంగీతం అందించారు.

0: మీకు అత్యవసర పరిస్థితుల్లో రక్త నిల్వలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలనుకున్నట్లయితే ఈ రక్తకోశ్ యాప్ ని గానీ వెబ్సైట్ లో గానీ సంప్రదించగలరు, చూడగలరు.
1: మరిన్ని వివరాలు తెలుసుకోవటానికి ఈ నెల 9వ తేదీ అనగా రేపు ఉదయం 7:30 ప్రసారమయ్యే ఉదయరేఖలు కార్యక్రమంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదాన ప్రాముఖ్యత గురించి డాక్టర్ IS చైతన్య కుమార్ గారితో పరిచయ కార్యక్రమంలో మరిన్ని వివరాలు వినండి.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట 100% లవ్. ఈ చిత్రానికి టిప్పు ఆలపించారు చంద్రబోస్. గీతం ఇది, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట రేవంత్ శ్రేయ ఘోషల్ ఆలపించారు. చంద్రబోస్ గీతం, ఎంఎం కీరవాణి సంగీతం. చిత్రం బద్రీనాథ్.

వినబోతున్న పాట రాహుల్ నమియార్, శ్రీవర్ధిని ఆలపించారు. తమన్ ఎస్ఎస్ సంగీతం అందించారు బాడీగార్డ్ చిత్రం కోసం.

వినబోతున్న పాట బిజినెస్ మ్యాన్. ఈ చిత్రానికి రాహుల్ నంబియారు ఆలపించారు, తమన్ ఎస్ఎస్ సంగీతం అందించారు, రచన భాస్కర్ భట్ల రవికుమార్.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట మొగుడు. ఈ చిత్రానికి గీతా మాధురి ఆలపించారు. సుద్దాల అశోక్ తేజ గీతం ఇది. బాబు శంకర్ సంగీతం అందించారు.

శ్రోతలు ఇంతవరకు సినీ గీతాలు విన్నారు. సమయం 6 గంటలకు వస్తుంది. ముందుగా హిందీలోను అనంతరం ఆంగ్లంలో వార్తా ప్రసారం.

0: 452 in the first innings and 112 in the second innings after enforcing the follow-on, sealing the match inside 3 days. And that is the end of this news bulletin.
1: వినండి, మీరు పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన గురించి విన్నారా?
2: భారత్ సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
1: దీంతో మీ ఇల్లు సూర్యఘర్ అవుతుంది, అంటే కరెంట్ బిల్ సున్నా. ఇంకా ఎక్కువ కరెంట్ ఉత్పత్తి అయితే విద్యుత్ గ్రేడ్ కు అమ్మి డబ్బు సంపాదించవచ్చు. అయితే ఎందుకు ఆలస్యం? ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in లో.
3: అక్కా, జాబ్ దొరికింది.
4: అరే వా, కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పటిక బోలిడంత షాపింగ్.
3: అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్.
4: ఆకురా కుమారా, సాలరీ కంటే ముందే ఖర్చుల.
3: ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది.
4: ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు.
3: కానీ అక్క,
4: చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడూ పొదుపు చేసుకో. కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు.
3: అక్క, పార్టీ నాది, బడ్జెట్ నీది.
4: నిన్ను
5: ఆర్బీఐ చెబుతుంది,
6: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
7: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పాలన సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన నినాదంతో ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఈరోజు జరిగిన అగ్ని ప్రమాదంలో పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఎరువులు, విత్తనాలు తగినంత అందుబాటులో ఉన్నాయని మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు. నైరుతి ఋతుపవనాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రాంతాలలో మరింత విస్తరించాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వార్తల వివరాలు. రెవెన్యూ శాఖలో సమూల మార్పులు తీసుకురావడం ద్వారా వివాదాలు లేకుండా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతంలో ముఖ్యమంత్రి ఈరోజు రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన గ్రామ సభలో ఆయన మాట్లాడుతూ, భూమిపై రైతు అన్ని హక్కులు కలిగి ఉండేలా సవరించామన్నారు. రీసర్వే 2.0 కింద ఇప్పటికే 1836 గ్రామాల్లో తుది రికార్డ్ ఆఫ్ రైట్స్ పూర్తి చేశామని చెప్పారు. అమ్మకం, బహుమతి, విభజన వంటి 900,000 లావాదేవీలకు 100% ఆటో మ్యూటేషన్ తీసుకువచ్చామన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పాలన సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన నినాదంతో ముందుకు సాగుతోందని చెప్పారు. గోదావరి జిల్లాల్లో ఆహార శుద్ధి పరిశ్రమలతో పాటు ఆక్వా రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నామని ముఖ్యమంత్రి వివరిస్తూ,
8: ఫుడ్ ప్రాసెసింగ్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఆక్వా రైతులకు రూపాయి 50 పైసలకే కరెంట్ ఇచ్చాం, ఇంకా దీన్ని స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. ఈ మధ్య కాలంలో ఆక్వా రైతులకు కూడా కొన్ని ఇబ్బందులు వచ్చాయి, తొందరలోనే సమస్య పరిష్కారం చేస్తారని ఆశిస్తున్నా. ఈ జిల్లాలో పండించే ఆక్వా మీరు చూస్తే చేపల్లో ఏది కూడా వేస్ట్ కాదు, న్యూట్రాసిటికల్ వాల్యూస్ ఉన్నాయి, ఫార్మాసిటికల్ వాల్యూలు ఉన్నాయి, అనేక రకాలైనటువంటి ఔషధాలు తయారు చేసుకునే అవకాశం ఉంది.
7: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఈరోజు అగ్ని ప్రమాదం జరిగింది. ప్లాంట్లోని స్టీల్ మెల్టింగ్ షాప్ SMS-1 పరిధిలోని సీసీడీ విభాగంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో ల్యాడర్ నుంచి హాట్ మెటల్ బకెట్లో అకస్మాత్తుగా కిందపడి భారీ మొత్తంలో ద్రవలోహం పైకి రావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో పలువురు కార్మికులు మృతి చెందగా మరికొంతమంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది, అగ్నిమాపక బృందాలు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు చనిపోవడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అన్ని శాఖల సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రైతులు భూసారాన్ని కాపాడేందుకు పరిమితంగా ఎరువులను ఉపయోగించాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. పార్వతీపురంలో ఈరోజు జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డితో కలిసి మంత్రి వ్యవసాయ రంగానికి సంబంధించిన పలు కీలక విషయాలపై దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎరువులు, విత్తనాలు తగినంత అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. గతంలో అవసరానికి మించి రసాయన ఎరువులు వేయడం వల్ల భూమి సహజ సారాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చిందని, ఆ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రైతులు ఈసారి ఎకరాకు ఎంత అవసరమో అంతే ఎరువులను వాడాలని సూచించారు. వ్యవసాయ రంగాన్ని డిజిటలైజ్ చేస్తూ పంపిణీ వ్యవస్థ పారదర్శకంగా సాగేందుకు దేశంలోనే మొదటిసారిగా ఒక సరికొత్త మొబైల్ అప్లికేషన్, యాప్ను ప్రవేశపెట్టినట్లు మంత్రి వెల్లడించారు. ఆకాశవాణి.

0: ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గడిచిన 2 ఏళ్ల పరిపాలనలో రైతులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకుందని మంత్రి పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలుకు అధికార యంత్రాంగం అహర్నిశలు కృషి చేసిందని తెలిపారు. ముఖ్యంగా వ్యవసాయ రంగానికే తొలి ప్రాధాన్యతనిస్తూ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పథకాలు చేరేలా చర్యలు తీసుకున్నామన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ రికార్డు స్థాయిలో అమలు చేసి రాష్ట్రంలోని రైతాంగానికి ఒక భరోసా ఇచ్చామని చెప్పారు. వన్ నేషన్ వన్ కార్డు విధానంలో భాగంగా మొట్టమొదటిసారిగా స్మార్ట్ కార్డులు తీసుకొచ్చామని మంత్రి నాదెండ్ల మనోహర్ వివరిస్తూ,
1: సాంకేతికంగా భారతదేశంలోనే మొట్టమొదటిసారి వాట్సాప్ ద్వారానే రైతు ఈ మొత్తం ధాన్య కొనుగోలు ప్రక్రియ పూర్తి చేసుకునే విధంగా ఒక వెసులుబాటు కల్పించారు. దీన్ని ఆశ్చర్యకరంగా 44,000 మంది రైతులు ఈ రోజుకి ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుని వాట్సాప్ ద్వారానే 351,000 మెట్రిక్ టన్ల ధాన్యం వాళ్ళు మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కి ధాన్యం అమ్మడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాకు తృప్తినిచ్చింది రైతుల దగ్గర నుంచి విన్న ఆ ఆశీర్వచనాలు, వాళ్ళు అందించిన ఆ సహకారం వాళ్ళు కూడా నమ్మి ముందు తీసుకొచ్చి నిలబడ్డారు.
0: రాజ్యసభ అభ్యర్థులుగా తెలుగుదేశం పార్టీ తరఫున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయులు నామినేషన్లు దాఖలు చేశారు. అమరావతిలోని రాష్ట్ర అసెంబ్లీ భవనంలో అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్ వనితారానికి ఈరోజు అందజేశారు. ఈ నామినేషన్ల దాఖలు ప్రక్రియలో ఎన్డీఏ కూటమి పార్టీల నాయకులు పాల్గొని ప్రతిపాదకులుగా సంతకాలు చేశారు. ఎన్నో పోషకాలు లభించే చేపలను ఆహారంగా తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా జీవించవచ్చని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మర రామానాయుడు అన్నారు. మృగశిర కార్తె సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఈరోజు చేపలు రొయ్యలతో తయారు చేసిన ఆహారాన్ని ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, చేపలు రొయ్యల్లో కొవ్వు తక్కువగా ఉండి అధిక ప్రోటీన్లు లభిస్తాయన్నారు. గుండె కండరాలను బలోపేతం చేయడంతో పాటు కంటికి మెదడుకు ఇవి ఎంతో మేలు చేస్తాయని నిమ్మల రామానాయుడు చెప్పారు. సంక్షేమ పథకాల అవకతవకలకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేసేందుకు త్వరలో ఒక ప్రత్యేక ఫోన్ కాల్ వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నామని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. విజయనగరం జిల్లా బల్లంకి గ్రామంలో నిర్వహించిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆమె ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో పారదర్శకంగా ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. ఈ ప్రత్యేక ఫోన్ కాల్ వ్యవస్థతో ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరడంలో అవకతవకలు జరిగినా పథకాలు అందకపోయినా నేరుగా ఫోన్ ద్వారా ఉన్నతాధికారులకు సమాచారం తెలియజేయవచ్చని చెప్పారు. వాతావరణం. నైరుతి ఋతుపవనాలు ఈరోజు పశ్చిమ, తూర్పు మధ్య అరేబియా సముద్రం, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలలోకి మరింతగా విస్తరించాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే 2-3 రోజుల్లో ఇవి వాయువ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, ఛత్తీస్గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలోని కొన్ని ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లోని మిగిలిన ప్రాంతాల్లోకి మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని పేర్కొంది. వీటి ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమలలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్త ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పాలన సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన నినాదంతో ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఈరోజు జరిగిన అగ్ని ప్రమాదంలో పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఎరువులు, విత్తనాలు తగినంత అందుబాటులో ఉన్నాయని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు. నైరుతి ఋతుపవనాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రాంతాలలో మరింత విస్తరించాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: మూడు కాలేజీలలో
3: డోంట్ వరీ,
2: ఫీజు చూడు.
4: ఎలా ఉన్నారు?
5: ఏంటి విషయం?
3: ఫీజ్ కోసం టెన్షన్.
5: రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్.
6: ఆర్బీఐ అంటుంది
7: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
8: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక సాధనా శర్మ. ఇదానీం ముఖ్యాః వార్తాః. ప్రధానమంత్రిణా నరేంద్ర మోదినా ఉక్తం యత్ అంత్యోదయస్య భావనయా ప్రేరితానాం నిర్ధన జనానాం కళ్యాణం ఏవ గత ద్వాదశ వర్షేషు శాసనస్య నీతి నిర్మాణస్య ఆధారః. పశ్చిమ బంగాళ రాజ్యం ఆయుష్మాన్ ప్రధానమంత్రి భారత జన ఆరోగ్య యోజన ప్రవర్తిష్యతే. దిల్లీ ఉచ్చ న్యాయాలయేన CBSE బోర్డ్ ఇత్యస్య ద్వాదశ కక్షాయాః ఉత్తర పుస్తికానాం అంకిక మూల్యాంకన ప్రణాళీ విషయ అనియమితతా సందర్భే కేంద్ర సర్వకారాయ తథా CBSE బోర్డ్ ఇత్యస్మై సూచనా పత్రం ప్రదత్తం. భారతేన పశ్చిమ ఏషియా క్షేత్రే పునః ప్రవృత్తానాం ఆక్రమణానాం విషయ గభీరా చింతా ప్రకటితా. ఆకాశవాణి సేవాయాః 90 వర్ష ప్రపూరణం. అపి చ క్రికెట్ క్రీడాయాం భారతదళం అఫ్ఘానిస్తాన దళం ఏకేన వారేణైవ 300 ధావనాంకై పరాజిత్య స్వస్య బృహత్తమం పంచదివసీయ విజయం అభిలేఖితవత్. ఇదానీం వార్తాః విస్తరేణ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య అవదత్ యత్ అంత్యోదయస్య భావనయా ప్రేరితానాం దరిద్రజనానాం కళ్యాణం ఏవ గత ద్వాదశ వర్షేషు శాసనస్య నీతి నిర్మాణస్య ఆధారః అభవత్. తేన ఉక్తం యత్ అస్మిన్ కాలే భారతదేశః బహూని పరివర్తనాని అనుభూతవత్. యేషాం కేంద్రే నిర్ధనాః వంచితాశ్చ జనాః ఆసన్. ప్రధానమంత్రి అవదత్ యత్ జనధన యోజనా ప్రత్యక్ష లాభ హస్తాంతరణం స్వచ్ఛ భారత అభియానం PM ఆవాస యోజనా జల జీవన మిషన్ ఇతి తథా ఆయుష్మాన్ భారత యోజన ఇత్యాదీనాం ముఖ్యోద్దేశ్యం అస్తి యత్ జనానాం కృతే గౌరవపూర్ణం జీవనం అవసరాణాం సునిశ్చయం కర్తుం అపి ఆసీత్. నిర్ధన జనానాం జీవనస్తరే స్వస్య ఉన్నయనే ప్రౌద్యోగిక్యాః అపి మహత్వపూర్ణ భూమికా అభవత్.
9: पिछले 11 साल में देश में 25 करोड़ लोगों ने गरीबी को हराया है, गरीबी को परास्त किया है और गरीबी से बाहर निकल करके 25 करोड़ का एक बहुत बड़ा समूह नियो मिडिल क्लास के रूप में आज देश के अंदर बहुत बड़ी भूमिका अदा कर रहा है. इस नियो मिडिल क्लास की अपनी एस्पिरेशंस हैं, अपने सपने हैं.
8: अद्य आरभ्य పశ్చిమ బంగాళ రాజ్యే ఆయుష్మాన్ ప్రధానమంత్రి భారత జన ఆరోగ్య యోజన ప్రవర్తిష్యతే. ఏతేన సా యోజన సంపూర్ణేపి దేశే కార్యాన్విత భవిష్యతి. స్వాస్థ్య సేవా విస్తార దిశి మహత్వపూర్ణం పదం ఇదం. రాజ్య సర్వకారః అద్య ఆయుష్మాన్ భారత ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనాయాః కార్యాన్వయనార్థం రాష్ట్రీయ స్వాస్థ్య ప్రాధికరణేన సహ దిల్లీ నగరే సంధిపత్రే హస్తాక్షరం కరిష్యతి. అస్మిన్ అవసరి కేంద్రీయ స్వాస్థ్య మంత్రి జేపీ నడ్డా తథా పశ్చిమ బంగాళస్య ముఖ్యమంత్రి సువేందు అధికారి ఉపస్థితౌ భవిష్యతః. దిల్లీ ఉచ్చ న్యాయాలయేన కేంద్రీయ మాధ్యమిక శిక్షా బోర్డ్ ఇత్యస్య ద్వాదశ కక్షాయాః ఉత్తర పుస్తికానాం అంకిక మూల్యాంకన ప్రణాళీ విషయ జనహిత యాచికాయాం కేంద్ర సర్వకారాయ తథా CBSE బోర్డ్ ఇత్యస్మై సూచనా పత్రం నిర్గతం. న్యాయమూర్తిద్వయం నీనా బన్సల్ కృష్ణ తథా మధు జైన్ మహోదయాభ్యాం రాష్ట్రీయ భారతీయ విద్యార్థీ సంఘస్య యాచికాయాః ఆధారేణ కేంద్ర సర్వకారాత్ CBSE బోర్డ్ ఇత్యస్మాత్ చ ఉత్తరం యాచితం. యాచికాయాం అంకిక మూల్యాంకన ప్రణాళ్యాః నిష్పక్షతా పారదర్శితా తథా విశ్వసనీయత ఏషు విషయేషు ప్రశ్నాః ఉత్థాపితాః. సంస్కృత వార్తాయాః సంస్కరణం ఇదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమం ఏవ అయం కార్యక్రమః అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ AIR చల దూరభాషీయ తంత్రాంశే అపి ఉపలబ్ధో భవిష్యతి. अद्य अपराह्णे नवदेहली नगरे भारत सभा अभवत् अस्यां सभायां विपक्षस्य विभिन्नाः नेतारः उपस्थिताः आसन् अस्मिन् कांग्रेस दलस्य अध्यक्षः मल्लिकार्जुन खड्गे कांग्रेस पार्टी इत्यस्य

0: ఈనాటి పల్లెసీములు గ్రామీణ ఆరోగ్యం కార్యక్రమంలో ఆహారపు అలవాట్ల మార్పులు మన జీవనశైలిపై ప్రభావం డాక్టర్ బి జాన్సీ గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
1: ఆచార్య ఎన్జి రంగ విశ్వవిద్యాలయం కమ్యూనిటీ సైన్స్ కాలేజీలో టీచింగ్ అసోసియేట్గా ఉన్న డాక్టర్ బొజ్జగాని జాన్సీ గారు మన ముందున్నారు. వారిని అడిగి ఆహారపు అలవాట్లలో మార్పులు జీవనశైలిపై ప్రభావం ఈ అంశం గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ బొజ్జగాని జాన్సీ గారు.
2: నమస్కారం సార్.
1: ఆహారపు అలవాట్ల గురించి మాట్లాడే ముందుగా ఇంతకుముందు మనం పూర్వీకులు ఎలాంటి ఆహారపు అలవాట్లు ఉన్నాయో కొంచెం క్లుప్తంగా ప్రస్తావించండి.
2: పూర్వీకులు తీసుకునే ఆహారం గురించి మాట్లాడితే వాళ్ళు ఆరోగ్యకరమైన జీవనశైలికి ఆధార స్తంభంలా ఉండే ఆహారం తీసుకునేవారు. వాళ్ళు ఆహారంలో ప్రధానంగా రాగులు, జొన్నలు, కొర్రలు, సామెలు వంటి చిరుధాన్యాలను వాడేవారు. వాటిలో అధికంగా విటమిన్లు, పీచు పదార్థాలు మరియు మినరల్స్ ఉండేవి. చిరుధాన్యాలు నెమ్మదిగా జీర్ణమవటం వల్ల రక్తంలో చక్కెర స్థాయి తగ్గించే ప్రయోజనాలు ఎన్నో ఉండేవి. అందుకే వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండేవారు. ఇంటి వద్దనే సాగు చేసుకునే పద్ధతుల వల్ల రసాయనాలు లేని తాజా కూరగాయలు మరియు ఆకుకూరలు తరచుగా తీసుకునేవారు. ఇవి అధిక పోషక విలువలు కలిగి ఉండటం వల్ల వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండేవారు.
1: ఇప్పుడు రాగులు, ఆకుకూరలు అందుబాటులో ఉన్నవన్నీ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ రోజుల్లో ఆహార అలవాట్లు ఏ విధంగా ఉన్నాయి మరి?
2: ఈ రోజుల్లో అంటే ఎక్కువ మంది ఫాస్ట్ ఫుడ్స్ మరియు ఇంటి వద్ద తయారు చేసుకునే కాకుండా వేగవంతంగా ప్రాసెస్ చేసిన ఫుడ్స్పై ఆధారపడటం మారిపోయారండి.
1: వాటిలో ముఖ్యమైన మార్పులు ఏం గమనించారు?
2: పూర్వం మన పూర్వీకులు స్వచ్ఛమైన ఇంట్లో తయారైన ఆహారం తీసుకునేవారు. ఇప్పుడు ఎక్కువ మంది బయట భోజనంపై ఆధారపడుతున్నారు. అవేంటంటే ఫాస్ట్ ఫుడ్స్, ప్రాసెస్ చేసిన ఆహారం మరియు రెడీ టు ఈట్ ఐటమ్స్పై ఆసక్తి చూపుతున్నారు. ఇవన్నీ రుచికరంగా ఉన్నప్పటికీ పోషక విలువల్లో తక్కువగా ఉండటం వల్ల ఎన్నో రకాల అనారోగ్యాలకి గురవుతున్నాం. ఈ రోజుల్లో త్వరగా తినటానికి సిద్ధమయ్యే ప్యాకెట్ ఫుడ్లు, రెడీ టు ఈట్ ఉత్పత్తులు ఎక్కువగా వినియోగించటం వల్ల సమయం ఆదా చేస్తున్నాం అనుకుంటూనే ఆహారానికి ఆపద కొని తెచ్చుకుంటున్నాము.
1: ఈ మార్పులు ఎందుకు వచ్చాయంటారు?
2: డెలివరీ సర్వీసుల ప్రభావం వల్ల మరియు ఫాస్ట్ ఫుడ్స్ వినియోగం పెరగటం వల్ల అతి సులభంగా తినేయాలి, బాగా రుచికరంగా తినేయాలి అనే ఆసక్తి ఉంచుకొని ఆరోగ్యకరమైన ఆహారానికి దూరం అవుతున్నాం.
1: ఇప్పుడు ఈ ఆహార అలవాట్ల ప్రభావం యువతపై కానీ పిల్లలపై కానీ ఎలాంటి మార్పులు చూపిస్తున్నాయంటారు?
2: ఈ మధ్యకాలపు ఆహారపు అలవాట్లు ముఖ్యంగా పిల్లలపై గణనీయమైన ప్రభావం చూపిస్తున్నాయి. ఫాస్ట్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్కి ఎక్కువ మగ్గు చూపుతున్నారు. తక్కువ నడక, శరీరక చురుకుతనం లేకపోవటం వల్ల చిన్న వయసులోనే ఎన్నో రకమైన సమస్యలు, అవేంటంటే డయాబెటీస్, ఒబెసిటీ, గుండె సంబంధిత సమస్యలు కనిపిస్తున్నాయి. పోషకాహార లోపం వల్ల జుట్టు రాలటం, మానసిక ఒత్తిడి, నిద్రలేమి కూడా పెరుగుతున్నాయి. చిన్న వయసులోనే పెద్ద రోగాలు కూడా కనిపిస్తున్నాయి పిల్లల్లో. మానసికంగా కూడా ఎన్నో రకాల ఇబ్బందులకు గురై చిన్నపిల్లలు అయితే చదువు మీద ఆసక్తి కూడా తగ్గించేస్తున్నారు.
1: ఈ ఆహార అలవాట్ల వల్ల జీవనశైలిలో ఎలాంటి మార్పులు వచ్చాయంటారు మరి?
2: ఇది చాలా కీలకమైన ప్రశ్న అండి. ఆహార అలవాట్ల వల్ల జీవనశైలిలో ఎన్నో విధాలుగా మార్పులు వచ్చాయి. మన జీవనశైలి మీద ఆహారం నేరుగా మరియు పరోక్షంగా ప్రభావం చూపుతుంది. కొత్త ఆహార అలవాట్ల మార్పుల వల్ల ఆరోగ్యానికే కాదు సమాజానికి, కుటుంబానికి కూడా కొన్ని మార్పులు ప్రభావితం చూపిస్తున్నాయి. జీవనశైలిలో ముఖ్యంగా

0: నిద్రపోయే సమయం తగ్గింది, ఏకాగ్రత తగ్గింది, మరియు శరీరక కదలికలు కూడా తగ్గిపోయాయి. మన రోజువారీ జీవితం పూర్తిగా హడావుడిగా మారిపోయింది. మనమంతా ఇప్పుడు అనేక రకమైన పనులు చేస్తూ శాంతంగా కూర్చొని తినే ఆచరణే మర్చిపోయాము.
1: మరి ఇప్పుడు మీరు టీచింగ్ అసోసియేట్గా ఉన్నారు కదా?
0: అవునండి.
1: ఇప్పుడు మనం ఈ పరిస్థితులు మార్చుకుంటే మళ్ళీ జీవనశైలి ముందుకు తీసుకువెళ్ళచ్చు అంటారు, ఈ పరిస్థితిని మనం ఎలా మార్చుకోవచ్చు?
0: మళ్ళీ ఇంటి వంటల వైపుకు రావాలి. పూర్వీకులు స్వచ్ఛమైన ఇంట్లో తయారు చేసిన కూరగాయలు, పండ్లు మరియు పచ్చళ్ళు, పప్పు పొళ్ళు, ఆకుకూరలు అధికంగా తీసుకునేవారు. మరి ముఖ్యంగా చిరుధాన్యాలు ఎక్కువగా వాడేవారు. కాలానుగుణమైన పండ్లు కూడా ఎక్కువగా తీసుకునేవాళ్ళు. ఈ కాలంలో చూస్తే ప్రాసెసింగ్ చేసిన ఆహారంపై ఎక్కువ మక్కు చూపుతున్నారు. ఫోన్లు పక్కన పెట్టి వాకింగ్, యోగా లాంటివి పాటిస్తే చక్కగా ఆరోగ్యంగా ఉండటానికి ఎంతో ప్రయోజనాలు ఉన్నాయి.
1: మరి ఒకవేళ ఆహారపు అలవాట్లను సవరించుకోవాలనుకుంటే ఏమేమి పాటించాలంటారు?
0: కొన్ని బేసిక్ విషయాలు పాటిస్తే చాలండి. అంటే ఎంతో కష్టమైనవి కాకుండా ఇంట్లోనే వంట చేసుకునే పద్ధతులను అలవర్చుకోవటం, రోజుకు కనీసం 2 లీటర్ల నీళ్లు తాగటం, మరియు తినే ఆహారానికి సమయపాలన పాటించుకోవాలి. రోజు ఒకే టైంలో తినటం వల్ల కూడా ఆరోగ్యానికి మంచి చేస్తుంది. అన్నం కూరల్లో తక్కువ ఉప్పు మరియు తక్కువ చక్కెర, నూనె మరియు తక్కువ వాడటం వల్ల ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. పండ్లు, కూరగాయలు, చిరుధాన్యాలు ఎక్కువగా తీసుకోవటం వల్ల ప్రయోజనాలని చూడవచ్చు. రోజు ఉదయం నిమ్మరసం నీటిలో కలిపి తాగటం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కనిపిస్తాయి. ముఖ్యంగా పిల్లలకి చూస్తే స్కూల్కి వెళ్ళేటప్పుడే వాళ్ళ బాక్సుల్లో అధిక ప్రోటీన్లు ఉన్న ఆహారం పెట్టడం వల్ల వాళ్ళకి గొప్ప ఆరోగ్య ప్రయోజనాలని చూడవచ్చు.
1: ఇప్పుడు మీరు ఇందాక చెప్తూ చిరుధాన్యాల గురించి చెప్పారు కదా?
0: అవునండి.
1: ఏమేమి ఆహార పదార్థాలు తయారు చేయొచ్చు? అలాంటి ఆహార పదార్థాలు అంటే చిరుధాన్యాలు అంటే మిల్లెట్స్ అంటాం కదండి.
0: అవునండి.
1: ఆ మిల్లెట్స్ సంబంధిత ఆహారం వల్ల ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి, ఏ విధంగా పెట్టాలంటారు?
0: ఇదివరకటి కాలం పూర్వీకులు చూసినట్టయితే స్వచ్ఛంగా చిరుధాన్యాల మీద ఎక్కువ ఆధారపడేవాళ్ళు. ఇప్పుడు చూస్తే ఎన్నో రకాల ఫాస్ట్ ఫుడ్లకి అలవాట్లు మారిపోయినాయి. చిరుధాన్యాలంటే ఎక్కువగా జొన్నలు, రాగులు, సజ్జలు మరియు అన్ని చిరుధాన్యాలను కలిపి వండుకొని తినేవాళ్ళు. అప్పట్లో చూసినట్టయితే రాగి సంకటి, రాగి అంబలి, రాగి ఉప్మా, జొన్న రొట్టెలు ఎక్కువగా తీసుకునేవాళ్ళు. ఇప్పుడు చూస్తే ఈ కాలంలో పిజ్జాలు, బర్గర్లు మరియు ఎన్నో రకాల ఫ్యూజన్ కల్చర్ అంటే 2-3 వెరైటీలు కలిపేసి ఒకేసారి తినటం వల్ల ఆహారం రుచిగా ఉంటుంది, కానీ ఆరోగ్యంపై ఎంతో ప్రభావం చూపుతుంది. ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి.
1: ఇప్పుడున్న జనరేషన్లో తల్లులకు కానీ లేకపోతే పిల్లలకు కానీ, అంటే విద్యార్థి దశలో కానీ యువతకు కానీ పిల్లలకు కానీ, ఇటు కౌమార దశలో ఉండే ఆడపిల్లలకు కానీ మీరు ఇచ్చే సలహా, ఆహార అలవాట్లో ఎలాంటి సూచనలు లేదా సలహాలు పాటిస్తే అనారోగ్యం పాలవకుండా ఉంటాం?
0: ముఖ్యంగా చూసినట్లయితే ఆహారం పెట్టే తల్లుల్ని చూసినట్లయితే పిల్లలకి రుచికరమైన భోజనం పెట్టాలనే ఆసక్తి ఎక్కువగా ఉండి వాళ్ళకి కొత్త ఫుడ్లు, ఇంట్లోనే పిజ్జాలు తయారు చేయటం, ఇంట్లోనే బర్గర్లు తయారు చేయటం వంటివి వాళ్ళకి రాకపోయినా నేర్చుకొని మరీ తయారు చేస్తున్నారు. అదే ఇదివరకటి కాలంలో అమ్మలైతే చక్కగా పండుగల టైంలో అరిసెలు, పొంగనాలు, రాగులు, జొన్నలు వాటిలతో తయారు చేసే ఆహారం తీసుకునేవాళ్ళు. మళ్ళీ ఇప్పుడు మనం పూర్వీకులు చేసినట్లు మనం మార్చగలిగితే తల్లులు పిల్లలకి ఎంతో గొప్ప ప్రయోజనాలు చూడవచ్చు వాళ్ళ ఆరోగ్యంలో. పిల్లల్ని చూసినట్లయితే ఇప్పుడు ఎవ్వరు ఎంత చిన్న పిల్లవాడైనా చేతిలో ఫోన్ పట్టుకుందే అన్నం తినట్లేదు. ఫోన్లు మరియు టీవీలు చూడటం వల్ల ఎంత తింటున్నాం, ఏం తింటున్నాం, తగినంత తింటున్నామో లేదో తెలియకుండానే ఎక్కువగా తినటం వల్ల వాళ్ళకి ఒబెసిటీ లాంటి అనారోగ్య సమస్యలు ఎన్నో చూస్తున్నాం. అవి తగ్గించుకోవాలంటే ముఖ్యంగా తల్లులే పిల్లలకు ఫోన్లు ఇవ్వటం తగ్గించాలి.
1: ఇప్పుడు కూర్చుని తినేయడం వల్ల ఊబకాయం లాంటి వ్యాధులు అన్నీ బారిన పడుతున్నారని చెప్పారు. ఇప్పుడు మనకి పెరట్లో అందుబాటులో ఉండే ఆహారాలు కొన్ని ఉంటాయి కదా, వాటిని ఎలా వాడుకోవాలి?
0: పెరటిలో ఆహారాలంటే మనము ఇప్పుడు పట్టణాభివృద్ధి వలన చాలామంది గ్రామీణ ప్రాంతాల నుంచి వలసపోయి మరీ పట్టణానికి వచ్చేస్తున్నారు. అదే గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే పెరటి తోటల్లోనే ఆకుకూరలు, పండ్లు, చిన్న చిన్న కూరగాయలు అంటే నెల రోజులకు పెరిగిపోయేవి, 2 నెలలకు వచ్చే చిన్న కూరగాయలు వేసుకొని మరీ తినేవాళ్ళు. ఇప్పుడైతే అలా కాదు, ఏదైనా కానీ కొత్త హోమ్ డెలివరీ యాప్స్ ముఖ్యంగా ఇంటికి నిమిషాల్లో వచ్చేయటం వల్ల కొత్త ఆహారాలకు అలవాటు పడిపోయి వాళ్ళు తినటం తగ్గించాలి.
1: ఇప్పుడు ప్రధానంగా దీన్ని మనం బ్రేక్ చేయాలి అంటే ఆధునిక సమాజం

0: ఇప్పుడు మీరు చెప్పినట్టు పట్టణీకరణ నేపథ్యంలో మీలాంటి టీచింగ్ అసోసియేట్సు పిల్లలకి అవగాహన పెంచడం కోసం ఎలాంటి సూచనలు చేస్తే, అంటే వాళ్ళు ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఎంత సమయం ఆడుకోవాలి, ఎంత సమయం చదువుకోవాలి, ఎంత సమయం చేస్తే ఆ శరీరానికి తగ్గట్టు బరువు పెరుగుతారు, ఇలాంటి వివరాలు ఏమైనా చెప్పగలరా?
1: ఇప్పుడు ఈ కాలంలో చూస్తే చదువుకోవాలి అనే ఆసక్తి మీద పిల్లలు వ్యాయామం చేయటం కానీ యోగా లాంటి ఎక్సర్సైజులు చేయటం అనేదే మర్చిపోయారు. పొద్దు నుంచి సాయంత్రం దాకా తల్లిదండ్రులు కూడా చదవాలి చదవాలి అని వాళ్ళని బయటికి పంపించకుండా ఇంట్లోనే కూర్చోబెట్టి చదివిపిస్తున్నారు. అది పాజిటివ్, అంటే మంచి పరిణామమే, కానీ వాళ్ళ ఆరోగ్యంపై ఎన్నో రకాలుగా ప్రభావం చూపుతుంది. బయట కనీసం రోజుకి గంటైనా ఆడుకుంటే పిల్లలు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. ముఖ్యంగా చూస్తే పిల్లల్లో ఒబెసిటీ అనే వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. ఒబెసిటీ అంటే చిన్నదే లావుగా ఉంటారు అని అనుకుంటాం, కానీ ఎక్కువ రోజులు అలాగే ఉండటం వల్ల దాని ప్రభావం శరీరంలో ఉండే ఎన్నో అవయవాలకి ప్రభావం చూపుతుంది. మరియు రోజు పొద్దున్నే తల్లిదండ్రులు ఫాస్ట్ ఫుడ్స్, అప్పటికప్పుడు తయారు చేసే ఆహారం మీదే ఎక్కువ మగ్గు చూపుతున్నారు. కనీసం మనం చిన్నగా త్వరగా, అంటే 5 నిమిషాల్లో తయారు చేసే రాగి జావ రాగి అంబలి రాగితో జొన్నలతో ఉప్మా చేసి వాళ్ళకి పెట్టడం వల్ల చిరుధాన్యాలని వాళ్ళకి తెలీదు, కానీ ఆహారం రుచికరంగా ఉంటుంది, అదేవిధంగా వాళ్ళకి ఆరోగ్యంగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో మనము ఎక్కువ శాతం మన తల్లిదండ్రులు ఏం చేస్తామో దాన్ని పట్టే పిల్లలు కూడా నేర్చుకుంటూ ఉంటారు. అంటే అదేంటంటే ఇమిటేటింగ్ అంటారు, వాళ్ళు ఏం చేస్తే అదే చేయటం. మనం కూడా ఫోన్లు ఎక్కువ చూస్తే వాళ్ళు కూడా ఫోన్లు ఎక్కువ చూడటం, అదే మనం కూడా చక్కగా చిరుధాన్యాలు తినటం అలవాటు చేయటం వాళ్ళకి నేర్పించి మనం కూడా తింటా ఉంటే వాళ్ళు కూడా చక్కగా ఓకే అమ్మా నాన్నలు ఇవే తింటున్నారు, మనం ఇవి తింటే ఎంతో ఆరోగ్యంగా ఉంటాము అని వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ముఖ్యంగా పిల్లల్లో మార్పు రావాలని మనం అనుకుంటే ఫస్ట్ తల్లిదండ్రుల్లో మార్పు అనేది ముఖ్యంగా ఉంటుంది.
0: చాలా సంతోషం ఝాన్సీ గారు. చివరిగా విద్యార్థి దశలో ఉండే వారికి కానీ, లేకపోతే మీలాగా వృత్తిపరంగా ఉండే మహిళలకు ఉద్యోగము ఇంటి పని రెండు చూసుకునే వారికి మీరు ఇచ్చే సలహా, అంటే సమతుల ఆహారం తీసుకోవాలి కదా, వాళ్ళు కూడా ఇంట్లో పని అంతా చేస్తారు, మళ్ళీ ఆఫీస్కి వచ్చి కార్యాలయంలో పని చేస్తారు, మళ్ళీ ఇంటికి వెళ్ళి పిల్లల పని ఇంటి పని మొత్తం చేసుకుంటారు. ఇలాంటి సమయాల్లో వీళ్ళు కూడా ఫాస్ట్ ఫుడ్ గబగబా ఏది తొందరగా అయితే అది తినేయడం, లేకపోతే దారిలో ఏం దొరికితే అది తినేయడం, లేకపోతే దగ్గరలో ప్యాకెట్ చింపుకుని ఏదో ఒకటి తినేయడం చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళపై ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి కదా, అలాంటి వారికి మీరు ఇచ్చే సలహా?
1: ముఖ్యంగా చూస్తే ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు, ఎందుకంటే కుటుంబాన్ని ఇంకా మెరుగుపరచాలి అని. ముఖ్యంగా వాళ్ళకి నేను ఇచ్చే సూచన ఏంటంటే వారం రోజులు ముందుగానే ఏం చేయాలో అనే పట్టిక చేసుకుంటే వాళ్ళు తప్పకుండా ఆల్రెడీ తీసేసుకున్నాం చేస్తున్నాం కాబట్టి బయట కొనుక్కోవాలి అనే ఆసక్తి రాదు. ఇంకొకటి ఏంటంటే చిరుధాన్యాలు లాంటివి, అంటే ఒకేసారి వారానికి సరిపడేవి, వాటిల్లో కూడా రోజుకి మెనూ ప్లానింగ్ అంటారు. మెనూ ప్లానింగ్ అంటే ఈ రోజు ఏం తినాలి, రేపటికి ఏం తినాలి అనే సిద్ధం చేసుకునే పట్టిక కానీ వాళ్ళు పాటిస్తే ఖచ్చితంగా బయట ఆహారంపై ఆసక్తి కలగదు. అలా కలగకుండా ఉండటానికి ఇది ఒక మంచి సూచన. ఉద్యోగ బాధ్యతల వల్ల ట్రావెలింగ్ టైం, ట్రాఫిక్ టైం వంటి అంశాలు వ్యక్తిగత సమయాన్ని తగ్గిస్తున్నాయి. దీంతో వాళ్ళు బయట ఫుడ్స్పై మక్కువ చూపుతున్నారు. ఇది తగ్గించాలంటే మనమే డ్రై ఫ్రూట్స్ లాంటివి, అంటే జీడిపప్పు, బాదం పప్పు మరియు కిస్మిస్లు, ఖర్జూరాలు ఇలాంటి వాటిల్ని మనం బాక్సుల్లో తీసుకొని వెళ్తే బయట తీసుకోవాలి, బయట ఆర్డర్ చేయాలి అనే ఆలోచన మనకి రాదు. అందువల్ల మనము ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకుంటూ మన ఆరోగ్యంగా ఉండటానికి అదొక సూచన. మరియు విదేశీ ఆహార అలవాట్లు మన సంస్కృతిలోనికి రావటం వల్ల నూడిల్స్ వంటివి తినటం పెరిగిపోయింది. పిల్లలకి అది ఆహారవంతమైందిలాగా కనిపిస్తుంది. వాళ్ళకి మనము చక్కగా చిరుధాన్యాలతో కానీ లేదా ఆరోగ్యకరమైన వాటితో తయారు చేసి పెడితే ఆకర్షంగా ఉంటాయి, మరియు పిల్లలు ఎంతో ఆరోగ్యంగా కూడా ఉంటారు. ఈ కాలంలో చూస్తే ఫుడ్ డెలివరీ యాప్స్ మరియు వంట చేసేందుకు అనేక స్మార్ట్ కిచెన్ అప్లయన్సెస్ అందుబాటులోకి వచ్చేసాయి. అందువల్ల ఆహారం హోమ్ డెలివరీ, అంటే ఇంటికే తెప్పించుకొని తినటం వల్ల వాళ్ళకి ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా ఒబెసిటీ, షుగర్ మరియు గుండె సంబంధిత వ్యాధులు చిన్నవే అనుకుంటున్నాం కానీ ఎంతో గొప్ప ప్రభావం ఆరోగ్యంపై చూపిస్తుంది. ఇవన్నీ తగ్గించుకోవాలంటే ఇంట్లో తయారు చేసుకునే వంటల్ని తినటం ప్రారంభించాలి. ఆరోగ్యం అనేది మనం పక్కన పెట్టేది కాదు. ఎంత సంపాదించినా ఎట్లా ఉన్నా కానీ ఆరోగ్యంగా ఉంటేనే మనం సంపాదించిన దానికి విలువ ఉంటుంది.
0: చాలా సంతోషం మేడం. నమస్కారం.
1: నమస్కారం సార్.
2: శ్రోతలు, ఇంతవరకు ఆహారపు అలవాట్ల మార్పులు మన జీవనశైలిపై ప్రభావం అనే అంశంపై డాక్టర్ బి జాన్సీ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గీతం వినండి.

0: వ్యవసాయ సూచనలు. ఈనాటి వ్యవసాయ సూచనల కార్యక్రమంలో పసుపు పంట సాగు విధానం గురించి తెలుసుకోవచ్చు.
1: పసుపు ఉష్ణమండలపు పంట. తేమతో కూడిన వేడి వాతావరణం పసుపు సాగుకు అనుకూలంగా ఉంటుంది. వర్షపాతం 1200 నుంచి 1400 మిల్లీమీటర్లుండి నీటి వసతి ఉన్న ఏ ప్రాంతంలోనైనా పసుపుని పండించవచ్చు. మొలకెత్తేటప్పుడు 25 నుండి 35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అవసరమవుతుంది. బరువైన నేలలు పసుపు పండించడానికి చాలా శ్రేష్టమైనవి. గరప నేలలు, అలాగే మురుగునీటిపారుదల సౌకర్యం గల ఇతర నేలలు కూడా పసుపు సాగుకు అనుకూలంగా ఉంటాయి. నీరు నిల్వ ఉండే నేలలు, బరువైన నల్ల నేలలు, చౌడు అలాగే క్షార నేలలు పసుపు సాగుకు పనికిరావు. ఉదజన సూచిక 5 నుండి 7.5 మధ్య ఉండి సేంద్రియ కర్బనం ఎక్కువగా ఉన్న నేలల్లో పసుపు బాగా పండుతుంది. పసుపుని విత్తుకునే సమయాన్ని గనక మనం చూసినట్టయితే స్వల్పకాలిక రకాలను మే చివరి వారంలోనూ, మధ్యకాలిక రకాలను జూన్ మొదటి పక్షంలోనూ, దీర్ఘకాలిక రకాలను జూన్ 2వ పక్షంలోనూ విత్తుకోవాలి. జూలై 2వ పక్షం తర్వాత విత్తినట్టయితే దిగుబడి బాగా తగ్గుతుంది. ఇక ప్రవర్ధన విషయానికి వచ్చినట్టయితే విత్తన కొమ్ముని ఆరోగ్యవంతమైన బలమైన మొక్కల నుండి ఎంపిక చేసుకోవాలి. తల్లి కొమ్ముల్ని, పిల్ల కొమ్ముల్ని నాటడానికి వినియోగించుకోవచ్చు. 6 నుండి 8 సెంటీమీటర్ల పొడవుతో దృఢంగా ఉండే మొలకెత్తే మొగ్గలున్న పిల్ల కొమ్ములు నాటడానికి అనుకూలంగా ఉంటాయి. అయితే 20 నుండి 30 గ్రాముల బరువుండి ఆరోగ్యంగా ఉన్న చిల్ల కొమ్ములు కూడా తల్లి కొమ్ముతో సమానంగా దిగుబడులిస్తాయని పరిశోధనల ద్వారా తెలిసింది. విత్తే లోతు 8 నుండి 12 సెంటీమీటర్లు ఉన్నట్లయితే దృఢంగా మంచి ఎదుగుదల గల మొక్కల్ని పొందొచ్చు. విత్తన పుదుంపలుగా తల్లి కొమ్మును వాడినప్పుడు దిగుబడులు ఎక్కువగా ఉంటాయి. ఎకరానికి 1000 కిలోల విత్తనం అవసరమవుతుంది. కణుపుల్ని కత్తిరించి ప్రోట్రేలలో 4 రోజులు పెంచిన నారును ప్రధాన పొలంలో నాటడం ద్వారా విత్తన మోతాదుని 1/3 వరకు తగ్గించవచ్చు. ఋతుపవనాల సమయానికి నారును అందుబాటులో ఉంచుకుని పంటని సకాలంలో నాటుకోవచ్చు. వర్షాలు ఆలస్యమైనప్పుడు కూడా లేదా ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఈ సాంకేతిక పద్ధతిలో నారును సిద్ధం చేసుకుని 30 నుండి 45 రోజుల నారును మొక్కల సాంద్రత తగ్గకుండా ప్రధాన పొలంలో నాటుకోవచ్చు. ఇక పసుపు సాగుకు నేల తయారీ విషయాన్ని గనక మనం చూసినట్టయితే వేసవిలో భూమిని లోతుగా గుల్లగా దున్నాలి. దుక్కి బాగా మెత్తగా ఉండాలి. 6 నుండి 8 సార్లు దున్ని ఆఖరి దుక్కిలో ఎకరానికి 10 టన్నుల పసువుల ఎరువు, అంతే మోతాదులో చెరువు మట్టి కూడా వేసి కలయదున్నాలి. పసుపులో విత్తన శుద్ధిని 2 సార్లు చేసుకోవాలి. మొదటిసారి విత్తన శుద్ధి చేసుకుని ఆరబెట్టిన తర్వాత నీడ ప్రదేశంలో కుప్పలాగా పోసి నిల్వ ఉంచుకోవాలి. 2వసారి విత్తన శుద్ధిని నాటేటప్పుడు చేసుకోవాలి. విత్తన శుద్ధి చేసేటప్పుడు మొలక విరగకుండా జాగ్రత్త పడాలి. ఒకేసారి చేయాలనుకుంటే విత్తనం ఎంపిక చేసుకొని శుద్ధి చేసి నిల్వ చేసుకోవడమే మంచిది. దీనికోసం బలమైన మొలకెత్తిన మొగ్గలు గల పిల్ల కొమ్మల్ని ఎంచుకోవాలి. విత్తన శుద్ధి చేయడం వల్ల విత్తనం ద్వారా సంక్రమించే దుంపకుళ్ళు, వేరుకుళ్ళు, తాటాకు తెగులు, ఆకుమచ్చ తెగుళ్లకు కారణమైన శిలీంధ్రాలు నాశనమవుతాయి. భూమిలోని హానికారక శిలీంధ్రాలు కొంతకాలం వరకు విత్తనాన్ని ఆశించవు. లీటర్ నీటికి 3 గ్రాముల మెటలాక్సిల్ లేదా 3 గ్రాముల మ్యాంకోజెబ్ కలిపిన ద్రావణంలో 40 నిమిషాల సేపు ఉంచి బయటకు తీసి నీడలో ఆరపెట్టి తర్వాత నాటుకోవాలి. విత్తన పసుపుకు పొలుసు పురుగులు ఆశించి ఉంటే శిలీంధ్ర నాశనంతో పాటు లీటర్ నీటికి 3 నుండి 5 మిల్లీలీటర్ల మలాథియాన్ లేదా 2 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ మందు కలిపితే మంచిది. తర్వాత వీటిని ఆరపెట్టి నీటిని మార్చి లీటర్ నీటికి 5 గ్రాముల ట్రైకోడెర్మా విరిడి చప్పున కలిపి ఆ ద్రావణంలో దుంపల్ని ముంచి ఆరపెట్టాలి. ఇక పసుపుని నాటే పద్ధతుల విషయానికి వచ్చినట్టయితే ప్రధానంగా పసుపుని 3 పద్ధతుల్లో నాటుతారు. 1 ఎత్తుమడుల పద్ధతి, 2 సమతల మడుల పద్ధతి, 3 బోధసాళ్ల పద్ధతి. ఎత్తుమడుల పద్ధతి విషయానికి వచ్చినట్టయితే ఈ పద్ధతిలో మీటర్ వెడల్పు, మడికి మడికి మధ్య 30 సెంటీమీటర్ల వెడల్పున కాలువ ఉండేటట్లుగా ఎత్తుమడులు తయారు చేసుకోవాలి. వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, దుంపల మధ్య 15 సెంటీమీటర్లు ఎడం ఉండేలా నాటుకోవాలి. ఈ పద్ధతిలో దుంపకుళ్ళు తక్కువగా ఉంటుంది. ఇక 2 సమతల మడుల పద్ధతి. ఈ పద్ధతిలో 30 సెంటీమీటర్ల దూరంలో మడకసాలు చేసి అందులో 15 సెంటీమీటర్ల ఎడంలో విత్తనం వేసి సాళ్లని చదును చేసి 3 మీటర్ల పొడవు 1.5 నుండి 2 మీటర్ల వెడల్పు గల మడులు తయారు చేసుకోవాలి. కయ్యల మధ్య నీటి కాలువ చేసి దాని గుండా నీటిని పారిస్తారు. ఈ పద్ధతి వల్ల దుంపకుళ్ళు వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మురుగునీటి సౌకర్యం తప్పనిసరిగా కల్పించాలి. ఇక 3వది బోధశాల పద్ధతి. ఈ పద్ధతిలో 45 నుండి 60 సెంటీమీటర్ల ఎడం ఉండే విధంగా బోదల్ని తయారు చేసుకుని ఆ బోదల మీద 20 సెంటీమీటర్ల ఎడం ఉంచి దుంపలు నాటుకోవాలి. 2 వరుసల మధ్య ఉన్న సాలు ద్వారా నీరు అందించడం వల్ల బోదే నీటిని పీల్చుకుంటుంది. మొక్క వేర్లు దుంప నీటిలో ఉండవు కాబట్టి దుంపకుళ్ళు తక్కువగా ఆశిస్తుంది. ఇక పసుపులో అంతర పంటలు కూడా సాగు చేసుకోవచ్చు. పసుపులో మొక్కజొన్న, ఆముదం ఈ రెండింటి సాగు చాలా లాభదాయకంగా ఉంటుంది. ఆముదాన్ని అంతర పంటగా 10 నుండి 12 పసుపు సాళ్లకు ఒక వరుస చప్పున నాటచ్చు. మొక్కజొన్న లేదా ఆముదం పంటల్ని అంతర పంటలుగా వేసినప్పుడు 2 పంటలకు సిఫార్సు చేసిన ఎరువుల్ని వేసుకోవాలి. పసుపును కొబ్బరి, మామిడిలో అంతర పంటలుగా సాగు చేయొచ్చు. పసుపుని మామిడిలో అంతర పంటగా పెంచడానికి 20x20 సెంటీమీటర్ల దూరంలో నాటినట్లయితే మంచి దిగుబడులు పొందొచ్చు. PTS 43, ACC 360 అనే రకాలు అంతర పంటలుగా సాగు చేయడానికి అనుకూలంగా ఉంటాయి. పసుపులో దుంపలు నాటిన 40 నుండి 45 రోజులకి కలుపు నివారణ చర్యల్ని చేపట్టాలి. నేల అలాగే కలుపు ఉధృతిని బట్టి పంటకాలంలో 3 నుండి 4 సార్లు నాటిన తర్వాత 60 రోజులకి, 90 రోజులకి అలాగే 120 రోజులకి, 150 రోజులకి ఫలదఫాలుగా కలుపు తీయించాలి. ఎక్కువ విస్తీర్ణంలో పసుపు సాగు చేసినప్పుడు కూలీల ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పొలం తయారీ దశలోనే గడ్డి, తుంగ ఎక్కువగా ఉన్న భూముల్లో వాటి నివారణకి గ్లైఫోసెట్ మందుని లీటర్ నీటికి 8 మిల్లీలీటర్లు కలిపి దాంతోపాటు 20 గ్రాముల అమ్మోనియం సల్ఫేట్ లేదా 10 నుండి 15 గ్రాముల యూరియా కలిపి పచ్చగా ఉన్న కలుపు మీద పిచికారీ చేయాలి. దుంపలు నాటిన మరుసటి రోజే ఎకరాకి అట్రజిన్ అనే కలుపు మందుని 500 నుండి 800 గ్రాములు 200 లీటర్ల నీళ్లలో కలిపి తోటలో పదును ఉన్నప్పుడు సమానంగా పిచికారీ చేయాలి. ఇక పసుపు సాగులో ఎరువుల యాజమాన్యాన్ని గనక మనం చూసినట్టయితే పసుపు సాగులో రసాయనిక ఎరువుల వాడకం తక్కువ. పసుపులో నాణ్యమైన ఉత్పత్తులు, అధిక దిగుబడులు సాధించాలంటే సమతుల సమగ్ర ఎరువుల యాజమాన్యాన్ని పాటించాలి. పసుపు నాణ్యత పెంచాలంటే రసాయనిక ఎరువులతో పాటు సేంద్రీయ ఎరువుల్ని తప్పనిసరిగా వాడాలి. పసుపులో ఎక్కువ దిగుబడులు పొందడానికి రసాయన ఎరువులతో పాటు 4 టన్నుల వర్మి కంపోస్ట్ 1 ఎకరాకి గనక వేసినట్లయితే నేల స్వభావాన్ని వృద్ధి చేసి కర్బన శాతాన్ని పెంచడం వల్ల దుంప పెరుగుదల బాగుంటుంది. పసుపు పంటకు ఎక్కువ పోషకాలు అవసరమవుతాయి. 1 ఎకరా పసుపు పంటకి మొక్కజొన్నని అంతర పంటగా వేసినప్పుడు ఏ ఎరువులు ఎప్పుడెప్పుడు ఎంతెంత మోతాదులో వాడాలో తెలుసుకోవాలి. పసుపు పంటకి పైపాటుగా వేసే యూరియా, మ్యూరేట్ ఆఫ్ పొటాష్, ఆకులపై వర్షపు నీటి బొట్లు, మంచు తేమ లేనప్పుడే వేసుకోవాలి. లేనట్లయితే ఆకుల మీద పడ్డ రసాయనిక ఎరువులు తేమతో గాలిలో కలిసి గాఢత ఎక్కువై లేత ఆకు కణజాలం దెబ్బతిని ఆకు మాడిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి రసాయనిక ఎరువులు చల్లేటప్పుడు సుడిలో పడకుండా మొక్కలకి 10 నుంచి 15 సెంటీమీటర్ల దూరంలో వేసి మట్టితో కప్పాలి. ఇక పసుపు సాగులో నీటి యాజమాన్యాన్ని గనక మనం చూసినట్టయితే నాటిన వెంటనే 1 తడి తప్పనిసరిగా ఇవ్వాలి. తర్వాత మొలకొచ్చి మొక్క భూమి మీద కనబడే వరకు 4 నుండి 6 రోజులకోసారి తడి పెట్టుకోవాలి. దుంపకుళ్ళు తెగులు ఆశించినప్పుడు నీటి తడుల మధ్య వ్యవధి పెంచుకోవాలి. దుంపలు పక్వానికి వచ్చే సమయంలో ఎక్కువ తడులు అవసరమవుతాయి. వాతావరణాన్ని అనుసరించి రోజు మార్చి రోజు 1 గంట సేపు డ్రిప్ ద్వారా నీటిని అందించినట్టయితే దిగుబడి బాగుంటుంది. కాలువల మధ్య భూమిని పచ్చి ఆకులు లేదా ఎండు ఆకులతో కప్పి ఉంచినట్లయితే కలుపు రాకుండా ఉంటుంది. దీనివల్ల నేలలో తేమ త్వరగా ఆరిపోదు. ఆకుల ద్వారా సేంద్రీయ పదార్థం నేలకు అందడమే కాకుండా ప్రధాన అలాగే సూక్ష్మ పోషకాలు కూడా పైరు అందుతాయి. దీనివల్ల దిగుబడులు, నాణ్యత కూడా పెరుగుతాయి. ఇలాగ పసుపులో మల్చింగ్ కోసం జీలుగా, జనము, వేప, వెంపలి, సీమగానుగ, దిరిసన, కానుగ, గ్లైరిసీడియా లాంటి పచ్చి ఆకుల్ని లేదా ఎండు ఆకుల్ని కూడా కప్పుకోవచ్చు. ఒకసారి పసుపు వేసిన భూముల్లో 2 సంవత్సరాల వరకు పసుపు పంటని మళ్ళా వేయకూడదు. వేసినట్లయితే దిగుబడులు తగ్గడమే కాకుండా చీడపీడల బెడద ఎక్కువై పంటకు హాని కలిగించే అవకాశం ఉంటుంది.
0: వ్యవసాయ సూచనలు విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి FM 102.2.

ప్రసార విశేషాలు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2లో ఈ పూట ప్రసారం కాబోతున్న కార్యక్రమాల వివరాలు ప్రసార విశేషాలు వింటారు. ఏడు గంటల 7:15కు వ్యవసాయ పాఠశాలలో ఖరీఫ్ అపరాల సాగులో మెళకువలు నిర్వహణ. గుంటూరు ప్రాంతీయ లామ్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ రెడ్డి గారి వివరాలు వింటారు. 7:45కు వికసిత భారత్ వినవచ్చు. ఇక రాత్రి 8 గంటలకు యశోధర నాటిక వింటారు. రచన శ్రీ పి హృదయరాజ్, నిర్వహణ శ్రీ అబ్దుల్ ఖుద్దూస్.

0: ఇక రాత్రి 8:15 90 వసంతాల ఆకాశవాణి పూర్తి చేసుకున్న సందర్భంగా రైతుల సంక్షేమ ఆకాశవాణి రైతులు వ్యవసాయ అధికారుల అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం వింటారు. ఇక 8:40 దేశభక్తి గీతం ఉంటుంది. 8:45 ఆకాశవాణి విజయవాడ ఏ కేంద్ర ప్రసారాలు వింటారు. ఇక రాత్రి 11:45 నుంచి ఆకాశవాణి ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాల రిలే వింటారు. ఈ పూట ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 ప్రసారం కాబోతున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు.
1: నా పేరు డాక్టర్ ఐఎస్ చైతన్య కుమార్, అడిషనల్ ప్రొఫెసర్ ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ విభాగం ఎయిమ్స్ మంగళగిరి అండి. రక్తదానం చేసేటప్పుడు అన్ని విషయాలు అందరూ రక్తదాతలు డాక్టర్ గారికి తెలియజేయండి. రక్తదానం చేయడం వల్ల ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. సంవత్సరంలో అట్లీస్ట్ 3 సార్లు రక్తదానం చేయండి, ఆపదలో ఉన్న వారిని కాపాడండి.
2: మరిన్ని వివరాలు తెలుసుకోవటానికి రేపు ఉదయం 7:30 ప్రసారమయ్యే ఉదయరేఖలు కార్యక్రమంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదాన ప్రాముఖ్యత గురించి డాక్టర్ ఐఎస్ చైతన్య కుమార్ గారితో పరిచయ కార్యక్రమంలో మరిన్ని వివరాలు వినండి.

0: మన్నీ ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: నా చిన్న తమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో సున్నా మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే సున్నా కరెంటు బిల్లు ఎలా సాధ్యం అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: పోర్టల్ను కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు ప్రారంభించారు. పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా దేశంలో ముడిచమురు, ఎల్పీజీ, సహజవాయువు సరఫరా స్థిరంగా ఉందని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్లో భారత్ 300 పరుగుల భారీ తేడాతో గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది. పేదల సంక్షేమానికే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యతను ఇస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. గత 12 ఏళ్లలో పీఎం ఆవాస్ యోజన, జన్ధన్, ముద్ర, పీఎం స్వనిధి వంటి సంక్షేమ పథకాల ద్వారా కోట్ల మంది పౌరులను బ్యాంకింగ్ సౌకర్యాలు, ఆర్థిక భద్రత, స్వయం ఉపాధి అవకాశాలకు ప్రభుత్వం అనుసంధానం చేసిందని సామాజిక మాధ్యమ పోస్టులో అమిత్ షా పేర్కొన్నారు. ప్రాథమిక మౌలిక సదుపాయాలు, సామాజిక భద్రత, మెరుగైన జీవన ప్రమాణాల ద్వారా దేశంలోని పేదలను ఆర్థికంగా బలోపేతం చేయటం వికసిత్ భారత్ బలమైన పునాది అని మంత్రి తెలిపారు. దేశవ్యాప్తంగా 100 పారిశ్రామిక పార్కుల అభివృద్దిని వేగవంతం చేయడానికి కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ భవ్య పోర్టల్ను ప్రారంభించారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన సదస్సులో గోయల్ మాట్లాడుతూ,
1: To develop the industrial ecosystem and promote large-scale job creation through greater investments across the length and breadth of India, we have launched the Bhavya scheme. Bhavya will set up 100 industrial parks of different sizes. This time we are also going to be looking at earmarking more area for startups, deep tech or technology-oriented businesses, R&D and innovation oriented businesses.
0: ఈ సందర్భంగా డిపిఐఐటి కార్యదర్శి అమర్దీప్ సింగ్ భాటియా మాట్లాడుతూ, సమర్థవంతమైన కార్యక్రమ నిర్వహణకు ఇటువంటి బలమైన డిజిటల్ వ్యవస్థలు అత్యంత అవసరమని చెప్పారు. ఇజ్రాయిల్, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం విఫలం కావడంతో పశ్చిమాసియాలో గత కొన్ని వారాల్లోనే తీవ్రమైన ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఇది ఆ ప్రాంతమంతటా వరుస క్షిపణి, వైమానిక దాడులకు దారితీసింది. ఆదివారం అర్ధరాత్రి ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ఇజ్రాయిల్ పైకి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించడంతో ఈ తాజా ఘర్షణలు ప్రారంభమయ్యాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో దేశంలో ముడి చమురు, ఎల్పీజీ, సహజవాయువు సరఫరా స్థిరంగా ఉందని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలో జరిగిన అంతర మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో ఆ శాఖ అదనపు కార్యదర్శి ప్రవీణ్ ఖనుజా మాట్లాడుతూ,
2: Despite the ongoing situation in West Asia, supplies of crude oil, LPG and natural gas remain stable, and we have adequate stocks of petrol, diesel and LPG which are available in the country. The domestic LPG production has been maximized. In fact, yesterday on the World LPG Day, our domestic refineries and fractionators, they produce 53 TMT per day. This is 60% more than the pre-crisis levels.
0: రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి అపర్ణ శర్మ మీడియాతో మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఎరువుల మొత్తం నిల్వల పరిస్థితి సంతృప్తికరంగా ఉందని తెలిపారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ కోసం ఎరువుల అవసరాన్ని వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ 380 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉన్నట్లు తిరిగి అంచనా వేసిందని ఆమె చెప్పారు. పశ్చిమాసియాలో మళ్లీ దాడులు జరగడం పట్ల భారతదేశం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ పరిణామాలు అంతర్జాతీయ సమాజానికి అత్యంత ఆందోళన కలిగించే విషయమని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. న్యూఢిల్లీలో ఈరోజు మధ్యాహ్నం ఇండి కూటమి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వివిధ ప్రతిపక్షాల పార్టీల నాయకులు హాజరయ్యారు. ఇందులో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ, నేషనల్ కాన్ఫరెన్స్ సీనియర్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా, ఎన్సీపీ ఎస్పీ నాయకురాలు సుప్రియా సూలే పాల్గొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ, ద్రావిడ మున్నేట్ర కజగం సహా కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఈ సమావేశానికి హాజరు కాలేదు. సమావేశం అనంతరం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మీడియాతో మాట్లాడుతూ,
3: హమ్ డట్కే కామ్ కరింగే, లడెంగే ఔర్ ఆగే బడెంగే.
0: ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించామని, అందరూ తమ అభిప్రాయాలను పంచుకున్నారని మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల ముగింపు వేడుకలు ఈరోజు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

0: ఆకాశవాణి తెలంగాణ క్లస్టర్ హెడ్ బి హరిసింగ్, న్యూస్ హెడ్ ఎంఎస్ మహేష్, ఏడీపీ రామ్ గోపాల్, సేల్స్ యూనిట్ హెడ్ ప్రసన్న, పలువురు ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ క్లస్టర్ హెడ్ బి హరిసింగ్ మాట్లాడుతూ, సమాజ హితం కోసం, అభివృద్ది కోసం గత 90 సంవత్సరాలుగా ఆకాశవాణి కృషి చేస్తోందని, ఈ 90 సంవత్సరాల వేడుకలు ఘనంగా జరుపుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాలను చాలా అద్భుతంగా నిర్వహించి పాల్గొన్న సిబ్బందిని అభినందించారు. శత వసంతాల వైపు రెట్టింపు స్ఫూర్తితో, అంకిత భావంతో పనిచేయాలని సిబ్బందిని కోరారు. న్యూస్ హెడ్ ఎంఎస్ మహేష్ మాట్లాడుతూ, 90 ఏళ్లుగా ప్రజాసేవలో పునరంకితమై తన ప్రస్థానాన్ని కొనసాగిస్తుందని వెల్లడించారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ 10 సంవత్సరాల అమలును పురస్కరించుకుని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ రేపటి నుంచి దేశవ్యాప్త వేడుకలను ప్రారంభించనుంది. గర్భిణులందరికీ ఉచితంగా, నిశ్చయమైన, సమగ్రమైన, నాణ్యమైన ప్రసవ పూర్వ సంరక్షణ సేవలను అందించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2016 జూన్ 9న ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ వేడుకల్లో భాగంగా ఈ పథకం కింద అందుబాటులో ఉన్న 9 రకాల ఉచిత సేవలను గర్భిణులు, వారి కుటుంబ సభ్యులు సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించడానికి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అవగాహన ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నారు. చండీగఢ్లోని హర్యానా శాసనసభలో సిపిఏ ఇండియా రీజియన్ జోన్ 2 కాన్ఫరెన్స్ను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈరోజు ప్రారంభించారు. 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో దేశ నిర్మాణంలో ప్రజాప్రతినిధుల పాత్ర, వికసిత భారత్, 2047, కృత్రిమ మేధస్సు, ప్రజాస్వామ్య సంస్థలను మరింతగా ప్రభావితంగా మార్చడం వంటి ముఖ్యమైన అంశాలపై దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులు, ప్రిసైడింగ్ అధికారులు చర్చిస్తారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ ఢిల్లీ, గోవా, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్తో కూడిన 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 13 మంది అసెంబ్లీ స్పీకర్లు, 4 డిప్యూటీ స్పీకర్లు, 7 కార్యదర్శులు ఈ సదస్సులో పాల్గొంటారు. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనను పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అమలు చేసింది. ఈ పథకం అర్హులైన లబ్దిదారులకు ఆసుపత్రి ఖర్చుల కోసం ప్రతి కుటుంబానికి ఏడాదికి 5 లక్షల రూపాయల వరకు ఆరోగ్య బీమాను అందిస్తుంది. రాష్ట్రంలో ఈ పథకం అమలు కోసం నేడు న్యూఢిల్లీలో నేషనల్ హెల్త్ అథారిటీ, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో భారత్ 300 పరుగుల భారీ తేడాతో గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది. టెస్టు క్రికెట్ చరిత్రలో భారత్కు ఇదే అత్యంత భారీ విజయం. తొలి ఇన్నింగ్స్లో భారత్ 8 వికెట్ల నష్టానికి 564 పరుగులు చేయగా, ఆఫ్ఘన్ జట్టు 2 ఇన్నింగ్స్లోనూ భారత్ బౌలింగ్ ధాటికి నిలవలేక వరుసగా 152, 112 పరుగులకే కుప్పకూలింది. భారత అరంగేట్రం స్పిన్నర్ మానవ్ సుతార్ మొదటి ఇన్నింగ్స్లో 6 వికెట్లతో రాణించగా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ కీలక వికెట్లు తీసి జట్టు విజయానికి తోడ్పడ్డారు. ఆంధ్రప్రదేశ్ విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 8 మంది కార్మికులు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. స్టీల్ ప్లాంట్లోని SMS 2, STC 3 హీట్ FG లో పెద్ద మొత్తంలో ఉక్కు ద్రవం లీక్ అయింది. ఉక్కు ద్రవాన్ని లిఫ్ట్ చేస్తుండగా ఈ సంఘటన జరిగింది. భయంతో ఒక్కసారిగా కార్మికులు, ఉద్యోగులు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రపంచ సముద్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్, సముద్రాలను రక్షించడానికి, సముద్ర జీవులను సంరక్షించడానికి ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. పేదల సంక్షేమానికే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యతను ఇస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దేశవ్యాప్తంగా 100 పారిశ్రామిక పార్కుల అభివృద్ధిని వేగవంతం చేయడానికి భవ్య పోర్టల్ను కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు ప్రారంభించారు. పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా దేశంలో ముడి చమురు, ఎల్పీజీ, సహజవాయువు సరఫరా స్థిరంగా ఉందని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో భారత్ 300 పరుగుల భారీ తేడాతో గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి FM 102.2. వ్యవసాయ పాఠశాల.
2: ఈనాటి కార్యక్రమంలో ఖరీఫ్ అపరాల సాగులో మెళకువలు వ్యవసాయ పాఠశాల వింటారు. నిర్వహణ గుంటూరు లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ రెడ్డి గారు.
3: ఖరీఫ్లో మన రాష్ట్రంలో పండించే అపరాల పంటల్లో కంది, పెసర, మినుము పంటలు ముఖ్యమైనవిగా పరిగణించబడతాయి. ఈ పంటలను గురించి రైతులు సరైన అవగాహన కలిగి ఉండి సరైన మెలకువలు పాటించి సాగు చేసుకుంటే అధిక దిగుబడులు సాధించుకోవడమే కాకుండా అధిక ఆదాయం కూడా పొందవచ్చు. మొదటిగా కంది పంట సాగులో మెలకువల గురించి తెలుసుకుందాం. ఈ కంది పంటను ఖరీఫ్లో ప్రత్తి, మిరప, పొగాకులకు ప్రత్యామ్నాయంగా, అలాగే సజ్జ, జొన్న, మొక్కజొన్న, పెసర, సోయా చిక్కుడు, వేరుశనగ లాంటి పైర్లతో అంతరపంటగా కూడా పండించవచ్చు. ఈ పంటను తక్కువ వర్షపాత మండలంలో జూన్లోను, కృష్ణా, గోదావరి, దక్షిణ మరియు ఉత్తర కోస్తా మండలాల్లో జూలై ఆగస్టు నెలల్లో కూడా విత్తుకోవచ్చు. ఇక నేలల విషయానికి వచ్చినప్పుడు ఈ పంటను నీరు త్వరగా ఇంకిపోయే గరప, ఎర్రరేగడి, చల్కా నేలల్లో మురుగునీరు పోయి వస్తు గల నల్లరేగడి నేలల్లో కూడా సాగు చేసుకోవచ్చు. చౌడు నేలలు, నీటి ముంపుకు గురయ్యే నేలలు పనికిరావు. భూమిని 2 సార్లు నాగళ్లతో దున్ని నేలను మెత్తగా తయారు చేయాలి. తరువాత తమ ప్రాంతాలకు అనుకూలమైన మేలైన విత్తనాలను ఎంపిక చేసుకుని సరైన సమయంలో విత్తుకోవాలి. తొలకరిలో 170 నుంచి 180 రోజుల్లో కోతకు వచ్చే మధ్యకాలిక కంది రకాలైన ఎల్ఆర్జీ 133-33, ఎల్ఆర్జీ 105, టీఆర్జీ 59, ఎల్ఆర్జీ 52, ఎల్ఆర్జీ 41, ICPL 85/63, BSMR 736, ICPL 87/119 అనే రకాలు మన రాష్ట్రంలో పండించడానికి అనుకూలంగా ఉంటాయి. ఈ రకాలను ఎన్నుకున్న తరువాత విత్తన శుద్ధి చేసుకుని విత్తనాలను నాగలి వెంబడి గాని, సాళ్లలో గొర్రుతో గాని విత్తుకోవాలి. సీడ్ డ్రిల్ ఉపయోగించి కూడా విత్తుకోవచ్చు. ఖరీఫ్లో నల్లరేగడి నేలల్లో వరుసల మధ్య 150 నుంచి 210 సెంటీమీటర్లు మరియు మొక్కల మధ్య 20 సెంటీమీటర్లు, అదే ఎర్ర నేలల్లో అయితే వరుసల మధ్య 90 సెంటీమీటర్లు మరియు మొక్కల మధ్య 20 సెంటీమీటర్లు దూరం ఉండేట్లుగా నాటుకోవాలి. ఎరువుల విషయానికి వచ్చినట్లయితే చివరి దిక్కులో ఎకరాకు 2 టన్నుల పశువుల ఎరువు, 8 కిలోల నత్రజని మరియు 20 కిలోల చొప్పున భాస్వరం వేసుకోవాలి. అంతరపంటగా వేసినప్పుడు పైరును బట్టి వేసే ఎరువు మోతాదు మారుతుంది. ప్రధాన పైరుకు, అంతరపంటకు వేరువేరుగా ఎరువులు వేయాలి. విత్తిన తరువాత కలుపు నివారణ మరియు అంతర కృషి ఎంతో అవసరం. దీనికి గాను పెండిమిథాలిన్ 30% ఎకరాకు 1 నుండి 1.5 లీటర్ల చొప్పున విత్తిన వెంటనే గాని మరుసటి రోజు గాని పిచికారి చేయాలి. విత్తిన 30 మరియు 65 రోజులప్పుడు గుంటకతో గాని గొర్రుతో గాని అంతర కృషి చేయాలి. విత్తిన 20 నుంచి 25 రోజుల మధ్య గడ్డిజాతి కలుపు మొక్కలైన ఊద, చిప్పెర మరియు గరిక నివారణకు క్విజాలోపాప్ ఇథైల్ 5% మందును 400 మిల్లీలీటర్లు ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి చల్లాలి. గడ్డిజాతి మరియు వెడల్పాకు కలుపు మొక్కలు ఉన్న ఎడల ఎకరానికి 400 మిల్లీలీటర్లు ఇమజితాపర్ 5% మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. తక్కువ కాల పరిమితి గల మినుము, పెసర, తృణధాన్యాలు, వేరుశనగ అంతరపంటలుగా కూడా వేసుకోవచ్చు. అంతరపంటల నిష్పత్తి విషయానికి వస్తే ఒక కంది సాలుకు జొన్న లేదా మొక్కజొన్న లేదా సజ్జ మొదలగునవి అయితే 2 సాళ్ళు, అదే పెసర లేదా మినుము లేదా సోయా చిక్కుడు లేదా వేరుశనగ మొదలగు పంటలకి 7 సాళ్ళు ఉండేట్లు విత్తుకోవాలి. ఈశాన్య ఋతుపవనాల ప్రభావం లేని ప్రాంతాల్లో పంట బెట్టకు వచ్చినప్పుడు 1 లేదా 2 తేలికపాటి తడులు ఇవ్వగలిగితే దిగుబడులు పెంచుకోవచ్చు. ఈ తడులు మొగ్గ రాబోయే ముందు ఒకసారి, కాయదశలో మరోసారి ఇవ్వాలి. పూత సమయంలో తడులు ఇవ్వరాదు, ఇస్తే పూత రాలే ప్రమాదం ఉంటుంది. ఈ పంటను వేసిన తరువాత సరైన సమయంలో సస్యరక్షణ చేపట్టడం ఎంతో అవసరం. ఈ పంట పెరిగే దశలో ఆకు చుట్టు పురుగు ఆశిస్తుంది. ఆకులను, పూతను చుట్టగా చుట్టుకుని లోపల ఉండి గీరి తింటుంది. దీని ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే నివారణకు 2 మిల్లీలీటర్ల క్వినాల్ఫాస్ లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి. అలాగే కాయతొలుచు పురుగు లేదా శనగపచ్చ పురుగు పూత మరియు పిండ దశలో కాయలకు రంధ్రాలు చేసి గింజలను తింటూ ఒక కాయ నుండి మరో కాయకు ఆశిస్తుంది. దీని నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు తప్పక చేపట్టాలి. ఇప్పుడు ఈ సమగ్ర సస్యరక్షణ గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. మొదటిగా వేసవిలో లోతుదుక్కులు చేయాలి. ఈ విధంగా వేసవిలో లోతుదుక్కి చేస్తే భూమిలోని పురుగు కోశస్థ దశలు బయటపడి పక్షులు ఏరుకు తినడానికి వీలు ఉంటుంది. ఈ పురుగులు తక్కువగా ఆశించే పంటలైన జొన్న, సోయాచిక్కుడు, నువ్వులు, మినుము, ఉలవ, మెట్టవరి మొదలైన పంటలతో పంట మార్పిడి చేయాలి. ఖరీఫ్లో అంతర పంటగా పెసర లేదా మినుము వేయడం ద్వారా పరాన్నజీవులను వృద్ధి చేయడానికి తోడ్పడతాయి. పొలం చుట్టూ 4 సార్లు జొన్నను రక్షిత పైరుగా విత్తాలి. పచ్చపురుగును తట్టుకునే ICPL 332, LRG 41 అనే రకాలను సాగు చేసుకోవాలి. పైరు విత్తిన 90 నుంచి 100 రోజుల్లో చిగుళ్లను 1 అడుగు మేర కత్తిరించాలి. ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలను అమర్చి పురుగు ఉనికిని గమనించి తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. పురుగులను తినే పక్షులను ఆకర్షించడానికి వీలుగా ఎకరాకు 20 పక్షిస్థావరాలను ఏర్పాటు చేయాలి. పురుగు గుడ్లను, తొలిదశ పురుగులను గమనించి వెంటనే 5% వేపగింజల కషాయాన్ని లేక వేప సంబంధమైన మందులను పిచికారీ చేయాలి. ఎకరాకు 200 లార్వాల సమానమైన NPV ద్రావణాన్ని లేక 400 గ్రాముల బ్యాక్టీరియా సంబంధమైన మందును 200 లీటర్ల నీటిలో కలిపి వారం తేడాతో 2 సార్లు చలికాలంలో సాయంత్రం వేళల్లో పిచికారీ చేయాలి. బాగా ఎదిగిన పురుగులను ఏరివేయాలి లేక చెట్లను బాగా కుదిపి దుప్పట్లో పడిన పురుగులను నాశనం చేయాలి. రసాయనిక పురుగు మందులను విచక్షణారహితంగా వాడరాదు. తప్పనిసరిగా అయితే పురుగు ఉధృతిని బట్టి పైరు మొగ్గ లేదా తొలిపూత దశలో ఉన్నప్పుడు క్లోరోఫైరిపాస్ 2.5 మిల్లీలీటర్లు, పూత లేదా కాయదశలో క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు లేక ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా డెల్టామెత్రిన్ 0.9 మిల్లీలీటర్లు లేదా ల్యాండా సైహలోత్రిన్ 1 మిల్లీలీటరు లేక లిఫెన్యురాన్ 1 మిల్లీలీటరు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఈ మందులు వాడిన తరువాత కూడా శనగపచ్చ పురుగు నివారించలేకపోతే ఇండాక్సికార్బ్ 1 మిల్లీలీటరు లేదా స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్ను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఇక మరుక మచ్చల పురుగు కూడా ఈ పంటను అధికంగా నష్టపరుస్తుంది. దీనినే వాడుకలో పూత పురుగు లేదా గూడు పురుగు లేదా బూజు పురుగు అని కూడా అంటారు. ఈ పురుగు యొక్క 1-2 దశలు పూమొగ్గల లోపలే ఉండి తినివేస్తాయి. తరువాత దశలలో లేత ఆకులను, పూతను, లేత పిందెలను మరియు కాయలను కూడా కలిపి గూడుగా చేసుకుని కాయ అడుగు భాగాన చిన్న రంధ్రం చేసి లోపలికి వెళ్ళి కాయలోని గింజలను తినివేసి వాటిని డొల్ల చేస్తుంది. దీని నివారణకు క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1 గ్రాము లేదా థయోడికార్బ్ 1 గ్రాము లేదా నోవాల్యురాన్ 1 మిల్లీలీటరు లేదా స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్లు లేదా ల్యాండా సైహలోత్రిన్ 1 మిల్లీలీటరు లేదా క్లోరాంట్రినిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి మందులను మార్చి వారం రోజులకు ఒకసారి పిచికారీ చేయాలి. వీటితో పాటుగా కందిలో కాయ ఈగ కూడా ఆశిస్తుంది. ఈ కాయ ఈగ ఆశించినప్పుడు నష్టం బయటకు కనిపించదు. దీని పిల్ల పురుగులు కాయ లోపలే ఉండి గింజలను తినివేస్తాయి. ఈ పురుగు అన్ని దశలను కాయ లోపలే పూర్తి చేసుకుని తల్లి పురుగు మాత్రమే బయటకు వస్తుంది. తల్లి పురుగు లేత పిండ దశలో కాయలపై గుడ్లు పెడుతుంది. కావున పిండ దశలో 5% వేపగింజల కషాయం పిచికారీ చేసినట్లయితే గుడ్లు పెట్టకుండా నివారించుకోవచ్చు. గింజ గట్టిపడే దశలో డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేక ప్రొఫినోఫాస్ 2 మిల్లీలీటర్లు లేక థయాక్లోప్రిడ్ 0.7 మిల్లీలీటర్లు లేదా థయోమెథాక్సామ్ 0.4 గ్రాములు లేదా లిఫెన్యురాన్ 1 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే ఈ యొక్క పురుగును సమర్థవంతంగా అరికంటవచ్చు. ఇక తెగుళ్ల విషయానికి వస్తే మొదటిగా ఎండు తెగులు ఎక్కువగా నష్టపరుస్తుంది. ఈ ఎండు తెగులు సోకిన మొక్కలు పూర్తిగా కానీ మొక్కలో కొంత భాగం కానీ వాడి ఎండిపోతాయి. ఎండిన మొక్కలను పీకి కాండం మొదలు భాగం చీల్చి పరిశీలిస్తే గోధుమ వర్ణపు నిలువు చారలు కనిపిస్తాయి. దీని నివారణకు ఈ తెగులు అధికంగా కనిపించిన పొలాల్లో జొన్నతో పంట మార్పిడి చేయాలి. LRG 105, LRG 133-33, TRG 59, ICPL 87-119 మరియు ICPL 88-63 వంటి కంది రకాలు ఈ తెగులను కొంతవరకు తట్టుకుంటాయి. ఈ తెగులు నివారణకు ఎలాంటి మందులు లేవు. నీరు నిల్వ ఉండే భూముల్లో కందిని సాగు చేయకూడదు. రెండవది వెర్రి తెగులు. దీనిని స్టెరిలిటీ మొజాయిక్ అని కూడా అంటారు. ఇది ఒక వైరస్ తెగులు. ఈ తెగులు సోకిన మొక్క లేత ఆకుపచ్చ రంగులను గల చిన్న ఆకులను విపరీతంగా తొడుగుతుంది. పూత పూయదు. ఈ తెగులు అసారియా కజాని అనే కంటికి కనిపించని ఇరియోఫిడ్ నల్లి ద్వారా వ్యాపిస్తుంది. ఈ తెగులు ముఖ్యంగా వర్షాధారంగా పండించు తేలిక భూములు ప్రాంతాలైన ప్రకాశం మరియు రాయలసీమ జిల్లాల్లో ఎక్కువగా గమనించడం జరిగింది. అందుచేత ముందస్తు నివారణలో చర్యలో భాగంగా విత్తిన 60 నుంచి 90 రోజుల వ్యవధిలో నల్లి నివారణకు లీటర్ నీటికి 3 గ్రాములు నీటిలో కరిగే గంధకం పొడి లేదా 4 మిల్లీలీటర్లు కెరాథాన్ అనే మందును కలిపి 10 రోజులకొకసారి దఫాలుగా పిచికారీ చేయాలి. ఈ తెగులును కొంతవరకు తట్టుకోగల ICPL 87-119, BSMR 853, BSMR 736, LRG 105 మరియు TRG 59 అనే రకాలను సాగు చేసుకోవాలి. ఈ తెగులు ఆశించిన పొలంలో పంట కోసిన తరువాత చెట్టు మొదళ్లను అలాగే వదిలివేయకుండా పీకి నాశనం చేయాలి. వీటితో పాటు మ్యాక్రోఫోమినా ఎండు తెగులు కూడా ఆశిస్తుంది. దీనివలన ముదురు మొక్కల కాండం పైన నూలు కండె ఆకారం కలిగిన ముదురు గోధుమ వర్ణపు మచ్చలు కనిపిస్తాయి. ఈ మచ్చలు చుట్టూ గోధుమ వర్ణంలోనూ మధ్యభాగం తెలుపు వర్ణంలోనూ ఉంటాయి. తెగులు సోకిన మొక్కలు పూర్తిగా కానీ మొక్కలో కొన్ని కొమ్మలు కానీ ఎండిపోతాయి. MRG 66 అనే కంది రకం ఈ తెగులును తట్టుకుంటుంది. ఇక పంట కోత విషయానికి వస్తే కాయలు ఎండిన తర్వాతనే కంది పంటను కోసి కట్టెలతో కొట్టి కాయల నుండి గింజలను వేరు చేయాలి. నిల్వ చేసేటప్పుడు పురుగులు ఆశించకుండా ఉండేందుకు బాగా ఎండబెట్టి వేప ఆకులను కలిపి నిల్వ చేసుకోవాలి. ఈ విధంగా రైతులు ఈ మెలకువలను తెలుసుకుని సరైన సమయంలో సరైన చర్యలు చేపట్టినట్టయితే కందిలో మంచి దిగుబడులు పొందవచ్చు. ఇక కంది తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పండించే అపరాల్లో మినుము మరియు పెసర పంటలు చాలా ముఖ్యమైనవి. ఈ పంటలు ఏకపంటగానే కాకుండా ప్రత్తి, కంది మరియు పందతోటల్లో అంతర పంటలుగా కూడా సాగు చేయవచ్చు. తక్కువ పంటకాలపు రకాలు అందుబాటులో ఉండడం వలన వివిధ పంటల సరళిలో సాగు చేయడం జరుగుతుంది. ఈ యొక్క పంటలు నత్రజనిని స్థిరీకరించడంలో, భూమికి సేంద్రీయ పదార్థం అందించడంలో, అపరాలు ధాన్య పంటల సరళిలో సుస్థిర పంటల దిగుబడులు సాధించడంలో, నాణ్యమైన ఆహార భద్రత కల్పించడంలో, రసాయన ఎరువులు వాడకం తగ్గించడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. తక్కువ కాలంలో తక్కువ నీటి వినియోగంతో వివిధ ధాన్య పైర్ల కంటే అధిక ఆదాయాన్ని అందిస్తున్నాయి. ఇక వంగడాల ఎంపిక విషయానికి వచ్చినట్లయితే ఖరీఫ్లో పెసర్లో LGG 630, LGG 607, LGG 460, TM 96-2, WGG 42, IPM 2-14. అదే మినుములో అయితే LBG 884, LBG 904, TBG 129, LBG 932, జీబీజీ 1, టీబీజీ 104, ఎల్బీజీ 752, ఎల్బీజీ 787, PU 31 అనే రకాలు అనుకూలంగా ఉంటాయి. ఇక మినుము పెసర సాగులో మేలైన యాజమాన్య పద్ధతుల గురించి చర్చించినట్లయితే, వేసవి దుక్కులు చేసుకుని తొలకరి వర్షాలు పడిన వెంటనే భూమిని గొర్రుతో మెత్తగా దున్ని పొలాన్ని సిద్ధం చేయాలి. ప్రతి 2-3 మీటర్ల మధ్యలో ఒక లోతైన నాగలిచాలు ఏర్పాటు చేసుకున్నట్లయితే అధిక వర్షాలు పడిన వెంటనే నీటిని బయటికి పంపడానికి అవకాశం ఉంటుంది. తొలకరి అపరాల్లో అధిక వర్షాలకు పంట ఎక్కువగా దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క మెలకువలను ప్రతి రైతు విధిగా పాటించాలి. మురుగునీరు నిలువని, తేమను నిలుపుకోగల, చౌడు లేని భూములు ఈ పంటలకు అనుకూలంగా ఉంటాయి. ఆఖరి దుక్కిలో ఎకరాకు 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం ఇచ్చు ఎరువులు వేసి కలియదున్నాలి. మినుము పెసర పైర్లకు పైపాటుగా ఎలాంటి ఎరువులు వాడవలసిన అవసరం లేదు. ఖరీఫ్లో పెసర మినుము పంటలను జూన్ 15 నుంచి జూలై 15 సమయంలో విత్తుకున్నట్లయితే అధిక దిగుబడి పొందవచ్చు. మినుములో ఎకరాకు 8 నుంచి 10 కిలోలు, అదే పెసరలో అయితే 6 నుంచి 8 కిలోల విత్తనం సరిపోతుంది. ఈ మోతాదులో విత్తనాన్ని వాడినట్లయితే సుమారుగా 33 చొప్పున మొక్కల సాంద్రత ఉంటుంది. ఈ సాంద్రతలో మొక్కలు ఉండటం వల్ల అత్యధిక దిగుబడి సాధించవచ్చు. మొక్కల సాంద్రత తగ్గిన ఎడల కలుపు సమస్య, అదేవిధంగా మొక్కల సాంద్రత ఎక్కువైన ఎడల పైరు త్వరగా బెట్టకు రావడం, పురుగులు మరియు తెగుళ్ల సమస్యలు అధికమవుతాయి. విత్తడానికి 24 నుంచి 48 గంటల ముందుగా కిలో విత్తనానికి 5 గ్రాములు థయోమిథాక్సామ్ లేదా 5 మిల్లీలీటర్లు ఇమిడాక్లోప్రిడ్ మందుతో విత్తన శుద్ధి చేసి, తరువాత 3 గ్రాముల థైరామ్ లేదా క్యాప్టాన్ లేదా మ్యాంకోజబ్ లేదా 2 గ్రాములు కార్బండిజమ్ మందుతో విత్తన శుద్ధి చేసి విత్తుకుంటే మొక్క తొలి దశలో ఆశించు రసం పీల్చు పులుగులు, చిత్తపురుగులు మొదలైన వాటిని అరికట్టడమే కాకుండా తద్వారా వ్యాప్తి చెందే వైరస్ తెగుళ్లను, వేరుకుళ్ళు మరియు మొదలుకుళ్ళు తెగుళ్లను కూడా అరికట్టవచ్చు. విత్తుటకు 1 గంట ముందుగా ఎకరానికి 200 నుంచి 400 గ్రాముల రైజోబియం మరియు 200 నుంచి 400 గ్రాముల PSB కల్చర్ను పట్టించి విత్తుకోవాలి. కలుపు యాజమాన్యంలో మెలకువల విషయానికి వస్తే, మినుము పెసర పైర్లను మెట్టలో సాగు చేయనప్పుడు పైరు విత్తిన మొదటి 30 రోజుల వరకు కలుపు బారి నుంచి రక్షించుకోవాలి. అంతరకృషి ద్వారా కలుపు నివారణ చేస్తే భూమిలో తేమను కూడా నిలుపుకోవడానికి దోహదం చేస్తుంది. కలుపు బెడద ఎక్కువగా ఉన్న భూమిలో విత్తిన వెంటనే లేదా 1 రోజు లోపల ఎకరాకు 1 నుంచి 1.5 లీటర్ల పెండిమిథాలిన్ 30% కలుపు మందును 200 లీటర్ల నీటికి కలిపి పొలమంతా సమానంగా పిచికారీ చేసినట్లయితే మొదటి 20 నుంచి 25 రోజుల వరకు కలుపును నివారించుకోవచ్చు. ఒకవేళ పెండిమిథాలిన్ పిచికారీ చేయలేకపోయినప్పుడు లేదా అంతర్కృషి చేసే అవకాశం లేనప్పుడు విత్తిన 15 నుంచి 20 రోజులకు మినుము లేదా పెసరకు హాని జరగకుండా కలుపు మొక్కలను నివారించే కలుపు మందులను పిచికారీ చేసుకోవాలి. పొలంలో ఊద, చిప్పెర, ఉర్రంకి, గరిక లాంటి గడ్డిజాతి మొక్కల నిర్మూలనకు ఫెనాక్సిప్రాప్ ఇథైల్ 9% ద్రావకం 200 మిల్లీలీటర్ల చొప్పున లేదా క్విజాలోపాప్ ఇథైల్ 5% ద్రావకం ఎకరాకు 400 మిల్లీలీటర్ల చొప్పున ఏదో ఒక దానిని 200 లీటర్ల నీటితో కలిపి పిచికారీ చేసి సమర్థవంతంగా నివారించుకోవచ్చు. గడ్డి మరియు వెడల్పాకు గల కలుపు జాతి మొక్కలు ఎక్కువగా ఉన్నట్లయితే ఇమిజితాపేర్ 10% ద్రావకం 200 మిల్లీలీటర్ల మందును 200 లీటర్ల నీటిలో కలిపి 1 ఎకరాకు పిచికారీ చేసి ఈ యొక్క 2 రకాల కలుపులను కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. కానీ దీని వలన కొద్దిగా పైరు పెరుగుదల తాత్కాలికంగా ఆగినట్లు అనిపించను, తరువాత తిప్పుకొని పైరు దిగుబడిపై ఎలాంటి ప్రభావం ఉండదు. దీనికి ప్రత్యామ్నాయంగా అసిఫ్లోరోఫిన్ మరియు క్లాడినోపా ప్రోపర్జిల్ అనే మందు యొక్క మిశ్రమాన్ని ఎకరాకు 300 మిల్లీలీటర్ల చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 25 నుంచి 30 రోజులప్పుడు పిచికారీ చేస్తే గడ్డిజాతి మొక్కలు, వెడల్పాకు మొక్కలను కూడా పైరుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్మూలించవచ్చు. ఇక నీటి యాజమాన్యంలో మెలకువల విషయానికి వస్తే ముఖ్యంగా మినుము మరియు పెసర వర్షాధార పంటలు అయినప్పటికీ వర్షాభావ పరిస్థితుల్లో నీటి వస్తి ఉన్న చోట 1 లేక 2 తేలికపాటి తడులు పెట్టినట్లయితే అధిక దిగుబడి సాధించవచ్చు. మొదటి తడి మొగ్గ దశలోను, 2వది పిందె ఏర్పడిన తరువాత ఇవ్వవలెను. నీటి తడి ఇవ్వలేని పరిస్థితుల్లో 2% యూరియా లేదా పొటాషియం నైట్రేట్ ద్రావణాన్ని వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పంటపై పిచికారీ చేసినట్లయితే మంచి దిగుబడులు సాధించవచ్చు. పంట వేసిన తొలి దశల్లో అంటే 20 నుండి 30 రోజుల్లో ఒకవేళ అధిక వర్షం పడినట్లయితే పైరు పసుపు రంగుకు మారి పల్లాకు తెగులును పోలి ఉంటుంది. ఈ లక్షణాలను రైతులు ఇనుపధాతులోపంగా గుర్తించి అన్నబేది 50 గ్రాములు, నిమ్మప్పు 5 గ్రాములు, యూరియా 100 గ్రాములు, 10 లీటర్ల నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలోపు 2 సార్లు పిచికారీ చేసినట్లయితే ఈ ఇనుపధాతులోపం నివారించుకోనవచ్చు మరియు మంచి ఫలితాలు కూడా సాధించవచ్చు. ఇక ఈ పంటలను ఆశించే పురుగుల విషయానికి వస్తే చిత్తపురుగులు, కాండముయ్యిగ, తెల్లదోమ, తామర పురుగులు, పేనుబంక, మరుకా మచ్చల పురుగు, పొగాకు లద్దె పురుగులు ఎక్కువగా ఆశిస్తుంటాయి. వీటి నివారణ గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. మొదటిగా చిత్తపురుగులు. ఈ పురుగులు పైరుపై 2 ఆకుల దశలో ఆశించి గుండ్రటి చిన్న చిన్న రంధ్రాలు చేస్తాయి. వీటి నివారణకు 2.5 మిల్లీలీటర్లు క్లోరోఫైరిఫాస్ లేదా ఎసిఫేట్ 1 గ్రామును లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. 2వది తెల్లదోమ. ఈ యొక్క తెల్లదోమ పురుగులు పసుపుపచ్చ శరీరంతో దాదాపు 1 మిల్లీమీటర్ పొడవు ఉంటాయి. ఇవి రసం పీల్చడమే కాకుండా పల్లాకు తెగులను కూడా వ్యాపింపచేస్తాయి. ఈ తెల్లదోమ నివారణకు అంతర్వాహిక కీటకనాశినులైన థయామిథాక్సామ్ 0.2 గ్రాములు లేదా ఎస్టామాప్రిడ్ 0.2 గ్రాములు లేదా ప్రొఫెనోఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా ట్రైజోఫాస్ 1.5 మిల్లీలీటర్లు లేక ఎసిఫేట్ 1 గ్రాము ఏదేని ఒకదానిని 1 లీటర్ నీటికి కలిపి తెల్లదోమ ఉధృతిని బట్టి మందును మార్చి మార్చి 10-15 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. ఇక తామర పురుగులు. ఈ పురుగులు పైరు తొలి దశలో ఎక్కువగా ఆశించి ఆకుల్లోని రసాన్ని పీల్చి నష్టాన్ని కలుగు చేయడమే కాకుండా నెక్రోసిస్ ఆకుముడత అనే వైరస్ తెగులును కూడా వ్యాపింపచేస్తాయి. దీని నివారణకు 1 గ్రాము ఎస్ఫేటు లేదా 1.5 మిల్లీలీటర్లు పిప్రోనిల్ను 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. మరొక ముఖ్యమైన పురుగు మరూకా మచ్చల పురుగు. ఈ మరూకా మచ్చల పురుగునే వాడుకలో పూత పురుగు లేక గూడు పురుగు అని కూడా అంటారు. గుడ్ల నుండి బయటకు వచ్చిన పిల్ల పురుగులు వెంటనే పూమొగ్గల్లోకి చొచ్చుకుపోయి లోపల లేత భాగాలను తింటూ ఉంటాయి. మొదటి 1-2 దశల్లో పూమొగ్గల లోపలే తింటూ తరువాతి దశల్లో లేత ఆకులను, పూతను, లేత పిందెలను మరియు కాయలను కూడా కలిపి గూడుగా చేసుకుని గూడు లోపలే ఉంటూ లోపలి పదార్థాలను తినివేయడం వలన పంట దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. కావున ఈ పంటను పూత సమయం నుంచి ప్రతిరోజు గమనిస్తూ సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. పొలం చుట్టూ గట్లపై కలుపు మొక్కలు లేకుండా పరిశుభ్రంగా ఉంచాలి. పైరు పూత దశకు రాకముందు నుండే జాగ్రత్త చర్యలు చేపట్టాలి. పూత దశలో తప్పనిసరిగా పైరుపై 5% వేపగింజల కషాయం లేదా వేపనూనె 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే రెక్కల పురుగులను గుడ్లు పెట్టకుండా నివారించవచ్చు. వేప సంబంధిత మందులు వికర్షల్గాలుగా పనిచేయడం వలన రెక్కల పురుగులు గుడ్లు పెట్టడానికి ఇష్టపడవు. అంతేకాక అప్పటికే పంట మొక్కలపై ఉన్న గుడ్లు కూడా పిగిలి చనిపోతాయి. మొగ్గ పూత దశలో అక్కడక్కడా కొన్ని పూమొగ్గలను సేకరించి వాటిని తెలిసి పిల్ల పురుగులు ఉన్నాయేమోనని పరిశీలించాలి. ఒకవేళ ఈ పిల్ల పురుగులు కనిపించినట్లయితే వెంటనే క్లోరోఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా థయోడికార్బ్ 1 గ్రాము లేదా ఎసిఫేట్ 1 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పంటల్లో గూళ్ళు గమనించినట్లయితే నివారణకు ఎసిఫేట్ 1.5 గ్రాములు లేక క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు లేక నోవాల్యూరాన్ 1 మిల్లీలీటర్లు ఏదో ఒక మందును 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. మరలా అవసరమైతే మందులను మార్చి మార్చి 2 నుంచి 3 సార్లు పూత పిందె మరియు కాయ దశల్లో పిచికారీ చేయాలి. పురుగు ఉధృతి అధికంగా గమనించినప్పుడు స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్లు లేదా క్లోరాంట్రెనిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లేదా ఫ్లూబెండయామైడ్ 0.2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పైరుపై పిచికారీ చేసినట్లయితే మంచి ఫలితం ఉంటుంది. ఇక మరొక ముఖ్యమైన పురుగు పొగాకు లద్దె పురుగు. ఈ యొక్క పొగాకు లద్దె పురుగు నివారణకు సమగ్ర సస్యరక్షణలు చేపట్టాలి. ఈ పురుగు ఉనికిని అంచనా వేయడానికి ముందుగానే పంటలో లింగాకర్షణ బుట్టలు 4 చొప్పున పెట్టాలి. ఈ పురుగు తొలి దశలో ఎసిఫేట్ 1 గ్రాము లేదా క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. గొంగళి పురుగులు పొలమంతా వ్యాపించి కనిపించినట్లయితే నొవెల్రాన్ 1 మిల్లీలీటరు లేదా థయోడికార్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఒకవేళ ఎదిగిన గొంగళి పురుగుల్లో ఉన్నట్లయితే వీటిని నివారించడానికి 10 కిలోల తవుడు, కేజీ బెల్లము మరియు లీటరు క్లోరోఫైరిఫాసులను తీసుకుని తగినంత నీటిని కలిపి తయారు చేసిన విషపు ఎరను చిన్న చిన్న గుళికలుగా చేసి సాయంకాలం పొలంలో అంతా సమానంగా చల్లాలి. రైతులు ముందస్తు చర్యగా మినుము మరియు పెసరపైర్లకు 30 నుంచి 35 రోజుల సమయంలో ఒకసారి, 40 నుంచి 50 రోజుల సమయంలో మరొకసారి 2 మిల్లీలీటర్ల హెక్సాకొనాజోల్ లేదా 1 మిల్లీలీటరు ప్రొపీకొనాజోల్ లేదా 1.5 గ్రాములు హెక్సాకొనాజోల్ మరియు క్యాప్టాన్ మిశ్రమాన్ని 1 లీటర్ నీటికి కలిపి అవసరాన్ని బట్టి మందులను మార్చి మార్చి పిచికారీ చేసినట్లయితే కొరినోస్పోరా, ఆంథ్రాక్నోస్ మరియు బూడిద తెగుళ్లను సమర్థవంతంగా నివారించుకొనవచ్చు. ఈ విధంగా తొలకరిలో కంది, మినుము మరియు పెసల పైర్లలో సరైన సమయంలో సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ సమస్యలను ఎప్పటికప్పుడు గమనిస్తూ తగిన మెళుకువలు పాటిస్తూ అధిక దిగుబడులు సాధించడమే కాకుండా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం పొందాలని ఆశిస్తూ రైతులకు, ఆకాశవాణి శ్రోతలకు అందరికీ నమస్కారం తెలుపుకు సెలవు తీసుకుంటున్నాను.
2: ఖరీఫ్ అపరాల సాగులో మెళకువలు వ్యవసాయ పాఠశాల మీరింతవరకు విన్నారు. నిర్వహణ గుంటూరు లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ రెడ్డి గారు.

0: ఆకాశవాణి వికసిత భారత్ 2047 లక్ష్య సాధనలో విజ్ఞాన శాస్త్రమే కీలక భూమిక. ఆంధ్రప్రదేశ్ శాస్త్ర సాంకేతిక మండలి సభ్య కార్యదర్శి డాక్టర్ కె శరత్ కుమార్ గారితో ముఖాముఖి వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు.
1: మన దైనందిన జీవితంలో సైన్స్ ఎంత విలువైనదో, ఎంత పెద్ద పాత్ర పోషిస్తుందో మనం రోజువారీ పనుల్లో గమనించాం. కానీ ఇందుకలది అందు లేదన్న సందేహం వలదన్నట్లు మనం ఎందెందో వెతికినా అందులో సైన్స్ కనబడుతూ ఉంటుంది. ఉదాహరణకు చెప్పాలంటే, ఇప్పుడు పాలు పెరుగ్గా మారడం దగ్గర నుంచి ఒక ఊసరు వెళ్ళి రంగులు మారడం అయితేనేమి, అలాగే రాకెట్లు అంతరిక్షంలోకి దూసుకు వెళ్తుండడం అయితేనేమి, అన్నింటిలోనూ మనకు సైన్స్ కనబడుతూ ఉంటుంది. కాకపోతే మనం గమనించమంతే. ఈ నేపథ్యంలో సైన్స్ పట్ల విద్యార్థులకి ఒక పాజిటివ్ దృక్పథం చిన్నప్పటి నుంచే కల్పించడం అందరి యొక్క బాధ్యత. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనతో ఈరోజు ప్రొఫెసర్ శరత్ కుమార్ గారు ఉన్నారు. వీరు మెంబర్ సెక్రటరీ ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏపీ కాస్ట్ సీఈఓ గారు కూడా. నమస్కారం సార్.
2: నమస్కారం అండి.
1: సార్, ఏపీ కాస్ట్ మనకు సైన్స్కి సంబంధించి అలాగే విద్యార్థులకి రకరకాల ప్రాజెక్ట్స్ చేస్తూ విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తిని పెంచడానికి కృషి చేస్తూ ఉంది. అసలు ఈ ఏపీ కాస్ట్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, దీనికి ముందున్న విధులు ఏంటి, వాట్ యాక్చువల్లీ ఏపీ కాస్ట్ ఈస్?
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి 1986లో ఎస్టాబ్లిష్ చేస్తున్నారండి. ఈ స్పెసిఫిక్ ఆర్గనైజేషన్ 1971 డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మ్యాండేట్ ప్రకారం ప్రతి రాష్ట్రంలో కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్స్ని ఏర్పాటు చేస్తున్నారు. దీనికి స్టేట్ ఆఫీస్ వచ్చేసి విజయవాడలో ఉందండి.
1: ఏపీ కాస్ట్లో ఎవరెవరు ముఖ్యమైన విధుల్లో ఉంటారు సార్?
2: మెయిన్ రెస్పాన్సిబిలిటీ వచ్చేసి మెంబర్ సెక్రటరీ ఉంటారండి. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్రటేరియట్ డిపార్ట్మెంట్తో అనుసంధానమై ఉంటుంది. ఈ డిపార్ట్మెంట్కి మళ్ళీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మెయిన్ బాస్ కింద ఉంటారు. సో ఈ ఆర్గనైజేషన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది. దీనికి చైర్మన్ ఫర్ ద ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ వచ్చేసి మినిస్టర్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎవరైతే ఉన్నారో ఆయన ఉంటారండి.
1: డాక్టర్ శరత్ గారు, ఏపీ కాస్ట్ యొక్క ఈ ఆఫీసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అలాగే ఎవరికైనా ఎటువంటి సందేహాలు ఏమైనా ఉంటే వాళ్ళు నివృత్తి చేసుకోవడానికి ఎవరిని సంప్రదించాలి?
2: ఏపీ కాస్ట్ ఆఫీసెస్ మెయిన్ స్టేట్ ఆఫీస్ వచ్చేసి విజయవాడ భవానీపురంలో ఉందండి, పున్నమి ఘాట్ దగ్గర ఉంది. అలాగే రాజమండ్రిలో కూడా స్వామి జ్ఞానానంద రీజనల్ సైన్స్ సెంటర్ ఒకటి ఉంది. ఈ రెండు ప్లేసెస్లో కన్సర్న్ ఎంప్లాయీస్ అందరూ ఉంటారండి. ఎవరికైనా సరే వాళ్ళకి ఇన్నోవేషన్ రిలేటెడ్ యాక్టివిటీ కానీ లేకపోతే సైన్స్ పరంగా వాళ్ళకి ఏమన్నా రిక్వైర్మెంట్ కానీ అటువంటిది ఉంటే కనుక ఈ స్టేట్ ఆఫీసెస్ని అప్రోచ్ అవ్వచ్చండి. అలాగే ఈమెయిల్ కూడా ఒకటి ఉందండి, ఏపీ కాస్ట్ అఫీషియల్ @gmail.com అనేది ఉంటుందండి. ఆ ఈమెయిల్ ఐడికి కమ్యూనికేట్ చేసినా సరే ఖచ్చితంగా మాత్రం ఒక రోజులో వాళ్ళకి రిప్లై ఇచ్చేటట్టుగా, వాళ్ళకి కావాల్సిన అవుట్కమ్ వాళ్ళకి అందేటట్టుగా ఉండేటట్టు మన ఆఫీస్ నుంచి మనం ప్రయత్నం ఎప్పుడు చేస్తున్నామండి.
1: ఏపీ కాస్ట్ ఏం కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది మన రాష్ట్రంలో?
2: 40 సంవత్సరాల నుంచి ఉన్న ఈ ఆర్గనైజేషన్ వేరియస్ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో అసోసియేట్ అయ్యి మన రాష్ట్ర అభివృద్ధి చెందడం కోసం చాలా యాక్టివిటీస్లో ఉందండి. దాంట్లో ఇప్పుడు మేము మేజర్గా కాన్సన్ట్రేట్ చేసే యాక్టివిటీస్ వస్తే కనుక సైన్స్ పాపులరైజేషన్ ఒకటి, సైన్స్ అవుట్రీచ్ ఒకటి, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఫర్ ద కామన్ పీపుల్ అండ్ యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్స్ అండ్ స్కాలర్స్. ఇన్ అడిషన్ టు దట్ ఇది రీజనల్ సైన్స్ సెంటర్స్ కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ అండర్లో ఉంటాయండి. సో రీజనల్ సైన్స్ సెంటర్లో వేరియస్ సైన్స్ ప్రిన్సిపల్స్కి సంబంధించిన ఎగ్జిబిట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసి ఉంటాయి. సో దట్ వేరియస్ స్కూల్స్ కానీ అంతా కూడా పిల్లలు వచ్చేటప్పుడు అక్కడ నేర్చుకోవడానికి ఒక అవకాశం అనేది ఉంటుందండి.
1: స్టూడెంట్స్ వరకు మన కరికులంలో భాగంగా సైన్స్ నేర్చుకుంటారు, కామన్ పీపుల్ సైన్స్కి ఎందుకు తెలుసుకో ఉండాలి, ఏం చెప్తారు?
2: వాస్తవంగా చెప్పాలంటే కనుక ఎడ్యుకేషన్ సిస్టంలో సైన్స్ గురించి ఒక 6th class నుంచి పూర్తిగా పిల్లలకి అవగాహన కల్పించడం అనేది ఎగ్జిస్టెన్స్లో ఉందండి. అలాగే క్యూరియాసిటీ అనేది జనరల్గా పిల్లల్లో చాలా విషయాల్లో చాలా పరిస్థితుల్లో క్వశ్చన్స్ అనేది రేజ్ అవుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా తెలుసుకోవడం వల్ల ఏంటంటే ఫ్యూచర్లో వేరియస్ సినారియోస్లో సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో ఉపయోగపడుతుంది. అలాగే కామన్ పీపుల్కి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే కనుక పాలు నుంచి పెరుగు అవ్వడం కోసం కూడా బిహైండ్ ద సీన్ సైన్స్ ఉందండి. సో అలాగే మనం వేరియస్ అబ్జర్వేషన్స్ ఏవైతే చూస్తున్నాం, మనకు ఒక వర్షం పడడం కానీ, ఒక తుఫాన్ రావడం కానీ, లేకపోతే ఒక డిజాస్టర్ సంభవించడం కానీ, వీటన్నిటికీ వెనకట్ల కూడా నేచర్ సైన్స్ ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ అయ్యి ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉందండి. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మన భారత రాజ్యాంగంలో మనకి ఫండమెంటల్ రైట్స్ ఎట్లా ఉన్నాయో ఫండమెంటల్ డ్యూటీస్ కూడా ఎట్లా ఉందండి. ప్రతి ఒక్క సిటిజన్ కూడా కంపల్సరీ నాలెడ్జ్ రిలేటెడ్ సైన్స్ టెంపర్ అనేది ఎన్హాన్స్ చేసుకోవడం అనేది మన రాజ్యాంగంలో ఉంది.
1: అయితే సార్, మీరు ప్రొఫెసర్గా కూడా ఉన్నారు కాబట్టి మీకు ఒక ప్రశ్న సార్. విద్యార్థులు కొంతమంది ప్రశ్నలు అడుగుతూ ఉంటారు టీచర్స్ని, అంటే ఇందులో రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి విద్యార్థి వైపు నుంచి చూస్తే అతను క్యూరియాసిటీతో కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, వాటిని ఎలా చూడాలి ఒక ప్రొఫెసర్గా? ఆ స్టూడెంట్ అడిగే క్వశ్చన్, అది కొన్నిసార్లు మనకు తుంటరి క్వశ్చన్గా అనిపించవచ్చు, అలాగే ఆ స్టూడెంట్కి తెలుసుకోవాలని ఉత్సాహం ఉంటుంది. ఇది రెండు వైపుల నుంచి ఎలా ఆ టీచర్స్ ఎలా వాళ్ళని సరిదిద్ది దానికి ఎలాగా చెప్పాలి, అలాగే స్టూడెంట్స్ ఈ ప్రశ్నించే తత్వాన్ని ఎలా అలవాటు చేసుకోవాలి?
2: ఖచ్చితంగా ప్రశ్నించే తత్వం అనేది అలవాటు చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇన్క్విజిటివ్నెస్ అనేది లేకపోతే కనుక ఇంక్వైరీ టువర్డ్స్ నోయింగ్ ద థింగ్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్ అండి ఈ రోజున్న పరిస్థితుల్లో. ఆ క్యూరియాసిటీ అనేది ఉండడము, అలాగే పిల్లలు ఆలోచించే తత్వము శక్తి పెంచుకునే పరిస్థితులు ఇటువంటి క్వశ్చన్స్ వస్తాయండి. యాజ్ ఏ టీచర్ ఖచ్చితంగా ఆ ప్రశ్న వేసిన పిల్లలకి ఖచ్చితంగా చెప్పవలసిన బాధ్యత ఉందండి. అంటే రెగ్యులర్ నోటేషన్లో క్లాస్ డిస్టర్బ్ అవ్వకుండా ఫర్దర్గా కూడా వాళ్ళని పిలిచి చెప్పవలసిన బాధ్యత ఒక ప్రతి ఒక్క టీచర్ మీద ఉండొచ్చు, లేకపోతే ప్రతి ఒక్క ఎల్డర్లీ పర్సన్ పైన ఉండొచ్చు అండి. సో అలాగే స్టూడెంట్ సైడ్ నుంచి కూడా ఈ రోజుల్లో చాలామంది క్వశ్చన్స్ వేయకుండా ఐడిల్గా ఉండే పరిస్థితి ఉంది. అలా కాకుండా ఎంక్వైరీ నేచర్ అనేది కానీ ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళ అవగాహన శక్తిని పెంచుకోవచ్చు, వాళ్ళ లెర్నింగ్ కెపబిలిటీని పెంచుకోవచ్చు, దానివల్ల కొత్త ఇన్నోవేషన్స్ అనేది కూడా రావడానికి ఒక అవకాశము ఆస్కారం అనేది మాత్రం ఉంటుందని నేను భావిస్తున్నానండి.
1: డాక్టర్ శరత్ గారు, తర్వాత మన ఏపీ కాస్ ఇతర విద్యా సంస్థలతో అలాగే ఇతర విజ్ఞాన సంస్థలైనటువంటి ఇస్రో సంస్థలతో ఏమైనా భాగస్వామ్యం ఉందా? భాగస్వామ్యం ఉంటే ఇది విద్యార్థులకు ఎలా ప్రయోజనంగా ఉంటుంది?
2: ఖచ్చితంగా అండి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది ఒకటైతే అలాగే కొలాబరేషన్స్ అండ్ సిఎస్ఆర్ యాక్టివిటీస్ అనేది కూడా ఈ ఆర్గనైజేషన్లో మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ఉందండి. సో ఈ విధంగా ఏంటంటే అటు డిఆర్డీఓ అవ్వచ్చు, సిఎస్ఆర్ ల్యాబ్స్ అవ్వచ్చు, ఐఎస్ఆర్ఓ అవ్వచ్చు, కొన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ లైక్ ఐఐటీస్, యూనివర్సిటీసు, నియర్ బై యూనివర్సిటీసు, ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని ఎక్కువ ఇంజనీరింగ్ కాలేజెస్తో కొలాబరేట్ అయ్యి ఉంటుందండి. ఆ ఆర్గనైజేషన్స్లో వేరియస్ యాక్టివిటీస్ ఏవైతే కండక్ట్ చేస్తుంటారో అది వర్క్షాప్స్ అవ్వచ్చు, సెమినార్స్ అవ్వచ్చు, లేకపోతే కనుక హ్యాకథాన్స్ ఈవెంట్స్, స్టూడెంట్ రిలేటెడ్ ఈవెంట్స్ అవ్వచ్చు, వాటన్నిటికి కూడా ఎప్పుడైనా సరే మనని అప్రోచ్ అయితే కనుక కన్సర్న్ ఆర్గనైజేషన్స్ వీ విల్ ట్రై టు ఎక్స్టెండ్ ద సపోర్ట్ ఫ్రమ్ ఫర్ దెమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫినాన్షియల్ ఎయిడ్ ఫర్ ఆర్గనైజింగ్ దోస్ ఈవెంట్స్ ఆర్ అదర్వైజ్. కొంతమంది ఎక్స్పర్ట్స్ ఎవరైతే అదర్ స్టేట్స్లో కానీ మన స్టేట్స్లో కానీ ఉంటారో వాళ్ళందరికీ కూడా స్టూడెంట్స్తో ఇంటరాక్షన్ కోసము ఉండే పరిస్థితుల్లో మనం సపోర్ట్ సిస్టంలో కొంత గ్రాంట్ కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయండి. కొలాబరేషన్స్ అయితే కనుక ఖచ్చితంగా వేరేజ్ ఆర్గనైజేషన్స్తో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, ప్రైవేట్ కంపెనీస్, స్టార్టప్స్తో కూడా అసోసియేట్ అయ్యి వేరేజ్ యాక్టివిటీస్ చేస్తున్న పరిస్థితులు మాత్రం ఉన్నాయి ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో. మన ఏపీ కాస్ట్లో ఇప్పుడు ఐడెంటిఫైడ్గా రెండు రీజనల్ సైన్స్ సెంటర్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి విజయవాడలో ఉంది, ఇంకొకటి వచ్చేసి ఏమో రాజమండ్రిలో ఉందండి. ఇక్కడ ప్రతిరోజు కూడా స్టూడెంట్స్ 100 to 200 మెంబర్స్ వరకు విజిట్ చేస్తూ ఉంటారు. కొన్ని చోట్ల గవర్నమెంట్ స్కూల్స్ కానీ అండర్ ప్రివిలేజ్డ్ స్కూల్స్ అయితే కనుక వీఆర్ ఎక్స్టెండింగ్ అవర్ ఫుల్లెస్ట్ సపోర్ట్ ఇన్ జస్ట్ పర్మిటింగ్ దెమ్ వితౌట్ ఎనీ బేసిక్ ఛార్జెస్ ఆర్ ఫీస్. ఇన్ అడిషన్ టు దట్ నేషనల్ సైన్స్ డే ఏదైతే ఉందో సో దానికి గాను మనకి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్ అనేది ఆంధ్రప్రదేశ్ శాస్త్ర సాంకేతిక మండలిలో ఎగ్జిస్టెన్స్ స్ట్రక్చర్ ఉందండి. ఆ స్ట్రక్చర్ నుంచి ఖచ్చితంగా వాళ్ళు వేరేజ్ మండల్ స్కూల్స్తో కానీ వేరేజ్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూల్స్తో కానీ కోఆర్డినేట్ చేస్తూ ఒక్కొక్క మండలానికి అట్లీస్ట్ 3 to 5 స్కూల్స్లో మన తరపున ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం కోసం కూడా మన ఫండ్ అనేది ఆ కన్సర్న్ మండల్ కోఆర్డినేటర్స్కి, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్కి ఇస్తుంటామండి. దానివల్ల స్టూడెంట్స్ ఒక సైన్స్ ఎగ్జిబిషన్ ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏమైనా సపోర్ట్ సిస్టంలో కావాలంటే కానీ, అలాగే వాళ్ళు చేసిన ఎగ్జిబిట్ని వేరియస్ స్కూల్స్కి ప్రమోట్ చేయడం కానీ దాన్ని ప్రజెంట్ చేయడం కానీ ఇటువంటి వాటన్నిటిలో కూడా ప్రోత్సాహం అనేది అందిస్తుందండి
1: సార్. అలాగే ఏపీ కాస్ట్ స్టూడెంట్స్కి సంబంధించి ఏదైనా స్కాలర్షిప్స్ ఇవ్వడంలో కానీ, అలాగే ఎంతూసియాస్టిక్ స్టూడెంట్స్ ఏదైనా ప్రాజెక్ట్స్ వర్కింగ్ మోడల్స్ ఏమైనా చేస్తే వాటికి పేటెంట్స్ ఇప్పించడంలో కానీ ఏమైనా సహాయం చేస్తుందా?
2: పేటెంట్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అనేది ఏపీ కాస్ట్లో ఎస్టాబ్లిష్ అయ్యి ఉందండి. ఎవరైనా ఎడ్యుకేటెడ్ కానీ అన్ఎడ్యుకేటెడ్ కానీ, స్టూడెంట్స్ కానీ, స్కాలర్స్ కానీ, లిటరేట్స్ ఆర్ ఇల్లిటరేట్స్ ఆర్ గ్రాస్ రూట్ ఇన్నోవేటర్స్ అవ్వచ్చండి, వీళ్ళలో ఎవరైనా సరే కనుక అప్రోచ్ అయితే వాళ్ళ ఐడియాని వెంటనే ప్రొటెక్ట్ చేయడం కోసం కావాల్సిన గవర్నమెంట్ ప్రొసీజర్స్ని ఫాలో అవుతూ పేటెంట్కి అప్లికేషన్ సబ్మిట్ చేయడం ఒకటి, అలాగే కొన్ని చిన్న చిన్న ఇన్నోవేషన్స్ ఒక పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసిన పరిస్థితి ఉంటుందండి. సో అటువంటి ఐడియాస్ ఏదైనా కనుక పిల్లలు తీసుకొస్తే వాళ్ళని మనం సపోర్ట్ సిస్టంలో ముందుకు తీసుకువెళ్ళడానికి మన దగ్గర నుంచి ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ ఎవరైతే గవర్నమెంట్ టీచర్స్ కానీ ప్రైవేట్ టీచర్స్ ఉంటారో వాళ్ళ ద్వారా ఒక రెస్పాన్సిబిలిటీ ఉండేటట్టుగా చూసి వాళ్ళకి సపోర్ట్ చేస్తామండి.
1: సార్, అలాగే ఇటీవల మీ దృష్టిని ఆకర్షించిన ఇన్నోవేషన్స్ ఏమైనా ఉన్నాయా విద్యార్థుల నుంచి?
2: రీసెంట్గా ఆవిష్కార్ అనే ఒక ప్రోగ్రామ్ మనం ఒకటి చేస్తున్నామండి. వాటిల్లో సిగ్నిఫికెంట్గా అంటే ఎన్విరాన్మెంట్ రిలేటెడ్గా కానీ లేకపోతే టెక్నాలజీ రిలేటెడ్గా కానీ లేకపోతే ఈ రోజు జరుగుతున్న హోమ్ థెఫ్ట్ అటువంటి జరిగేదానికి కానీ పిల్లలు అంటే ఆటోమైజ్డ్ సొల్యూషన్స్ కానీ అటువంటివన్నీ ప్రజెంట్ చేసిన పరిస్థితులు చూస్తున్నామండి. సో కొన్ని బేసిక్ ఎలక్ట్రానిక్స్తో చేసిన అయి ఉండొచ్చు, కొన్ని సైన్స్ ప్రిన్సిపల్స్ యూజ్ చేసుకుని దాని నుంచి డెవలప్ చేసిన ఇన్నోవేషన్ మెకానిజమ్స్ అవ్వచ్చు. దెర్ ఇస్ నో లిమిట్ అండి.
1: సార్, ఎక్కువగా విలేజ్ బేస్డ్ కంట్రీ కాబట్టి మనకు ఎక్కువ పల్లెలు గ్రామాలు ఎక్కువ ఉంటాయి. అక్కడ ఇంకా కొంతమంది ప్రజలు కొన్ని మూఢనమ్మకాలు చూస్తూ ఉన్నాం పత్రికల్లో కూడా. ఇలాంటివి దూరం చేయాలంటే సమాజంగా మనం ముందుకు వెళ్ళడానికి ఎలా దూరం చేయాలి వీటిని?
2: మెయిన్గా సైన్స్ అనేది ప్రతిరోజు కూడా డెవలప్మెంట్ సైడ్ వెళ్తుంది. మనం ఈరోజు అంతరిక్షంలో కూడా అలాగే మార్స్ గ్రహంలో కూడా కమ్యూనికేట్ చేసే పరిస్థితులు ఉన్నాయి, అలాగే మన ఆబ్జెక్ట్స్ పంపించే పరిస్థితులు ఉన్నాయి. అవన్నీ కూడా మన ఇస్రో అవ్వచ్చు లేకపోతే దానికి అనుసంధానంగా ఉన్న వేరే సపోర్టింగ్ ఆర్గనైజేషన్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా వేరే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేస్తున్నామండి. కానీ ఇప్పటికీ కూడా కొన్ని గ్రామాల్లో అవ్వచ్చు లేకపోతే వాళ్ళ ట్రెడిషన్ ప్రకారం కొన్ని ట్రైబల్ రీజన్స్లో అవ్వచ్చు ఇటువంటి సిచ్యువేషన్స్ మనం అబ్జర్వ్ చేస్తున్నామండి. దేవుడు మీద నమ్మకం అనేది ఇండివిజువల్ పర్సెప్షన్ అండి. అలాగే ఇటువంటి మూఢనమ్మకాలు అనేది కూడా ఏంటంటే వాళ్ళకి వాళ్ళ ట్రెడిషన్స్ ప్రకారం ఉన్న కమ్యూనిటీ బేస్డ్ నడుస్తున్న పరిస్థితుల్లో వాళ్ళకున్న ట్రెడిషన్స్ ప్రకారం నమ్ముతున్నారు. కాకపోతే ఏంటంటే అవగాహన అనేది ఖచ్చితంగా ఎన్జిఓస్ అవ్వచ్చు లేకపోతే కనుక గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అవ్వచ్చు, ఇటువంటి అవగాహన పెంపొందించడం మాత్రం ఖచ్చితంగా చేయవలసిన బాధ్యత అందరి మీద ఉంది.
3: ఇంతవరకు మీరు 2047 లక్ష్య సాధనలో విజ్ఞాన శాస్త్రమే కీలక భూమిక ఈ అంశం గురించి ఆంధ్రప్రదేశ్ శాస్త్ర సాంకేతిక మండలి సభ్య కార్యదర్శి డాక్టర్ కె శరత్ కుమార్ గారితో ముఖాముఖి విన్నారు పరిచయకర్త శ్రీ నన్నం మధు గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
2: నా పేరు డాక్టర్ ఐఎస్ చైతన్య కుమార్, అడిషనల్ ప్రొఫెసర్, ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ విభాగం, ఎయిమ్స్, మంగళగిరి అండి. రక్తదానం చేసేటప్పుడు అన్ని విషయాల్లో అందరూ రక్తదాతలు డాక్టర్ గారికి తెలియజేయండి. రక్తదానం చేయడం వల్ల ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. సంవత్సరంలో అట్లీస్ట్ 3 సార్లు రక్తదానం చేయండి, ఆపదలో ఉన్న వారిని కాపాడండి.
3: మరిన్ని వివరాలు తెలుసుకోవటానికి రేపు ఉదయం 7:30 ప్రసారమయ్యే ఉదయరేఖలు కార్యక్రమంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదాన ప్రాముఖ్యత గురించి డాక్టర్ ఐఎస్ చైతన్య కుమార్ గారితో పరిచయ కార్యక్రమంలో మరిన్ని వివరాలు వినండి.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. ప్రకటించిన కార్యక్రమం మరికొద్దిసేపట్లో వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. యశోధర నాటిక. రచన శ్రీ పి హృదయరాజు. నిర్వహణ శ్రీ అబ్దుల్ కుద్దూస్. యశోధర నాటిక.
2: చరిత్రలోకి చూస్తే అద్భుతమైన స్త్రీ పాత్రలు మనల్ని పలకరిస్తాయి. సాంస్కృతిక భారతావనికి వారసులుగా మన కనుల ముందు సాక్షాత్కరిస్తారు. వారి జీవన విధానము, వారి త్యాగశీలత ఎంతో ఆదర్శప్రాయంగా ఉంటాయి. హిమాలయాల సానువులలో అక్కడక్కడ ఉన్న రాజ్యాలలో కోలియ దేశం ఒకటి. కోలియ దేశ రాజైన దండపాణి కుమార్తె యశోధర. సిద్ధార్థుడు ఆమెకు మేనభావ. ఒకనాడు సిద్ధార్థుడు కోలియ దేశానికి వ్యాఖ్యాలకి వెళ్ళాడు. అక్కడి వనంలో ఫలపుష్పాలను చూసి ఆనందించసాగాడు. గుర్రంపై స్వారీ చేస్తూ తనివి తీరా వీక్షించాడు. యశోధర అతని గమనించింది.
3: ఆడవారు తిరిగే వనంలో అంత వేగమెందుకు?
4: ఈ అందాలు నా వేగానికి కళ్ళెం వేశాయిలే.
3: ఎంత గడుస్తాను. ఇది రాజవనం.
4: రాజులు మాత్రమే ప్రవేశానికి అర్హులా?
3: ఎవరు మీరు?
4: సిద్ధార్థుడను.
3: అంటే?
4: శాక్యవం శివరాజును.
3: ఆహా, ఎల్లలు దాటి వచ్చారు. గమనించుకోండి, ఇది కోలియ దేశం.
4: అలాగా, మరి మీరెవరో తెలుసుకోవచ్చా?
3: తెలుసుకోండి.
4: చెప్పండి. మరి
3: అనుమతి లేకుండా వచ్చిన అగంతుకులకు జవాబు లభించదు.
4: అయ్యో, చెప్పకుండా వెళ్ళిపోతున్నారే. ఇదిగో, కాస్త ఆగండి. వింటున్నారా, కోలీయ ప్రభు దండపాణి గారు మాకు మామగారే.
2: యశోధరకు సిద్ధార్థునికి వైభవంగా పెళ్లి జరిపించారు శుద్ధోదన మహారాజు. సిద్ధార్థుడు యశోధర ప్రేమానురాగాలు ఫలించాయి. వారికి పుత్రుడు జన్మించాడు. రాహుల్ అని నామకరణం చేశారు. మానవ సమాజంలో తారతమ్యాలు, అశాంతి, దుఃఖం తొలగించే మార్గాన్వేషణలు సిద్ధార్థుడు సన్యాసిగా మారడానికి సిద్ధమయ్యాడు.
4: యశోధర, చనిపోతామని తెలుసు, కాని అర్థం లేని స్వార్థం, జీవితమంతా ఆశా నిరాశల మధ్య పోరాటం, మానవజాతి సుఖ సంతోషాలతో లేదు. ఉన్నతమైన ఈ జీవితంలో దుఃఖాలకు హేతువేమిటో తెలుసుకోవాలి, తెలియ చెప్పాలి.
3: మమ్మల్ని విడిచి వెళ్తేనే సాధ్యమా?
4: అర్థం చేసుకుంటామనే నా నమ్మకం.
3: భర్తని విడిచి భార్య బ్రతకగలదా స్వామి?
4: అది ఎంతో గొప్ప త్యాగం యశోధర. నీవు నేను వేరు కాదు. నా సత్యాన్వేషణలో నీ ఆత్మశక్తే నన్ను నడిపిస్తుంది.
3: రాజ్యపాలన చూసుకుంటూ మీ అన్వేషణ సాగించకూడదా స్వామి?
4: ఇది ఒక చిన్న రాజ్యం. నేను ప్రపంచ ప్రజలందరి బాగు కోసం సన్యసిస్తున్నాను. నేను విజయం సాధిస్తే అది నీ విజయం కాదా?
3: మీ నిర్ణయం నాకు శిరోధార్యం.
4: యశోధర, నీవు అంగీకరిస్తేనే నా మనసు నిర్మలమవుతుంది. నాలో సగంగా బ్రతికావు. నువ్విలా దుఃఖిస్తూ ఉంటే ఎలా చెప్పు? ఈ బ్రతుకులు, బంధాలు శాశ్వతం కావు యశోధర. దుఃఖాన్ని కలిగించే ఏ బంధమైనా మనిషిని బంధించరాదు. కన్నీరు తెచ్చుకో, నాకు అనుమతినివ్వు.
3: స్త్రీలకు దుఃఖాన్ని ఆ విధాతే వ్రాశాడు. నా కన్నీరు మీ మార్గానికి అడ్డురాదు. మీ దీక్షను కొనసాగించండి. ఈ ప్రపంచ మానవాళిలో నేను ఉన్నానని మరువకండి. మీ కరుణ కోసం ఈ దీనురాలు కడవరకు వేచి ఉంటుందని మాత్రం మర్చిపోకండి స్వామి.
4: తప్పకుండా వస్తాను. ఒక కొత్త జన్మతో అందరితో పాటు మీకోసం కూడా వస్తాను. నీ అచంచల ప్రేమ నా భావాలకు ఊపిరిపోయాలి. వస్తాను.
3: రాహుల్, నా చిట్టి తండ్రి, నాన్నగారు వెళ్ళిపోతున్నారు. చూడు తండ్రి, చూడు.
4: నా అనున్నది ఏదియూ లేదు, నేను అనినది కూడా లేదు. స్వపర భేదములకు తావులేదు. సకల జనులు స్వజనులే.
2: సిద్ధార్థుడు తన సత్యాన్వేషణలో అనేక మంది గురువులను కలిశాడు. అరణ్యాలలో పర్వతాలలో సంచరించాడు, తపస్సు చేశాడు. చివరకు అన్వేషణ ఫలించింది. ఒక ఊరిలోని చిన్నారులు ఆయన్ని బుద్ధుడు అని పిలిచారు. అదే శాశ్వత నామం అయింది. అనేక మంది శిష్యులు అనుసరించారు. భిక్షాటన చేస్తూ జ్ఞానబోధ చేస్తూ సంచారం సాగించాడు. ఆమ్రపాలి అనే వనిత వద్ద భిక్షను స్వీకరించాడు.
5: మహానుభావ, మీకు భిక్ష సమర్పించే మహద్భాగ్యం కలిగించి నన్ను ధన్యురాలని చేశారు.
4: శుభం కలుగ్గాక.
6: గౌతమ బుద్ధ, పరమ పవిత్రులైన మీరు ఈ ఆమ్రపాలి ఇంట భిక్ష తీసుకోవడం మేము భరించలేకుండా ఉన్నాం.

0: మద్యపానం అనేవి మానవ సమాజాన్ని పీడిస్తున్న మహానేరాలు. అవి లేని సమాజం మాత్రమే శాంతిగా ఉండగలుగుతుంది. ఆమ్రపాలి, నిన్ను అపరాధిగా ముద్ర వేశారు. నీ సమాధానం ఏమిటి తల్లి?
1: వేశ్య జీవితం ఒక కత్తుల వంతెన, కోరి ఎవ్వరూ ఈ వృత్తిలోకి రారు. ఈ జీవితం ఏ స్త్రీ కోరుకోదు స్వామి. నా అందమే నాకు శాపమైంది, నాట్యకళ నాకు ప్రీతి, అది సరసులకు శృంగార వినోదమై నన్ను కళంకిని చేశారు. రక్షణ లేదు, గౌరవం లేదు, బ్రతకనివ్వరు, చావనివ్వరు, కాస్త దయచూపేవారే లేరు. వీరి వికృత చర్యలతో విసిగిపోయాను స్వామి. దేహాన్ని మనసుని ముక్కలు చేసి వినోదిస్తున్నారు. ఈ భోగభాగ్యాలు అన్నీ ఈనాటితో విడిచిపెడుతున్నాను. మీ దివ్య పాదస్పర్శతో నా కర్తవ్యం అర్థమవుతోంది. మీ దర్శన భాగ్యాన నా దుఃఖానికి అంతం లభించింది. నన్ను కరుణించి దీక్ష ఇప్పించండి స్వామి.
2: ఆమ్రపాలి కొంతకాలానికి సన్యాసినిగా మారింది. కపిలవస్తులోని రాచరిక స్త్రీలు కూడా సన్యాసులుగా మారారు. ఒకనాడు బుద్ధుడు నగరంలో భిక్షాటన చేస్తుండగా తండ్రి శుద్ధోదండు చూశాడు.
3: కుమారా, ఇది నీకు ధర్మంగా ఉందా?
0: ధర్మాన్ని అనుసరిస్తున్నాను.
3: ఈ రాజ్యానికి రాజువు నువ్వు, భిక్షాటన చేస్తూ చెరిస్తున్నావు.
0: తండ్రి, జనులకు నేను జ్ఞానభిక్ష పెడుతున్నాను, అది నా ధర్మం. జనులు నాకు ధాన్య భిక్ష వేస్తున్నారు, అది వారి ధర్మం.
3: వృద్ధులైన తల్లిదండ్రుల్ని, రాజ్యాన్ని, రాజ్య ప్రజల్ని వదిలి వెళ్లడం ధర్మమేనంటావా?
0: వారు వీరు అనే భేదం బుద్ధునికి లేదు. ఈ విశాల మానవ ప్రపంచమే అతని రాజ్యం. భ్రమలు, భయాలు, లోభత్వం, క్రోధం, ద్వేషం, అసూయలు లేని శాంతి సామ్రాజ్యం కోసమే బుద్ధత్వం.
3: నీ భార్య యశోధర నీవు వెళ్ళిన్నాటి నుంచి విరాగినిగా బ్రతుకుతోంది, రాచరిక వైభవాలను చెయ్యించి సన్యాసినిలా జీవిస్తోంది. రా, వెళదాం, నీకోసం పరితపిస్తోంది.
0: మా భిక్షువులతో కలిసి వస్తాను, భిక్షువుగా వస్తాను.
3: ఈ బిడ్డ రాహుల్కి తండ్రిగా ఏమివ్వనున్నావో కదా.
2: బుద్ధుడు శిష్యులతో కలిసి భిక్షాటన చేస్తూ రాజభవనం చేరాడు. తల్లి గౌతమి బుద్ధుని చూసి అమితంగా దుఃఖించింది. పెంచి పెద్ద చేసిన తల్లి గౌతమి పేరును బుద్ధుడు స్వీకరించి గౌతమ బుద్ధుడు అయ్యాడు.
4: రాహుల్, మీ తండ్రి గారు వస్తారట, త్వరగా తిను.
5: ఎప్పుడు వస్తారమ్మా?
4: నగరాన్ని చేరారట.
5: అసలు ఎందుకు వెళ్ళిపోయారమ్మా?
4: ఈ లోకాన్ని జయించాలని.
5: మరి జయించారా?
4: జయించే ఉంటారు, లేకపోతే రారు గదా.
5: అంటే పెద్ద రాజుగారన్నమాట.
4: వారు రాజు కాదు బాబు, రారాజు, విశ్వమానవ చక్రవర్తి. నేను ఈ కపిల వస్తులో చిన్న రాణిని మాత్రమే.
5: అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు?
4: వారికి నిన్ను అప్పగించాలి కదా నాన్న. ఏం సంపాదించారో, నీకు ఏమిస్తారో.
3: యశోధరా.
4: చెప్పండి మామగారు, వారొచ్చారా?
3: దాపులకు వచ్చాడమ్మా. కదలనిస్తేనా? కాలు అడుగు వేయనిస్తున్నారా? వేలాది మంది జనం చుట్టుముట్టేస్తున్నారు. వారందరినీ వదిలించుకుని ఎప్పటికి వస్తారో, వెళ్ళి తీసుకువస్తా.

0: రాహుల్, వారే నీ తండ్రి గారు. వెళ్ళు నాయనా.
1: నువ్వు రావా మరి?
0: రాను. నువ్వు వెళ్ళు.
1: నమస్కారం నాన్నగారు.
2: శుభమస్తు.
1: నాన్నగారు, నా కోసం ఏం తెచ్చారు?
2: నీకు అందిస్తానుగా, చాలా తెచ్చాను.
1: ఇవ్వండి మరి.
0: రాహుల్, తాతగారు పిలుస్తున్నారు.
1: అలాగే, మళ్ళీ వస్తాను నాన్నగారు.
0: ఈ దీనురాలిని ఇన్నాళ్లకు కటాక్షించారా స్వామి?
2: ఎడవక యశోధర, సత్యం తెలిసేంతవరకు

0: ఈ దుఃఖం, నువ్వు చేసిన త్యాగానికి నేనే కాదు ఈ లోకం కూడా నీకు రుణపడి ఉంది. నన్ను సన్యాసి కావటానికి అనుమతినిచ్చి నా సత్యాన్వేషణకు సహకరించావు.
1: మీరు మళ్ళీ రాగలరా?
0: ఎందుకు యశోధరా?
1: ఇక్కడికి కాదు, నా భవంతికి. రేపు వస్తారా?
0: తప్పకుండా వస్తాను.
1: రాహుల్, నేను ఎదురు చూస్తూ ఉంటాం.
0: ప్రత్యేక కారణం ఏమైనా ఉందా?
1: నా స్వామికి నేను భిక్ష సమర్పించుకుంటాను.
0: అలాగే వస్తాను యశోధరా. నీ భవన ప్రాంగణానికి వచ్చి భిక్షాం దేహి మాత అని పిలుస్తాను, భిక్ష స్వీకరిస్తా.
1: అలాగే స్వామి.
2: బుద్ధుడు వృద్ధాప్యంలో సాలవనం చేరాడు. నదీ తీరంలో దేహాన్ని విడిచాడు. ఆ జ్యోతి ఆరిపోయింది. దుఃఖాలను విముక్తం చేసే ఆ మహాముని అందరినీ దుఃఖసాగరంలో ముంచాడు.
3: తన వరాల బిడ్డను కోల్పోయానని ప్రకృతి మాత ప్రణయభీభత్సం చేస్తోంది.
4: గౌతమ బుద్ధుని పాదాలు నడయాడిన ఈ భూమి స్వామి వియోగాన్ని భరించలేక కన్నీటితో కదిలిపోతుంది. అదిగో అదిగో మహాసాధ్వి యశోధర వస్తోంది, నడుస్తున్న దుఃఖ సాగరంలా వస్తోంది. అమ్మా అమ్మా, మహాతల్లి రామ్మ.
1: స్వామి
4: అమ్మా.
1: స్వామి, కడసారి చూపు కూడా నోచుకోలేదా నేను? భవతి భిక్షాందేహి మాత అని భిక్ష స్వీకరించిన భూదేవి తనయుడా, మమ్ము విడిచి వెళ్ళావా?
3: అమ్మా యశోధర, వారి మరణంతో మహాయుగం అంతరించిందమ్మా.
1: కాదు, కానే కాదు, మరో మహాయుగం ప్రారంభమైంది. వారి బోధనలు కాంతి కిరణాలై ఈ అఖండ భూమండలాన్ని చుట్టివేస్తాయి. ఆ వెలుగులు సుషుప్త మానవ జాతిని తట్టి లేపుతాయి, సమస్త హృదయాల్లో జ్యోతులై ప్రకాశిస్తాయి. ఈ ధరణిపై మానవ మనుగడ ఉన్నంత వరకు వేల సంవత్సరాలు వారి బోధనలు నిలిచే ఉంటాయి. ఎందుకంటే అవి సత్యాలు గనుక. ఈ విశాల విశ్వంలో సత్యాన్వేషణ ప్రారంభమైంది.

0: ఆ మహాశాంతి యాగంలో యశోధర ప్రవేశించింది. స్త్రీ జాతిలో ఒక ఆణివుత్యంలా చరిత్రలో నిలిచిపోయింది ఆ మహా ఇల్లాలు యశోధర.
1: మీరింతవరకు యశోధర నాటిక విన్నారు. రచన శ్రీ పి హృదయరాజు, నిర్వహణ శ్రీ అబ్దుల్ కుద్దూస్. ఇందులో పాల్గొన్నవారు వ్యాఖ్యాత శ్రీ వి హజరత్తయ్య గుప్తా, యశోధర ధూళిపాల బాల, ఆమ్రపాలి శ్రీమతి విఎస్ రత్నమాల, సిద్ధార్థ శ్రీ పి నటరాజ్, శుద్ధోధనుడు శ్రీ తాతా రమేష్ బాబు, రాహుల్ చిరంజీవి, బేతా పృథ్వీ, ఒకటవ వ్యక్తి శ్రీ ఎం గంగాధర్రావు, ఇంకా శ్రీ ఆళ్ల యోగానందీశ్వర్రెడ్డి పాల్గొన్నారు.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. ఇప్పుడు కొన్ని సినీ గీతాలు వింటారు, ముందుగా వినండి. పి సుశీల ఆలపించిన కొనకళ్ళ గీతం ఇది, కెవి మహాదేవన్ సంగీతం, అదృష్టవంతులు చిత్రం కోసం.

శ్రోతలు సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట ఎస్ జానకి ఆలపించారు. దాశరథి గీతం ఇది. టి చలపతిరావు సంగీతం అందించారు. అసాధ్యుడు చిత్రం కోసం.

చివరిగా వినండి. పీసుసీలు ఆలపించిన పింగళి గీతం ఇది. పిండియాల సంగీతం భాగ్యచక్రం చిత్రం కోసం.

విజయవాడ కేంద్రం. సమయం 8:30 కావస్తుంది. కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుండి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు. కేంద్ర సాయుధ దళాలు, పోలీసులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శౌర్య పురస్కారాలను ప్రదానం చేశారు. అంత్యోదయ స్ఫూర్తితో గత 12 ఏళ్లుగా ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 100 పారిశ్రామిక పార్కుల అభివృద్ధిని వేగవంతం చేసేందుకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు భవ్య పోర్టల్ను ప్రారంభించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోవడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. న్యూ చండీగఢ్లోని ములాన్పూర్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో భారత్ 300 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు సాయుధ దళాలు, కేంద్ర సాయుధ పోలీస్ దళాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీస్ సిబ్బందికి శౌర్య పురస్కారాలను ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్లో ఈ సాయంత్రం జరిగిన రక్షణ పురస్కార ప్రదానోత్సవంలో ఈ పురస్కారాలను అందజేశారు. లెఫ్టినెంట్ కమాండర్ సూరజ్ పరావర్, లెఫ్టినెంట్ కల్నల్ నితీష్ భారతి శుక్లా, మేజర్ ఆదిత్య ప్రతాప్ సింగ్, ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ కేవత్, రమేశ్వర్ దుర్గా దేశ్ముఖ్లకు శౌర్య చక్ర పురస్కారం ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు ఇతర కేంద్ర మంత్రులు, సాయుధ దళాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అంత్యోదయ స్ఫూర్తితో గత 12 ఏళ్లుగా ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం సాగించిన 12 ఏళ్ల పాలనా ప్రయాణాన్ని ప్రధానమంత్రి ఈరోజు సామాజిక మాధ్యమం వేదికగా ప్రస్తావించారు. భారత్ అనేక మార్పులకు సాక్ష్యంగా నిలిచిందన్నారు. దశాబ్దాలుగా వెనుకబడిన వారికి అభివృద్ది ఫలాలు అందేలా చూడటమే తమ నిరంతర ప్రయత్నమని తెలిపారు. జన్ధన్ ఖాతాలు, ప్రత్యక్ష నగదు బదిలీ, స్వచ్ఛభారత్, పీఎం ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్, ఆయుష్మాన్ భారత్ వంటి ప్రతి పథకం ప్రజలకు అవకాశాలను కల్పించాలనే లక్ష్యంతోనే రూపుదిద్దుకున్నాయని ప్రధానమంత్రి తెలిపారు. పేదలకు మెరుగైన జీవన ప్రమాణాలను అందించడంలో సాంకేతికత కీలక పాత్ర పోషించిందన్నారు. ప్రత్యక్ష నగదు బదిలీ, డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా సహాయం నేరుగా పారదర్శకంగా ప్రజలకు చేరుతోందని తెలిపారు. గరీబ్ కళ్యాణ్ పథకం మానవ సాధికారతకు, వికసిత్ భారత్ 2047 కలను సాకారం చేసే దిశగా ఒక సామూహిక ఉద్యమంగా మారిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 100 పారిశ్రామిక పార్కుల అభివృద్ధిని వేగవంతం చేసేందుకు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు భవ్య పోర్టల్ను ప్రారంభించారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, బహుళ రవాణా మార్గాల అనుసంధానం, నమ్మకమైన వినియోగ వ్యవస్థలు, డిజిటల్ పాలనా యంత్రాంగాలు, కార్మికులకు మౌలిక సదుపాయాలు, సుస్థిర అభివృద్ది లక్షణాలతో కూడిన సమీకృత పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థలను సృష్టించడమే ఈ పోర్టల్ లక్ష్యమని చెప్పారు. పెట్టుబడులకు సిద్ధంగా ఉన్న పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన ద్వారా భారతదేశ ఉత్పాదక రంగన వ్యవస్థను బలోపేతం చేయడానికి ఈ చొరవ ఒక పరివర్తనాత్మక సాధనంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ పోర్టల్ రాష్ట్రాలకు పారదర్శకత, సామర్థ్యం, భాగస్వామ్య సౌలభ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందని పీయూష్ గోయల్ పేర్కొంటూ,
1: To develop the industrial ecosystem and promote large-scale job creation through greater investments, we have launched the Bhavya scheme. Bhavya will set up 100 industrial parks of different sizes. Depending on our need assessment, depending on the state's own availability of land, the land will be provided by the states. The government of India will provide the money for infrastructure creation. But the idea is to have plug-and-play industry.
0: పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ భారత్లో ముడి చమురు, ఎల్పీజీ, సహజ వాయువుల సరఫరా స్థిరంగా కొనసాగుతోందని పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ తెలిపింది. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన అంతర మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో పెట్రోలియం, సహజ వాయువు శాఖ అదనపు కార్యదర్శి ప్రవీణ్ ఖనుజా మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. నిరంతరాయ ఇంధన సరఫరాను నిర్ధారించడానికి, ఇంధన భద్రతను కాపాడటానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని ప్రవీణ్ కొనుజా వివరిస్తూ,
2: We haven't had any news of dry out at LPG distributorships. LPG backlogs have now reached less than 4 days. Online LPG cylinder bookings have reached 99% and DAC, delivery authentication code, is about 96%. During the last 4 days, the gap between the last conference and today, LPG cylinder bookings were about 42 lakhs per day. Deliveries were 44 lakhs per day.
0: అదేవిధంగా కేంద్ర రసాయనాలు ఎరువుల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి అపర్ణ శర్మ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఎరువుల నిల్వలు తగినంత ఉన్నాయని తెలిపారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్కు అవసరమైన ఎరువుల స్టాక్ను వ్యవసాయం రైతు సంక్షేమ శాఖ అందుబాటులో ఉంచిందని చెప్పారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఈరోజు జరిగిన అగ్ని ప్రమాదంపై కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ విచారం వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సహాయం అందిస్తున్నామని తెలిపారు. అవసరమైన అన్ని సహాయక చర్యలను అందిస్తామని కేంద్ర మంత్రి వెల్లడిస్తూ,
3: ఇప్పటి వరకు దాదాపు మనకు అందినటువంటి సమాచారం 8 మంది చనిపోయారు, కొంతమంది తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. కాబట్టి దీని మీద త్వరితగతిన నేను కూడా బయలుదేరి విశాఖపట్నం వెళ్తున్నాను. క్షత్రధాతుల విషయంలో వారి ప్రాణాలను కాపాడడానికి అవసరమైనటువంటి అన్ని చర్యలు కూడా మనం తీసుకుంటున్నామండి. అలాగే కేంద్రం నుంచి క్యాబినెట్ మంత్రిగా ఉన్నటువంటి కుమారస్వామి గారు కూడా ఇప్పుడే ఈ సంఘటన గురించి ఆయన కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే వారికి అన్ని విధాలుగా కూడా పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందించడానికి మేము
0: ఈ ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రాణాలు కోల్పోయిన వారికి తన సంతాపాన్ని తెలియజేశారు. మృతుల కుటుంబ సభ్యులకు 2 లక్షలు, గాయపడ్డ వారికి 50,000 రూపాయల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. ప్లాంట్లోని స్టీల్ మెల్టింగ్ షాప్ SMS-1 పరిధిలోని CCD విభాగంలో భారీ మొత్తంలో ఉక్కు ద్రవం లీక్ అయి మంటలు చెలరేగి ప్రమాదం సంభవించింది. సాయంత్రం 4:15 జరిగిన ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోగా 6 గాయపడ్డారు. ఆకాశవాణి 90 వసంతాలు వేడుకలను ఈరోజు జరుపుకుంటోంది. దేశ సాంస్కృతిక సమాచార ప్రసార రంగాల చరిత్రలో ఈరోజు ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజుగా నిలిచిపోయింది. 1936 జూన్ 8వ తేదీన ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ పేరును ఆల్ ఇండియా రేడియోగా మార్చారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆల్ ఇండియా రేడియో వేగంగా విస్తరించింది. 1956లో మరలా ఆకాశవాణిగా నామకరణం చేశారు. నేడు ఆకాశవాణి దేశవ్యాప్తంగా 591 స్టేషన్లను నిర్వహిస్తూ దేశ జనాభాలో 98% పైగా చేరువైంది. ఇది ప్రస్తుతం 23 భాషలు, 146 మాండలికాల్లో ప్రసారాలను అందిస్తోంది. ఆకాశవాణి విదేశీ సేవల విభాగం 100 కంటే ఎక్కువ దేశాలకు ప్రసారాలను అందిస్తూ ప్రపంచవ్యాప్తంగా భారతదేశ స్వరాన్ని వినిపిస్తోంది. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ అమల్లోకి వచ్చి విజయవంతంగా 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ రేపటి నుంచి దేశవ్యాప్త వేడుకలను ప్రారంభించనుంది. గర్భిణీ స్త్రీలందరికీ ఉచితంగా హామీతో కూడిన నాణ్యమైన ప్రసవ పూర్వ సంరక్షణ సేవలను అందించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2016 జూన్ 9న ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ వేడుకల్లో భాగంగా పథకం కింద లభించే 9 ఉచిత సేవలను గర్భిణీ స్త్రీలు వారి కుటుంబాలు వినియోగించుకునేలా ప్రోత్సహించడానికి రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో అవగాహన ప్రచార కార్యక్రమాలను నిర్వహించనున్నారు. న్యూ చండీగఢ్లోని ములాన్పూర్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో భారత్ 300 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో టెస్టు చరిత్రలోనే అతిపెద్ద విజయాన్ని భారత్ నమోదు చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 564 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆఫ్ఘనిస్తాన్ 152 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఫాలో ఆన్ ఆడాలని భారత్ ఆఫ్ఘనిస్తాన్ను నిర్దేశించింది. తదుపరి ఇన్నింగ్స్లో కూడా ఆ జట్టు 112 పరుగులకే ఆలౌట్ అవడంతో 3 రోజుల్లోనే భారత్కు రికార్డు విజయాన్ని అందించింది. ఆరంగ్రేటంలోనే యువ స్పిన్నర్ మానవ్ సుతర్ 6 వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించారు. సముద్రాలను సముద్ర జీవరాశిని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ పూనాలని కేంద్ర పర్యావరణం అటవీ వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పేర్కొన్నారు. సముద్రం అన్ని తీరాలను దేశాలను కలుపుతుందని ప్రపంచ మహాసముద్ర దినోత్సవం సందర్భంగా ఆయన ఈరోజు సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర సాయుధ దళాలు పోలీసులకు రాష్టపతి ద్రౌపది ముర్ము శౌర్య పురస్కారాలను ప్రదానం చేశారు. అంత్యోదయ స్ఫూర్తితో గత 12 ఏళ్లుగా ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 100 పారిశ్రామిక పార్కుల అభివృద్ధిని వేగవంతం చేసేందుకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు భవ్య పోర్టల్ను ప్రారంభించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం.

కాంచన స్వప్నపు సాక్షాత్కారం ఇదే ఇదే నవ భారత గీతాసారం కాంచన కాంచన స్వప్నపు సాక్షాత్కారం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఈనాటి కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో శ్రీమతి మండా ప్రత్యూష శృతిరవోలి గారి గాత్రం వింటారు. శ్రీ సుసిరాపు లక్ష్మీ గణపతి వైలిన్, శ్రీ మండపాక రవి మృందంగం. కార్యక్రమంలో ముందుగా బాల కనకమయ్య చేల అటాన రాగం, ఆదితాళం శ్రీ త్యాగరాజస్వామి కీర్తన.

0: the end price which they are selling their produce. If you raise the input cost, the product will also be costlier for the consumers. So it is based on this theory that you subsidize the input to some extent,
1: okay,
0: so that the end product also becomes cheaper for the consumers, and our inflation is also remain under control.
1: Mr. Anand, Mr. Prasad, Mr. Mishra, thank you so much for this insightful discussion on the various aspects of how the farmers and the agriculture sector has been empowered in the last 12 years.
2: Thank you.
3: Thank you very much.
0: Thank you very much.
4: In the special series, you were listening to a discussion on 12 years of the Modi government, initiatives for empowering farmers and achievements in agriculture sector. Participants were Binod Anand, member of the High Power Committee on MSP and Agricultural Reforms, Government of India, K.V. Prasad and Prabhudat Mishra, senior journalists. Moderator was Sonu Sood. This program was produced and presented by the News Services Division of Akashwani.
5: विशेष श्रृंखला के अंतर्गत अभी आप सुन रहे थे मोदी सरकार के 12 साल किसानों के सशक्तिकरण और कृषि क्षेत्र के उत्थान के प्रयासों पर चर्चा इसमें भाग ले रहे थे भारत सरकार में एमएसपी और कृषि सुधारों पर उच्च स्तरीय समिति के सदस्य विनोद आनंद और वरिष्ठ पत्रकार केवी प्रसाद व प्रभु दत्त मिश्रा कार्यक्रम का संचालन कर रही थी सोनू सूद ये कार्यक्रम आकाशवाणी के समाचार सेवा प्रभाग द्वारा प्रस्तुत किया गया इसे आप हमारे मोबाइल ऐप न्यूज ऑन एआईआर और यूट्यूब चैनल न्यूज ऑन एआईआर ऑफिशियल पर भी सुन सकते हैं कार्यक्रम के संबंध में अपनी प्रतिक्रिया आप हमें ईमेल या व्हाट्सएप के माध्यम से भेज सकते हैं ईमेल का पता है airnsdtalks@gmail.com और व्हाट्सएप नंबर है 9289094044
6: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. రేపు ఉదయం 6 గంటలకు సూక్తి సుధ సమర్పిస్తారు డాక్టర్ ఎంటీ ఆళ్వార్. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో బొమ్మరాజు సీతారామదాసు కీర్తనలు వింటారు. 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం ఆలోచనాలోచనం సమర్పణ శ్రీమతి కేవి సుమలత. ఆ తర్వాత రక్తదానం ప్రాముఖ్యత గురించి డాక్టర్ ఐఎస్ చైతన్య కుమార్ గారితో పరిచయం వింటారు. ఇంకా చివరిగా మధుమేహ నియంత్రణలో యోగా ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఈ అంశం గురించి శ్రీమతి బి చౌదరాణి గారి ప్రసంగం వింటారు. 8:30 పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖ వింటారు, రచన శ్రీ ఐ సుబ్బారావు. 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ ఉప్పుటూరి నాగేశ్వరరావు గారి నాదస్వర వాద్యం వింటారు, శ్రీ కె వెంకటేశ్వర్లు ప్రత్యేక డోలు. 12:40 జీవనలహరి కార్యక్రమంలో పురుషుల్లో లేజర్ చికిత్స ద్వారా ప్రోస్టేట్ గ్రంథి తొలగించుట, ఈ అంశం గురించి న్యూరాలజిస్టు డాక్టర్ డి కిరణ్ కుమార్ గారితో పరిచయం వింటారు. 1:30 వనితావాణి కార్యక్రమంలో మహిళల్లో గర్భాశయ అండాశయ సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, డాక్టర్ తాళ్లూరి రాగ సంహిత గారితో పరిచయం వింటారు. 6:30 పల్లెసీమలు కార్యక్రమంలో బాలవిహార్ శీర్షికన బాల వికాస్ వరార్ణవ విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం. 7:15 పంటసీమలు కార్యక్రమంలో వరిలో అధిక దిగుబడికి మెళకువలు, శ్రీ వైఎన్ కోటేశ్వరరావు గారితో పరిచయం వింటారు. 7:45 వికసిత్ భారత్ ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలో 2047 లక్ష్య సాధనలో విజ్ఞాన శాస్త్రమే కీలక భూమిక, ఆంధ్రప్రదేశ్ శాస్త్ర సాంకేతిక మండలి సభ్య కార్యదర్శి డాక్టర్ కె శరత్ కుమార్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ నన్నం మధు. 8:00 తెలుగు సాహిత్య కార్యక్రమంలో శ్రీ అనిల్ డానీ గారి స్వీయ కవితలు వింటారు. రేపు రాత్రి 8:15 కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్టణ కేంద్ర సమర్పణలో. రేపు రాత్రి 10:00 జగద్గురు ఆదిశంకరాచార్య హరికథ వింటారు, కథకురాలు శ్రీమతి ఎం శారదా భాగవతారిణి. రాత్రి 11:10 కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఎన్ఎస్టీ ఆకాశవాణి ప్రత్యేక ధారావాహిక ఢిల్లీ కేంద్రం నుంచి ఈ కార్యక్రమం. రేపటి కార్యక్రమాల వివరాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. కష్టపడి సంపాదించుకోవాల్సింది కీర్తి, కష్టపడి నిలుపుకోవాల్సింది గౌరవం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నిలయంలో ఇప్పుడు సమయం 11:48 దాటి 11 సెకండ్లైంది. 358.4 మీటర్లు 837 కిలోహెడ్స్ పై మీడియం వేవ్ ప్రసారాలు సమాప్తం. 102.2 మెగాహెడ్స్ పై ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి కొనసాగుతాయి. నమస్తే.

మైక్ వన్ టెస్టింగ్ ఫ్రమ్ ద ఎఫ్ఎం స్టూడియో. నా టైమ్ ఈజ్ 5 hours 21 minutes 09:10. స్పేర్ మైక్ టెస్టింగ్ ఫ్రమ్ ద ఎఫ్ఎం స్టూడియో. నా దాన్ని 5 hours 21 20 21.